0: For in response to their teachings, we should develop non-violence in our hearts.
1: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతైకుడును రామమయంగా ఉంటుంటాయి.
0: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
1: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
0: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
1: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం.
0: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
1: Enduku ee vidhamainatuvanti vicharanni manam cheyakunda pothunnam?
0: Why don't we discriminate?
1: Deeniki vijnanam anetuvanti undinappatikini sareinaatuvanti vicharan cheyalekapotame deeniki karanam.
0: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
1: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
0: Every student has lot of knowledge.
1: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
0: Every person has knowledge.
1: Kaani danini sariyainatuvanti vichimlo danini vicharana cheyatam ledu.
0: But they don't explore in the correct path.
1: ఈ విచారణ చేయకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
0: As do not inquire and discriminate, he suffers.
1: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
1: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు.

0: క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము. ఇలాంటి దానికి మనం ఎందుకింత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaina tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind, and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: Therefore we should be in this unity in every cell, in every moment of our life.
0: కనుకనే మన నడతలు ఎందు కాని, మన మాటలు ఎందు కాని, మన చూపులు ఎందు కాని, మన భావములు ఎందు కాని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words,
0: అహింస అనేటువంటి దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థము చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస, నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస, హింసనేగా తోస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: Entavaruku maatadalano antavaruku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adi himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parchukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kudunu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in
0: vain. Alpamainatundi bhavalu kosamani manam anantamainatundi aatma tattvanni manam vyartham chesukuntunnam.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravana kavasinta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani, ye vishayam nandu kani, ye paristhiti nandu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapasakti kudanu sadhinchinatuvanti vaadu.
1: He has got that power of dependence.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nenu ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kaani lankalo yenadu kuda nu kotulnu chuchinatunte varu kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kudunu kotulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kudunu danni chuttaanigani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikku padipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: మీరు నన్ను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేను రావణునికి డైరెక్ట్ గా బుద్ధి చెప్పవచ్చు అనుకున్నాడు.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: చేతులు కాళ్ళు కట్టారు, నడుముకు తాడు చుట్టారు, ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్ళేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ద అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jati vi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన యరాచ దొర నన్నంపెరా.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: Ravana asked, why did you come here?
0: బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దుసేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలలేదురా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to me.
0: నియోచించి చావుకు బద్ధుడైతి విపాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: యు కమిటెడ్ సచ్ ఎ ట్రెచరస్ సిన్ అండ్ యు ఆర్ ఈవెన్ ప్రిపేర్ టు డై. ఐల్ సర్టన్లీ టీచ్ యు లెసన్.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్, షీఈస్ ఈవెన్ యువర్ మదర్.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Lokamata
0: chi ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Yeka siramana needu siramulu anekamagaru duntulamulu. Buddhi cheppeda Ravana, Vilanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాలేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండె తీరు, నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you.
0: కావాలని నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్ చేత నేను చిక్కాను. ఎందుకోసం? నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: దుర్మార్గుడా కూడా నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతనుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గోటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: అయినటువంటి వాంచ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఏ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ పోయింది?
1: What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical
0: strength? నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses. దీనిని
0: ప్రజలకంటకుడు నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ ఈ విధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kalaki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he said this, the tail on to fire.
0: Ani murkulu amayakulu gnanahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ద వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: Pandavulu aakulanu mulimesi adavi paalai poyiranna.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest. Karmane
0: tappindi kaadu.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should make every effort to do good actions.
0: ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the
0: bench. ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood
0: bleeds. ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనము మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే చోట జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్ట్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: You sow a seed.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ప్లాంట్.
0: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ద
0: సాప్లింగ్. మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get the fruit immediately.
0: కొన్ని సంవత్సరముల టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages to face the consequences. But you cannot escape from the consequences of your actions. There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: వ్యక్తి వ్యక్తికి అనేక విధమైనటువంటి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కాని అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire
0: thoroughly. అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అదియే దైవము.
1: That's God.
0: అదియే దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మ స్వరూపము.
1: That's the divine Brahman.
0: ఈ బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have the spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమవు కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: over there. దానికి వైర్ అంతా తీసుకుని జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమున వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this
0: wire. అలాగే ఏంటి దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: It is the divine power which is the current that should flow. ఏది దైవశక్తులు? What is this divine power?
0: సత్యం ప్రేమ ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: love. Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: Truth is God. God is only one, not two.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
1: So the current of truth.
0: ధర్మము అనే వైర్ లో చేరి.
1: It flows through the wire of
0: ధర్మ. శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
1: As it enters into the bulb of peace.
0: ప్రకాశం వస్తుంటుంది.
1: And you draw the light of love.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: Therefore the unity of truth, righteousness and peace will
0: be
1: the light of
0: నిజమైన భగవత్ స్వరూపము.
1: Love is God.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: It's not any body attachment.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: True love emanates out of one's own heart.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఈస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: రైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవరీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపనే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చును.
1: In these small matters, who can recognize the divinity?
0: రెండు మీరు మర్చిపోవాలి.
1: Two you should forget.
0: ఏమిటి ఆ రెండు?
1: What are they?
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: You should forget the harm done to you by others.
0: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రతిపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: So we should forget the harm done to you.
0: రెండవది ఏమిటి?
1: What is the second thing?
0: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి.
1: We should also forget the help we have done to others.
0: నీవు అతనికి హెల్ప్ చేశానని నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చును.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit ఆత్మ.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కాన మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు జపములు తపములు యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like
0: penance, like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastramenti kaadu.
1: Mind is not permanent.
0: Dehamu shastramenti
1: kaadu. Body is not permanent.
0: Idi phaltam etla shastramavutundi manaku.
1: Then how do you expect
0: the reward?
1: Even the reward is temporary.
0: Aithe ivanni emi thodpadtayi.
1: How does it help you in a way?
0: Nijamainatundi satyaniki margaanni choopisthayi.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ దట్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ivie japamulu dhyanamulu yogamulu yagnamulu.
1: This sort of a thing is there in relating to penance and meditation. You cannot sit under this guide post or stay with it. You have to go along
0: the way. Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guide post, we should travel Godward.
0: Ekkada unnadu daivam.
1: Where is God?
0: సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వి విల్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్స్.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బికాస్ ద విస్ట్
0: ఆఫ్ ద బాడీ ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. ఈ దేహానికి
0: సంబంధించిన వాసనలన్నీ కూడా క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ నేమ్ రామ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్
0: నేను రాముల కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ ద వాట్ బోత్ ఆర్ వన్.
0: అదే ఒక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: Swami,
0: దేహరీతిగా నీకు నేను దాసుడిగా భావిస్తున్నాను.
1: At the body level, I am your servant.
0: మనోరీతిగా నీకు నేను ప్రతిబింబంగా ఉంటున్నాను.
1: In the realm of the mind,
0: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
1: But you know, I am a spark, but at the atomic level, you and I are one.
0: నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి.
1: It's only the body and the mind that comes between us.
0: పిల్లలు బాగా తెలుసుకోవచ్చును.
1: Students can know well.
0: మీరు ఒక పెద్ద భవనం నిర్మించారు.
1: You built a big mansion.
0: ఈ భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు.
1: There's one bedroom.
0: దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు.
1: బాత్రూమ్ aside.
0: కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు.
1: కిచెన్.
0: డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు.
1: డ్రాయింగ్ రూమ్.
0: డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు.
1: డైనింగ్ హాల్.
0: ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు.
1: స్టోర్ రూమ్.
0: ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: You find so many rooms around.
0: Kani,
1: but
0: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
1: What is that responsible for this division into various rooms?
0: అన్నిటికీ మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
1: Only the walls that stand in between are responsible.
0: ఈ బెడ్రూమ్ కు బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: When once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామాలు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ ది గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru raru ra rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara pattu ainadi chettura పట్టు అయినది కొమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యు లీవ్ ద రూట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్ యు విల్ సడన్లీ వదిలితే పరబ్రహ్మమి. అండ్ దెన్ వెన్ వన్స్ యు అండర్స్టాండ్ దిస్ యు విల్ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వీ కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వీ కన్సిడర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you'll be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవద్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవద్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ప్రాప్తమైన
0: వాంఛలతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire.
0: చూసుకోండి.
1: A small example.
0: ఈనాడు నైట్ రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు కాఫీ తాగుతుంటారు సిగరెట్ పీల్చుకుంటుంటారు ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action you do.
0: రేపటి నుంచి కూడా రెండు పర్యాయములే టీ తాగు.
1: Drink tea twice.
0: ఐదు పర్యాయములే సిగరెట్ తాగు.
1: స్మోక్ 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఏకాగ్రత
0: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వన్ యూ హ్యావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి ఎందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is unifying factor, the uniting factor, the underlying current.
2: Prema mudita manase kaho.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 30th discourse on Gita, Bhagavan delivered on 12th September 1984. In this discourse, Bhagavan explains how purity of mind is required to obtain God's grace and self-realization. Sai Bhagavan Uvacha.
1: Rajasastu Palam Dukkam. రజోగుణము యొక్క ఫలము దుఃఖమేనని గీతాచార్యుడు స్పష్టం చేశాడు.
2: గీతాచార్య హ్యాస్ క్లారిఫైడ్ దట్ ది ఫ్రూట్ ఆఫ్ రజోగుణ ఈజ్ సారో.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమ గుణములను తమ హృదయము నుండి దూరము గావించుకునేటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు.
2: షీ హెస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ పర్టికులర్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ రిమూవ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్ రజోగుణ అండ్ తమోగుణ, హీ అలోన్ విల్ బి హ్యాపీ.
1: నిత్రైగుణ్యో భవ అని ఈ మూడు గుణములు మానవుని యందు ఉండుట చేతనే మానవుడు బద్ధుడై ఉన్నాడు.
2: As man is having in his heart all these three gunas, he is bound.
1: Prapanchamante gunu trigunatmaka swarupame.
2: The entire world is a form of three gunas.
1: Ee gunamulu yendu rajo tamo gunamulu chala badanu kaliginchunavi.
2: Among the three gunas, rajas and tamas, they give a lot of trouble.
1: సమస్త దుఃఖములకు, సమస్త బాధలకు, సమస్త విచారములకు, సమస్త కర్మలకు కూడాను ఈ రెండే మూల కారణము.
2: ఫర్ ఆల్ ది సారో, గ్రీఫ్, ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్, దీస్ టూ గుణాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇందులో తమో గుణములకు ఆరు లక్షణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిక్స్ అట్రిబ్యూట్స్ ఫర్ తమో గుణ.
1: నిద్ర,
2: స్లీప్,
1: కునుకు,
2: డ్రౌజినెస్,
1: భయము,
2: ఫియర్,
1: క్రోధము,
2: యాంగర్,
1: సోమరత్వము,
2: లేజినెస్,
1: తమస్.
2: తమస్ ఇనర్షియా.
1: కనుక ఈ ఆరు గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి.
2: దీస్ సిక్స్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ తమో గుణం.
1: పంటను పండించగోరునటువంటి రైతు, పంటను పొందగోరునటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీయాలి.
2: An agriculturist, a cultivator who wants to raise a crop on a field, he has to take the weeds out of the field to start with.
1: గడ్డి, తుంగ అనేటువంటి పంట కానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటుంది.
2: On account of the growth of different types of weeds, the crop will be affected adversely.
1: Kanukune raitulu kalupulu teevali ani antuntaru anaga pantaku vere inatunti yokka mokkalanu periki paraveyatam.
2: That's why the cultivators would be telling that these weeds will have to be taken out of the field.
1: Atlu kalupulu cheyakunna pantanu manamu andukonalemu.
2: Without this particular process, you would not be able to raise the crop.
1: Anukunnanta aanandamunu andukonalemu.
2: You would not be able to acquire as much of results as you
1: adhika pantanu manam pondavalanna modalu kalupulu teevali.
2: Removing weeds is an essential precondition for getting a good crop.
1: Ade vidhamugane aatmaanandamunu aneetundi pantanu andukogorinatundi sadakudu.
2: In the same way, a sadaka who wants to attain ఆత్మానంద, ది జాయ్ ఆఫ్ ఆత్మ,
1: తన హృదయ క్షేత్రములో కామక్రోధ లోభమోహమాచల్యమనేటువంటి ఈ రజోగుణ తమో గుణముల యొక్క స్వభావంతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే హీ హాస్ టు రిమూవ్ ఫ్రమ్ హిస్ హార్ట్ the various manifestations of Rajoguna and Tamoguna in the form of desire, anger, greed, malice, hateful jealousy.
1: Arshad vargamulu anetundi raju tamogunamulu yokka santati.
2: These six types of enemies of man are the children of this rajas and tamas.
1: ఈ కలుపులు ఉండినంత వరకు మనకు ఆత్మానందం అనేటువంటి పంటను అందుకొనలేము.
2: We would not be able to reap the joy of ఆత్మం so long as these sweets are there.
1: కనుక మొదలు తమో గుణ రజోగుణములను దూరం చేసుకోమని చెప్పాడు కృష్ణుడు.
2: Therefore Krishna has asked to remove rajoguna and tamoguna from his heart.
1: అసలు విషాద యోగములో కృష్ణుని యొక్క విచారము అర్జును యొక్క విచారములకు మూల కారణము ఈ తమో రజోగుణములే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది చాప్టర్ ఆఫ్ విషాద యోగ ఇట్ ఈస్ ది రజోగుణ తమోగుణ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీఫ్ ఆఫ్ అర్జున.
1: రజోగుణము నింపుకొని చేతనే అర్జునుడు దుఃఖమునకు గురి అయ్యాడు.
2: యాజ్ హి హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ దిస్ రజోగుణ హీ వాస్ పుట్ టు సారో.
1: కనుక అర్జున నీవి యుద్ధ భూమి అందు ఈ పిరికితనమును దూరం చేసుకుంటకై మొట్టమొదట నిత్రైగుణ్యోప ఈ మూడు గుణములను కూడాను నాకు అర్పితం చేయి. దీన్ని వదిలిపెట్టు. ఇవి నీవి కాదు. ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు.
2: హీ హాస్ టాట్ దట్ అర్జున ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ ఆఫర్ ఆల్ దీస్ త్రీ గుణాస్ టు మీ అండ్ దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ టిమిడిటీ అండ్ యుల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ విక్టరీ ఇన్ ద వార్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్
1: ఎవరినైనా పెద్దలను మహనీయులను విద్యావంతులను మన గృహములకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి.
2: ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ సమ్ గ్రేట్ మ్యాన్ సేజ్ ఆర్ సమ్ లెర్నెడ్ పర్సన్ టు అవర్ హౌస్ దేర్ ఆర్ సర్టన్ ప్రిపరేషన్స్ విచ్ హావ్ టు బి అండర్టేకన్ ఇన్ అవర్ హౌస్.
1: వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల ఇంటి బయట పరిశుద్ధం చేసుకుని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం.
2: వి హావ్ టు క్లీన్ ఇన్సైడ్ అవర్ హౌస్ అండ్ అవుట్ సైడ్ అండ్ సరౌండింగ్స్ బిఫోర్ హీ ది గెస్ట్ కమ్స్ టు అవర్ హౌస్.
1: లేక్ అపవిత్రమో మాలిన్యముతో కూడినటువంటి ఒక ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
2: ఏ హౌస్
1: విద్యావంతులను మన గృహములకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి.
2: ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ సమ్ గ్రేట్ మ్యాన్ సే

0: అపవిత్రమో మాలిన్యముతో కూడినటువంటి యొక్క ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
1: ఏ హౌస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్ ఆర్ లాక్ ఆఫ్ సేక్రెడ్నెస్ ది గ్రేట్ పీపుల్.
0: అదే విధంగానే మన గ్రామమునకు ఏ మంత్రిను ఏ గవర్నర్ను ఎవరినైనా మన గ్రామంలో ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని ఆ బజారును తోరణాలు కట్టుకుని అరటి చెట్టు కట్టి అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకుని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం.
1: ఇన్ ద సేమ్ వే వి హావ్ ఇన్వైటెడ్ ఎయిదర్ ఎ గవర్నర్ ఆర్ ఎ మినిస్టర్ టు అవర్ విలేజ్. వి క్లీన్ ద రోడ్స్ అండ్ డెకరేట్ ది పాత్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఫిట్ టు రిసీవ్ ది గ్రేట్ మ్యాన్ ఇన్వైట్.
0: తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే,
1: if you take so much of care and precautions when we are inviting a person who is having a temporary position,
0: edo vyaktitvamlo kontha adhika sthanamunu cherukunnatundi vyaktulanu aahvaninche samayamlo mana gruhamulu inta parishuddham chesukuntunte,
1: if we are making so much of preparations and cleaning our own houses when we are receiving an individual
0: rakshakudaina srishtikarta ainatundi భగవంతుని మన హృదయంలో ప్రవేశింప చేసుకోవటానికి మన హృదయం ఎంత పరిశుద్ధం చేసుకోవాలి.
1: వెన్ వీఆర్ ఇన్వైటింగ్ ద వెరీ క్రియేటర్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్ టు అవర్ ఓన్ హౌస్, హౌ మచ్ క్లీన్ షుడ్ వి కీప్ అవర్ హార్ట్.
0: కనుక మనము భగవంతుణ్ణి మన హృదయంలో స్వాగతం చేయాలనుకున్నప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వెన్ వీఆర్ వెల్కమింగ్ గాడ్ ఇన్ టు అవర్ హార్ట్, వీ హావ్ టు క్లీన్స్ అవర్ హార్ట్ థరోలీ.
0: అట్టి హృదయ పరిశుద్ధం చేసుకున్నటువంటి సమయం నుండి పరమేశ్వరుడు అందులో ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ గాడ్ వుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: అర్జున, నీ రథమునకు మాత్రమే నన్ను సారథిగా తీసుకుంటున్నావు, నీ జీవితానికి కూడా నన్ను సారథిగా తీసుకోవాలి.
1: అర్జున, యూఆర్ టేకింగ్ మీ ఓన్లీ యాజ్ ఎ చారియటర్ ఆఫ్ యువర్ చారియట్, టేక్ మీ యాజ్ ఎ చారియటర్ ఆఫ్ యువర్ లైఫ్.
0: నేను రథమునందు నేను కూర్చునేటువంటి యొక్క సీటు చాలా వెల్వెట్ తో చాలా పరిశుద్ధంగా విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: The seat on which I am seated in the chariot is very clean and well decorated.
0: Ani ni hrudayaniki nenu saradhi ga bothunnappudu nee hrudayam lopala naa nenu kurchuneetundi sthanam enta parishuddhanga undali enta viluvainatundi ga untundali yochinchukovani cheppadu.
1: You think as to how clean and how grand your heart should be to make a seat for me if I should become a charioteer of your heart.
0: Manam ekkadaina bayata pradeshamlo kurchovadaniki prayatninchinappudu ee news paper ఏ మ్యాటో ఏ యొక్క పట్టను తెచ్చుకుని హ్యాండ్కప్ చిప్ ను తెచ్చుకుని కింద వేసుకుని మనం కూర్చుంటున్నాం.
1: వెన్ వీ హావ్ టు స్క్వాట్ ఇన్ సమ్ అవుట్ సైడ్ ప్లేస్ వీ స్ప్రెడ్ ఎదర్ ఎ మ్యాట్ ఎ కర్చీ ఫర్ ఎ న్యూస్ పేపర్ అండ్ దెన్ ఓన్లీ వీ సిట్ ఆన్ దట్.
0: అలాంటి మాలిన్యమైనటువంటి మన దేహము, అశుద్ధమైనటువంటి మన దేహము, క్షణికమైనటువంటి మన దేహము, ఈ విధమైనటువంటి దీని సుఖములకు పరిశుద్ధమునకు మనం పాల్పడుతుంటే పరమాత్ముడైనటువంటి అతన్ని మన హృదయంలో ప్రవేశించప చేసుకోవటానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనము అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్, ఇఫ్ వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్ టు అబౌట్ ది సీట్, హౌ మచ్ మోర్ కేర్ షుడ్ వీ టేక్ వెన్ వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ టు అవర్
0: హృదయములో. ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను మన హృదయం పరిశుద్ధము కాదు.
1: So long as this rajoguna and tamoguna are there in the heart is not pure.
0: Nirantamu kudanu nirantaramu avi ashuddhamune chestuntai.
1: These two gunas will continuously be polluting and dirtying the heart.
0: Aa ashuddham undinanta varaku nu atma swaroopam andulo praveshinchadu.
1: So long as dirt is there, the very embodiment of atman would not enter into the heart.
0: Kanuka mottamota neevu tamastunu padupari rajasthunu dooram chesko.
1: Therefore in the very first place remove this tamoguna and then rajoguna.
0: Sattvika nato cherutundi.
1: Sattvika guna can join me.
0: Kanuka neevu nee ashuddhani dooramu gaavinchukonatakai tegaretunti prayatnam cheyamannadu.
1: Therefore make every effort to remove the dirt from your heart.
0: Deeniki oka chinna udaharanam,
1: one small example for this.
0: Ee naati yuvakulu yuvathulu kudanu ekkadaina కొంత ఆఫీసుకు పోవాలన్నా లేక కళాశాలకు వెళ్లాలన్నా ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా ఏది లేకపోయినప్పటికీ తమ దోబిలో ఒక హ్యాండ్ కర్చి, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు.
1: టుడేస్ లేడీస్ ఆర్ జెంట్స్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్ దే విల్ బి టేక్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ టు టేక్ ఏ మిర్రర్ వన్ కూమ్ and handkerchief.

0: ఇవి ఈ దేనికోసం తీసుకెళ్తున్నారు?
1: వై డు దే టేక్ దీస్ త్రీ?
0: మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సర్దిద్దుకోవడం కోసం కూమ్ తీసుకుంటున్నాం.
1: ఇన్ అవర్ జర్నీ ఇట్ ఇస్ లైక్లీ దట్ ది హెయిర్ మే గెట్ ఎ లిటిల్ డిసెల్వ్డ్ అండ్ దేర్ ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ కరెక్ట్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హెయిర్ పుట్ ఇన్ ఆర్డర్ యూ మే టేక్ దిస్ కూమ్.
0: మన జుట్టు లేచినదా బాగున్నదా అని తెలుసుకోవటానికి అర్థం కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హౌ ది హెయిర్ ఈస్ యూ మే టేక్ ది మిర్రర్.
0: తదుపరి మనం అలసిపోయినప్పుడు మన ముఖంలో ఒక విధమైనటువంటి యొక్క చెమట పుడుతుంది.
1: ఫర్దర్ వెన్ యు గెట్ టైర్డ్ దెర్ మే బి సమ్ స్వెట్ ఆన్ యువర్ ఫేస్.
0: దానిని తుడుచుకోవటానికి ఒక బట్ట కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు వైప్ అవుట్ స్వెట్ యు మే టేక్ ఎ హ్యాండ్కర్చీఫ్.
0: అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి?
1: వాట్ షుడ్ వి టేక్ దీస్ త్రీ ఫార్?
0: ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు.
1: Without any one of them, we would not be able to attain perfection in our
0: life. Mana malinyam dooram kaadu.
1: We cannot remove the dust.
0: Anduvalla ee moodintini manam maravukunda venta teesukeltuntam.
1: Therefore we take without forgetting all these three items.
0: Idi jeevithaniki sambandhinchinatundi okka subhratalu.
1: These are the three important things which help us to maintain cleanliness on the world.
0: Adhe vidhamgane manasiku sambandhamainatundi okka alankaramnu kodanu, చెదిరినటువంటి అలంకారంను సరిదిద్దుకున్నటకై దీనికి కూడా మూడు ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ కరెక్ట్ ద డిస్టర్బ్డ్ బ్యూటీ ఆఫ్ ద మైండ్ యూ హావ్ టు టేక్ సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మన తల చెదిరిదా లేదా అనేటువంటిది అర్థం నిరూపిస్తుంది.
1: వెదర్ అవర్ హెయిర్ ఆర్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్ ది మిర్రర్ ప్రూవ్స్.
0: అదే విధంగానే మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సరిదిద్దుకున్నటకై దీనికి కూడా కొన్ని పదార్థములు అవసరం.
1: ఇన్ ద సేమ్ వే ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ a disturbed mind there are certain instruments which are necessary.
0: ee manasika chedirinuku kontha varaku nirupinchadaniki bhakti aneetundi addam.
1: To find out whether this mind is disturbed or not, devotion acts as the mirror.
0: ee addam kodanu parishuddhamainatundiga untundali.
1: This mirror also must be pure.
0: ee parishuddhamaina addam lopala manasu yokka malinyam kaani leka మనసు యొక్క స్థిరత్వం కానీ అందులో సుస్పష్టంగా కనిపించగలదు.
1: వెన్ ది మిర్రర్ ఇస్ క్లీన్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఫైండ్ అవుట్ వెదర్ దర్ ఇస్ ఇంప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఆర్ ది మైండ్ ఈస్ ప్యూర్.
0: ఈ మనసు చెదినది అనేటువంటిది గుర్తించినప్పుడు మనము దువ్వెని కావాలి దాన్ని చక్కదేసుకోవటానికి. అదే జ్ఞానం.
1: వెన్ యూ రికగ్నైజ్ దట్ ది మైండ్ ఈస్ డిస్టర్బ్ యూ హావ్ టు కరెక్ట్ ఇట్ అండ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ యూ నీడ్ ఎ కూమ్ అండ్ ద కూమ్ ఈస్ విజ్డమ్.
0: ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అన్నింటినీ చక్కగా వివరిస్తుంది.
1: విజ్డమ్ క్లారిఫైస్ ఆల్ ద థింగ్స్.
0: ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని ఎదుర్చేటువంటిది గుడ్డ.
1: ఇట్ ఇస్ ఎ క్లాత్ విచ్ కెన్ క్లీన్స్ ద డర్ట్ ఆన్ అవర్ ఫేస్.
0: ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము.
1: To remove the dirt which might have entered into your mind, it is the detachment.
0: ఈ వైరాగ్యం అనేటువంటి వస్త్రం నుంచి దానిని తుడిచి పారవేయాలి.
1: With the help of this cloth called detachment, we'll have to wipe off all the dirt.
0: కన మన జీవితంలో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాండ్కర్చీఫ్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి కూడా మన వెంట జంట ఉండాలి.
1: Just as in the worldly life, wherever we go, we take three things, a mirror, a kerchief, and a comb. Similarly, in the life, in the journey of the life, wherever we go, we'll have to take devotion, wisdom, and detachment.
0: ఇక్కడ రజోగుణము యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి.
1: We have to try to understand the different characteristics of rajoguna.
0: రజోగుణము కలిగినటువంటి వాడు అన్నింటి ఎందుకూడను తొందరపాటు పడుతుంటాడు.
1: A person who is full of rajoguna will always be hasty in everything.
0: Pratidani endukudanu thondara adhikam.
1: In everything he exhibits undue haste.
0: Itaniki kopam kudanu jaasti.
1: He will have a lot of anger.
0: Intiye kaakunda konni vaanchalanu amitanga penchukuntuntadu.
1: Not merely this, he develops unlimited desires.
0: Okka chanamaina kudanu thanu sthiranga untundadu.
1: Even for a moment he can't be steady.
0: Idi rajogunam yokka lakshanalu.
1: దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రజోపన.
0: మీరు ఎక్కడైనా కూడా జూకు పోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వాడికి.
1: దిస్ బికమ్స్ క్లియర్ ఫర్ యూ ఇఫ్ యూ గో అండ్ వాచ్ ది అనిమల్స్ ఇన్ ద జూ, బీ ఇట్ చీతా, టైగర్ ఆర్ ఎ ఫాక్స్, దే వుడ్ నాట్ బి క్వైట్ అండ్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కారణం ఇది రజోగుణం యొక్క స్వభావం.
1: ద రీజన్ ఈస్ దాట్ దే ఆర్ హ్యావింగ్ రజోగుణ. దిస్ ఇస్ ది
0: మానవుని యందు, మానవుని హృదయమునందు ఈ రజోగుణము ప్రవేశించిన అది నిరంతరం కూడా చెల్లింపు చేస్తుంటాది.
1: ఇఫ్ రజోగుణా వర్ టు ఎంటర్ ఇంటూ ది హార్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్ మేక్స్ మ్యాన్ అన్స్టడీ అండ్ మూవింగ్.
0: చెల్లింపు చేయటమే కాదు, భ్రమింప కూడా చేస్తుంటారు.
1: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ మేకింగ్ ఎ పర్సన్ అన్స్టడీ, ఇట్ విల్ మేకింగ్
0: భ్రమింప చేయటమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటారు.
1: నాట్ మెయిన్లీ హీ గెట్స్ డెల్యూడెడ్, హీ గోస్ ఆన్ డిజైరింగ్ ఫర్ ది ఆబ్జెక్ట్.
0: జగత్తును వరించటము,
1: డిజైరింగ్ ఫర్ ద వరల్డ్,
0: ఆశలను భ్రమించటము,
1: గెటింగ్ హీ డెల్యూడెడ్,
0: దేహాన్ని చెల్లించటం,
1: మూవింగ్ ద బాడీ.
0: ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు.
1: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ విచ్ బికమ్ ది ఫీచర్స్. కనుకని
0: మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము.
1: దట్స్ వై వెన్ వి స్క్వాట్ ఇన్ ఎనీ పర్టికులర్ ప్లేస్ వి వుడ్ బి స్టడీ.
0: ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటాది.
1: Whenever you just see some part of the body or the other would be moving.
0: దీనిని అశ్వత్థవృక్షం అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పీపుల్స్ ట్రీ.
0: అశ్వత్థ వృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడా ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి.
1: ఈవెన్ వెన్ దర్ ఇస్ నో బ్రీజ్ ఆర్ విండ్ ఇన్ ఎ పీపుల్ ట్రీ ది లీవ్స్ విల్ బి మూవింగ్ ఆల్ ద వైల్.
0: స్థిరత్వం లేనటువంటిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది.
1: ది వెరీ వర్ అశ్వత్థము హెస్ కమ్ బికాస్ దర్ ఇస్ నో స్టడీనెస్.
0: స్థిరత్వం లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది.
1: యాజ్ హార్స్ ఇస్ నాట్ స్టడీ ఇట్ హస్ గాట్ ద వర్డ్.
0: ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకనో, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు.
1: Whenever you see a horse, whether it is the ear or the tail or the leg, it will be moving all the while.
0: కనుకని దీనిని అశ్వమేధయాగము అని ఈ బుద్ధి కూడాను చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై ది అశ్వమేధ యాగ ఆర్ ది సాక్రిఫైస్ ఆఫ్ హార్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టడీ యువర్ మైండ్.
0: ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింప చేస్తుంది.
1: దిస్ ఇన్ ఫ్యాక్ట్ మేక్స్ హ్యూమన్ నేచర్ బీన్ ఫర్గాట్.
0: ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటాది.
1: ఇన్ దిస్ రజోగుణ దేర్ ఆర్ టూ క్వాలిటీస్, వన్ ఈస్ ఎనిమల్ నేచర్ అండ్ ఆల్సో డెమోనిక్.
0: కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు.
1: దేర్ ఫోర్ ది ప్రిసెప్టర్ ఫర్ తమో గుణ ఈస్ కుంభకర్ణ.
0: రజోగుణమునకు గురువు రావణాసురుడు.
1: ది ప్రిసెప్టర్ ఫర్ రజోగుణ ఈజ్ రావణ.
0: సాత్వికులకు గురువే అతను విభీషణుడు.
1: విభీషణ ఈజ్ ద ప్రిసెప్టర్ ఫర్ సాత్విక.
0: ఈ ముగ్గురు కూడాను అన్నదమ్ములే.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ బ్రదర్స్.
0: కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు.
1: బట్ ఇఫ్ యు అలౌ దీస్ టూ ఇన్ యువర్ హార్ట్ దే ఇట్ లీడ్ యూ టు ఎ లాట్.
0: కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడాను కొంతవరకు దూరం చేసుకోవాల్సింది.
1: వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ హావ్ టు జస్ట్ రిమూవ్ యువర్సెల్ఫ్.
0: మూడు కూడాను ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి,
1: ఆల్
0: ఒకే జాతికి చేరినటువంటివి.
1: ఆల్ దీస్ త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ బ్రదర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
0: కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పిన బోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: దట్స్ వై వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ ట్రాన్సెండ్ ఆల్ దీస్ త్రీ గుణాస్.
0: త్రిగుణం,
1: త్రీ క్వాలిటీస్,
0: త్రిదళాకారం,
1: త్రీ ప్రాంగ్ లీఫ్,
0: త్రినేత్రంచ,
1: త్రీ ఐస్,
0: త్రీ ఆయుధం,
1: త్రీ వెపన్స్,
0: త్రిజన్మ పాప సంహారం,
1: డిస్ట్రాయింగ్ ది
0: ఏకవిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు.
1: ఆఫరింగ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ టు శివ హింసెల్ఫ్.
0: ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలి కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకుని రావాలి.
1: If one thorn were to enter into your foot, to remove it, you need not take a kajjil or a knife, but you'll have to take the help of another thorn.
0: మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళు తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే, ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకోవాలి, రెండింటిని తీసి పారవేస్తాం.
1: Once you remove the thorn which has entered into your foot, you throw away both the thorns without any distinction.
0: అదే విధంగానే తమో గుణమును

0: రజోగుణంతో తీసేసేయాలి.
1: యు హావ్ టు రిమూవ్ దిస్ తమో గుణ విత్ ద హెల్ప్ ఆఫ్ రజోగుణ.
0: రజోగుణమును సాత్విక గుణంతో తీయాలి.
1: యు హావ్ టు రిమూవ్ రజోగుణ విత్ ద హెల్ప్ ఆఫ్ సాత్విక గుణ.
0: కట్టగడపటికి బ్రహ్మానందం అనేటువంటి సౌధములో ప్రవేశించే సమయంలో మూడింటిని పారవేయాలి.
1: బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ది మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మానంద యు హావ్ టు రిమూవ్ అండ్ త్రో అవే ఆల్ దీస్ త్రీ గుణ.
0: ఇందులో ఏ గుణం ఉండినప్పటికీ మనకు ఆనందం ప్రాప్తించదు.
1: వాట్ ఎవర్ గుణ యు ఆర్ హావింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్.
0: అందువల్ల త్రిగుణములకు అతీతమైనటువంటి వానిగా నీవు కామని అర్జునుడికి ఆదేశించాడు.
1: దట్స్ వై హీ కమాండెడ్ అర్జున టు ట్రాన్సెండ్ ఆల్ ద త్రీ గుణస్.
0: కనుకని ఈ త్రిగుణ భావాన్ని, ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో, దీనిని దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు.
1: Therefore he has warned that you will have to take a lot of care while getting rid of all these three gunas.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని, గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు.
1: After teaching the various qualities of these three gunas, he has just transformed him into a great man.
0: ఈ మూడింటికి మూల కారణము మనస్సు.
1: The most important primary cause for all these three gunas is the mind.
0: ఈ మనస్సు అమనస్కమయ్యేంత వరకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం.
1: It is impossible to get rid of this human nature until the mind loses its very nature itself and becomes samanaska.
0: మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చేయాలి.
1: Therefore, in the very first place, we should offer our mind to the Lord.
0: మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు.
1: After offering the mind to him completely, God will take care of us in all the other
0: aspects. ఒకానొక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని, మహనీయులు కాని, ఋషులు కాని, యోగులు కాని, జోగులు కాని, వైరాగులు కాని, విరాగులు కాని, ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు.
1: Once upon a time, King Janaka sent word and message to the people at large asking, be he a scholar, an educated person, a yogi, a maharshi, a jogi, whoever he be, he should come and teach me the knowledge of
0: arram yokka okka rikabulo kaalu petti rendavo rikabulo kaalu petti lopana nenu naaku aatmanandam chekurchali brahma prapti chekurchali annadu.
1: He also said that within a matter of a few moments I should be able to get brahma gnana.
0: Okka rikab రికాబులో కాలు పెట్టి గుర్రం నెక్కి రికాబు ఉంటుంది.
1: వైల్ క్లైంబింగ్ ద హార్స్ బిఫోర్ హీ కంప్లీట్లీ క్లైమ్స్ ఆన్ ఇట్ హీ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ బ్రహ్మ జ్ఞానం.
0: ఈ విధంగా ఎవరు చేయరో అలాంటి పండితులను కాని, అలాంటి వేదాంతులను కాని, అలాంటి యోగులను కాని నా రాజ్యంలో ఉంచుకోను, వారి రాజ్యం నుంచి బయట తరుముతానన్నాడు.
1: ఇఫ్ దేర్ ఆర్ people who will not be able to accomplish this particular task for me, whether he is a scholar, whether he is a learned person, whether he is an educated person, I don't want to
0: keep them. ee rushulaku ee yogulaku bayam erpadindi.
1: These scholars, these rishis, they were a little frightened.
0: Idi mana vidyaku pariksha ghattam anukunnaru.
1: They told themselves that this is going to be a test for our scholarship and learning.
0: Kani evaru ee deeniki sahasinchaledu.
1: But no one dare come out and offer himself to solve this problem.
0: Ayaka rajyamulo praveshinchadu Astavakrudu.
1: Astavakra entered the kingdom.
0: Ee midilapuram daatukune prayanam chestunna samaya lopla puri baita prati panditudu prati yogi kudano chaala vicharanto kurchunnaru.
1: While he was going on the road, when he came to Mithilapura, there were people, scholars, pandits, and all those people who were just there.
0: Ee Astavakrudu మీ విచారమునకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: దే వర్ లుకింగ్ వరీడ్ అండ్ గ్రీఫ్ రిడన్. అష్టావక్ర ఆస్క్డ్ దెమ్ వాట్ ఇస్ ది కాజ్ ఫర్ యువర్ వరీ అండ్ గ్రీఫ్.
0: వారు జరిగిన విషయం చెప్పారు.
1: దే ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఆల్ ది థింగ్స్ దట్ హావ్ హ్యాపెన్.
0: ఇంత మాత్రమేనికే మీరు వెర్చేది ఎందుకు, నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేరుగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు.
1: He told them, why should you get frightened for such a small thing? I will be able to solve this particular problem. So saying, he entered the court of Janaka directly.
0: Raja, meeku atmajnanam prabodhinchutalo nenu siddhanga unnanu annadu.
1: He addressed the king and said, well king, I am ready to teach you the knowledge of atma.
0: Aithe ee atmajnanam ee rajabhavanamlo cheyadaniki veelu kaadu.
1: But దిస్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ కెనాట్ బి టాట్.
0: ఈ రాజభవనం అంతా కూడా రజోగుణ తమోగుణంతో నిండి ఉంటుండాలి.
1: దిస్ ప్యాలెస్ ఇస్ ఫుల్ ఆఫ్ రజోగుణ అండ్ తమోగుణ.
0: శుద్ధ సాత్వికం లోపల నిన్ను ప్రవేశపెట్టాలి.
1: ఐ షుడ్ మేక్ యూ ఎంటర్ ఇన్ టు ఎన్ ఏరియా ఆఫ్ శుద్ధ సాత్వ
0: ప్యూర్. నా వెంట రమ్మన్నాడు, అతనితో తీసుకెళ్లాడు. అతని వెంటనే కొన్ని గుర్రములు సైన్యములు అంతా కూడా వెళ్ళింది.
1: He took him with him and along with him they took a few horses and
0: పరివారం అంతా ఒక చోట నిలబెట్టాడు.
1: He made the entire army and
0: మధ్య అరణ్యం లోపల ఈ జనక మహారాజు అష్టావక్రుడు ప్రవేశించారు.
1: In the middle of the forest this అష్టావక్ర and జనక మహారాజు entered.
0: అప్పుడు జనక మహారాజును కోరాడు అష్టావక్రుడు, రాజా నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం బోధించేటువంటి వాడు, నీవు వినేటువంటి వాడు, వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు, ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు.
1: అష్టావక్ర ఆస్క్డ్ కింగ్ జనక, వెల్ ఐఎమ్ నౌ గోయింగ్ టు టీచ్ యూ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దేర్ ఫార్ ఐఎమ్ ది ప్రిసెప్టర్ అండ్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ అండ్ దేర్ ఫార్ యూఆర్ డిసైపుల్, ఆర్ యూ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దిస్?
0: నేను అంగీకరించుటే నిజమైన మొట్టమొదట నాకు గురుదక్షిణ ఒకటి ఇవ్వమన్నాడు.
1: If you are agreeable for this particular proposal, then you'll have to offer Guru Dakshina, offerings of the Shishya to Guru.
0: Guru Dakshina ichina tarvata ni upadesham prarambhinchali.
1: Only after you give your own offering to the Guru, then I would be starting my teaching.
0: Naaku kavalsindi Brahma prapti. Kanuka, deni nina ivvadaniki nenu siddhanga untunnanu, sarvamunu tejinchivestanu ani cheppadu Janaka Maharaju.
1: King Janaka told Astavakra that as I want the attainment of Brahman, I am prepared to give anything that you want.
0: నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసుని ఇమ్మన్నాడు.
1: Then he told him that I do not want anything else, I want your mind.
0: ఇచ్చినాను అన్నాడు.
1: He said I have offered my mind to you.
0: ఇంకా నా మనసు కాదు, తమ మనసు.
1: Then Janaka said this is not my mind, from now onwards it will be yours.
0: అయితే గుర్రాన్ని తెప్పించాడు.
1: Then he brought the horses.
0: ఇక్కడ నిలబెట్టాడు.
1: He made them stand.
0: రాజా కొంతసేపు కూర్చోమన్నాడు.
1: He asked king to sit down.
0: మహారాజును తన రాజ్యంలోని మధ్య మార్గంలో కూర్చోబెట్టాడు అక్కడ అష్టావక్రుడు.
1: He made king sit down in the middle of the road in his kingdom.
0: ఈ రాజును మధ్య మార్గంలో కూర్చోబెట్టి తాను అరణ్యంలో వెళ్లిపోయాడు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు.
1: He made king sit down in the middle of the road, main roads in the kingdom. And Astavakra walked into the forest, sat down quietly under a tree.
0: ఈ సిపాయి ఎంత సేపు చూచారు, మహారాజు కాని అష్టావక్రుడు కాని రాలేదు.
1: The soldiers waited for a long time. Neither king nor Astavakra came over there.
0: వీరు ఏమైపోయినారో ఏమో చూడాలని చెప్పని మెత్తగా ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు.
1: They wanted to find out what has happened to them. So one by one they proceeded towards them.
0: చూచేటప్పటికీ గుర్రము నిలిచి ఉంది, మహారాజు రోడ్ లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమి కదలటం లేదు, మెదలటం లేదు.
1: When they went and saw, they found king was being seated in the middle of the road. There was a horse. King had closed his eyes. He was not moving either.
0: అష్టావక్రుడు అసలే లేడు.
1: There was no అష్టావక్ర at all there.
0: అయ్యో, ఈ అష్టావక్రుడు మహారాజునకు ఏమో యంత్రమో తంత్రమో మంత్రమో ఏమి వేశాడో, మా రాజు స్తంభించిపోయినాడు అని చాలా దిగులు పడ్డారు.
1: They were rather afraid this Astavakra might have exercised some magic over him and they must have made the king lose his consciousness.
0: Pradhanamantri daggariki vellaru.
1: They went to the prime minister.
0: Maharaja, Maharaja, Maharaja ani ento pilichadu, emi javab ledu.
1: The prime minister addressed the king. Oh king, oh king.
0: Kannu teravaledu.
1: He did not open his eyes.
0: నోరు తెరవలేదు.
1: He did not open the mouth.
0: ఏ మాత్రము కదలలేదు.
1: He did not move at all.
0: ఇది చూచాడు మరింత భయపడిపోయాడు.
1: The prime minister,
0: మహారాజుకు కాలకాలానికి ఏదో కొంచెం మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏదో తిండి వేయాల్సినటువంటిది కదా, మా మహారాజుకు ఇంత సమయం అయినప్పటికీ ఈ కించిత్ ఆహారం కూడాను అందించలేకపోతున్నామని చాలా బాధపడ్డారు.
1: All those people including the prime minister were very much afraid that they were not able to just give any food or drink to the king, which is usually taken by the kings, and they were getting frightened.
0: Tellavari poyinatunte varu in sayam samayam aipotha undi, sayankala samayam vachindi.
1: Morning they went, it became almost the evening by the time that they went and they requested.
0: Inka vidhi lekunda mantri rathanni pampichadu antapuraniki.
1: Left with no alternative, he sent back the chariot.
0: Ranulu kuda vacharu. వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. మంత్రికి
1: దిస్ ప్రైమ్ మినిస్టర్ సెంట్ ది చారియట్ బ్రాట్ ద క్వీన్స్ థింకింగ్ దట్ ఇఫ్ ది క్వీన్స్ వర్ టు కాల్ ది కింగ్ హి మైట్ రెస్పాండ్.
0: ఈ మహారాణి వచ్చింది, రాజా రాజా రాజా, రాజా లేదు రైతు లేదు, ఏమి జవాబు లేదు.
1: ద క్వీన్ కేమ్ అండ్ అడ్రస్ ది కింగ్, కింగ్ డిడ్ నాట్ రిప్లై, దేర్ వాస్ నో రిప్లై అట్ ఆల్ ఫ్రమ్ కింగ్.
0: ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్ళాడు అని సైన్యానంతా అరణ్యమంతా శోధించుతూ వచ్చారు.
1: మీన్ వైల్ ది సోల్జర్స్ వెంట్ సర్చింగ్ ఫర్ అష్టావక్ర ఇన్ ది ఎంటైర్ ఫారెస్ట్.
0: ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు.
1: అండర్ ఏ ట్రీ అష్టావక్ర వాస్ బీయింగ్ సీటెడ్ peacefully and in absolute.
0: ఇతన్ని పట్టి తెచ్చారు మా మహారాజు గతి ఏ విధంగా ఉంటుందో చూడమని.
1: దే కాట్ హోల్డ్ ఆఫ్ హిమ్ బ్రాట్ హిమ్ అండ్ జస్ట్ షోడ్
0: అష్టావక్ర చిరునవ్వులు నాడుతూ మహారాజుకి ఏమి క్షేమంగానే ఉంటున్నాడు అన్నాడు.
1: అష్టావక్ర సేడ్ ద కింగ్ ఈజ్ సేఫ్ అండ్ ఓకే.
0: నీవే వచ్చి చూడమని పిలుచుకుని వచ్చారు.
1: దే బ్రాట్ హిమ్ అండ్ టోల్డ్ దట్ యు కెన్ హావ్ ఎ లుక్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇంతవరకు మంత్రులు రాణులు ఇంకా సమీపంలో అయినటువంటి వారందరూ కూడా పలుకరించినప్పటికీ ఒక్క పలుకైనా పలకలేదు, కన్నైనా తెరవలేదు.
1: అంటిల్ దట్ టైమ్ వెదర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద మినిస్టర్స్ ఆర్ ద క్వీన్స్ ఆర్ అదర్ పీపుల్ రిక్వెస్టెడ్ హిమ్ హీ డిడ్ నాట్ ఓపెన్ ద మౌత్, హీ డిడ్ నాట్ ఓపెన్ ద ఐస్.
0: కానీ అష్టావక్రుడు వచ్చి రాజా అని పిలిచాడు.
1: దెన్ అష్టావక్ర కేమ్ అండ్ వెన్ ఐ అడ్రస్ ది కింగ్
0: కన్నులు తెరిచి స్వామి అని పలుకు జవాబిచ్చాడు.
1: ఇమ్మీడియట్లీ ఓపెన్ ద ఐస్ అండ్ దెన్ రిప్లైడ్ స్వామి.
0: మహారాణులు వచ్చారు, మంత్రులు వచ్చారు, సిపాయిలు వచ్చారు, పరివారం అంతా వచ్చినారు, వారితో నీవు ఎందుకు ఇంతకాలం మాట్లాడలేదు అని ప్రశ్నించారు.
1: ఈ క్వశ్చన్ ది కింగ్, వెల్ ది మినిస్టర్స్ హావ్ కమ్, ది క్వీన్స్ హావ్ కమ్ అండ్ ది సోల్జర్స్ హావ్ కమ్, ఆల్ సో మెనీ పీపుల్ హావ్ కమ్, వై డిడ్ యు నాట్ రిప్లై.
0: వాక్యములన్నీ ఇప్పుడు మనసుతో చేరినటువంటి మనసు తమకు అర్పితం చేసిన తర్వాత తమ ఆజ్ఞ కావాలి కదా వారితో మాట్లాడటానికి.
1: థాట్ వరల్డ్ అండ్ డీడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ and I offered my mind entirely to you, therefore I needed your permission.
0: నాకు ఈ మనసు పైన అధికారం ఏమి ఉండాలి?
1: What authority do I have?
0: తమకు అర్పితం చేశాము, ఇది తమ మనసు.
1: I have offered my mind to you, it is yours.
0: తమ ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: Without your permission and command I am not going to do anything.
0: అప్పుడు అష్టావక్రుడు, ఇప్పుడు నీవు అమనస్కుడవు.
1: Then Ashtavakra said that you have reached the
0: మనోనాశనం అయినప్పుడే నీకు మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మ ప్రాప్తి చేకూరుతుంది. మహారాజా ఎక్కువ రికాబ్ అన్న ఒక రికాబ్ లో కాలు పెట్టాడు, రెండవ రికాబ్ లో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి
1: కలిగింది. యు హావ్ అటైన్డ్ స్టేట్ ఆఫ్ అమనస్క, హీ ఆస్క్డ్ టు పుట్ వన్ ఫుట్ ఇన్ వన్ రికాబ్ అండ్ బై ది టైమ్ దట్ హీ క్లైమ్డ్ ది ఎంటైర్ హార్స్ అండ్ పుట్ ది అదర్, హీ గాట్ ద
0: కనుక మనోవాక్యములు అద్భుతం గావించినప్పుడు ఇంకా తనకి ఏమాత్రం కూడా అధికారం ఉంటుండదు.
1: Once a person offers mind, word, deed and thought, then he will not be having any authority and power over.
0: అదే విధముగానే కృష్ణుడు అర్జునుని సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. నీ సర్వస్వము నాకు దారబోయి, సర్వధర్మము నాకు అర్పితం చేయి, మోక్షాన్ని నేను ఇస్తాను అని చెప్పనున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే కృష్ణ టోల్డ్ అర్జున, యు ఆఫర్ యువర్ ఎవ్రీథింగ్ టు మీ, you offer all your dharmas to me, I'll take care of you and I'll give you the liberation and deliverance.
0: ikkada sarva dharma annadu,
1: he has used the word sarva dharma.
0: anni rakamainatvanti dharmamulu kuda nu naaku arpitam cheyamannadu.
1: he has just asked him to offer all types of dharma, all kinds of dharma,
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక అన్ని రకములైనటువంటి దీంట్లో కూడా లౌకికమైనటువంటి అన్ని కూడా నాకు అర్పితం చేయమన్నాడు.
1: Weight, physical, mental, spiritual and worldly, all the dharmas you offer them to me.
0: ikkada oka chinna samsayam yerpadavachu,
1: one may get a small doubt here.
0: anni dharmamulu kudanu bhagavantuniki arpitam chesinappudu daniki cheyavalsindi em undadi?
1: if every dharma is offered to Lord, what is it that he can do?
0: mochanni apechinchadam kudanu oka dharmame kada.
1: Even desiring for liberation is one type of dharma.
0: అప్పుడు సర్వము భగవంతుడికి అర్పితం చేస్తే మోక్షాపేక్ష కూడా లేకుండా పోతుంది నాకు.
1: If everything is offered, every dharma is offered to the Lord, then I will not be having even the desire of moksha, liberation.
0: ఇవన్నీ ఈ లౌకిక సంబంధమైనటువంటివన్నీ కూడాను అవి అపర విద్యలు అని.
1: All this worldly education may be described as అపర విద్య.
0: కనుక ఈ ధర్మార్థ కామములను బోధించేటువంటివన్నీ కూడాను అపర విద్యలే.
1: All those learnings and education which you teach, ధర్మ అర్థం
0: ఈ మూడింటిని దాటినప్పుడే ఈ మోక్షము అనేటువంటి యొక్క జ్ఞానతత్వం కుదురుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఇది పరవిద్య.
1: దిస్ ఈస్ పరవిద్య.
0: అందువల్లనే పెండింగ్ సమయంలో కూడాను ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటారు, కానీ మోక్షం అనేటువంటి పదం అక్కడ తీసుకుని రారు.
1: దట్స్ వై వైల్ సెలబ్రేటింగ్ ది మ్యారేజ్ దే మెన్షన్ దట్ దీస్ పీపుల్ విల్ బి టుగెదర్ త్రూ ధర్మ అర్థ అండ్ కామ.
0: ఈ పురుషార్థముల లోపల ధర్మార్థ కామంలో మాత్రమే ఈ అపర విద్యలకు సంబంధించినటువంటివి.
1: ఇన్ ద ఫోర్ పురుషార్థస్ ధర్మ అర్థ అండ్ కామ దే రిలేట్ టు
0: అపర విషయం అనేటువంటిది పరవిద్యకు చేరినటువంటి.
1: మోక్ష ఆర్ లిబరేషన్ బిలాంగ్స్ టు పరవిద్య.
0: ఇవి అన్ని చేరి కూడా దానితో ఒక్కదాని కూడా సాటి రావు.
1: ఆల్ దీస్ త్రీ పుట్ టుగెదర్ ఆర్ నాట్ ఈక్వల్ టు దాట్.
0: దీనికి ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ,
1: ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక్క రూపాయికి 100 నయా పైసాలు.
1: 100 పైసే ఆర్ ఈక్వల్ టు 1 రూపీ.
0: 100 రూపాయలకు 10,000 నయా పైసాలు.
1: ఫర్ 100 రూపీస్ 10,000 నయా పైసే.
0: ఈ 10,000 నయా పైసాలు మనం కట్టుకోవాలంటే పెద్ద మూట అవుతుంది.
1: ఇఫ్ యూ షుడ్ క్యారీ దిస్ 10,000 నయా పైసే ఇట్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్.
0: దీన్ని దాచిపెట్టుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హైడ్.
0: మోయటం అంతకంటే కష్టం.
1: క్యారీయింగ్ ఇట్ ఈస్ ఈక్వలీ డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్.
0: కనుక నీవు ఈ 10,000 నయా పైసాలను మూట కట్టుకుని దాచిపెట్టుకోవటం అసాధ్యం.
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ హీప్ ఆఫ్ దీస్ 10,000 పైసే బండిల్డ్ ఇన్ వన్ స్మాల్ క్లోత్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్.
0: అర్జున, నీకు 100 రూపాయల నోటు నేను ఇస్తాను, లైట్ గా ఉంటుంది, దాచిపెట్టుకోవచ్చును, ఆ 10,000 నయా పైసెస్ నాకు ఇచ్చేసి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ టెలింగ్ అర్జున, ఇట్ ఈస్ లైక్ టెలింగ్ అర్జున, అర్జున ఐఎమ్ గివింగ్ యూ 100 రూపీ నోట్, యూ గివ్ మీ దోస్ చేంజ్ ఆఫ్ 10,000 పైసే టు మీ.
0: ఈ 10,000 నయా పైసెస్ 100 రూపాయలు రెండు ఒకటే.
1: దిస్ 100 రూపీ నోట్ అండ్ దిస్ 10,000 నయా పైసెస్.
0: ఈ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మం అనేటువంటి దీంట్లో అధర్మాల్లో పడేటువంటి ఈ చిన్న చిన్నవంతా నీవు ఎంత భారం అవుతుంది. దీన్ని నడుచుకోవటం కష్టము, దీన్ని సాధించటం మరింత కష్టము. అందువల్లనే సర్వధర్మాం పరిత్యజ్య సర్వస్వము నాకు అర్పితం చేస్తే నీకు మోక్షం అనేటువంటి 100 రూపీస్ నోట్ నేను ఇస్తానన్నాడు.
1: ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు అటెండ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధర్మ, స్మాల్ అండ్ లిటిల్, అండ్ దే బికమ్ సమ్ టైమ్స్ ఈవెన్ అధర్మ. దేర్ఫోర్ యూ ఆఫర్ ఆల్ దీస్ 10,000 ధర్మాస్ టు మీ అండ్ ఆఫర్ దెమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ.
0: కనుక నీ అభిష్టములు, నీ వాంఛలు, నీ సంకల్పములు సర్వస్వము భగవంతునికి అర్పితం చేయి, కావలసింది మోక్షం తాను అనుగ్రహిస్తాడు.
1: దేర్ఫోర్ ఆల్ యువర్ థాట్స్, ఆల్ యువర్ డిజైర్స్, ఆల్ యువర్ వాంట్స్,
0: ఈ చిన్న చిన్న వాంఛలు నీ కూడా నయా పైసాలతో సమానము.
1: ఆల్ ది స్మాల్ డిజైర్స్ విల్ బి కంపేర్డ్ టు నయా పైసే.
0: ఈ 10,000 నయా పైసాలు 10,000 విచారములు చేరితే గాని 1 రూపాయల నోటుకు సమానం కాదు.
1: దిస్ 10,000 పైసే అన్లెస్ దే ఆర్ పుట్ టుగెదర్ ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 100.
0: నీ తుచ్చమైనటువంటి వాంఛలు నీ కూడా నా అనుగ్రహానికి ఏమాత్రం కూడా సాటి రావు అన్నాడు.
1: ఆల్ ది స్మాల్ డిజైర్స్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు ది గ్రేస్ దట్ ఐ కెన్ షవర్ ఆన్ యూ.
0: కనుక జనక మహారాజు కూడాను సర్వస్వం కూడాను సర్వస్వములకు ఆధారమైనటువంటి మనస్సును ఈ అష్టావకునికి అర్పితం చేయటం వల్లనే అతనికి మోక్షము లభించింది.
1: ఈవెన్ జనక వాజ్ ఏబుల్ టు గెట్ లిబరేషన్ ఆఫ్టర్ హి హస్ ఆఫర్డ్ ఆల్ ది ఎంటైర్ మైండ్ ఆల్ ది 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ టు
0: ఏతావాత. దీని యొక్క అంతరార్థం ఏమైనా అమనస్కుడు కావాలి.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ that one should become amanaska.
0: Manastu undinappude dvandamulu.
1: Only when you are having mind there is duality.
0: Chitoshtamulu, ratrim pagalu, chikati velturu, sukamu dukkamu ilanti dvandamulu cherutuntai.
1: Cold and heat, day and night, sorrow and joy, all these things will come. Heat and cold, these pairs of opposites will come when you are having mind.
0: Kanukani manamu ee rendintikini samattamga gavinchukovalanna samattamunu anubhavinchavalanante ఈ మనస్సును అర్పితం గావించాలి.
1: యు వాంట్ టు ట్రీట్ ఆల్ దీస్ థింగ్స్ ఈక్వలీ, యు హావ్ టు ఆఫర్ యువర్ మైండ్.
0: కనుక నీ వేదాంతమునందు మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షం. ఈ మోక్షమునకు బంధమునకు మూల కారణం మనస్సేనని చెప్పారు.
1: దట్స్ వై ఇన్ వేదాంత ఇన్ ఫిలాసఫీ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్.
0: ఈ మనస్సు అంతా ఉండినంత వరకు ఈ రజో తమో గుణములు తన్ను వదలవు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ హావింగ్ మైండ్ దిస్ రజో గుణ అండ్ తమో గుణ విల్ నాట్ లీవ్.
0: ఈ రజో తమో గుణం ఉండినంత వరకు నువ్వు దేహం ఒక స్థిరత్వానికి రాదు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ హావింగ్ రజో గుణ అండ్ తమో గుణ విల్ బి నో స్టడీనెస్ ఆఫ్ ది బాడీ.
0: కనుకనే ఇది ఈ మనస్సు దేని వల్ల కదులుతూ ఉండాలి.
1: What is the reason as to why this mind is moving and unsteady?
0: Kayamu yokka vanchala valla kalutu undali.
1: On account of the desires of the body, the mind moves.
0: Idi oka chinna udaharana.
1: One small example for
0: you. Oka patralo neeru posamu.
1: You have poured a little water into a vessel.
0: Patra kadilinappudu ee neeru kuda kadilipothundi.
1: When the vessel is moved, the water moves.
0: Patra steady ga untunte neeru kudanu స్థిరంగా ఉంటాయి.
1: ఇది వెసల్ ఇస్ స్టడీ, ది వాటర్ ఆల్సో.
0: స్థిరంగా ఉన్నటువంటి జలములో మన ప్రతిబింబము స్థిరంగా కనిపిస్తుంది.
1: ఇన్ స్టడీ వాటర్ యూ బి ఏబుల్ టు గెట్ యువర్ ఓన్ ఇమేజ్.
0: కదిలేటువంటి జలము లోపల ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటుంది.
1: ఇన్ ఎ మూవింగ్ వాటర్ యూ ది ఇమేజ్ విల్ బి మూవింగ్.
0: కనుకొని ధ్యాన నిష్ఠుడు కావాలన్నప్పుడు ఈ ధ్యానం అంటే శరీరమును కదల మెదలకుండా దానిని ఒక స్తంభింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ మెడిటేషన్, కీప్ యువర్ బాడీ స్టడీ.
0: దేహం ఒక పాత్ర వంటిది.
1: Body is like vessel.
0: Mind andulo unnatundi jalam vantidi.
1: Mind may be compared to water inside.
0: Ee paatra anetundi yokka deham kadilinappudu jalam kuda kadulutundi.
1: If the body moves, it is like movement of the vessel. The mind inside.
0: Anukane yuvukulu ainatundi varandaru kudanu manasunu kadilinchakunda chesukovalante mottamota dehanni steadylo pettukovali.
1: Therefore, youth, if you want to just control your mind and make it steady, keep your body steady.
0: మనం దేహాన్ని ఇంతగా కదిలిస్తుంటే ఇంకా మనసు ఇంకెంతగా కదులుతుంది.
1: ఇఫ్ యూ కెన్ మూవ్ యువర్ బాడీ సో మచ్, హౌ మచ్
0: ఒక బావిలో మన చిన్న రాయిని మనం వేసినట్టుంటే అక్కడ అలలు ప్రారంభమైపోతాయి.
1: ఇఫ్ యూ థ్రో ఎ స్టోన్ ఇన్ ఎ వెల్, రిపుల్స్ విల్ స్టార్ట్.
0: ఈ యొక్క అలలు ఎంతవరకు పోతాయి, బావి ఎంత ఉందో అంతవరకు పోతాయి. మనకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ ఈ అలలు బావి అంతా వ్యాపించిపోతాయి.
1: These ripples and these waves which result on account of throwing of the stone, they spread to the very end of the well.
0: Ade vidhangane mana mara sarovaramlo thought aneetundi okka rai vesetappudiki adantha alalaga vaildi kaallallo chetullo kannullo chevullo sarvatra dehamanta vyapinchipothundi.
1: In the same way, once you put a thought into the mind, in the well of the mind, it spreads to the entire body and all the
0: kanuka adi elanti talampo అలాంటి క్రియల్లో ప్రవేశిస్తాయి అంగాలంట. కూర్చునే సమయంలో ఏదో ముసలి వారు కూర్చున్నట్టుగా ఇట్లా వంగి కూర్చోవటం మంచిది కాదు.
1: When you are sitting, your posture should not be like that of an old man bent.
0: ఇక కూర్చోవాలి.
1: You should be steady and straight.
0: అట్ట కదా అని మరి ఇట్లా కూర్చోకూడదు.
1: You should not go to the other extreme of raising your head up.
0: లేక తల మరి ఇటువైపును అటువైపును కూడా చెప్పకూడదు.
1: Should not turn your head this side of the other.
0: ధ్యానానికి సగిరేటువంటి ఒక పద్ధతి అని చెప్తూ వచ్చారు. ధ్యానానికి
1: ఫర్ మెడిటేషన్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఎస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: మన తలలో ఒక గూటం కొడితే ఆ గూటానికి దేహమంతా చుట్టుకున్నట్టుగా ఉంటుండాలి. మూలాధారం వరకు కూడా సమానంగా బెండ్ కాకుండా ఉంటుండాలి.
1: ఇఫ్ యు వర్ టు స్ట్రైక్ ఎ లాంగ్ నెయిల్ ఇన్ యువర్ హెడ్, యు షుడ్ గో స్ట్రైట్ ఇన్ టు ద మూలాధార అండ్ ది ఎంటైర్ బాడీ.
0: ఈ స్పైనల్ కాలం నుంచి కూడాను ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేస్తుంది కుండలిని శక్తి.
1: ఈ కుండలిని పవర్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార అండ్ దేర్ఫోర్ ఇట్ షుడ్ బి స్టడీ.
0: ఈనాటి నుంచి మనం వంగి కూర్చుంటే ముసలయ్యేటప్పటికి మరీ బెండ్ అయిపోతాం.
1: రైట్ ఫ్రమ్ ది బాయ్హుడ్ ఇట్సెల్ఫ్ యు బెండ్ సో మచ్, బై ది టైమ్ యూ బికమ్ ఓల్డ్
0: మెడ కానీ మన నడుము కానీ మన భుజం కానీ ఎక్కడే కానీ బెండ్ కాకూడదు, వంగిపోకూడదు.
1: బీట్ అవర్ హెడ్ బీట్ అవర్ నెక్ బీట్ అవర్ బాడీ, దేర్ షుడ్ నాట్ బి ఎనీ బెండ్.
0: ఇది విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది, సాధకులు కూడా చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఈక్వలీ సో ఫర్ సాధకర్స్.
0: కనుక నేను అప్పుడప్పుడు విద్యార్థులను ప్రశ్నిస్తుంటాను, స్టడీ దేనికోసం అంటే స్టడీ కోసం స్టడీ అన్నాను.
1: Therefore, I will be telling students quite often that why are you studying? You are studying for becoming steady.
0: Study కోసం స్టడీ చేయాలి కానీ చెంచులతో మంకీ మైండ్ గా చేసుకోవాలంటే ఇంక స్టడీ ఎందుకు మనకి? ఇంకా
1: యూ హావ్ టు బికమ్ స్టడీ, యూ హావ్ టు స్టడీ అండ్ నాట్
0: మాటలాడే సమయంలో తప్ప మాటలాడే సమయంలో కూడా కులుకుతూ మాట్లాడకూడదు.
1: ఎక్సెప్టింగ్ వెన్ యూఆర్ ప్లేయింగ్ యూ షుడ్ నాట్ బి మూవింగ్ టూ మచ్, ఈవెన్ వెన్ యూఆర్ టాకింగ్.
0: పాటలు పాడే సమయంలో కూడా వీడు పాడుతున్నాడా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియనటువంటి రీతిగా పాడాలి.
1: Even when you are singing, you should sing in such a way that people should not be able to make out easily.
0: ఈ విధంగా దేహాన్ని ఈ చిన్న వయసు నుంచి మన అదుపులో పెట్టుకున్నప్పుడే మనం భవిష్యత్తులో అన్నింటినీ కూడా సులభంగా సాధించగలం.
1: In this way, right from boyhood, if we can keep our body under control, it would be very useful to achieve many things in life.
0: మానవులకందరికీ అర్జునుడు ఒక ఆదర్శవంతుడుగా నిరూపించే నిమిత్తమై కృష్ణుడు అర్జున్ ఈ రీతిగా ప్రతినిధిగా పెట్టుకున్నాడు.
1: దట్ ఈస్ వై కృష్ణ హాస్ కెప్ట్ అర్జున as an ideal representative to prove to the humanity as an example and a model.
0: Kanukare nimitta matram bhavasya sachi Arjuna ninnu nimittanga teesukoni jagattunakanta kodanu ee satyanni andistunnanu cheppadu.
1: Therefore Krishna said, Arjuna, I am taking only as an instrument in order to give
0: Arjuna mottamota sari ayinatundi aadarshavantudiga tayar kavali.
1: Therefore in the very first place Arjuna must become an ideal person.
0: ఈ సమస్త చంచలత్వమునకు రజో తమో గుణములే ప్రధానమైనటువంటివి.
1: For all this wavering mentality, it is రజో గుణ and తమో గుణ.
0: ఇన్ని క్రమక్రమేణ దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: He asked him to gradually remove and get rid of these two things.
0: ఇక్కడ రెండో అధ్యాయం లోపల సాంఖ్యయోగమునందు ఈ గుణముల గురించి అనేక విధములుగా చెప్పి తనకు సార్థకమయ్యేటువంటివి నిరర్థకమైనటువంటివి ఏమిటేమిటో అనేటువంటిది చక్కగా నిరూపించి చెప్పాడు కృష్ణుడు.
1: ఇన్ ది సెకండ్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ కృష్ణ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అర్జున అండ్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సో యూస్ఫుల్ టు అర్జున.
2: దాట్ వాస్ ది 30th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which he delivered on 12th September 1984, Bhagawan explained how purity of mind is required to obtain God's grace and self-realization.

0: పెట్టినది తినవు. నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల ఉట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే, Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani tana intiga unnatundi taniki eppudu kuda ruchiga undavu.
1: You
0: baita intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
0: గారికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: But he is after this puffed rice, which is after all the tasteless.
0: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ But yet, ask him only one boon, that we should have a child.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి యొక్క ప్రసాదం.
1: And this is the gift that he received from the divine.
0: ఎన్నియో యజ్ఞములు చేశాడు. 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్, ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
0: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హావ్ ద మెంటల్ పీస్.
0: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మానిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి, నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
1: బ్రాహ్మణుడు
0: కాదు, చాలా గొప్పవాడు.
1: ది వన్ హూ హాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీ ఈజ్ ఎ మైటీ పర్సన్.
0: అయ్యా నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: Kani, cherina purohitulu andaru kodanu entayo bodha chesaru. Ayya, nivu brahmanu anukoni nivu yattani aashistunnavu. Kaadu kaadu. Athu brahmandamane pattukoneetundi vaadu. Alanti vaadiki nivu daanam ichatam nyayam kaadu annadu.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిరి.
1: Yes, I have given the promise.
0: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మానవాది చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is Ashwamedha. That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: ఈచ్ వన్ రిప్రజెంట్స్ వన్ యజ్ఞ, 108 ఇన్ టోటల్.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు. బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండముని ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
1: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
1: If one breaks the promise, it is death.
0: కాని ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కాని అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కాని ద్వాపర యుగములో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: సో హీ సరెండర్డ్ అండ్ కంప్లీటెడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిచువల్.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: People went on extolling, praising the Lord, the inhabitants.
0: Vamanamurtini varnistu vachchadu.
1: They have been narrating God Vamana.
0: Ee Vamanudu Mahachakravarti.
1: And you have the emperor on one hand.
0: Kashyapunaku puttinatvanti muddula biddadu.
1: And he is the dearest child of Kashyapa.
0: Aa Kashyapudu nayana నీకేం కావాలని అప్పటికి నేను ప్రసాదిస్తాను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ కన్ఫర్.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగుకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్ వాట్ ఈస్ గివెన్ టు యూ రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నివాసించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డు యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్, ద డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: Parabrahmanuku minchi
1: transcends limitation.
0: Pradyumna ratri kudanu suryodayam jarugutu untuntadi.
1: You find the sunrise happening every time.
0: Dinni evaru nimistu vacharu.
1: Who is the controller of sunrise?
0: Tane yokka neemam taanu paatistu vachadu.
1: He observes his own regulation.
0: Itti vichitramainatvanti shakti oka kaliyugamunandu gaani mari ee yugamunandu gaani ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతని ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఈజ్ ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతనో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటి పూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్, ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పగా అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
0: Shishu puttina kaani varu kevalam oka yuktito ee pagati poota velthuru ekkuva undatam cheta nakshatralu akkada kanipinchatam ledu

0: mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే, కెవకెవని ఏడుస్తుంటాడు.
0: The moment child is born, the moment his features is cut off, the child starts crying.
1: కాని ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడా కనిపెట్టలేదు.
0: Nobody could explain the reason behind this.
1: ఇంత తేను లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
0: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టుగా.
0: The human birth, it appears as though, is meant to be the hunger.
1: చిక్కున నందుచు కోటి విద్యలను పూనిగనేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమును మ్రగ్గనేటికి శ్రీ పరాత్మను ధ్యానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
0: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has, only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
1: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించారు.
0: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
0: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
0: As the wind blows, you find the branches that touch each other, and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
0: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుట్టిను ఆవిర్భవించేస్తున్నాయి.
0: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అగ్ని ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
0: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్, బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
1: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
0: దట్ సో మెనీ మిస్టరీస్ ఇన్ దిస్ నేచర్.
1: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు.
0: ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్ are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
0: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
0: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
0: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయుడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగా చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
0: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్. You spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daiva shakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
0: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
1: Ide vidhamgane ee prapanchamlo aneka shaktulu untunnavi.
0: In this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవశక్తితో వచ్చేటువంటివి కాదు.
0: People think that these powers are acquired, that they are obtained, not so.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: These are natural. The source of all these latent powers is nature itself.
1: ఒక కరెంట్ తీసి దేనినైనా కొట్టినప్పుడు చాలా బాధపడుతుంటాయి.
0: When you hit

0: Anyone with the stick, naturally it causes pain.
1: Andulo edo ee agnishakti okati unnadi.
0: Well, there is some power here.
1: Rayan tis denene kottinappudu deenko edo oka parva shakti untundadi.
0: If you pelt a stone and hit anybody, naturally it
1: pains.
0: When you just strike two stones against each other,
1: sparks of fire originate.
0: Do you see the fire externally?
1: Ledu.
0: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండదు.
0: ద ఫైర్ ఇస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక ద్వీపం పుట్టించేటువంటి వారు.
0: They found his fire, the lamp, at the residence of Nanda.
1: మిగిలిన బీదవారంది కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులు అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
0: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
0: There in the same village, a daughter-in-law newly.
1: అక్కడారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
0: షీ టూ వాస్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
0: యాజ్ షీ వాస్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాస్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిది కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
0: It is the fire that burns, it will never give you any kind of comfort and coolness.
1: ఇంకా మరి దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
0: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp, the others
1: were watching her.
0: How is that you are, why is that you are distancing yourself from the fire? They have put the question.
1: Akkada vaadu paatalu paadukuntu kurchunnaru.
0: Then they were singing.
1: Sugunaku kanipinchenanta sugunaku kanipinchenanta nanduni inta gopaludanta deepana kanipinchenanta deepana kanipinchenanta ani paatalu paadutunnaru.
0: They were all singing. In chorus, Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: And Yashoda came there, appeared there in front of them.
1: ఆమె కూడా చూచింది.
0: She too noticed.
1: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
0: And she could notice the finger of Suguna being burned.
1: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
0: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్ధం నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
0: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, Don't you notice that your finger is burning? Why don't you get out of this? That's what she said.
1: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరు తేవడానికున్నావా?
0: Do you want to bring a bad name to Nanda's family that anybody would burn down?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
0: Mother-in-law, when she came and noticed what all that happened, she felt very sad.
1: ఇంకా ఏనాటి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
0: We should never send her any time in future to light our lamp.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: Mysterious things, wonderful things happened in those days.
1: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన చిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
0: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
0: One day Krishna came there.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
0: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
0: ఇన్ఫాక్ట్ gopikas there in Vrindavan are waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
0: Under these circumstances, in response to the yearning, Krishna.
1: యశోదకు కనిపించలేదు, నందునికి కనిపించలేదు.
0: But nobody could see him.
1: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
0: All had assembled at the residence of the Yashoda.
1: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
0: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him, that's what they said.
1: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
0: ఆల్ కుడ్ నాట్ సీ హిమ్ కలెక్టివ్లీ, బట్ ఈచ్ వన్ కుడ్ విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కృష్ణ.
1: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
0: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దర్ డిజర్వ్డ్నెస్, దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
1: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
0: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెళ్ళ కృష్ణ.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్ ది రిలేటివ్స్.
1: నీకు రుచిగా ఉండదా?
0: Don't you realize that what is served at home?
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
0: Do you really like that by stealing which is available elsewhere?
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
0: And he was tied up to a mortar there.
1: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సార్వభౌమమే.
0: This is the experience of everybody in the world.
1: తన ఇంటిని తనకి ఎప్పుడు కూడా నువ్వు రుచిపెట్టు.
0: నో వన్ యాక్సెప్ట్ రిలీషియస్ దాట్ విచ్ ఇస్ ఎట్ హోమ్.
1: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా నువ్వు తనకు రుచిగా ఉండవు.
0: ఆల్ ద ప్రిపరేషన్స్ సో నైస్లీ మేడ్ ఎట్ హోమ్
1: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
0: బట్ దోస్ విచ్ ఆర్ సర్వ్డ్ అవుట్ సైడ్ వీ రిలీష్ దెమ్ వెరీ మచ్.
1: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
0: దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
1: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
1: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
0: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
1: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
0: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
1: అది మృదుమధురంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
1: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
0: The hearts of devotees are soft, tender and sweet.
1: Kanukane vaari yokka hrudayamulni matrame thanu aparistuntuntadu.
0: Therefore Krishna is after such sweet hearts.
1: Kaani aa dongatanamu aneetundi matramu oka chedda perunu teppichindi.
0: But however this robber is stealing brought him bad name.
1: Andaru kudanu Krishnudu chorudu chorudu chorudu ani pilustu vachadu.
0: All call Krishna a thief.
1: Kaani యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదములు నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
0: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ ఎ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
1: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
0: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
1: ఊరికే చోరుడు అంటే మాత్రం కోప్పడతారు.
0: But if we call you simply a thief, you'll be irritated.
1: Avinkaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
0: When it's mixed with a melody, it is joyful.
1: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
0: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
1: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
0: Why people call him chitta chora?
1: చిత్త చోర యశోద కే నవలీత చోర కో చిత్త చోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళములు లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళముతో చేసినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేసినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharva Veda kodanu entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endaro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: Kaani ee vedamcho enni vidhamainatundi prayatnam chesina bhagavantuni okkaraina kodanu sandarshinchina varu leru.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గాన ప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యూ నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యు విల్ సీ గాడ్.
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యు విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణావతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడా ఎవరు కూడా పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణావతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోలుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోలుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణావతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఈ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జి కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyudu anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamme anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishnavataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అట్టి రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజనలు చేస్తున్నారు.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: మీ హృదయంలో భగవంతుడు కూడా నువ్వు లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోవాలంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: If you want to identify yourself with God in you, installed in your heart, you have to sing His glory in perfection.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gani dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్నపిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకు ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing His glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేరు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: నంత గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంతా ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: Then he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne pothunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishnu yokka leelale meeku anubhavam kalu teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from His devotees.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రండు. విశ్రమించక నాతోడ వెడలి రండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthulara,
1: students,
0: Bharatiya charitram pavitramu antai kudanu samskruti pai aadharapadi untundi.
1: The history and the sacredness of Bharat, they all depend on the culture.
0: Veda shastri itihasa purana pramanam lanni kudanu ee samskruti painane aadharapadi unnadi.
1: All the sacred texts of this land, the Vedas, the itihasas and other all shastras,
0: Bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti, the culture, is based on Samskruta, the Sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: Prati manavudu kudanu okarinokaru kshema samacharamlu prashninchi samayam nandu kudanu samskruta bhashane ఉచ్చరించేది వారు.
1: దే యూస్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దే డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించలేకపోయారు.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's a
0: great. Draupati vastrapaharanam ani vidhanatakam aadutunna samayam lopala oka javanu akkada undetunti vaadu sootudu ani vantaniki peru.
1: As a play was staged, there is one associate standing there.
0: Ee vesham aa stage ki vachinappatikini ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: ద ఫస్ట్ వన్ ప్రెసెంట్ దేర్ ఇస్ ఎ సూతక ఆస్క్స్ ఎనీ యాక్టర్ దట్ గెట్స్ ఆన్ టు ద డయస్ ద డీటెయిల్స్ హూ హీ ఇస్ అండ్ ద రోల్ హీ ప్లేస్.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్డ్ ఇన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: Sutudu asked him,
0: ఎవరండి మీరు,
1: who are you,
0: ఎందుకు వచ్చారు,
1: why have you come,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: where do you come from
0: అని అడిగేటప్పటికీ,
1: when he asked these questions,
0: అధభ్రశుభ్రసారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సంబద మదగంధ కంతరం బెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవా సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడా త్రికాలములు ఎందు కూడాను ఎట్టి బాధలు ఎంతైనా ఎట్టి కష్టములు ఎంతైనా ఎట్టి దుఃఖములు ఎంతైనా నేను సత్యమునే పలికేటువంటి వాడును. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూషన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగద్వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ టాట్ స్పెషల్ ఇన్ దోస్ టైమ్స్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: నాయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని ఏమైనా నీవు వదలవచ్చును కాని సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు ధర్మమును ఆచరించు.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్ హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్ కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ దే మస్ట్ అరైజ్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసము చేసుకునేటువంటివి కాదు.
1: యు కెనాట్ గెట్ దెమ్ బై ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ద హాఫ్ వే.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్లీ
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: హి విల్ రూయిన్ హిమ్సెల్ఫ్ మచ్ వర్స్ దెన్ ఎన్ ఎనిమల్.
0: బుద్ధి నాధారముగా కొన్న బుధజనుండు.
1: ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్.
0: పశుపతిగా మారునని పల్కే పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ ద వన్ ఇంటెలిజెంట్ పర్సన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
0: ట్రాన్స్ఫార్మ్ ఇంటు పర్తి విభుడు.
1: ద లార్డ్ ఆఫ్ పర్తి సేస్ దట్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్ వుడ్ బి పశుపతి ఆర్ డివైన్.
0: మానవుండు. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక సంకల్పం ప్రారంభమైన తక్షణమే యాక్షన్.
1: టుడే వాట్ హ్యాపన్స్ ఇస్ ఎవ్రీ వన్ as thought స్టార్ట్స్ దేర్ ఏ రిజార్ట్.
0: అది మనసు యొక్క లక్షణము.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది మైండ్.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: You cannot call it quality, it is weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parisheelana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane manavudu సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it's the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమై.
1: The sound.
0: Characharamai.
1: The mobile and immobile.
0: Jyotirmayi. Vangmayi.
1: The light. Speech.
0: Nityanandamayi.
1: Eternal bliss.
0: Paratparamayi.
1: Divine.
0: Mayamayi. Srimayi.
1: Illusion. The wealth.
0: Ivanni kudunu shabdam nundi praramavainatuntivi.
1: They all come out of this sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమై. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మం.
0: ఈ శబ్దము నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: And it is the word or the speech that's born.
0: Vaaku tarvatane action jarigindi.
1: And thereafter action.
0: Kanukane aatmaku modati putrudu mind.
1: Therefore mind is the first son of atma, the spirit.
0: Mind putrude vaaku.
1: And this word or the talk is the son of mind.
0: Ee vaaku aatmaku grandson.
1: Therefore the speech faculty is the grandson of this atma.
0: Ee vaakunaku kriya great grandson.
1: And therefore the action kriya is great grandson.
0: Karuka mana kriya, mana vaku, mana manasu, mana atma okka family.
1: And therefore the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: Mind anetvanti daniki kevalamu aneka vidhamainatvanti yokka upamanamulu cheptuntaru kaani chaala porapatu.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits
0: Atmanam
1: of that of Atma. Atmanam
0: putranamam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumaruni swarupamlo udbhavistunnadu jagatthundu.
1: It is Atma that takes the form of his own
0: Tandriye
1: son.
0: Tandriye kumaruni swarupamlo udbhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku directiga vachinatvanti kumarudu manasu.
1: Therefore the mind is the first son of Atma.
0: Kanuka mind nu inta nichanga manam upayoginchararu.
1: So we should never make our mind bad.
0: ఇష్టమొచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: We should not allow it to waver.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: It watches the scenario.
0: శబ్దములంతా వింటుంది.
1: It listens to all.
0: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
1: But it has no form as such.
0: ఫారం లేదు కానీ సర్వ కర్మలు మానసే ఆచరింపజేస్తుంది.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములను కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా. దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు.
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: అది నిద్రావస్థ స్వప్నావస్థ.
1: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు ద డ్రీమింగ్ స్టేట్.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దానికి కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది.
1: యు స్లీప్.
0: ఆ నిద్రలోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యు హాడ్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యు సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యు ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత జన్మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that created.
0: Ninnu srushtinchindi.
1: It created you also.
0: Ee prayanani srushtinchindi.
1: I travel.
0: Bombay ni srushtinchindi.
1: Bombay.
0: Talidandrulu srushtinchindi.
1: Parents.
0: Mitrulnu srushtinchindi.
1: Friends.
0: Samasta bazaarlu kuda srushtinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aithe srushtinchindi maatrame kaani anubhavinchatam ledu.
1: Mind created but it has not experienced.
0: Kalalo chuchina నిద్దెను మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యు డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలు అంతా కూడా నువ్వు మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యు హావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బొంబే.
0: కానీ తెల్లవారేటప్పటికి ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యు ఓపెన్ యువర్ ఐ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there.
1: కానీ
0: తెల్లవారు లేచేటప్పటికి నీకు అవొక్కటి కనిపించటం లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యూ గెట్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. యూ
0: కాళీ టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: యూ హావ్ సీన్ దట్ ధర్మక్షేత్ర ద గ్రేట్ సెంటర్ దేర్
0: ఇన్ బాంబే. తెల్లవారు లేచేటప్పటికి ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: ద మూమెంట్ యూ గెట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: హూ సో దాట్?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: హూ ఎక్స్పీరియన్స్?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: హూ మేడ్ యూ ఎక్స్పీరియన్స్?
0: అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యూ హ్యావ్ డన్, ఆల్ దట్ యూ హ్యావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్ స్టడీ ఇస్ డిఫరెంట్.
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యు డూ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యు రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యు రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటారు.
1: యు గెట్ ది జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యు టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపెడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యు స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యు స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యు స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటుంది.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాము.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
0: వంట వండినావు.
1: You just cooked it there in the kitchen.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: All items are delicious.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: So many preparations are made.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీనికి ఫలితం లభిస్తుంది.
1: ద యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ee chesina vante emi prayojanam?
1: What is the use of all the preparations made?
0: Enta nirupayogam?
1: It's all useless.
0: Kanukane adhe vidham gane manam telusukunnatundi manchi vishayamulu,
1: all the things we have known,
0: manam anubhavinchinatundi manchi vishayamulu,
1: all good things we experience,
0: manasulo print ayipovali,
1: must be imprinted on our mind.
0: Adi e okaloka samayam lopala,
1: this at one time
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీవన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకుని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు వేదాంతములు యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్రం.
0: కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సెడ్, ఓ స్వామి కృష్ణ, ద గోపిక సర్ ఇల్లిటరేట్.
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: ఓ లార్డ్, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రారు.
1: Gopikas will respond, if only I am sent by you, not by anybody.
0: వాళ్ళకి ఏమిటి? ఏ దేవుడు లేడు.
1: They have no other god.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: Brahma appeared, they said, we have not seen
0: Brahma. విష్ణు వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు came, we have not seen him before.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, we never met him earlier.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: How can I concentrate my mind on that I have not met?
0: ఒక్కడే కృష్ణుడు.
1: We have seen only one Krishna.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: కృష్ణ, ఇంత చీటి రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ, గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హెస్ షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ది సేమ్
0: చారియట్. మరింత మోసమైపోయింది.
1: సో దేవర్
0: ఆ రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలు అందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబుల్డ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దే వర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: Day and night they were waiting and waiting for
0: him. Madhuraku vellina 20 Krishnudu mariki okka chanamaina kuda nu Vrindavanam raledu.
1: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
0: Nirashaku guri ayyaru.
1: They were disappointed.
0: Nisprahan pondaru.
1: They were frustrated.
0: Ee vidhamaitmenti okka shaktini kolipoyaru.
1: They lost all their energy.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటిని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్. ఓ,
0: కృష్ణుడు పంపించాడు చీటిని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్,
0: ఉద్ధవ,
1: ఉద్ధవ,
0: మేము గోపికలము, పల్లెపడుచులము.
1: వీఆర్ గోపికస్, ద విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్, యూ మే గో త్రూ దిస్ చిట్, హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్, ది ఆల్ఫాబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ దట్ చిట్.
0: ఉద్ధవ, నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసును. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ, ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ
1: బట్
0: నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యూ టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: యు వర్షిప్ కృష్ణ, యు అడోర్ హిమ్, యు సే దట్ యు లవ్ హిమ్, వై డోంట్ యూ టచ్?
0: ఉద్ధవా, భక్తి యొక్క ప్రపత్తులు మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: You cannot understand the levels, altitudes of devotion.
0: Vyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu muttetappudiki jaalukuga kaalipothundo emto?
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka Krishna vratanu memu bhasmam cheyadam maaku ishtam ledu.
1: So we don't want to burn that chit given by Krishna.
0: Enta goppa vicharam vaadi.
1: That is the level of their devotion.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్, షీ డిడ్ నాట్ పిక్ అప్ ద చిట్.
0: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణుని యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ యు మే టచ్, ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది, ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, వీ రెస్పెక్ట్ యువర్ నమస్కార్.
0: నాకు కూడా నువ్వు కృష్ణుని హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు.
1: ఐఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: I cannot bear this suffering or grief any longer.
0: నాకు కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కనుక నేను దాన్ని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three sentence lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: Only to this extent, yes, better we go, they said.
0: విద్ధవుణ్ణి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ అట్
0: కృష్ణుణ్ణి చూసినటువంటి కన్నులు మరొక పురుషుడు.
1: నాట్ దేర్, హౌ కెన్ ఐ రీడ్ దెన్?
0: కనుక నేను దానిని చదవను.
1: సో ఐ కెనాట్ రీడ్ ఇట్.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: దెన్ ఉద్ధవ రెడ్ ఇట్ హింసెల్ఫ్.
0: చదివింది మూడే అక్షరాలు.

0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yenta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Yenta duradrushtavantulki emani telpali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మ నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా విచారించి మీరు చూడండి అన్నాడు.
0: ఈ సెట్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Madhura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on Yoga Shastra.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: The whole head reeled and turned at one instant. What's all this study?
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ ఆఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఈ తల ఇచ్చింది ఇది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్రది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వి షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెసెసరీ.
1: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వి నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టం లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హి సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హి సెడ్ 3+3+3-2 ఇస్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్.
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్?
1: ఇంత చేరిందా పూర్తి?
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరులపైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిజ్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ everything has gone excepting the tail.
1: Anaga emti aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building there you find a hole.
1: Elaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole, but the balance of tail was remaining behind.
1: Teacher

0: చేది ఒకటి, వీడు చూచింది చెప్పడం మరొకటి.
1: ద లెసన్ ఆఫ్ ది టీచర్ ఇస్ వన్ థింగ్ అండ్ ద రిప్లై ఆఫ్ ది స్టూడెంట్ ఇస్ డిఫరెంట్.
0: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల వచ్చిందేది?
1: ఆర్ ద హెడ్స్ ఆర్ గివెన్ టు స్టఫ్ సచ్ మ్యాటర్?
0: కాదు కాదు. జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
1: వాట్ ఈస్ రియల్లీ
0: సమాజానికి మేము ఏ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి?
1: What type of idealism that I can...
0: Vidya naga yemiti.
1: What is education?
0: Vid plus ya vidya.
1: Vid plus ya is vidya.
0: Ya yedi.
1: Ya that.
0: Vidya naga jnanamu.
1: That wisdom.
0: Yedi jnanamu nandinchuno adiye vidya.
1: That which confers wisdom is vidya.
0: Ee naatu jnanamu anetundi ekkada andinchatam ledu.
1: Today, no wisdom whatsoever.
0: Anta ajnaname.
1: Everything is ignorance.
0: Okanoka samayam lopala.
1: At one time.
0: Ee panditulandaru kudanu. చెండా అమార్కులు స్నానం చేయడానికని నదికి వెళ్లారు.
1: ది టూ స్కాలర్స్ చెండా అండ్ అమార్క్ వర్ దే వర్ గోయింగ్ టు ది రివర్ టు హావ్ దేర్ బాత్.
0: తోటి బాలుడంతా చేర్చుకున్నాడు.
1: ప్రహ్లాద అసెంబ్లెడ్ ది రిమైనింగ్ బాయ్స్ దేర్.
0: నారాయణ భజ నారాయణ్ నారాయణ భజ నారాయణ్ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ్ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ్ భజన చేయించాడు.
1: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: మత్స్య కూర్మ వరాహనరారి వమనగో అవతారకియా పరశురామ అవరు రామకృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
1: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్.
0: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గనికి లాదియా సాయి భజన సే భవ

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
1: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
0: కారణమేమిటి?
1: వై?
0: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
1: మై ఫాదర్ హిరణ్యకశిపు,
0: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
1: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha the money, the kama desire.
0: ఏమిటి మన చదువు?
1: What is this education?
0: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
1: He said that we should earn money.
0: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
1: To earn money.
0: డిగ్రీలు తీసుకోవాలనా? బజారుకి పోతే బిచ్చగాళ్ళగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
1: To earn money, should we go to a college and receive the degree? So many beggars
0: are earning money. Yanta mandi dongalanta kuda gandlu vesi dhanamu sampadistunnaru.
1: And so many people earn money in so many ways.
0: Dhanamu sampadinchadaniki vidya avasaram aneku.
1: Is education needed to earn
0: money? Chi chi chi chi. Mana guruvulu ee vidhamaina pitti bodhalu manaku chestunnaru. Manam ee maatram kuda nu follow cheyakoddu.
1: We should not follow our teachers.
0: Inga kaamam.
1: And then kama desire.
0: Vishayavanchana anubhavinchadaniki chudu. Adigo koti, idigo kukka, idigo eluka, idigo naraka. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
1: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద ర్యాట్స్.
0: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
1: వీ నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
1: వై డు వి నీడ్ టీచర్స్?
0: అధ్యాపకులు ఎందుకు మనకు?
1: వై, వాట్ ఫార్ మెటీరియల్ నాలెడ్జ్?
0: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
1: Therefore we turn totally against the education
0: సై అనిపించుకుంటుంది పిల్లలకందరికీ.
1: So all boys accepted this view of Prahlad.
0: Teachers వస్తున్నారు.
1: Teachers were just started
0: strike ప్రారంభం చేశారు పిల్లలంతా.
1: Boys started their strike.
0: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు అదే పలకాన్ని అందరు కూడా నువ్వు ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
1: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
0: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
1: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
0: విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాద్.
1: ప్రహ్లాద్ అటర్న్ దెమ్ అగేన్స్ట్ హిస్ కమాండ్.
0: వచ్చాడు చెండా అమార్కులు.
1: చెండామార్కా కేమ్ దేర్?
0: తలలు కొట్టుకున్నారు.
1: బీటింగ్ దేర్ హెడ్.
0: తా జెండను కోతి వనమల్లా చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేయిస్తున్నాడే, ఏమి కర్మరా?
1: ప్రహ్లాద్ హస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ ఈ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
0: అని ప్రహ్లాదును చాలా దండించారు.
1: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
0: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
1: In spite of all the punishment, he said, what the teachers are
0: dharmamu padamga undali.
1: In education, it is dharma that should be the first foundation.
0: Idi purushottamullo pradhanamaitunte oka sopanamu.
1: It is the first step in the objectives of life.
0: Dharmamuno artamu, artamto dharmamu sadinchali, dharmamuto arthanni sadinchali.
1: Therefore we should earn money the artha based on dharma the righteous.
0: Dhanam kavasade kani ధర్మంతో మనం ధనం సాధించాలి.
1: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
0: వాంఛలు ఉండవలసినది,
1: డిజైర్,
0: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
1: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
0: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యూ విల్ హావ్ మోక్ష లిబరేషన్.
0: ప్రహ్లాదు నమోక్షో నమసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి. ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
1: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
0: నపాతాళే నభూతలే,
1: నాట్ ఫ్రమ్ ద
0: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
1: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
0: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే.
1: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
0: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
1: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
0: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
0: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
2: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
0: కనుక మనం క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
0: పుట్టించింది సూర్యుడే.
2: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
0: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
2: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాస్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
0: అవే కదిలిపోతుంది.
2: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
0: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
2: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఇస్ నాట్ సింప్లీ దిస్.
0: ధర్మము మొదటి పాదము.
2: సో ధర్మ రైచ్యూస్
0: అష్టగామము మండో రెండో స్టెప్స్.
2: అండ్ ద వెల్త్ అండ్
0: మోక్షము టాప్ లెవెల్.
2: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
0: మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము.
2: ఇఫ్ యూ వాంట్ క్లైంబ్ ద స్టేర్ కేస్
0: ఇన్ స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
2: వితౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్?
0: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
2: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
0: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
0: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
2: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్.
0: మనమే టీచర్స్ కావాలి.
2: లెట్ అస్ బి టీచర్స్.
0: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరం పిల్లవాడు
2: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
0: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
2: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is so
0: pathological. సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
0: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
2: Never doubt that God is here and that he is not there.
0: శక్తి సర్వోపగతుండు.
2: God is everywhere.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
2: Wherever you search for him, you will find him over
0: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
0: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చాడు.
2: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
0: ఆటమ్ నే శక్తి అని ప్రబోధించారు.
2: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
0: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
2: దట్ దే కాల్ ఇట్
0: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
2: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
0: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
2: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రౌండ్.
0: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
2: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
0: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టడానికి నోట్ చేయొచ్చు కదా.
2: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ కెన్ బి పార్టేకెన్ స్ట్రైట్ అవే.
0: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు?
2: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్? ఇట్లా
0: తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, అట్లా అంత తిప్పి కట్ట నోటికి చేస్తున్నారు.
2: దే కలెక్ట్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విత్ ఎ హ్యాండ్ అండ్ టర్న్ ఇట్ రౌండ్ దేర్ బాడీ అండ్ ట్రై టు పుట్ ద మార్క్స్. దీన్ని
0: తిప్పి కర్వింగ్స్ అంతా చేసి కట్ట అక్కడికే పోయి చేరుతుంది. అది
2: విత్ ఆల్ ద కర్వ్స్ ఇన్ ద బెండ్స్ అల్టిమేట్లీ ఫుడ్ విల్ రీచ్ ద మౌత్ ఓన్లీ.
0: ఇది సైన్స్ యొక్క ప్రభావము అన్నారు.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సైన్స్.
0: ఏమిటి ప్రభావము?
2: వాట్ ఈస్ దిస్?
0: కనుక ఆనాడే ప్రహ్లాద్ అంత నేచురల్ అయినటువంటి సైన్స్ అంతా కూడాను చక్కగా స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
2: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి కుడ్ నో దిస్.
0: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
2: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
0: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
2: నాట్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
2: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
0: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
2: యు గో టు ద ల్యాబొరేటరీ.
0: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
2: 2 parts of hydrogen, 1 part of oxygen, H2O విల్ మేక్ వాటర్.
0: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
2: దిస్ ఇస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
0: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
2: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
0: లేదు.
2: నో.
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
2: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
0: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
2: దట్ ఎలివేషన్ ఇస్ నీడెడ్.
0: చూసే వారికందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
2: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్.
0: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
2: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
0: నీవు ఎక్కడైనా ఉండు.
2: You may stay anywhere.
0: అంత దైవమే చూసుకుంటాడు.
2: God will take care of you.
0: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
2: We should strengthen that faith.
0: అడవులయందున్న
2: You may be in the forest.
0: Akashamunanunna.
2: Or in the space.
0: Pattanamunanunna.
2: Or city.
0: Pallenunna.
2: Or a village.
0: Guttameedanunna.
2: Mountain top.
0: Natteetabadiyunna.
2: Or in the deep sea.
0: Ekkadunnaneemi erugunatane.
2: You may be anywhere, but God knows. God knows wherever you are.
0: Sarvatra
2: untunnadu. Because he is everywhere.
0: Nee tala ikkada untundadi.
2: Your head is here on the top.
0: Kaani nee kaala kinda untundadi.
2: But the feet are below.
0: Kaali paina cheema pothundadi.
2: As ants walk.
0: Kaani kachana meda anni potti kottesavu kada.
2: Immediately you thump it there.
0: Tala boyi chuchinte daniki akkada.
2: The head has not gone down.
0: Akkada sarvatra untundadi ee oka chaitanya shakti.
2: But this awareness is present all over the body.
0: Deshamulo dehamulo chaitanya shaktini ee vidhanga sarvatra untundadu. అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
2: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
0: దేహము దేశము బింబ ప్రతిబింబములే.
2: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
0: భావ అభావములే. భావ అభావములే.
2: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలోన్.
0: చీకటి వెలుగులు రెండు లేవు.
2: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి.
2: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
0: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
2: ద మూమెంట్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
0: ఎక్కడ పరిగెత్తిపోయింది?
2: వేర్ హాస్ ఇట్ గాన్?
0: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
2: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యూ ఫైండ్ ఇట్
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు.
2: ఇట్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్
0: అపియర్డ్. దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు, చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
2: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యూ డోంట్ హ్యావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
0: ఒక్కటే భావ అభావములే.
2: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
0: ఎక్కడికి పోలేదు అది ఎక్కడి నుంచి రాలేదు.
2: సో దిస్ హాస్ నాట్ గోన్ ఎనీవేర్. దట్ హాస్ నాట్ కమ్ హియర్.
0: ఒక్కటే ఎప్పటికీ.
2: Only one thing that exists all the time.
0: Adi e satyam.
2: That is truth.
0: Aa satyame trikala bhadyam.
2: That truth is indivisible in all three times.
0: Atti trikala bhadyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudiki ye pani chesinappudiki manam danni vismarinchakoddu.
2: We should never forget this truth which is indivisible in all three periods of time. Wherever you are, whatever you do.
0: Motta motta meeru enni vidyalu nerchinappudiki
2: you may study anything.
0: Drishtini matram pettukondi.
2: But keep in your view.
0: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం?
2: వాట్ ఈస్ ది ఎసెన్స్? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
0: అది ఆధ్యాత్మ విద్య విజ్ఞానం.
2: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విజ్ఞానం నేనే అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మ విద్యను నేనే.
2: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
2: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: మ్యాటర్ ఉంటుండాలి, ఒక అయస్కాంతం ఉంటుండాలి.
2: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
0: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
2: ఐరన్ పీస్
0: అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
2: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
0: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం.
2: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద ఐరన్ పీస్.
0: కాదు కాదు.
2: నో.
0: అది కూడా దైవత్వమే.
2: ఇట్స్ ఆల్సో డివినిటీ.
0: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
2: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
0: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి.
2: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా.
0: దురదృష్టవశాత్తు ఈనాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
2: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
0: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
2: ఈవెన్ ది మ్యాగ్నెట్ ఇస్ బిగ్,
0: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
2: ఈవెన్ ది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
0: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది?
2: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
0: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
2: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
0: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
2: మ్యాగ్నెట్ స్మైల్.
0: ఓ పిచ్చి అయ్యనా,
2: ఓ మ్యాగ్నెట్,
0: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్ట నిన్ను దగ్గర చేర్చుకునేది?
2: ఓ ఐరన్, యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్?
0: నీ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
2: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
0: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
2: దేర్ ఫార్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్.
0: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
2: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
0: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
2: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
0: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
2: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్తి నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
2: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ ఔటర్ ఇంపార్టెంట్.
0: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
2: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
0: ఖర్చుకోవటమే కాదు,
2: Not merely
0: iron kuda nu magnetic ga marchestundi.
2: Not merely that, even iron becomes a magnet.
0: Brahma vit brahma eva bhavati.
2: That is no other than Brahman.
0: Pillar chakra repadim ekadaina experimental cheyandi.
2: You experiment this anywhere.
0: Magnet ku oka pinnu ni karpinchandi.
2: Just allow the pin to stick on.
0: Aa pinnu ni atte rendu dinalu pettandi.
2: Keep it there. Moodava
0: dinam aa pinnu magnet aipothundi.
2: Third day the pin becomes a magnet.
0: Chusara. దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి.
2: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద
0: ఫ్రెండ్షిప్, ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
2: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
0: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
2: యూ టేక్ ఎన్ యాక్స్ అండ్
0: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
2: యూ జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
0: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపై ఏమైనా కోపిస్తుందా? కాదు.
2: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
0: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
2: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
0: చూసారా ఎంత ఉపకారం.
2: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
0: మీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడి లోపల
2: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడి.
0: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
2: బాబా వెంట్ దేర్ బిఫోర్
0: ఏది లేదు. ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
2: దేర్ వాస్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
0: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
2: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
0: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒక వైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
2: యాజ్ ద ప్లాంట్ వాస్ గ్రోయింగ్ ఇట్ వాస్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాస్ షేక్.
0: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
2: అండ్ బాబా యూస్ టు సిట్ అండర్ దిస్ షేడ్.
0: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
2: హి గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
0: తర్వాత
2: సమ్ టైమ్
0: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
2: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
0: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
2: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
0: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
2: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
0: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
2: అండ్ హీ వాచ్డ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
0: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
2: ఓ నేమ్ ప్లాంట్ యూ హావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
0: ఓ వృక్షమా,
2: ఓ ప్లాంట్,
0: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
2: That branch of this neem plant that has given me the comfort and convenience of its shade.
0: అందువల్ల కుడును నిర్శీకి ఎక్కడైనా వెడితే ఆ ఒక్క కొమ్మలో మాత్రమే ఆకులు తీయగా ఉంటాయి, కానీ మిగతా కొమ్మలంతా కూడా తీయగా ఉండవు.
2: Therefore, even this day, the leaves of that branch of that neem plant are sweet.
0: అనగా ఉపకారం చేసినటువంటి వారి యొక్క ఫలితం ఎప్పటికీ ఉపకారంగానే ఉంటాయి.
2: Therefore, those that render help, that will be remembered.
0: కనుక మనము ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
2: Therefore, while rendering help, you have to sacrifice a lot.
0: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
2: And you will be helped in turn.
0: అపకారం చేసిన వాడిని కూడా ఉపకారం చేయండి.
2: You help those that harm you.
0: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
2: Then you will have positive rewards.
0: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
2: All the help you do now will never go in vain. Don't be disappointed because you don't get the reward immediately.
0: Take time.
2: It will take time. Wait, you will certainly get your rewards.
0: Vidyarthulara.
2: Students.
0: Mee vidyala nenu nerchatame kaakunda.
2: You should not only study.
0: Deenini sakramaina margamlo jagatnu kuda upayogapettali.
2: You should make use of it in a proper way in the world.
0: తద్వారా జగత్ ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
0: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
2: హావింగ్ లెర్న్ ఆల్ దాట్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్. పుస్తకముల
0: నిండా మస్తుగా చదివుండే.
2: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
2: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూస్?
0: కాబట్టి ఆ పుస్తకము మస్తకము కావాలి.
2: Therefore, that book must be transformed. When once the head and the book become one, you can practice later. And then we should also expose the secrets of our knowledge.
0: Prema mudita manasikaso

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Uvacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishwendriyam yokka nigrahamune yogamunaku prathama dwaramga perkunnade Gita.
2: The first opening to yoga is control of tongue representing taste and speech.
1: Jishwendriyamunu nigrahinchaka దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యమని శాసించినది గీత.
2: గీత హ్యాస్ డిక్లర్డ్ దట్ వితౌట్ కంట్రోలింగ్ టంగ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎంటర్ ద మ్యాన్షన్ ఆఫ్ యోగా అండ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ డివోషన్.
1: ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఎ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్లీ, నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని,
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్నా ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. దీనిని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారులుగా ఉంటాయి.
2: ఇఫ్ యు నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు అస్.
1: వీటిని తెలియక ఉపయోగించిన మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: ఫర్ మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ అవర్ అవేర్నెస్ అండ్ అవర్ కేర్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్.
1: కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: వేదాంత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ యు షుడ్ నో ది యూజెస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ యూజ్ దెమ్ కేర్ఫుల్లీ.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ గివెన్ టు మ్యాన్ ఈచ్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ వన్ పర్టికులర్ యూజ్.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుందని.
2: బట్ టంగ్ యాజ్ అ సెన్స్ ఆర్గన్ ఈజ్ ఎండౌడ్ విత్ టూ పవర్స్.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతా శాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వై యూజింగ్ టన్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించాం.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లాస్ట్.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక సర్వీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం, మౌనమును వహించటం, ఈ కారణం చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: అన్లిమిటెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫుడ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సాధక దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: ఏ వెరైటీ ఆఫ్ టేస్టీ ఫుడ్స్ ఈజ్ లైక్లీ టు లీడ్ సాధక టు తమో గుణ దిస్ హెస్ బీన్ డిక్లేర్.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారంలో భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్ స్టిల్ వన్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదట జిహ్వను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంతట తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ విత్ ఎఫర్ట్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దివ్యేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ విల్ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఆల్ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ యూ కెన్ కంట్రోల్.
1: దివ్యేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వము అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఏ నంబర్ ఆఫ్ డౌట్స్ ఏ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు. There is nothing which is more important than the word, value of the word. Kanuka, matanu adupulo unchukovatamu, shikshanu adupulo unchukovatamu, sadhakulaku pradhanamainatuvanti yokka sadhana. The most important sadhana for every aspirant is that he has to keep primarily under strict control the control of thought, control of tongue.
3: Jeevitamulo అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
1: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
3: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
3: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
3: అన్నింటికంటే అధికమైన వృత్తిది, అన్నింటికంటే ఆధారమైన వృత్తిది, అన్నింటికంటే ఆనందమైన వృత్తిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవుడికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: ద వన్ విచ్ ఈజ్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈజ్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్?
3: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ would be able to get another in this place.
3: Bazaarlo oka kooragaayalu konavalante mana nunchi dabbu potene atha nunchi mana kooragaayalu vastunnayi labhistunnayi.
1: In the market if you want to get vegetables we'll have to pay for it. Only when we give money we get vegetables.
3: Manamu dhanamunu tyagam cheyaka aayaku kooragaayalu manaku labhinchatam ledu.
1: Without offering and sacrificing money we would not be able to get vegetables.
3: Okati tyagam cheyatam anne maroki manaku prarthistundali.
1: By giving one we are acquiring another.
3: Adhe vidhamugane sugunamulu manamuni yandu abhruthi kavalanna durgunamulu tyagam cheyali.
1: In the same way if one wants to develop virtues in himself he has to give up bad qualities.
3: Asamattamunu tyagam chesinappude సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
3: బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
3: హత్తు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను దురాలోచనలు దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు సదాలోచనలు సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: వితౌట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్ గుడ్ హ్యాబిట్స్ గుడ్ బిహేవియర్.
3: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ దట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
3: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: Another word used for describing this is silence.
3: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
1: సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్
3: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
3: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take, the diet.
3: We should not go on feeding the tongue with whatever it desires.
1: We should not go on feeding the tongue with whatever it desires.
3: Ikkade, atma anatma. నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
3: నిత్యానిత్య పరిశీలన తత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
3: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
3: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడా మనం చేయాలి.
2: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
3: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వాంట్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
3: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
3: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వీ థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
3: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he
3: avantime adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
3: Vicharana kudai tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he has censure.
3: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
3: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
3: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
3: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ అప్రిషియేట్ అస్ దెన్ వీ స్టార్ట్ ఫ్లోటింగ్.
3: ఇంకా అతన్ని పట్టడానికి పక్కములు కూడా చాలు.
2: ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్.
3: ఇలాంటి పొగడుటకు పొంగిపోవటము దూషించటకు కుంగిపోవటము ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
3: Kanukane patra suddhi, paaka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
3: Patra shuddhi. Manam undeyukunte patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
3: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiga nyayamto archinchinatundi. మన చెమటాచి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఆర్టికల్ రిఫర్స్ టు ద వే దట్ వి హావ్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్. cooking food. Whether these are acquired by proper means, by proper words, by the sweat of the gross, or by stealing the things.
3: Anyaya archita padarthamu, idi kevalamu, anarogyanni kaliginchatame kaakunda, durmutulukunu penchutundi.
2: Articles which are acquired by improper means when they are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
3: Pakasuddhi. చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
3: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity.
3: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
3: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
3: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాత్మం బ్రహ్మనాహుతం బ్రహ్మయువతి అనే కర్తవ్యం బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: దేర్ఫోర్ వైల్ టేకింగ్ ఫుడ్ జస్ట్ బిఫోర్ వి టేక్ ఫుడ్ వి ప్రే అండ్ ఆఫర్ ద ఎంటైర్ థింగ్ టు గాడ్ సో దట్ ఎవ్రీథింగ్ బికమ్స్ క్లీన్ అండ్ ప్యూర్.
3: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించడం పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and it is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
3: Prarthana cheyutaku puravu, idi oka aharanga untuntadi.
2: Before you offer the prayer, the food is merely food.
3: Prarthana chesina tarvata, idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes the naivedyam. ప్రసాదం
3: ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ది ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
3: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
3: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
2: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential. For the one which is obtained after the prayer there will be no defects, no flaw.
3: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడాను

0: ఇది ఆహారమునందు ఇది సరి అనేటువంటిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
1: సో ఫర్ ఫుడ్ గోస్ ఐ థింక్ వి ఫీల్ కన్విన్స్డ్. ది సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ టాక్.
0: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: టాక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ మైండ్ అండ్ మెంటల్ ప్రాసెస్.
0: మనసుని ముక్కలు చేస్తుంది.
1: ఇట్ కెన్ కట్ ద మైండ్ అండ్
0: హృదయాన్ని ప్రసన్న చేస్తుంది.
1: ఇట్ కెన్ బ్రేక్ ది హార్ట్
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ ది పర్సన్
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్ సెల్ఫ్
0: జీవాన్ని పోషిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంకరేజ్
0: హృదయాన్ని చేరుస్తుంది.
1: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్ ది.
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
0: మాటల చేత ఎంతైనా కూడాను హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: By using word, it is possible to transform the mind.
0: మానసిక పరివర్తన అంతైకును మాటలతో కూడి ఉంటుంది.
1: Entire mental transformation takes place by word, proper word.
0: కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: A number of scientists unfortunately don't believe this.
0: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: They say, how is it possible to transform the mind by mere words?
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: What is the experiment that has to be conducted for this?
0: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: It is impossible to prove anything without experimenting it, isn't it?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: The transformation of the mind cannot be seen by the eye.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటి అంతా కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ ఇయర్.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ దట్ బై మియర్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకొని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: One preceptor, teacher, he brought to him a number of students and he was teaching Vedam.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకు నుండి బోధిస్తూ వచ్చాడు.
1: This teacher was teaching continuously over number of hours.
0: The IAS officer ke headache vachindi, talanoppu vachindi.
1: This IAS officer developed headache.
0: Sir, chinna pillalaku meer inni vidhamulaga inta kaalam bodhisthu vatte variki em prayojanamu? Edo konni vakyamulu cheppi varini gnapakunandu unchukoni dani aacharanalo pettadam antam sadhyam kaani anavasaramga ee maatalu cheta varini baadhinchadamu shareerikamainatuvanti shramalu andinchadamu manchidi kaadannadu.
1: The IAS officer told the teacher, sir, these are small children. There is no need unnecessarily to bother them for hours together with such long lectures which may be useless.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: Such scriptural truths, వేదాంత ప్రభావ, would not be easily understood and grasped by these small students.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనసును పవిత్రమైనటువంటి భావముల చేత నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించడం అత్యవసరమన్నాడు గురువు.
1: The teacher said that only in the young age, impressionable age, we'll have to just see and teach them things which can clear their heart and put them on the right path from the very beginning.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: IAS officer said, I don't believe in all these words.
0: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: How can words transform a mind? I don't think it is ever possible.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్స్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
0: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness.
0: Anumanalu adhikam gaavistundi.
1: Increasing doubts will emerge.
0: Telivideegalanu penchutundi kaani gunamunu chinchutundi.

0: God encourages cleverness, but it brings down the virtues.
1: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
0: This teacher tried his best and explained as much as he could.
1: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టు ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
0: The teacher resolved to prove to the officer in the form of an actual
1: trial. విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
0: The teacher asked the youngest of the students to get up.
1: బాలక, నీవు వెళ్ళి ఈ అయ్యే అఫీసర్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
0: He told that small young kid, Jane, you go and take this IAS officer out physically.
1: ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు.
0: The moment he heard this IAS officer was
1: పట్టలేని కోపం ముట్టిపడింది.
0: He was very much enraged.
1: నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ షౌటింగ్ హూ డూ యూ థింక్ ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్ యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు గెట్ మీ అప్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు. సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
0: This teacher then told the officer, well sir, I did not just beat you or hit you. By mere word you are just getting hurt.
1: Meekinte kopanga manasu maradaniki karanam enti?
0: I would like to know what is the reason for you are becoming so angry.
1: Maate kada?
0: It is world, isn't it?
1: Kanuka ee maata individual ga hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu.
0: Therefore he said that word is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
0: యాజ్ దిస్ ఆఫీసర్ అక్వైర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూలీ హీ వాక్డ్ అవుట్.
1: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
0: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
0: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
0: ధృతరాష్ట్ర was explaining in a number of ways.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
0: After listening to this, Vidura was put to a lot of mental agony.
1: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
0: Brother, even if you were to cut a tree, it can sprout.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
0: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
0: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ పీస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
1: మనస్సు విరిగినేది మరి పెట్టగలదా?
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ వన్స్ ది మైండ్ ఇస్
1: బ్రోకెన్. మనస్సును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అతికించడానికి కానీ మాటనే కారణం.
0: ఇట్ ఇస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ క్యాన్ గివ్ జాయ్.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
0: దేర్ఫోర్ ద వర్డ్స్ విచ్ వి యూజ్ షుడ్ బి సచ్ దట్ దే డు నాట్ హర్ట్ అదర్స్, దే డు నాట్ గివ్ ఎనీ పెయిన్ టు అదర్స్.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
0: ఇఫ్ యూ వర్ టు స్లిప్ ఫిజికలీ దేర్ మే నాట్ బి మచ్ ఆఫ్ ప్రాబ్లమ్, బట్ ఇఫ్ యూ వర్ టు స్లిప్ యువర్ టంగ్, ఇఫ్ యూ రాంగ్లీ యూజ్ ద టంగ్.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
0: ఇఫ్ యూ వర్ టు స్లిప్ అండ్ ఫాల్ దేర్ మే బి ఎ స్మాల్ వుండ్, యూ కెన్ గెట్ ఇట్ డ్రెస్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్.
1: కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
0: But if you were to hurt the mind of a person by harsh words,
1: ee gaayamunu maanpeyatundi doctor evvaru jagatulo leru.
0: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: Kanuka itarla manasulu noppinchetundi maatalu mari ve maatram kudanu upayoginchadu.
0: Therefore should never use words which are likely to hurt other feelings.
1: Yenaadaina yenaatikaina mana maate manaku oka brahmastranga veliku tirugutundi.
0: Someday or the other the words which you have used may come back to us.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
0: Therefore, use
1: மதுரத்தியற்றும் சத்தியம் ஹிதம் துவாம் பரமமோதாபி அவருடைய தாமதர் அச்சராணி கோவிந்த தாமோதர மாதவேதி அன்னாடு.
0: దేవుడు
1: చెప్పాడు, ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక నీవు, నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: What sacrifice means? You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just use yourself only for singing the name of the Lord, Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
0: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
0: We experience this in every day-to-day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
0: ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ గివ్ సమ్ స్వీట్ థింగ్ టు ద టంగ్, ఇట్ టేస్ట్ అండ్ ఇట్ జస్ట్ సేస్ దట్ ఇస్ సో స్వీట్ దట్ లెట్ మీ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్.
1: లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు, ఇది కేవలం ఇది ఎక్కువ ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుకకు నెట్టివేస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్వీట్ సపోజ్ ఇట్ ఇస్ బిటర్ ఇట్ వుడ్ పాస్ ఇట్ ఆన్ టు ద స్టమక్ ఇట్ వుడ్ స్పిట్ ఇట్ అవుట్.
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్ స్వీట్ ఆర్ అదర్వైజ్ ఇట్ డజంట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ కంప్లీట్లీ.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
0: టంగ్ లివ్స్ ఆన్ ఆనర్ అండ్ విత్ ఆనర్.
1: ఎంత కాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలి.
0: ద టంగ్ నోస్ ఇట్స్ లిమిట్ సో వెల్ ఇట్ లివ్స్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఇన్సైడ్ ది బాడీ డస్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఈవెన్ వన్.
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? రావు, దానికి ఏమాత్రం అంగీకరించదు.
0: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది, ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
0: అనదర్ ఫీచర్ ఆఫ్ ది టంగ్ ఇస్ ఇట్ హాస్ ఎక్స్ట్రాడినరీ ఫర్దరెన్స్. వాట్ ఎవర్ విత్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ట్రబుల్స్ ఇట్ లివ్స్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ వితౌట్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ లిమిట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ ఫర్దరెన్స్.
1: చేసేమంది దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెలుగుతూ ఉంది.
0: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ బట్ స్టిల్ వెరీ కేర్ఫుల్లీ విత్ లాట్ ఆఫ్ స్కిల్ ఇట్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇట్ డజంట్ గెట్.
1: నాలుగుకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
0: వెరీ షార్ట్ 32 teeth ఆర్ అరౌండ్ ద టంగ్.
1: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ స్కిల్ఫుల్ ఇట్ గెట్స్ హర్ట్ వెరీ ఈజీలీ.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అది జాగ్రత్తగా మెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను మెలుగుతూ వచ్చింది.
0: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
0: ఇన్ దిస్ వే టంగ్ హెస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్ విచ్ ఆర్ యూస్ఫుల్.
1: నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
0: ఇట్ హెస్ బీన్ టీచింగ్ యూ మే బీ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
0: బట్ టుడే సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దాట్ వన్స్ వీ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ బ్యాడ్ పీపుల్ వీ ఆల్సో టెన్ టు బికమ్ వెరీ
1: మన సత్గుణములను మన సద్భావములను సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం.
0: All the good qualities, all the good feelings, thoughtful behavior in a moment we lose all that.
1: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవను మొట్టమొదట అరికట్టుకోమని బోధించవచ్చు.
0: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
1: నేను అనేక పర్యాయముల పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
0: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ దియర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
0: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
0: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ
1: అది త్వరలోపలనే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
0: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్
1: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
0: నాట్ ఓన్లీ దాట్ వన్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాం.
0: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్
1: ఐటమ్. గీతములు పాడుతూ ఉండాలి అది.
0: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
1: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంట్ ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
0: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
1: ఖర్చు అవుతుందా లేదా?
0: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
1: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ విల్ బి కంపేర్ టు ఎ రేడియో.
1: మన బుద్ధి స్విచ్ వంటిది.
0: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
1: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
0: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ బి కంపేర్ టు
1: ఈ మాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
0: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
1: ఈ మాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
0: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
1: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
0: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ he would be talking if not loudly within himself at least he goes
1: radio no volume tappu chesaru kani aanrode untundadi maatladutunnadu.
0: It is something like the volume of the sound may be less but the talk is going on. Radio is
1: on ga manalo unnatundi energy kharchu avutune potundadi.
0: Therefore the energy which is within us
1: asale uddaranam raavadaniki ide moola kaaranam.
0: The most important reason for old age is this
1: maatalu maanavudi yokka divyattamaineatundi మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
0: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
1: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
0: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
0: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
1: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
0: On account of excess food, his feelings and thoughts would also continue.
1: He intimately nigrahinchukodaniki sadhyam kaadu.
0: Controlling of the senses becomes impossible.
1: Baaga chakkani guggalu petti penchinatvanti gurranni ooriki oka daggara katti veste adi madavetti anni vidhamulu kuda durmargamlo praveshistundi.
0: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet if you start.
1: కానీ గుడ్డళ్లు పెట్టి పోషించేటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
0: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఎ హార్స్ ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
1: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
0: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
1: అరుగులైన వ్యక్తి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
0: యూ ఇస్ ది మియర్లీ డెడ్ ఫుడ్ and do not work hard and do not have any exercise, it leads to
1: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
0: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
1: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
0: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
1: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
0: దే షుడ్ నాట్ బి ఫ్లికరింగ్ లైట్
1: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక చిన్న మారుతుంది.
0: ద బ్రాంచ్ మూవ్స్.
1: ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కుడును ఏమాత్రము అదరదు, బెదరదు.
0: ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపై ఆధారపడి ఉంది, కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈస్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ ఇస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మపై వారినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధలో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ హిస్ ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: The self-confidence which a bird has, even that a man doesn't seem to have.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఇది అమితాహారం.
0: The reason is too much of food.
1: తామసిక ఆహారం.
0: Food which is full of tamas.
1: రక్షణిక భావం.
0: And feelings of rajo type.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: One is not able to see the real
1: ఉంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, భృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్, డోంట్ యూ సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వీ నాట్ హ్యావ్.
1: నిజమి, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షసేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైనటువంటి.
0: Calling yourself man, but trying to enjoy the freedom of a
1: manavudiga sancharinchu.
0: Live like a man.
1: Manavudiga sancharinche samayalo manavatvanni pechuko.
0: While living as man, you should develop the quality.
1: Manavatvam anedi tyagamu, neeti, nijayati, compassion, karuna, prema, ahimsa ilanti bhavamulato manavatvanni pechukovali.
0: Compassion and నార్మల్
1: కనుక మానవునికి రానిటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, చేయకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి గుణలక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: न तपांसि न तीर्थाना।
1: ఆలు బిడ్డలు వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి, అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ, ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుటలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది సిక్స్ సీక్రెట్ డేస్, ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండేటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ పీస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ది అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ది నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండిన మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Shagaraja also said, without peace, there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే కురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతా కూడా శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చక్షువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడాను చెచ్చులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చెచ్చులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చెచ్చుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant.
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to, is this divine primal sound.
0: ఈ జంతుల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind, we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇదన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర క్లేశము.
1: The second one is asthira.
0: అస్థిత.
1: అస్థిత.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: With anaga jnanamu.
1: With means wisdom.
0: Ee jnanamu lekapotame.
1: Absence of wisdom is
0: yetti jnanamu lekapotamu.
1: What sort of wisdom?
0: Nene daivamu, nene daivamu, nene daivamu anetunte jnanamu lekapotame.
1: The wisdom that make you feel that you are divine.
0: Nenu manavudanu.
1: To feel that I am a human.
0: Nenu ajnanini.
1: I am ignorant.
0: Nenu kevalam amayakudanu.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తన యందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాలి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: ఆస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ మైండ్ ఈస్ ద కాజ్ for all the family suffering and the difficulty.
0: Manasthatvanni vismarinchadam chetane veeniki aneka vidhamulaitundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anetundi danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamulaitundi kleshamulu baadhistu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: Samasta baadalaku manase ka moola karanamu.
1: Mind is the cause for all suffering and difficulty.
0: Samasta dukkhamulakunu manase moola karanamu.
1: Mind is the cause for the misery.
0: Samasta nashtamulakunu moola manase moola karanamu.
1: Mind is the cause for all losses.
0: Kalukane itti moola karanamainatundi manastatvanni gurtinchukolekapotame asthita klesham.
1: Asthita klesha is the one which we are put to because we don't know the nature of the mind.
0: Inga raga kleshamu.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vaanchalu mitimire poyekoladikundanu ee ragame rogamga bail deertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకని ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ ఫోర్ వి మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is desire, there will be no peace at all.
0: ఉండాలి వాంఛలు, కాని ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: There should be desire, but yet under certain limits.
0: ఇంకా దేశ క్లేశము.
1: The third one is ద్వేష క్లేశ.
0: దేశ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by ద్వేష క్లేశ?
0: ఏదో కష్టములందు బాధలు ఎందు కష్టములు ఎందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it is not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిసరీ.
0: మంచి ఆనందాన్ని అందించటం లేదు.
1: గుడ్ ఈజ్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడా మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి.
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్ లీడింగ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచి వేస్తుండాలి.
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: Tulsidas has set an ideal to explain this principle.
0: Cheddavarin chuchi namaskarinchadu.
1: He paid his respects namaskar looking at the bad people.
0: Manchivarin chuchi namaskarinchadu.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham em untundadi.
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharam chesukunnadu.
1: He inquired within himself.
0: Ee cheddavani samyogam naaku dukkhanni andistundi.
1: Association with the bad man will put me to suffering.
0: Kanuka oo cheddavada nee samyogam naaku undakoodadani vaaniki namaskaram chestunnanu annadu.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
1: హీ సాల్యూట్స్ గుడ్ పర్సన్.
0: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: హీ పేస్ రెస్పెక్ట్ టు గుడ్ మ్యాన్ బికాస్ ఓ గుడ్ మ్యాన్ లెట్ మీ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ యూ.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుండాలి.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్, సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం అన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభోనా విజయా జయాత్ రెండింటినీ సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్
0: ప్రిన్సిపల్ చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అది దివ్యాత్మ భావము.
1: That is the feeling of the divinity.
0: Kanuka dehamunu veru verainappudikini
1: the bodies are different.
0: Manasu bhavamunu veru verainappudikini
1: feelings of the mind vary.
0: Kani divya bhavam okkati gane untundadi.
1: But the divinity is one and the same.
0: Roopanamamunu bhinna bhinnamulu kavachunu.
1: Names and forms are different.
0: Kani divyatvam anetundidi bhinnam kaadu.
1: But the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradu ani తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: తులసిదాస్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ బికాస్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ డ్యువాలిటీ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ మిజరీ.
0: కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: సో లెట్ మీ హ్యావ్ దట్ వన్ పాయింట్
0: దాన్ని దివ్యాత్మైనటువంటి దాన్ని నేను వరించాలి.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది
0: పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: ఐ షుడ్ స్పెండ్ ది లైఫ్ టైమ్ విత్ ది సీక్రెట్ ప్రిన్సిపల్
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతోనూ అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ హస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది వన్ జీవాత్మ భావం.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ జీవాత్మ ఇండివిజువల్.
0: ది వన్ యు రియలీ ఆర్
1: థర్డ్ వన్ ద వన్ యు రియలీ ఆర్
0: భావం.
1: దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ మూడింటి యొక్క తత్వము అన్ని మతములు ఎందుకు కూడా ఏకంగానే ఉంటుండాలి.
1: దీస్ త్రీ ఆర్ సిమిలర్ ఇన్ ఆల్ ఆఫ్ ది రిలిజియన్స్.
0: క్రిస్టియన్ మతం నందు కానీ ఇస్లాం మతం నందు కానీ పర్షియన్ మతం నందు కానీ, జైన మతం నందు కానీ, ఇంకా నానక్ మతం నందు కానీ, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వి ఫైండ్ ద సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అది జీసస్ చెప్పాడు.
1: That's what Jesus said.
0: First, I am the messenger of God.
1: First, he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu.
1: In the Persian language.
0: Vari grandamlandu kudanu.
1: In the text.
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: So the essence of all religions is one and the same.
0: అందరికి గమ్యం ఒక్కటే.
1: The goal is one for everyone.
0: అందరికి దైవం ఒక్కటే.
1: God is one for all.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: Then why do you observe?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: Why do you argue with each other?
0: ఇందులో కలహములు ఎందుకు?
1: Why should there be conflict?
0: ఈ ఎందుకు?
1: Why hesitation?
0: ఇవన్నీ కూడాను కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: They are all signs of your ignorance.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనిటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: Foolish people who do not understand divinity resort to such agitation.
0: మనం భేదం పెట్టుకోకూడదు.
1: Let's not observe any difference.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: Let's not criticize any.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: Let's not criticize any.
0: ఎవరిది వారిది.
1: Each one follows.
0: ఎవరి ఆనందం వారిది.
1: Each one has his own path.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: Tanake oka shanti leyinatundi vaadu inga itharulaku shanti ni ee vidhanga andinchagaladu.
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: Mottamota ee shantini ni pondu.
1: First be peaceful first.
0: Tadivari ni grahamlo shantini prasarimpa cheyi.
1: And then see the other one also will receive peace from you.
0: Tadivari ni gramamlo prasarimpa cheyi.
1: See that it spreads in your village.
0: Ee vidhanga kramakramena kuda ni shantini anta bahir attan antarbahischa sarvavyaptam.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual pursuit.
0: అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది అన్నిటినీ నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outsiders.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect safe part your goodness.
0: నీవు సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: if we go on thinking of bad of others,
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: All the bad quality will get into you.
0: చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: You have your camera to take photograph of the person.
0: వాడిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
1: if the lens is directed towards him,
0: స్విచ్ ఒత్తితే
1: when you put on the switch,
0: ఏమవుతుంది?
1: What will happen?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: His photo, his picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: Your looks is sort of a lens.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు
1: if you concentrate on the bad of others,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు వాడి చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: When you put on the switch of intellect, the bad in others will get into you.
0: అదే విధంగానే మంచి వాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: Likewise, take the good.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: It only means they like good people.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: Direct your mind towards good.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: Then the feeling of the person who is good will get into you.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: Never be bothered of bad of anybody.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయం లోపల
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి
1: గోపికస్
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: Radha, you always chant the name of Krishna continuously.
0: కనుక నీవు చింతించడమే చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడైపోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్
0: నీవే కృష్ణుడైపోతావు.
1: you become Krishna.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: There is no dualism here.
0: రాధనే మాయమైపోతుంది.
1: There is no Radha anymore.
0: అప్పుడు నెమ్మదిగా చేలికత్తెలకు చెప్తుండాలి.
1: Then Radha started telling softly.
0: గోపికలారా,
1: గోపికస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: By thinking of Krishna continuously, I may become Krishna.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: As Krishna thinks of Radha continuously, Krishna also becomes Radha.
0: కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: Kanuka daivanni manam chintinchinappudu manamallu kuda daivam chintistadu.
1: So as you think of God, God also will think of you.
0: Endukanuga nee oka daivanni srushtinchukuntunnavu.
1: Because you are creating God yourself.
0: Daivanni evaru srushtincharu?
1: Who created this God?
0: Sadhakudu daivanni srushtinchadu.
1: An aspirant.
0: Daivam evarini srushtinchadu?
1: Whom has he created? God.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: Aspirant has created God.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: So the unity of the two lies in creation, which is one and the same.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: So man has got the power of
0: creation. దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: God has got the power of
0: creation. కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: Therefore the power is one and the same in both.
0: కనుకని ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: ఈ విధమైన దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ దిస్ కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: You forget your own innate nature and quality and you are carried away by that desire.
0: ఉన్నదాన్ని
1: నువ్వు
0: అనుభవించు.
1: Experience, enjoy what you have. Why do you think of that what you don't have?
0: నేను దాన్ని మర్చిపో.
1: Forget what you don't have.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: That is the true spiritual path.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: We are giving up what we
0: have. సాధించలేకపోతున్నావు.
1: We are not able to get what we don't
0: have.
1: Then how do you expect to be happy?
0: కాదు.
1: No.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: Experience with the lot you have.
0: దానినే సర్వులకును పంచు.
1: Share with everyone.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఏ హ్యూమన్.
0: అనేక మంది
1: మెనీ
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: మెనీ ప్రే టు స్వామి వీ వాంట్ బ్రాడ్ మైండ్.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్ ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటిది కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడాను మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తంతే అని వేదం నందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుందది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్
0: విద్యుల్లేక? కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుండాలి ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనిని సుషుమ్నా నాడి అన్నారు.
1: This is called Sushumna Nadi.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart,
0: heart
1: what will happen to the life?
0: నెగిటివ్ని హార్ట్.
1: హార్ట్ ఈజ్ నెగిటివ్.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీర నిర్చలవలనే ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ ఫోర్ వీ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏంటి?
1: వాట్ డూ మీన్ బై హార్ట్?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్ర ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వతప్పాణి పాదం తర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతుండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడుండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకని సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ హార్ట్ విచ్ ఫంక్షన్స్.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజన్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఈ ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కానా మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: Therefore, we should broaden this.
0: ఎలాంటి హృదయము?
1: What sort of హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే
1: when the heart is filled
0: ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
1: There will be no క్లేశ or suffering anymore.
0: ఎన్ని కష్టమైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యు విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యు మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైన కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా విదూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్, వాట్ హ్యాపెన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: ప్రాబ్లమ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంటిలో ఉండినా మందేమో తీసుకోవాల్సిందే.
1: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే ఆసుపత్రిలో ఉండినా సరే మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you
0: are దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or happiness,
0: చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

0: ساعات مجنون نچیت رہا ساعات مجنون نچیت رہا ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని
1: హి నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ అన్ ఆటమ్
0: ఈ అణువు లేక విశ్వము లేదు
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్
0: శిలామయమైన పర్వతములు కాష్టమయమైనటువంటి అడవులు జలమయమైనటువంటి సముద్రము మృణ్మయమైనటువంటి భూమి మాంసమయమైనటువంటి దేహము అన్నింటి యందుకూడను అణువుల యొక్క చేరికే
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ and there's wood there in a tree and the earth is made up of mud and the human being of flesh
0: aduvine leka ye padartham kudanu gocharam kaadu
1: without an atom anything cannot be seen
0: trage neeru tine tindi chuche chupu nadche nadaka anni kudanu aduvul yokka cherikiye
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: Kanuka, ee paramanuvulu yokka tattvanni manam chakkaga vicharam chesinappudu ee paramanuvu yokka swaroopame ee prapanchamu.
1: So, the whole world is the very form of an atom.
0: Anu raniyan mahato mahiyan annadi vedam. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది
1: ద వేద డిక్లేర్స్ దట్ హీ ఈజ్ ఇమనెంట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్
0: అణువు అనగా ఏమిటి
1: వాట్ ఈజ్ అన్ ఆటమ్
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు అది చాలా పొరపాటు
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఆటమ్ ఈజ్ దట్ విచ్ ఈజ్ సీన్
0: అణువనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే

0: ఎనిమిది నాలుగు లక్ష జీవముల అనయమ్మున నెడవాయ కుందువట అడుగురేణు తృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదిబట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ ఆఫ్రికన్ అండ్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్ స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యు?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించటపై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కానీ బాలుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: యు కెనాట్ సే దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ హీస్ నాట్ దేర్. వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: Pranava hrutkalamlo vara utvedamullo undu shakti shiva ane tattamuni ivundi untundavi.
1: There is this principle of shakti in pranava.
0: Ee shakti ki ee shivatvamunaku rasayanika shastrajnulu dinini ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: Protons are the centers in every atom.
0: కాని ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: However, electrons revolve at a high speed round the protons.
0: దీనిని వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: This is explained by Veda in different ways.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is the spirit or atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వి థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashantiloni prashanti, prashantiloni prakanti, prakantiloni paramjyoti, paramjyotiye paramatma swarupamuni. Kanuka ee ashanti aneetundi chikati nundiye prashanti aneetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is this amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది. అది
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైం.
0: కనుకనే తమహ అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహ కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము ఉద్భుతంగా రూపొందుతుంది.
1: ఇట్ షేప్స్ ఇంటూ ఉద్భుత ఆర్ ఎ బబుల్ ఆన్ సెవెంత్ డే.
0: 15వ దినము పిండముగా రూపొందుతుంది.
1: ఆన్ ద 15th డే ఇట్ విల్ బి ఎన్ ఎంబ్రియో.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: ఆన్ ద 30th డే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: ఆన్ 60th డే ఎమర్జెస్ ద హెడ్.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: ద లైఫ్ ఎంటర్స్ ఆన్ ది 210th డే.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: ఫుల్ ఫామ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ 240th డే.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇస్ డెలివర్డ్ ఆన్ 270th డే.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేస్ ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: వేద స్పీక్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాల యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ఫిజికల్ వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఎసెన్షియల్.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క వేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ వేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దాట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vijnanam gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamanaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెజెంట్ విత్ హిమ్, నాట్ అవుట్
0: సైడ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యు ఎస్పైర్, యు వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తనయందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెజెంట్ విత్ ఇన్ యు, బట్ యు వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి, వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
1: The thousands of rivers that have merged into the ocean have arisen out of the
0: ocean. Megharupamlo baita poyi konta kaalam baita sancharinchi tirigi aa samudramlone praveshistunnayi.
1: In fact they have come out of ocean settled in the form of a cloud.
0: Samudram nundi velipala poyinatvanti oka jalamu tirigi samudramaku raavadaniki veelledu.
1: Therefore that which doesn't come out of the ocean cannot come
0: back. Samudramlo cheriyatvanti anni kudanu ఏనాడు ఒక నాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివి.
1: సో ఆల్ దట్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్ వన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడా మన నుండి ఏనాడో బయటకు పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్ అవుట్.
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడా మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైమ్.
0: అదే విధముగానే దైవం నుండి అణోరణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ ఇన్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు యగును.
1: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్ అండ్ ఈస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
0: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
1: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచిలోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
1: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందినది.
1: వాట్ సార్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: ఆవిరిగా మారి
1: బికమ్స్ వేపర్,
0: మేఘములుగా రూపొంది,
1: సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్,
0: వర్షముగా కురిచి
1: కమ్స్ డౌన్,
0: వంకలుగా ప్రవహించి
1: ఫ్లోస్ యాజ్ ఎ
0: రివర్, నదులుగా దీనిలో ప్రవేశిస్తుంది.
1: షేప్స్ ఇంటు ఎ రివర్ అండ్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: ట్రాన్స్ఫార్మింగ్ ఇంటు వేపర్ ఇస్ సత్య.
0: మేఘములుగా ఉంచడమే ధర్మము.
1: సెటిల్మెంట్ యాజ్ ఎ క్లౌడ్ ఇస్ ధర్మ.
0: రెయిన్ డ్రాప్స్ అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: ది షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: ది డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ది ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఏ నాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: వన్ డే అదా ఇట్ మస్ట్ రీచ్ ది గోల్.
0: ఎచ్చట పుట్టి నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: కనుక మానవుడిగా పుట్టి జీవుడిగా జీవించి తిరిగి మానవునిగా రూపొంది తిరిగి దివ్యత్వంలో లీనమైపోతుంది.
1: Therefore man starts his life and lives like an individual and merges in the divinity.
0: దైవం రూపరహితుడు కదా.
1: God is formless.
0: కనుక ఇతనికి ఏ రీతి మనం నిర్ణయించవచ్చు.
1: How can you decide then?
0: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీన్ని తర్కిస్తూ వచ్చింది.
1: సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్గ్యూ ఆన్ దిస్ లైన్.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఫార్మ్లెస్.
0: చిన్న పరమాణువు కూడా ఒక రూపాన్ని ధరించింది.
1: ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ హాస్ ఎ ఫార్మ్.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడా రూపం ఉంది.
1: ఏ ఫుల్ థింగ్స్ ఇట్ హాస్ నో ఫార్మ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫార్మ్.
0: అందుకొనే కోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: దట్ ఆల్ డ్రాప్స్ హావ్ గివెన్ దిస్ ఫార్మ్.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: దిస్ ఫార్మ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలె కాక, చీకటి రాత్రి వలె కాక, ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా నువ్వు చీకటే.
1: Even today is bound to be dark.
0: మంగళకరమైనటువంటి యొక్క రాత్రి.
1: But it is very auspicious.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
1: Today we find the combination of atoms.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాతః. చంద్రుడనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ ఇస్ ది మూన్.
0: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడు కూడాను 16 కడలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశి దినము 15 కడములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కడ మాత్రమే ఉంటుంది.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుంది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: Dinamu,
1: the day when we serve delicious food to the servants of God.
0: Mahaniyulavaraina manakadake tenchi chelimi bhagavat katalu cheppu dinamu.
1: The day when noble souls come to us and speak of spiritual matters.
0: Dinamu kaka. Aa diname dinam.
1: That's only the day.
0: Migilinavanninu taddinaru.
1: The rest is an obituary.
0: Tat dinamulu taddinamulu.
1: That is an obituary.
0: Shraddhamulu kaadu.
1: Is not the other way around.
0: Eenadu, ee pavitramainatuvanti oka tattvamulo, 15 gunamulu layamai untunnayi.
1: Today, 15 digits are merged.
0: Plato kudanu cheppetuvanti vaadu.
1: Plato also said,
0: truth, goodness and beauty.
1: He referred to truth, goodness and beauty.
0: Dinne upanishattulu, satyam, shivam, sundaram.
1: Upanishads call it Satyam Sivam Sundaram.
0: Kanukane, ee yokka Sivam aneetvanti oka vidhamaina mangalakaramaina yokka tattvam.
1: Sivam means that which is auspicious.
0: Oka vaipuna sundaramu, oka vaipuna satyamu, rendittu yokka ekatvamtho koodinatvanti.
1: It is the combination of truth and
0: ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachin.
1: The ancients considered this day very sacred and auspicious.
0: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
1: They have recognized this blissful state and shared with everybody.
0: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
1: All that is blissful has emanated out of us within.
0: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But we are not making an attempt to know this truth.
0: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించడం?
1: Why?
0: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
1: We consider this physical life as truth.
0: ఇది ఎంతకాలం సత్యం?
1: How long does it last?
0: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
1: It's something like a passing cloud.
0: కనుక ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
1: Therefore, the childhood, the youth and the recluse.
0: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
1: One is present in the other.
0: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
1: జస్ట్ ఎస్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ది రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్ సో ఆల్సో ది ఇండివిజువల్.
0: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
0: 10 సంవత్సరంలోపు బాయ్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 సంవత్సరంలోపు మ్యాన్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
0: 75 ఇయర్స్కు గ్రాండ్ ఫాదర్.
1: 75 గ్రాండ్ ఫాదర్.
0: ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుళ్ళు ఒకదాని కింద వీడి ఉంటున్నాయి.
1: సో చైల్డ్, బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
0: కానీ మనం దానిని గుర్తించగలలేక బాల్యం బాల్యంగా, యవ్వనం యవ్వనంగా, వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
1: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
0: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వము. ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఈగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో.
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిట్లు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములు మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్, వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కాని, చేసిన ఉద్యోగములు కాని, సంపాదించిన ధనము కాని, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ద లర్నింగ్ అండ్ ద జాబ్ అండ్ ద మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమనేటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపంలేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడా భగవత్ స్వరూపములే.
1: దిస్ ఇస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ ఎ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే, భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad. దీన్ని
0: భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: ఇందరి మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: సో ద డెత్ అండ్ ద కిల్లర్ ఫర్ మై సెల్ఫ్.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: యూఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అన్ని జరిపేది నేనే.
1: ఐఎమ్ ద డైరెక్టర్.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: ఐఎమ్ ఇన్ ఆల్.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: హీ ఇస్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతోనూ కూడా అతనికి బాధ ఉంటుండదు.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేనే పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: టైమ్స్. ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్
0: చాగయ్య. అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి చాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పి వేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయంలో రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది, యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: When నాగయ్య takes the role of చాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వానికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటంతవరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: Until you give up illusion, you cannot see Brahman.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: So in order to see Brahma, you should give up Brahma.
0: వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: Body attachment.
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఇది ఒక పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికి దివ్యత్వం అనేటువంటిది అందరి ఎందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ అథీస్ట్ ఆర్ అథీస్ట్ ఆర్ అథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం నడపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: బట్ దిస్ సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్ అనేది కూడా ఉంటుంది అది అంటారు.
1: దట్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుంది.
1: దట్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీనిని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సాంస్క్రిట్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తు నందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పటి దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్ ఎ క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
0: అలాంటి పరిస్థితులు నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: దెన్ వై షుడ్ ఐ టీచ్ యూ? డోంట్ వేస్ట్ మై టైమ్.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటిది సత్యము ధర్మము అహింస.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ట్రూత్ రైచియస్నెస్ అండ్ నాన్-వయలెన్స్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: టేక్ ఇట్ యాజ్ ద బేసిస్.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: ఫాలో ద ట్రూత్.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి రెడీ.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: యూ మే సే హౌ ఇస్ గాడ్.
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: గాడ్ హాజ్ నో ఫార్మ్, హౌ డు వీ గో బై దట్.
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హాజ్ ఎ ఫార్మ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: But would you deny because the smell has no form?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: What is that?
0: వాసనను అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: The form of the fragrance is that of a flower.
0: ప్రేమ.
1: Love.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: What is the form of love?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: You don't believe that.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: Love has a form.
0: ఎట్లా ఉంది?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉందని చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఐ
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 feet height,
0: 40 అడుగులు లావు,
1: 40 inches
0: లావు,
1: 40 inches width,
0: 70 kilos వెయిట్,
1: 70 kilos of weight.
0: కాబట్టి వెయిట్, హైట్, ఫ్యాట్ మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుందాది, ఎంత సౌమ్యభావం ఉంటుందాది, ఎంత ప్రేమభావం ఉంటుందాది, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ దేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూచినంత మాత్రమే కాదు.
1: హైట్, వెయిట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఆఫ్ నో
0: యూస్. రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫార్మ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉండినప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్చ్యూ యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: ఇది ఏ జనక మహారాజు ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికి ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వం లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెద్దులే వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నారు.
1: ఐ లవ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుండే.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు
1: ఎ స్కాలర్
0: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
1: వాస్ పాసింగ్ బై.
0: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: You know the cranes will be in
0: combination. Unity ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: The unity among them is very
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ ఆర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: Then blind man asked, how does it look?
0: తెల్లగా ఉంటాదండి.
1: It is white in color.
0: తెలుపంటే ఎట్టుంటాదండి.
1: Then what is white color?
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: It looks like milk.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: How does the milk look?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికి అంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: Then the scholar,
0: ఏమీ తెలియనటువంటి వానికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of explaining the person who doesn't know anything?
0: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: You cannot ask an unmarried girl how her would be husband look.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్.
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నాడు వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్ గాలికి ఏ రూపం
0: ఉంటుండాలి.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ బెలూన్.
0: ఏకమించినటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవములకు ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్య ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: ఇస్ ఏ రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హాస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది ఈ నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హాస్ గాన్ ఇన్ టు ద
0: బెలూన్. భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారు
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవరీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సర్వ్. సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్.
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే. సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్ ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు బట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: He will make you mad after Swami and cure the madness of the world.
1: కనుకని పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: He will cure the madness and make you mad.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: A millionaire becomes a pauper, pauper becomes a millionaire.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: A man of affluence becomes a beggar.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునకు పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: What are the diseases afflicting?
1: ఏడు విధములైన రోగాలు పట్టినాయి.
0: Seven types of diseases.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: These are the seven diseases with which we suffer.
1: ఈ రోగములు
0: What are they?
1: మొదటిది
0: ఫస్ట్
1: నీతి లేని వాణిజ్యము.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము
0: కామర్స్.
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట
0: అండ్ the crop
1: gunamu leni manavattamu
0: and human life without character.
1: Vishwasamu leni bhakti ive yedu rogalu
0: and the devotion without faith, these are the diseases.
1: Vishwasamu leni bhakti undi prayojanam emiti?
0: What is the use of devotion without
1: gunamu leni manavudu undi prayojanam emiti?
0: What is the fun of man with
1: the darshana kunte pantanu ee reethiga aashinchagaladu?
0: How do you expect the crop without
1: cheelamu leni vidya undi ched prayojanam emiti?
0: Why education without character?
1: Kalugina motta motta manaki ippudu undavalsina moodu.
0: So we need three.
1: Neeti kaliginatvanti krushi అనగా నీతి కలిగినటువంటి ఒక వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ నిజాయితీతో కూడినటువంటి రాజకీయం
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్.
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్కచేసుకోవడానికి ప్రతి మానవుడు కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there is love, there is no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There is no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You'll never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You'll never have bad character.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమని దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటి కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసింది కాదు.
0: It's not gifted. It's not manufactured.
1: ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: Love comes from
1: the heart. ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: Love is God. That alone.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదు. అది
0: It's not the love of
1: parents. అది అటాచ్మెంట్.
0: It's only attachment.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదు. అది
0: It's not the love.
1: అది కూడా అటాచ్మెంట్.
0: It's also attachment.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: It has come in the middle and passed.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: Love is there prior to birth.
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: During your life.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: Even after death.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: Love is omnipresent.
1: కనుకనే ఈ మూడు కాలంలో ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది నీ సరైనటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాని సరైన రీతిగా నీవు నీలో ఉండి దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ హావ్ టు ప్రిజర్వ్. దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుంది.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుంది.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీవు పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుంది.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless.
1: Insipid.
0: Take the spoon,
1: dan lokala veyi,
0: put it in,
1: chakkara tippu,
0: stir it up.
1: Adugunu unnatvanti chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of
1: the sugar. Ippudu ee chakkara ekkada untundadi?
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Iri tippakunu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adhe reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోన స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దెన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాన్ని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిని దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
1: Veda saramanu goduma pindilu.
0: The essence of Veda is wheat flour.
1: Veda vakyamanu cheerame bosi.
0: And the milk of Veda is
1: wheat. Adharamaina pedda panduva teesi.
0: A big very container is taken.
1: Adimunulu dini baguga kalipiri. Ramanamamanu mitai. Idigo randi bhaktulara.
0: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.
1: అపద్దమని అడి మలినము తీసి.
0: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్
1: ఆదిమునులు దిని భాగము బట్టిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్. నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దేర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యూ బాయ్ bad things, bad qualities.
1: కనుకని సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: There is sugar of good mind.
1: అపత్తమనేది మలినము తీసి.
0: And dirt is lies.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది.
0: And ancient rishis made sweet out of it.
1: కనుకని సర్వవేదములో సారము.
0: Essence of Veda.
1: సమస్త మార్గముల గమ్యము.
0: Goal of all paths.
1: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: దైవ నామము చేత సర్వం కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్ యు బై బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కనుకని సుబుద్ధియను కండ చక్కెర.
0: There is sugar of good
1: mind. అపత్తమనేది మలినము తీసి.
0: And dirt is lies.
1: ఆదిమునులు దీని

0: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
1: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
0: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
1: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
0: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో,
1: వేర్ యూ
0: ఎక్కడ మనకు సత్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో,
1: వేర్ యూ ఎంటర్టైన్ గుడ్
0: థాట్స్, అక్కడంతా కూడా నువ్వు శివరాత్రి.
1: దేర్ లైస్ శివరాత్రి.
0: శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
1: గివింగ్ అప్ ఇగో ఇస్ శివం.
0: తెలుగు వారికి బాగా తెలుసును,
1: తెలుగు పీపుల్ నో
0: సీ అని ఆ కొమ్మను కొట్టి వేస్తారు.
1: సీ
0: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సీ అనేటువంటిది అయిపోతుంది.
1: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
1: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: వాట్ ఇస్ ద డిఫరెన్స్?
0: అహంకారం అనే కొమ్మలు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: దట్ విత్ ఈగో ఇట్ శవం డెడ్ బాడీ, విదౌట్ ఇట్ ఇట్ శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: So long there is ego, you can never be near this form.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
1: You have come here from different places bearing all inconveniences. What invitation is sent here?
0: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
1: Why are you here?
0: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
1: You are here.
0: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం వచ్చిన వారు వచ్చినట్టు పోతారంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్ నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవటం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో ఇట్ కమ్స్ టు యు.
0: కనుకనే
1: సో
0: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి వి షుడ్ బి విత్ యు ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం
1: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబు వై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ.
0: నీవెప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగుందు చుండిన.
1: వెన్ యూ గ్రో లైక్ ఎ ట్రీ,
0: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకుందు.
1: ఓ కృష్ణ, ఫ్యూర్ ఎ ట్రీ, ఐఎమ్ ఎ క్రీపర్.
0: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
1: ఐఎమ్ ఎ క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
0: వర సముద్రుడే నీవైనా,
1: if you are the ocean,
0: vahini yaguchu nenu neelona aikyamagudu.
1: I am falls and merge in you.
0: meru parvatame neevaina parachukoni parada nenu selayerunai selayerunai.
1: if you are a mountain,
0: falls, waterfall,
1: waterfalls from the mountain,
0: nenu untanu niku.
1: I will be with you always.
0: aa vidhanga nannu chey.
1: make me like that.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
0: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యం.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వీ హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకుని పోతున్నారు.
1: వీ ఆర్ ఇన్
0: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
1: వీ ఆర్ రెస్ట్లెస్.
0: కాలము తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీ ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: యు హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమును కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలె క్షణ క్షణములకు నువ్వు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్.

0: us off like the eyes that man.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
0: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
1: ఏమిటి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: ఎందుకోసం పుట్టాము?
0: వై ఆర్ వి బోర్న్?
1: ఎందుకు మానవత్వం ధరించాము?
0: వై హావ్ టేకెన్ హ్యూమన్ లైఫ్?
1: జంతువున నరజన్మ దుర్లభమని ఎందుకు చెప్పాము?
0: వై ఇట్ ఇస్ సెడ్ దట్ హ్యూమన్ లైఫ్?
1: ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
0: వాట్ ఇస్ స్పెషాలిటీ?
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
0: ప్రాక్సిమిటీ టు ద లార్డ్ ఇస్
1: అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
0: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
1: అదే మన లక్ష్యం.
0: దట్స్ అవర్ గోల్.
1: అదే జీవితం యొక్క పర్పస్.
0: దట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు?
0: Your parents have high hopes on you.
1: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
0: యూ టు మెనీ ప్లాన్స్.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్,
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్, ఇస్ దట్
1: ఇంజస్టిస్? అన్నిటికీ వారికి మానసు వారసులే.
0: యువర్ హైర్
1: వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
0: ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు దేవుడైనాడు.
0: రామ ఇస్ గాడ్.
1: ఎట్లయినాడు?
0: హౌ?
1: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
0: హ్యాస్ హీ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
1: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హ్యాస్ హీ బికమ్
1: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తుకు చూపించాడు.
0: బికాజ్ హీ హ్యాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణము లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
0: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ది టైమ్ హి వాస్ ఇన్కార్నేటెడ్.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: వి షుడ్ నాట్
1: సత్యమునక ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: ఫర్ ట్రూత్ హి సాక్రిఫైస్డ్.
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: హి అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
1: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
0: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ది సన్.
1: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ది బాడీ ఇస్
1: నిజమైన మన యోగము.
0: దట్స్ ట్రూ యోగ.
1: కర్తవ్యం యోగముచ్యతి.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
1: కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ది స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
0: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
1: వినయ విధేయతలతో,
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ ఇస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: ఆఫ్టర్ మ్యారేజ్
1: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ ద ప్రిన్సిపల్
1: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రెడింగ్ అలాంగ్ ద రైట్.
1: ఇది భారతీయ సంస్కృతి.
0: దిస్ ఇస్ ది కల్చర్.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: వాట్ ఈస్ ఇట్?
1: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
0: సీక్రెట్ థాట్స్,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్,
1: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
0: mind without any mistake.
1: మనం ప్రవర్తించినప్పుడే ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: the word should not be polluted by
1: mouth. హింసతో దూషితం కానటువంటి దేహము,
0: the body should not be put to violence.
1: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: We should have the unity which is
1: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
0: This is called unity in trinity.
1: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది ఏ మీకు శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు
0: sacrifice, develop love and then you can serve.
1: అదే నిజమైన సేవ.
0: That's true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because
1: of the
0: servant. Whom are you serving?
1: You are
0: working for your own
1: emancipation.
0: Not for anybody.
1: Every
0: service for your
1: own emancipation.
0: If you harm anybody, you harm yourself. Don't harm
1: anybody.
0: Don't hurt
1: anybody.
0: Don't look down
1: on anybody.
0: Don't make fun of
1: anybody.
0: Because they will come back to you someday.
1: కనుకనే మొట్టమొదట be good, do good.
0: So be good, do good.
1: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము
0: జరుగుతుంది. Do these two, you'll be happy in every way.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: You don't need to wait for 1 year.
1: ప్రతి దినం కూడాను ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ అన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్యన రాధా నీ చింతలెల్ల బాపి కొనమా.

0: ప్రతి ప్రతిష్ఠిత ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: This is the first command of Lord Krishna to this world.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించిన ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: They may be the householders. They may be attached or detached. They may undertake certain spiritual pursuits or not. They constantly dwell in me alone.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: This is the message given to the entire mankind.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: This happened 5000 years ago.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: It's in the midst of Dwapara age.
0: ధనమదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకొనలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: Mother Earth prayed to God repeatedly as she could not bear the burden of the kings who were acting with full of avarice and hatred, putting noble souls to suffering.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమునివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమము. యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadudu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడుకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki swantha sodarulu levu, sodari manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana పినితండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహము గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
1: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణము.
1: దేవకి ఇస్ ఎ వెరీ సెకండ్ లైఫ్ టు కంస.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: He was driving the chariot while escorting Devaki to her in-laws' family.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూసుకుంటూ వచ్చాడు వసుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూసుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
0: ఈ వసుడు కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
1: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
0: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: In that beautiful scene there, suddenly they heard a loud sound.
0: మూర్ఖుడ,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడ,
1: the one of unrighteousness,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించగలలేక,
1: without knowing your position,
0: ఈ అనురాగమును పెంచుకొని,
1: because of excessive attachment,
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నుండి అష్టకుమారుడై పుడుతున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
0: అని ఈ పదములు పలికి అంతర్ధానమైపోయింది.
1: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథమును దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కాని వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కాని కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కాని దేవికి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరిని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పచెప్పదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధంగా వాగ్దానం చేసేటప్పటికి కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడ నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, Devaki Vasudeva returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శనకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: Katta kadapatiki taanu venukoku poye sthitilo,
0: when he was about to return,
1: Kamsa, neeventa murkhuda oyi,
0: said Kamsa, what a foolish man you are.
1: Neevu kevalamu nee yokka paristhiti neevu gurtinchukolekapothunnavu.
0: You are not able to know your position.
1: Ashtama garbhamulo puttinatuvanti vaade ninnu champagaladani aakashavani yokka shabdamu.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamulo puttinatuvanti vaaru,
0: who is going to be born as the eighth child,
1: nu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nu neevu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyinaatvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: ఇక్కడి నుంచి నీవు కొంచెం ఎంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది ఎనిమిదవది.
0: If you start from one end, the little finger would be the other side.
1: కానీ ఇక్కడి నుంచి ఎంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది ఎనిమిదవది.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా ఎనిమిదవది అవుతుంది.
0: So the first also becomes the eighth.
1: ఇక్కడి నుంచి ఎంచినప్పుడు ఇది ఎనిమిదవుతుంది.
0: When you start from this,
1: కడపటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: The last one also would be the eighth one.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా ఎనిమిదవ వారు అవుతారు.
0: Not only first and the last, every one would be eighth.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నీవు ఎంచినప్పుడు మొదటి వాడు ఎనిమిది, రెండవ వాడు కూడా ఎనిమిది అవుతాడు.
0: When you start from the second also becomes eight.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes eighth one.
1: ఈ థర్డ్ నుంచి నీవు ఎంచినప్పుడు రెండవ వాడు ఎనిమిదవ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes eight.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes eight.
1: ఇంకా నాలుగవ దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎనిమిది అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది ఎయిత్ వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ ఎయిత్ వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every newborn child.
1: ఈ విధంగా గడుస్తూ ఆరు శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సూక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned Adishesha.
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and saw to it that it entered into the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The seventh conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దినదినాభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమె కూడాను భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: Vasudeva watched that all children being killed by Kamsa.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: She is the sister of Yashoda.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he imprisoned them.
1: చర్చాలలో ఎందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి యొక్క బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైమ్, ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైమ్.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీ దేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: The delivery was not normal.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: The child was born with all the splendor and brilliance, with all the decorations and the jewelry.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: On the chest there is present శ్రీవత్సవ.
1: అది శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: It is the spot of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubamani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki Vasudevulu chetulu jodincharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku sarthakamaipoyindani aanandincharu.
0: They were so happy that their lives were
1: saakshat bhagavantunne ee naadu mem darshincham anukunnaru.
0: They felt so happy that they could have vision of God.
1: Iruvaru aa chanti bidda daggariki velli chetulu jodinchi paadamulu patti prarthincharu.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: Maa adrishtavashattu maaku nee putrudai janminchavu.
0: Because of good luck you are born as a son.
1: Kaani ninnu rakshinchukolekapothunnamu.
0: But we cannot protect you.
1: నీవేదైనప్పుడును ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశములకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: కీపింగ్ ద బేబీ ఇన్ ద బాస్కెట్,
1: తలుపుల దగ్గర చూచాడు.
0: హి వాచ్డ్ నియర్ ద డోర్.
1: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: ద మూమెంట్ హి లుక్డ్ ద డోర్స్ ఓపెన్డ్.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: ద డివైన్ విల్ ఇస్ వెరీ మిస్టీరియస్.
1: చిత్రములు,
0: పెక్యూలియర్,
1: త్రిలోక పవిత్రములు,
0: సీక్రెట్
1: వరజనాల వర్తంబులు, సన్మిత్రములు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty,
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికీ తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison,
1: ప్రవహిస్తుండాలి.
0: The water was flowing.
1: కానీ తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within నారాయణ, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: యమునాని దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: ఈ రీచ్ నందాస్ హౌస్.
1: అప్పుడే ఈ యశోదగుడును ప్రసవించింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ యశోద డెలివర్డ్.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: యశోదకు
1: మత్తు కప్పాది.
0: యశోద
1: మాయాదేవి జన్మించింది.
0: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద వర్ ఫాస్ట్ అస్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదురకు.
0: దే కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ టుక్ బ్యాక్ ద చైల్డ్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ వసుదేవ లెఫ్ట్ ద ఫీమేల్ చైల్డ్ బోర్న్ మాయాదేవి సౌచెడ్.
1: యశోద నందుల కూడాను ఏ బిడ్డ అని కూడా తెలియదు.
0: యశోద
1: లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్ చైల్డ్
1: కూడా పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు,
0: సన్ దేర్.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా నువ్వు ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హీ కేమ్ రన్నింగ్.
1: దేవకీ దేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని
0: He took the child in the hands of Devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is మాయాదేవి.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యము కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది. అంతర్ధానమై
0: so saying మాయాదేవి vanished.
1: అప్పటి నుంచి కూడాను
0: since then
1: ఈ కంసుడు ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are certain, you know,
1: ee gokulamanandu konni abhishekamulu jaragabothunnayi.
0: In Gokula, certain inauspicious things are
1: going to happen.
0: Don't stay there in Mathura for long. Immediately better you go, he
1: said.
0: Having heard this, Nanda returned to Vrepalla.
1: It's
0: called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల, ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: యత్ భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: For good and bad, our thoughts are responsible.
1: ఈ పూతన పూర్వము బలచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: రత్నావళి.
0: Her name is రత్నావళి.
1: బలచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ, వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తలపైన పెట్టాడు.
0: As per the promise made, he took all the three footsteps.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధములు ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి.
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తలపైన పాదము పెట్టేటప్పటికి కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీడిని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulo chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaadu bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ee sankalpamu chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్, గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్నం ఉండేటువంటి భగవంతుడు.
0: God only the one who will fulfill.
1: ఎవరు ఏ సంకల్పం చేస్తున్నప్పటికీ తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: Whatever thoughts you might entertain, God will

0: చచ్చింది.
1: అల్టిమేట్లీ షీ డైడ్.
0: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
1: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
0: అకాశుడు.
1: అకాశుడు
0: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
1: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ హి వాస్ వెరీ యాంగ్రీ.
0: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
1: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
0: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
1: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
0: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
1: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
0: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
1: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్.
0: చిన్న బిడ్డ,
1: సో యంగ్,
0: రెండవ సంవత్సరం,
1: ది సెకండ్ ఇయర్.
0: తల్లి వదిలేటువంటిది కాదు.
1: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
0: రెండు సంవత్సరాలు దాటింది.
1: 2 years passed by.
0: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
1: 3rd year started.
0: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
1: ఎ విలేజ్ లేడీ, షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
0: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరాల కృష్ణుడు.
1: 3rd year బాయ్ కృష్ణ సాధోస్.
0: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు.
1: Yes. Would you give me that fruit? I like it very
0: much. Na nen ivvadaniki vachanu.
1: He said, I have come here to give
0: you. Aithe deeniki tariginatundi vela ichinappude nen isthanu annindi.
1: However, I'll give you if you pay the price.
0: Eemi tirini amayakudu vale vela ante emiti annadu.
1: Innocently he asked, what will you give?
0: Phalamulu istharu ee phalaniki pratiphalam nuvve emaina naaku ivvali kada.
1: I am going to give you this fruit, you must give me something in return.
0: Lopaliki veldadu.
1: He went in.
0: Chinna muddu chethulato ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్.
0: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
1: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ.
0: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
1: ఓల్డ్ లేడీ ఫర్
0: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
1: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఎఫాల్జెంట్.
0: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
1: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ఫుల్ ఫ్రూట్.
0: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
1: She didn't want to stay there.
0: Kachanne tane intiki povalani aasinchindi.
1: She wanted to return home.
0: Intiki nadustu vellindi.
1: She started going.
0: Okkoka adugu vesetappudiki butta marinta bharam avutu vachindi.
1: At every step the burden of the basket was heavy and heavier.
0: Cheretappudiki buttanu dimpadaniki kudano cheta kaakapoyindi.
1: By time she reached home the basket was very heavy.
0: Edo vidhanga taanu balavattamto aa buttanu dimpi kinda pettindi.
1: However, she struggled hard to put it down.
0: పిల్లవాడి ఇచ్చినటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
1: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
0: రత్నాలుగానే ఉంటున్నాయి.
1: ఆల్ హ్యావ్ బికమ్ డైమండ్స్.
0: చూచింది.
1: హి సా.
0: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ హావ్ బీన్ గాడ్.
0: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
1: Is it possible for the grain to become diamond?
0: నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
1: While feeling so happy, she started telling everything in the neighborhood.
0: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
1: She was so happy.
0: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
1: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
0: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
1: She wanted to take him to sleep and she wanted to feed him.
0: కృష్ణుడు ఏం తక్కువ వాడు కాదు.
1: Krishna is no ordinary one.
0: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
1: He is more intelligent.
0: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
1: While drinking the milk he pretended as if he
0: ee nidrinchadaniki puramu aavalintalu ani ostayi.
1: Prior to sleep one yawns.
0: Aa paalu traagutunnatundi Krishna okka thuri annadu noru techadu.
1: Krishna yawned opening his mouth.
0: Chuchindi Yashoda.
1: Yashoda watched.
0: Yemimo kanipistu untundadi.
1: Many things start
0: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
1: All the world start
0: దేవతలంతా కనిపిస్తున్నారు.
1: God started appearing.
0: తనకు అర్థం కాలకుండా పోయింది.
1: హీ కుడ్ అండర్స్టాండ్.
0: యోచన చేసింది.
1: హీ థాట్

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started
1: finishing.
0: Am I not Yashoda?
1: Leka parasthalamo.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనపడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion, that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to the forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cohort boys.
1: ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది కృష్ణుడు ఈ విధంగా చంపాడు కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు ముక్కలైపోయింది ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cohort boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ గాడ్ హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్ ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది కొబ్బరికాయ కొట్టేది మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil, I used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: భూతన్ను మరణించింది.
0: భూతనా డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalanu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalanu teeskunu poyi meeru ee vaidyam meeku telisino aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cast this day, whatever instruments you
1: can play.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరూ వారి వారికి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make guitar.
1: ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు దూడలను తోలారు. యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat by the banks of
1: వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: But they were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all around.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాడు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణుడికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామ అండ్ అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: హి ర్యాన్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ ఈచ్ ట్రీ.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: ఆల్ ఫ్రూట్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్య named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్య said he is very
1: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: As his physical strength is highly attractive, he named him as Balarama.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డొంకీ అపియర్డ్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ది టూ ఫీట్ ఆఫ్ ద డొంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్ టైమ్,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter into the cave.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణా కృష్ణా దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి మీరు అక్కడికి వెళ్ళి, అదిగో ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for one or two or three days, for one full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to teach a lesson to Brahma.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
0: He has assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయ్యేటప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి, ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వచ్చుతున్నారు.
0: All other parents have taken them as their own and they were happy.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: He spent the time like that for one year.
1: Brahma ka aashcharyam vesindi.
0: Brahma was surprised.
1: Emira akkadunnu emaina vidipinchukoni vachada ani akkadi guha poi chuste guhalo unnai.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: Very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu ganugonna gallama.
0: Can we know you?
1: Krishna, ninu ganugonna gallama.
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: You are smallest among the small and the biggest among the big.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట అణువురేణు త్రిణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట ఇనుగనుగొన్న గలనా.
0: You will be with all the 84 types of species. You are always with them. Can we know?
1: Ganamagu dongalalo gajadungavu inuganu gonnagalana.
0: Among the thieves you are a very big thief. Can
1: Krishna,
0: we know?
1: Krishna inuganu gonnagalana.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi na aparadhamu kshaminchamani kori aa guhalo undinatvanti vaatanta intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he saw the power.
1: అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
0: God can take any form.
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
0: He can take any form in this life.
1: అందుకోసమని ఈశావాస్యం విధం సగత్.
0: For that reason it is said God is.
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.
1: ఈ విధంగా
0: how?
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
0: How is it possible?
1: ఇది మనోమూలం విధం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుండినావు.
0: Last night you slept.
1: పడకపైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: ఈ స్వప్నంలో ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individual.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం. తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: బికాస్ ది బాడీ అటాచ్మెంట్ పీపుల్ ఆర్ డ్రౌన్డ్ ఇన్ డెల్యూషన్.
1: నా వలే ఆ దేహము ఉంటుండాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కాని ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు ఆకారములు అందరి చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్లనే మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: చారుడు జారుడు చోరుడు.
0: That is a thief.
1: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
0: People also said that is a wicked bad man.
1: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
0: These accusations have not come in the way of his grandeur.
1: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
0: They're all one son illusions.
1: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
1: కానీ ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ
0: at one time while playing
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: Balarama came and started complaining.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: They are all the will and the play of the Lord.
1: ఒకనాడు కోపం వచ్చి
0: one out of anger
1: నటించటమే ఇవన్నీ.
0: That's all pretension.
1: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
0: He said Krishna, you are the son of Yashoda.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: You may ask why.
1: నందుడు తెల్లగున్నాడు.
0: Nanda is white.
1: Yashoda tellagundi.
0: Yashoda is white.
1: Nee nallagunnavu.
0: But you are dark.
1: Kabatti vaari koduku kaadu neevu. Evaro ekkada uttino vachi puttavu.
0: You are dark. And therefore you are not born to them.
1: Kaani Balaramudu cheppindi satyame.
0: And what Balarama said is truth.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
0: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
1: Krishna, Balramudiki em telusunu?
0: He said, Krishna, what is that Balrama knows?
1: Amayakudu.
0: He is innocent.
1: Nu maha janavu. Nu chala telivitetalu galavadu.
0: You are highly intelligent.
1: Vaani matalanta nee vinavaddu.
0: Don't bother about
1: it. Nu nijamga naa kodukuve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu ichinatuvanti rangulu shashvatamainatuvi.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to cover.
1: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్,
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
1: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: The same thing was taught by sage Shuka to Parikshit, and Parikshit had doubt.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడాను శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: Shuka clarified all the doubts of Parikshit.
1: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: King Parikshit, you are deluded by this body feeling.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
0: None can specify this form and that form for God.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: Any moment God can assume any form.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి ఒక దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఈజ్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
1: ఆడుకోపోమని పంపించింది.
0: And so saying, she asked him to
1: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలరావు చెప్పినప్పుడంతా కూడాను ఆ భగవంతుడా నా కుమారుణ్ణి కాపాడినావా ఈనాడు, నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
0: He said, it seems you have eaten the mud, open your mouth, she said.
1: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
0: Krishna taught.
1: ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: In the reply itself, there is concealed feeling of his divinity.

0: మదర్ ఎమయ చెయ్యి టు ఈ ది మా ఈ ది మట్
1: మన్ను తినంగని శిశువునా
0: టు ఈ ది మట్ ఎమయ చెయ్యి
1: ఆ కొంటినా
0: ఎమరినా
1: కొంటి మట్టి చేసేటువంటి వాడిన నాకు వెర్రివాడిన నేను చిన్న పిల్లవాడిన
0: ఎమఏ చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఎమఏ ఫూల్
1: నేను పిల్లవాడిని కాదు
0: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్
1: నేను కొంటితనంలో ప్రవర్తించేటువంటి వాడిని కాదు
0: ఐ డోంట్ అడ్మిట్ యు
1: నేను పిచ్చివాడిని కాదు
0: ఐఎమ్ నాట్ మ్యాడ్
1: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది అది
0: ద వరల్డ్ ఇస్ మ్యాడ్ ఆఫ్ మీ
1: కనుక నేను పిచ్చివాడిని కాదు
0: ఐఎమ్ నాట్ మ్యాడ్
1: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
0: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
1: నన్ను తినే నేనేమైనా పిచ్చివాడిన
0: ఐఎమ్ నాట్ మ్యాడ్
1: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
0: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
0: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్
1: పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు.
0: He cures madness and he will make you mad, Sachidananda.
1: Kanniru teppinchu, kanniru tappinchu.
0: He will make you shed tear, he will wipe out tear.
1: Sachidanandudu.
0: Oh, Sachidananda.
1: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
0: Woman is made into a stone and stone is made into a woman.
1: సచ్చిదానందుడు.
0: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
1: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
1: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
1: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యు.
1: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
0: You will cure all the madness of the world.
1: Devudu devudu anetundi pichini pattistavu.
0: You will make me mad of God.
1: Ee rendu neelo unnatundi ve kada Krishna.
0: Both are in you Krishna.
1: Appati munchi kuda nu Yashoda kramakramena divyatvani gurtinchadaniki prayatnam chestu vachindi.
0: Since then Yashoda started understanding the divinity.
1: Ekkada potunnappudiki Krishna adagajadalanta kuda nu gurtinchadaniki prayatnistu vachindi.
0: He started noticing the foot.
1: Anduvallane gopikulu enni vidhamainatundi okka idi cheppinappudiki యశోద నమ్మేటువంటిది కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
0: పీపుల్ కంప్లైంట్.
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
0: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
1: నా కుమారుడు దొంగ కాదు.
0: మై సన్ ఇస్ నాట్.
1: నా కుమారుడు జారుడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్.
1: చోరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ థీ.
1: క్రూరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
1: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
0: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
1: గుణరహితుడు నా కుమారుడు.
0: ఇస్ అట్రిబ్యూట్లెస్
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి ఒక అంతరాత్మలు ఉంటుంటాయి.
0: Therefore in divinity there's lot of significance.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగం అడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
0: ఇట్స్ ఓన్లీ టైం పాస్. ఇఫ్ యూ సే దట్ కృష్ణ వాస్ బోర్న్ అండ్ స్పెండ్ ద టైమ్ విత్ కౌహర్డ్
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ కెన్ స్టిప్యులేట్ దట్.
1: లేదు శాసించే అధికారం కూడా లేదు.
0: నో వన్ కెన్ కమాండ్ గాడ్.
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
0: ఇన్ ఎ మోమెంట్ హి కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: అలాంటి వాడు ఏ కృష్ణాకారం ధరించి వచ్చాడు.
0: సచ్ వన్ కేమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ.
1: ఈ కృష్ణనామంలో ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూమిని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: కృష్ణ అనగా సాగు.
0: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కర్షణ ద వన్
1: కర్షణీ కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: ద వన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: One day all Gopika's plan to catch hold of Krishna and complain to Yashoda.
1: Chudamma, nee kumarudu maa chettu pai netti kaalanta kodunu kosukuntunnadu.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: Ani Yashodanu pilchukoni vacharu.
0: And they brought Yashoda there.
1: Aa Yashodanu pilchukochinappudu Yashoda raledu.
0: Yashoda didn't come.
1: నీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
0: ఐ నో యువర్ వర్డ్స్, మై సన్ ఇస్
1: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
0: హీస్ అట్ హోమ్ ఓన్లీ.
1: ఇంకా గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
0: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
1: అప్పుడు గోపికలు చెప్పాడు,
0: దెన్ హి సెడ్ గోపిక,
1: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
0: దెన్ హి సెడ్ వై డిడ్ యు క్లైమ్ అప్ ది ట్రీ. హీస్
1: నాట్ లైక్ కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
0: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
1: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
0: The Gopikas out of anger said a word of fun.
1: నిమిషం లోపల కోపాన్ని ఆనందంగా ఆనందాన్ని హాస్యంగా కూడా మార్చేటువంటి వాడు.
0: In a moment the anger is made into fun and frolic.
1: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు?
0: You know that, you know why they
1: said. మా దూడలు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
0: You know I climbed up the tree to have the grass to feed my cow.
1: నవ్వినారు గోపికలు, చెట్టు పైన గడ్డి ఉంటుందా?
0: All Gopikas laughed, we find the grass
1: on the ground. Now, ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
0: Out of smile their anger is passed.
1: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును, దేశమును, అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
0: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
1: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
0: All actions of God has got significance.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని, ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్.
1: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
0: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
1: ప్రజలను, అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
1: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
0: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
1: peace. ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మము ఎప్పుడు నశిస్తుందో అధర్మము అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మం అంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not killed.
1: వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with his
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: Is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's all the imagination, the thought of Kamsa.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ సౌండ్ దట్ ఇస్ హర్డ్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: ఫీలింగ్. చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ డజంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడీ.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్
1: ఎనీవన్. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: ఆగ్రహం అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపము లేదు.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: He's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu bhagavantudu enduku nannu itlu shikshistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu shikshinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering, why does he give me all these
1: ee kashtalu puraskarinchukoni మాలో ఉన్నటువంటి చెడ్డభావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He is only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెనే కుంతి దేవి.
0: కుంతి దేవి recognized this fact.
1: ఆ కుంతి ఎవరు?
0: Who is Kunti?
1: వసుదేవుని సిస్టర్.
0: She is the sister of Vasudeva.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: And therefore she is the aunt of Krishna.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారకు పోతున్నాడు.
0: Towards the end Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veedkol isthunnaru ani cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka, it's time for me to go.
1: Adiki evvaru kudunu javabu cheppetunte vaaru kaadu.
0: In those days no one replied.
1: Rathamanta siddhamaipoyindi.
0: The chariot is
1: ఎలాంటి పరిస్థితిలో కూడాను భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్లానంతా కూడాను విరగదొక్కవచ్చు.
0: At any time God can do anything, he can change the plan in any way.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: His will is the basis for everything.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: When he went to Kunti, Kunti said,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మునికి జూదం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబుల పాలక అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణం.
0: They were sent to the forest. They had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళను.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కానీ సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలయు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: trouble. కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: Krishna, ee meenatra matram maravaddu ani cheppindi.
0: Krishna never forget your aunt.
1: Sare andartho cheppadu. Uttara daggariki vellaadu.
0: So saying he went to uttara.
1: Uttara parigettukoni vachi Krishnudu dwaraku velutunnadani telisi parigettukoni vachi kaalla paina padindi.
0: On coming to know that Krishna was going to Dwaraka, uttara came running and
1: Krishna
0: fell at his feet.
1: Abhimanyudu maraninchinappudu minchi kudalo నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములుగా నేను ఓర్చుకున్నప్పటికీ నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body is burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: ఓన్లీ ప్రొటెక్టెడ్ పాండవ.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇది ఒక్కటే మూల కారణము.
0: ఇస్ ఓన్లీ రిమైనింగ్ ఫర్ ది ఎంటైర్ క్లాన్ ఆఫ్ పాండవ.
1: ఈ గర్భం ఏమైనా అయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలం అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ టు హ్యాపెన్ నౌ, ద హోల్ క్లాన్ వుడ్ బి పుట్ ఇన్. కానీ
1: నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: దేర్ ఫోర్ షీ క్లాస్ప్ హిస్ ఫీట్ టైట్లీ, డోంట్ గో.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to
1: Uttara. Uttara, nee prasam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvalanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmulam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nitriche samay lopala tana garbhamlo krishnudu anta ee pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజు చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావం అంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్ఛత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: The will of God cannot be decided, cannot be said by anybody.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: It's a matter of fun to think and search for God.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: If he is present at one particular place, you can go and search. when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: Because Uttara had got Uttama noble feeling.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో మాత్రమే అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have the strength to melt the heart of
1: the Lord. మెత్తగానే ఉంటుంటాలి.
0: Butter is so soft.
1: కాని నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడా వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని దగ్గినప్పటికీ కరగదు.
0: The butter is so soft. Unless you put it on fire, it would
1: కాబట్టి మన హృదయమే బటర్.
0: Therefore, heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికలకు హృదయాలంతా కూడా తాను చేరుకున్నాడు.
0: For that reason he could catch.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వల్ల ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: సిన్స్ దెన్ ఆల్ ది కౌహర్డ్ మేడ్స్ వర్ మ్యాడ్ అఫ్ హిమ్.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: దే డిడ్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్. దట్ ఇస్
1: గోకులాడు. గోకులంలో ఆడుకుంటూ,
0: వైల్ ప్లేయింగ్ ఇన్ గోకుల,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: ప్లేయింగ్ ఇన్ బృందావన్,
1: ఉన్నట్టు ఉండి కృష్ణుడు కనిపించలేదు.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ కృష్ణ డిసపియర్డ్.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: కృష్ణ డిడ్ మైండ్ ద టైమ్. ఈవెన్
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: దేవర్ అప్రోచింగ్ ఎవ్రీ ట్రీ.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నాడు. ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: హోల్డింగ్ ఏ ఫ్లవర్.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: దేవర్ సర్చింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: వాట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్?
1: నల్లని వాడు,
0: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
1: పద్మనయనంబుల వాడు,
0: ద వన్ విత్ ది ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్పిల్ ది ఫ్లూయిడ్ ఆఫ్ గ్రేస్,
1: కృపారసంపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ ఫిల్ యూ విత్ గ్రేస్,
1: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
0: ఇస్ ద వన్ హూ విల్ మేక్ యూ ఫుల్ ఆఫ్ లవ్,
1: ప్రేమ వెదజల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్ప్రెడ్ లవ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్పుతాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: పిచ్చివారి
1: వల్ల వచ్చి ఓ పొదల్లారా మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ది గోపికా స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ఏ వదై
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్ ఆఫ్ ది పీకాక్ ఫెదర్స్.
1: మా ఉల్లము దోచుకోవచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్,
1: మా సర్వము దోచుకోవచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై వీఆర్ ఆస్కింగ్? బికాస్ దిస్
1: మార్నింగ్ గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నో.
1: మా సర్వము కృష్ణుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: ఇలా భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: They have the devotion of innocence.
1: చదువులు అంటారు వాడికి, వట్టి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: ఇఫ్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ హిస్టీరియా, ద వరల్డ్ విల్ బి అట్ రెస్ట్ పీస్ఫుల్.
1: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా?
0: డిజైర్ ఫర్ గాడ్
1: హ్యాడ్ ఇట్. కొంతమంది అంటారు వీరికంటే ఒక పిచ్చి పట్టిందిరా సాయిబాబా, పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దే ఆర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
1: పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్లంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకో ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకో ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on.
1: ఎన్ని రకములైనటువంటి పిచ్చి వాళ్ళు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో మీరు.
0: You are really lucky if you have that mad.
1: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of
1: ఆ పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: You got money, there will be
1: మదమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance, you'll have bad
1: quality. ధనముడిగిన మదముడుగును.
0: When once money is gone,
1: మదముడిగిన దుర్గుణము మానులవే
0: మాన. And therefore it's only money that makes you arrogant.
1: ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They got mad after
1: money. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ అవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనం కావాల్సింది.
0: మనీ ఇస్ నీడెడ్.
1: ఏ ధనం కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనం కావాలి.
0: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనం కావాలి.
0: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనం కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్
1: వెల్త్. ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd base
1: and patelugalo butuna tinedavu.
0: You collect fistful of butter and yeast.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevu ni pichi.
0: What is this matter?
1: Man intilo venna leda.
0: Don't we have butter?
1: Nenu petti enduku nivu telakoddu.
0: Why don't you eat?
1: Parlo inti venna neeku enduku anta ruchi.
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's lot whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: ఆల్ ఆఫ్ యువర్ మౌత్ స్మెల్స్.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: ది ఎంటైర్ విలేజ్ ఇస్
1: ఒకటే రద్దు.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంప్లైంట్.
1: నోరంత లేవు బాల.
0: యు ఆర్ సో స్మాల్ టైనీ టెండర్.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: యు ఆర్ వెరీ యంగ్.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: వి ఆర్ సో మిస్యూస్ ఇన్ దిస్ గోకుల.
1: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మా నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలుసిన అమ్మా నీకు.
0: Mother, you know how their heart is.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం
0: no attribute.
1: నిరంజనం సనాతనం
0: ఎటర్నల్
1: నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ ఇట్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్హుడ్
1: టేస్టింగ్. తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దట్ కర్డ్
1: పెరుగులో కమం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as a drum.
1: తాళము.
0: It will be like
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: And the central stick in the churning process is like a శృతి.
1: ఆ యొక్క శృతి తాళముతో పల ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మా గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుట్టింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకుడు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతూ ఉండగా
0: ఇస్ దట్ హ్యాపెనింగ్ ఎట్
1: హోమ్? కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
0: డు యూ థింక్ ఆఫ్ కృష్ణాస్ నేమ్?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: యు మేక్ అదర్స్ చర్న్ ద కర్
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాడు.
0: దేర్ఫోర్ ద బటర్ ఆఫ్ ద గోపికాస్ ఇస్ సో టేస్టీ.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయం కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: కనుకని అష్టాదశి పురాణములు రాసి
0: having composed 18
1: brahma sutramulu rasi
0: having composed
1: narada bhakti sutramulu rasi
0: after like brahma
1: anni rasinappatikini vyasudu maha panditudu
0: vyasa is a great scholar
1: kani manas shanti lekapoyindi
0: but he had no mental peace
1: poyinadu yamuna teeramlo kuchunnadu
0: he sat along the banks of yamuna
1: oke vicharamto untunnadu
0: he was very sad
1: narada vachadu
0: narada came
1: ee vyasa sarvagnudu neevu sarvashastra paripurnudu neevu వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్.
1: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ like Veda and Purana.
1: Pichivada grandhalu rastu potunnavu.
0: You go on writing text.
1: Grandhanni mringatam ledu neevu.
0: But you are not taking the essence.
1: Dani rasanni neevu teesukovatam ledu.
0: You are not taking the essence.
1: Raso vaisaha. Adhe bhagavantuni yokka prema rasamu.
0: It is the essence of divinity.
1: Kanuka neti nunchi neevu bhagavantuni paina prema galinatundi bhagavatanni rastura.
0: Therefore from this day you compose the text, write the text.
1: Bhagavatam anta kudunu prema rasame.
0: The Bhagavata is full of love.
1: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
0: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
1: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్
1: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
0: వ్యాస స్టార్టెడ్
1: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
0: దెన్ హీ స్టార్టెడ్
1: ఎల్లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చారు.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: Kurukula prema swarupulara enni grandhalu meeru chadivinappatiki nee prayojanam ledu.
0: Embodiments of love, there is no use in going through the book.
1: Enni vedamulu vallinchinappatiki nee prayojanam ledu.
0: There is no use in repeating
1: enni shastramulu chadivinappatiki nee prayojanam ledu.
0: No use of reading.
1: Enni ippudu prema saranto koodinatvantive.
0: They are all full of the essence of love.
1: Premane lekunda
0: without love
1: ivanni pippi vantivi.
0: That's all just a pulp.
1: Deeni valla manike ematramu sukham chikkadu.
0: You cannot be happy.
1: Kanukane

0: Sairam, dear listeners, within each of us, the eternal Atma or soul is enveloped by five sheets. In today's discourse, Baba explains in detail the various aspects related to these five sheets. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 4th of March 2000 in Prashanthi Nilayam during the Shivaratri celebrations.
1: Sarvabhutam idam siva sarvabhuta hitam yeva bhajate kastamachitam. Sarvabhuta hitam yeva bhajate kastamajitam. Sarvata panipadam prema surupulara.
2: Embodiments of love.
1: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోక హితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone, in the entire world, you will be dwelling in God and you will be in God, with God.
1: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, vyasa prasangamalanu gavinchina, indulo atmatattvam emi anetuvantidi ematramu kanipinchadu.
2: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or Atma.
1: Vishalamainatunte vrutchamu goppadiga kanipinchinappatikini vittanamunandu aa vrutchamu sararoopamulo untuntadi.
2: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
1: Ade vidhamugane atmaswarupudu sarvata panipadam sarvatra anuswarupamai untadu kani atane brahmanda swarupani dharistadu.
2: Likewise, the spirit of Atma is present all over the body from top to toe. In a subtle form,

0: yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములను కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
0: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets, it carries without the traits of the same.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ఆనందమయులు,
0: యు ఆర్ ది వన్ ఆఫ్ బ్లెస్,
1: సంతోష మహిమలు,
0: యు ఆర్ ది వన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కానీ మీ యొక్క రూపమును, మీ యొక్క ఆనందమును, మీ సంతోషమును మీరు మరచి మీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
0: You are the very embodiment, the very personification of bliss, the metaphor of happiness. But you have forgotten that, but yet in search of bliss and happiness elsewhere.
1: నీవి ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూటం, ఇది ఎంత అజ్ఞానం.
0: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: తన తత్వాన్ని తాను గుర్తించడమే ఆధ్యాత్మిక యొక్క పరిణామము.
0: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: కనుకనే ఇరువురు వైస్ ఛాన్సలర్స్ కూడాను పంచకోశముల గురించి విపులముగా వివరించమని ప్రార్థించారు.
0: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
1: ఈ శరీరము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన అన్నమయ కోశము.
0: This body, which is physical, worldly, temporary, is the one of Annamaya, the sheath of food.
1: ఇది భౌతికము అంటారు.
0: This is physical plane.
1: ఇది స్థూలము అంటారు.
0: This we say the grass aspect.
1: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను, జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడాను పెట్టింది వేదము, విశ్వుడు అనింది.
0: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వుడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
1: సర్వ విషయమైనందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
0: As he involves himself in various aspects, he is also called Vyavaharika.
1: Itane chitta vritti cheta sarvamunakunu gurtinchadam vyadakanukane itaniki swabhavudu annaru.
0: As he has got all impulses and sentiments, he is also called swabhava.
1: Swati bhasudu annaru.
0: He is also called swati bhasa.
1: Ee vidhamuga dehamunaku bhautikamaina ee shekhamunaku అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
0: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్, సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయము ఈ మూడింటినీ చేరి సూక్ష్మ శరీరం అని పిలిచింది.
0: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ది షీత్ ఆఫ్ లైఫ్ ఆర్ వైటల్ షీత్, ది షీత్ ఆఫ్ ద మైండ్ అండ్ ది షీత్ ఆఫ్ విజ్ఞాన.
1: మూడే చెప్పారు, మూడు చెప్పారు,
0: త్రీ. ప్రాణ మనో విజ్ఞాన కోశాస్,
1: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
1: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
1: ప్రాణము మనకు కనిపించదు, ప్రాణము మనకు కనిపించదు.
0: యు డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: మనసు మనకు కనిపించదు.
0: యు డోంట్ సీ ద మైండ్.
1: విజ్ఞానం మనకు కనిపించదు.
0: యు డు నాట్ సీ విజ్ఞానం.
1: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
0: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
0: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
1: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
0: హి హస్ అనదర్ నేమ్ ప్రబోధకుడు.
1: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
0: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
1: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
0: దెర్ బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ నామెన్క్లేచర్ బట్ మైండ్ ఈస్ ద బేస్ ప్రిన్సిపల్.
1: మనస్సు సూక్ష్మ శరీరంగా కనిపిస్తుంది కానీ ఇది అనంతమైనగా వ్యాపించింది.
0: దో మైండ్ ఈస్ సటిల్ బట్ యెట్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సో వాస్ట్.
1: మనోమూలం విధం జగత్తు. జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
0: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
1: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
0: సో ఇట్ ఈస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
1: మూడవది ఆనందమయ కోశం.
0: ద థర్డ్ వన్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
1: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
0: దో ఇట్ ఈస్ కాల్డ్ ద షీత్ ఆఫ్ బ్లిస్ దర్ ఇస్ నో బ్లిస్ అట్ ఆల్ దేర్.
1: ఇది మహాకారణ స్వరూపము.
0: ఇట్ ఇస్ ద సుప్రీం కాజల్ ఆస్పెక్ట్.
1: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించరు కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
0: It looks as though, as if it is bliss, but it is not true bliss in the strict sense.
1: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
0: It is called సుషుప్తి or deep sleep.
1: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
0: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
0: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
0: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందం.
0: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కాని మనస్సు చేత కాని బుద్ధి చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
0: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect or by dream either.
1: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
0: This is called ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
0: It's called పారమార్థిక divinity.
1: కనుక ఈ తురియావస్థ యందు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
0: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ద ట్రూ బ్లిస్.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
0: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లేశము.
0: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
0: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
1: రెండవది అభినవ క్లేశము అన్నారు.
0: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
0: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
1: నాలుగవది రాగద్వేషము అన్నారు.
0: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
1: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
0: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
1: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరమైపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
1: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
0: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering and therefore he is cut off from the state of spirit.
1: Avidya klesyamu.
0: The first one is avidya klesha.
1: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adiye avidya klesham.
0: Avidya klesyamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
1: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కోస్తున్నాయి.
0: దట్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ వి గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
1: రోగముల చేతను,
0: ద డిసీజెస్,
1: ఆశల చేతను,
0: రెస్పిరేషన్,
1: అనేక విషయముల చేతను,
0: సెన్షువల్ ప్లెజర్,
1: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుండాలి.
0: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
1: అభినవ క్లేశము,
0: అభినవ క్లేశ
1: అనగా ఇది రెండవది.
0: దిస్ ద సెకండ్ వన్.
1: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుండాలి.
0: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ఎ రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
1: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
0: వాట్ ఈస్ దిస్ అభినవ క్లేశ?
1: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచం పైన దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశములకు గురి అవుతుండాలి.
0: ద సఫరింగ్ ఈస్ డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ దట్ ద మైండ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్. వన్ ఈస్ క్యారీడ్ బై ద సినారియో అండ్ అటాచ్మెంట్ అండ్ స్పెండ్స్ ఆల్ ద టైమ్
1: మనసును స్వాధీనం చేసుకునక, దేహప్యాప్తిని వదలక, ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ దిస్ వరీ బికాస్ వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ వీ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్.
1: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
0: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
0: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
0: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
1: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి.
0: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
1: ఈ విషయ భోగమునే మానవునకు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
0: హి కన్సిడర్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
1: కనుక చేత మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
1: ఇంకా రాగ క్లేశము.
0: దెన్ కమ్స్ రాగ క్లేశ.
1: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
0: ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద వెల్త్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఈస్ దిస్ రాగ క్లేశ.
1: ధనకనక వస్తు వాహనాదుల చేత రాగం మితిమీరిపోతున్నదే కాని తగ్గటం లేదు.
0: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుండాలి.
0: సో వీ ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: ఇంకా ద్వేష క్లేశము.
0: దెన్ కమ్స్ ద్వేష క్లేశ.
1: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
1: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
0: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
1: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
0: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
1: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
0: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
1: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధమైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
0: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్.
1: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
1: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుండాలి జగత్తులో.
0: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్య భర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ, ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
1: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
0: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
0: ఇట్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
1: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
0: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
1: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
0: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
1: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
0: In fact, this reality, pratibhasika, that we are not able to enjoy that peace for which we are entitled.
1: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
0: In order to understand paramarthika, the supreme reality,
1: దేహ అదుపులో ఉంచుకోవాలి.
0: We should control our mind.
1: దేహాభిమానములు క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
0: We have to reduce our body attachment.
1: దేహము పాంచభౌతికము.
0: The body has got all the senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It's bound to fall someday.
1: దేహి నిరామయుండు.
0: Indweller is eternal.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs, insignia.
1: చూడా ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, the indweller is the supreme God.
1: ఈ దేహాభిమానం ఉండినంత వరకును దేహి మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది ఇన్నేట్ గాడ్.
1: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
1: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
0: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ, జైజాంటిక్ ట్రీ, ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెన్స్ ఇన్ ద టైనీ సీడ్, వీ ఫైండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అటాచ్డ్ టు ద బాడీ.
1: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
0: ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ దట్ వీ
1: ఫీల్, అసంతృప్తికి,
0: డిస్సాటిస్ఫాక్షన్,
1: కష్టములకు,
0: డిఫికల్ట్,
1: దుఃఖములకు,
0: మిజరీ,
1: విచారములకు,
0: యాంగ్జైటీ,
1: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
0: Body attachment is responsible.
1: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని,
0: we have to consider this body as an instrument.
1: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని,
0: we have to keep the indweller as the aim.
1: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
0: We have to carry on our life sojourn.
1: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
0: For every material, there is a basic primordial principle.
1: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
0: In fact, the whole universe has come out of this primordial principle.
1: మూలాధారాన్ని మనం వదలనిద్దామా, సర్వమును కూడాను వదిలే వారం అవుతాం.
0: If you forget that primal base, you will be forgetting the rest.
1: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
0: This is silver plate.
1: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
0: This is silver glass.
1: ఇంకోటి సిల్వర్ చెంబు.
0: That silver tumbler.
1: ఇంకోటి సిల్వర్ తట్ట.
0: That is silver plate.
1: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
0: Though the names and forms vary, they are all made up of silver.
1: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రమూ విలువ లేదు.
0: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
1: స్పూనుగా చేయవచ్చును.
0: This plate can could be transformed into
1: spoon. Plate ku maranam vachindi.
0: This plate ended.
1: Aa spoon nu chedagotti mana oka chinna cup cheyavachunu.
0: The spoon can be made transformed into small
1: cup. Kaabatti roopa naamamulu anni kudanu maarpu chendunavi.
0: The names and forms do change.
1: Roopa naamamulu anni kudanu maraninchunavi.
0: Names and forms perish.
1: Kaani ee roopa naamamulaku mooradharamainatundi oka vastu maatram ee naatiki maravadu.
0: But the main primordial principle for the
1: name and form
0: is eternal, that has neither birth
1: ఆది మధ్యాంతర హితు అనాది వాడు,
0: no beginning nor end,
1: తాను చావక పుట్టక చంపబడక,
0: is neither born nor could slay anybody.
1: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
0: That eternal principle, that ancient principle, is the principle of truth.
1: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
0: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
1: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
0: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
1: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
0: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్
1: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
0: ఫర్ లైఫ్.
1: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
0: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
0: యు ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
0: we find so many forms, which is the primordial principle for the soul.
1: Cheta, ee samudra jalamunu aaviriga maarchukuntundadi.
0: It is the light intensity of the sunlight that will make this water into vapor. Swarupani
1: dharinchindi.
0: Water takes the form of vapor.
1: Ee aaviri meghamuga roopondindi.
0: Vapor gets converted into clouds.
1: Ee meghamula paina challani gaali veechinappudu,
0: as the cool wind blows,
1: avi tirigi varsha binduluga kinda raaltunnayi.
0: They come down by way of rain.
1: Ee varsha bindule pravahanga roopondutunnayi.
0: The rain flows forward.
1: Ee pravahame tirigi samudramlo cheripothundadi.
0: And all this flow would eternally merge in the ocean.
1: Samudram nunchi vadilinatvanti yokka jalamu enni roopamlo dharinchindi.
0: The water that left the ocean has taken so many forms.
1: Aviriga marindi.
0: It has become vapor.
1: Meghamuga roopondindi.
0: A cloud.
1: Varshamuga kurchindi.
0: Rain.
1: Vankalaga pravahinchindi.
0: And it is flowing.
1: Kattakadapadiki samudramlo cheripoyindi.
0: Ultimately it merged
1: in
0: the ocean.
1: Nadinam sagaro gatihi.
0: All rivers are bound to merge in ocean.
1: Adhe vidhamgane ee jagatunanda puttinatvanti pranulu kani vyaktulu kani inke vidhamaina vastulu kani అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
0: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
1: కట్టకడపడికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
0: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
1: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
0: దిస్ ఇన్ వేదాంతిక్ పారాన్ ఇస్ కాల్డ్ ముక్తి.
1: కనుకనే భాగవతమునందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
0: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
1: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వం.
0: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
0: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
1: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
0: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
1: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
1: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
0: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వీ ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
1: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
0: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
1: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
0: ఈవెన్ దట్ స్టేట్ వీ డ్రీమ్.
1: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌ డు యూ డ్రీమ్
1: అని విచారణ చేస్తే,
0: ఇఫ్ యూ ఎంక్వైర్,
1: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్,
1: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
0: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: నా యొక్క భావమునే దీనికి మూల కారణం అంటారు.
0: సమ్ సే మై ఫీలింగ్స్.
1: కాదు కాదు.
0: నో నో,
1: ఏది కాదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
0: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
1: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
0: You dreamt because you slept.
1: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
0: If you don't sleep, you cannot dream.
1: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
0: So, for the dream, the sleep is responsible.
1: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
0: What is that responsible for all the various
1: responses? అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
0: All our experiences of varied names and forms in the wakeful state are contained there in the dream state.
1: తేజోవంతమైనటువంటి యొక్క
0: the effulgent
1: samskruti vallane
0: of transformation
1: samskaram chetane
0: refinement
1: rupondinatvanti oka tattvam karikini itaniki taijasudu ani peru pettaru.
0: He takes the form, the name of taijasa, the effulgent.
1: Kanuka ilanti okkoka daniki kuda okkoka peru karanam lekunda yerpadaledu.
0: Every name has got a reason behind it.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Adhyatmikam ante emitani?
0: What is spirituality?
1: ఇది కేవలం ఒంటరితనమని కాని ఏకాకి జీవితం అని కాని భావించరాదు.
0: Never consider loneliness or life of solitude is spirituality.
1: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
0: The atmic principle is beyond attachment and body feeling.
1: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
0: To consider all as equal, equanimity is spirituality.
1: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
0: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఆత్మకు స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
1: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
1: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
0: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
1: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
0: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
1: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
0: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
1: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపికి ఏమి రూపమని ఎవరు చెప్పగలరు?
0: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
1: అనుభూతి రూపము,
0: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
1: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
0: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: అయితే ఈ అనుభూతి ఎందుకు సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు?
0: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
1: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
0: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
1: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
0: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకు ఏమాత్రము గమ్యం చిక్కదు.
0: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
1: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
1: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
0: వీ థింక్ దట్ the five elements are responsible for this body that we
1: see. Panchabhutamulu kaadu kaaranamu, panchakosamule kaaranamu.
0: Not the five elements, the five sheets are responsible.
1: Ee panchakosamulu kudanu dehamto tadatma bhavanu pondadam cheta ivanni deham yokka dharmamulani bhavinchukuntunnam.
0: As five sheets have identified totally with the body, we consider that the nature of the body.
1: Atma yandu ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
0: వీ కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
1: ఆత్మ యందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
0: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికుడు.
1: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
1: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
0: What is spiritual ultimate principle? Paramarthika.
1: Paramatattvamunake paramarthikamu annaru.
0: The spiritual final principle is paramarthika.
1: Anaga turiyavasthalo kanipinchetundi aanandame manaku nijamainatundi yokka nijamaina pratibhajika oka paramarthikamu.
0: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
1: Meenaru chesetundi yokka sarva karmalu kudanu kevalam manam బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
0: ఆల్ యాక్షన్స్, మోస్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ అండర్ టేకెన్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్.
1: ఇవన్నీ కూడా నవ విధములైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ 9 వేస్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీచు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
1: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
0: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 పాత్స్.
1: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో.
1: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌ ఆర్ దే మేడ్?
1: చక్కెర నుంచి వచ్చినవే.
0: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
1: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
0: ఇట్ ద షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
1: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరం అవుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
1: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
0: Is it not enough if you taste the sugar straight away?
1: Naaku Mysore pak e kavali, gulab jam naaku vaddu antam.
0: You say I want Mysore pak, not gulab jam.
1: Daanlo unnadi, deenlo unnadi chakkare anetu satyanni gurtinchukunnatundi vyakti edaina okkate.
0: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
1: Oka vidyahinudu anetundi vyakti cheptunnadu.
0: An illiterate says,
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదలాడుతుంటే,
0: when two scholars are arguing with each other what
1: spirituality is, మీరు ఈ వాదన చేస్తున్నారు.
0: Why do you argue?
1: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
0: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వరెండా ఆర్ చౌల్ట్రీ? ఇట్స్ ఎన
1: పండుకోవచ్చు.
0: యూ కెన్ రెస్ట్ ఎనీవేర్.
1: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చు.
0: యూ కెన్ రెస్ట్ ఆన్ ద స్నో ఆర్ ఏ రాక్.
1: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
0: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్. బట్ ఆన్ ద బెడ్
1: తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సీక్రెట్,
1: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
0: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
1: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
0: వన్ ఆస్పెక్ట్ వి షుడ్ నో.
1: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
0: lamps? Street lamps? Street lamps, yes.
1: Street
0: lamps of the ancient days where we have lamps on the top of the
1: sticks. ఇవి సత్యదిత్యమైనటువంటి యొక్క శాంతిని చూపించవు.
0: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
1: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
0: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
1: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
0: వాట్ ఈస్ ది లైట్
1: అది ప్రేమ జ్యోతి.
0: దట్ ఈస్ ది లైట్ ఆఫ్
1: లవ్. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
0: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
1: ఈ ప్రేమతత్వం దేనికి ఆరిపోదు.
0: Love can never be extinguished nor put off.
1: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
0: As love goes on joining with love, it increases.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వైపు కావాలి.
0: So everyone should be the embodiment of love.
1: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
0: if you develop love,
1: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
0: We do not find any difference between the Vishuddhu, the first stage, because of the five senses of action and perception, he is called Vishuddhu.
1: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
0: As identifies with varied actions, he is called Vishuddhu.
1: అన్ని విధములైనటువంటి వస్తువులపైన అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
0: As he has got attachment, love for various objects, he is called Vishuddhu.
1: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
0: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
1: ఇతన్ని వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిలిచారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
1: ప్రాజ్ఞుడు.
0: దెన్ ప్రాజ్ఞ
1: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
0: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
1: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
0: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
1: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
1: మారునది కాదు, ఇట్ మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
0: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ వుడ్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేరుతూ వచ్చినాయి.
0: దీస్ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థం కూడాను గోచరించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఉంది.
1: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
0: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
1: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: The divinity has been extolled, narrated in different dimensions.
1: Tejasuni evidhanga varninchadu.
0: How is Tejas said?
1: Yes, jnana daya sindhu ragagasya nagagunah sevyata matchayodira sasriyacha mrudayacha samatva samatva annadu. Okkoka peruku aneka rakamainatundi oka perulanta kalipinchi bhagavantuni prarthistu vacharu.
0: There are many names, many synonyms.
1: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
0: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
1: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
1: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
1: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
0: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
1: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
0: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
1: అంత అగ్నిలో వేసినప్పుడు
0: when everything was burnt,
1: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
0: శంకర ran along.
1: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
0: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
1: అమరుడు రాసినటువంటిది మహావేదం.
0: అమరకోశ ఈజ్ వేద.
1: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
0: వేద ఈజ్ నాట్ మేర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
1: ఇది మంత్రస్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
1: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకూలంగా కామప్పంచా అన్నాడు. మదనో మన్ముతో మానో ప్రజ్ఞనో మేనికేతన. ఇది అందరికూడను ఆకర్షించేటువంటిది. ఇది
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అట్రాక్ట్స్ డ్రాస్ అటెన్షన్ ఆఫ్
1: మన్మథుని వలె సర్వను కూడా భ్రమింప చేస్తుంది.
0: ఇట్స్ సో ఎంచాంటింగ్ థ్రిల్లింగ్
1: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్
1: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
0: అండ్ యు ఆర్ డ్రాన్ టు
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథం మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
0: ఇట్స్ అట్టర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
0: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
1: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
0: No scholar needs to
1: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడా మంత్రమయమే.
0: In fact, whatever you speak, spell out is mantra.
1: ఇది వేదమయమే.
0: That is Veda.
1: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
0: Veda is not a separate form.
1: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
0: We call this night as Shivaratri.
1: Inno ratrulu manam gadukunnamu.
0: In fact, we spend so many nights.
1: Kani ee naadu Shivaratri ani pratyekanga enduku pettam.
0: This night is separate, special Shivaratri.
1: Shivaratri anaga emi mangalakaramaina ratri.
0: Shivaratri means the night of auspiciousness.
1: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
0: హావ్ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ఎన్ ఆస్పిషియస్ వే చాంటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
0: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
1: చాలా మంది జాగరణ చేయాలనుకుని
0: మెనీ అబ్జర్వ్ విజిల్
1: రాత్రి అంతా మేలుకోవాలి.
0: దే కీప్ అవే త్రూ అవుట్ నైట్.
1: దానికోసం ఏం చేస్తున్నారు?
0: వాట్ డు దే డు?
1: పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగారణగున.
0: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యు అబ్జర్వ్డ్ విజిల్.
1: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
0: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
1: శివరాత్రి అనగా దైవనామము చేతనే ఈ రాత్రిని గడపాలి.
0: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకే శివతత్వము అన్నారు.
0: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
0: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్.
1: సహస్రనామములు,
0: ఎ థౌజండ్ నేమ్.
1: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
0: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
1: సత్ శాశ్వతము,
0: సత్ that is permanent.
1: Chittu paripurnamu.
0: Chit, total holiness.
1: Ee rendu yokka ekatvame aanandamu.
0: The combination of the two is ananda bliss.
1: Sat chakra.
0: Sat is sugar.
1: Chittu neeru.
0: Chit is water.
1: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
0: When you mix the sugar and water, it becomes syrup.
1: Idiye aanandamu.
0: The syrup is bliss.
1: అంతేకాని చక్కెర చక్కెరగా మీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
1: కనుక హృదయం నందు ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
0: ద లవ్ దట్ కమ్స్ అవుట్ ద హార్ట్,
1: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
0: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్ అవుట్,
1: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
0: మస్ట్ కంబైన్ దేర్,
1: పవిత్రమైనటువంటి దైవతత్వము.
0: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మనం ఏది చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ వీ డూ,
1: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పనిచేయాలి.
0: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
1: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
0: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
0: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
1: ఇది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయించాలి.
0: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
1: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
0: If you have teaspoon full of sugar, it's enough.
1: One teaspoon of aavu paalu ga unte chaalu.
0: And teaspoon of cow milk.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరి చెప్పినా చాలు మనకు.
0: హోల్ హార్టెడ్లీ ఇఫ్ యూ సే ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్.
1: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి,
0: అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ షీత్ ఆఫ్ ఫుడ్,
1: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
0: వీ హావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
1: ఈ ప్రాణమయం అంటే ఏమిటది?
0: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
1: ఇది వైబ్రేషన్.
0: దిస్ వైటల్ షీత్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
1: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
0: ఇట్ ఈస్ ద వైటల్ ఫోర్స్.
1: ఈ వైబ్రేషన్ నుంచి
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్
1: మనోమయ కోశానికి పోవాలి.
0: వి హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
1: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
1: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
0: దట్ ఇస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
1: మనోమూలం ఇదం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
0: వితౌట్ దిస్ మైండ్ యు కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
1: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
0: Here is an American.
1: ఒక్క క్షణం లోపల నీవు అమెరికా చింతించుకుంటే ఈ మనసు అమెరికాకి వెళ్లిపోతుండాలి.
0: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
1: కనుకనే ఈ మనసు అనేది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
0: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
1: మనస్సుకు మరణమే లేదు.
0: మైండ్ ఇస్ డెత్ లెస్.
1: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
0: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
1: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాయి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
1: ఫాలోస్.
0: థర్డ్ వన్ విజ్ఞానం.
1: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
0: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
1: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
1: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్.
1: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
0: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసికం
1: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
0: హౌ డస్ ఇట్ షైన్?
1: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
0: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్ దిస్ టేబుల్.
1: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
0: ఐ హావ్
1: నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: యు స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ది టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
1: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
0: వెన్ యు ఆర్ హిట్ ఇట్ యు ఆర్ హర్ట్.
1: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
1: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద రియాక్షన్.
1: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్.
1: ప్రతిభాసకం యొక్క తత్వమే.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్
1: రిఫ్లెక్షన్. స్వరూపం యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్ ద బ్లిస్ ఆఫ్
1: ప్రతి దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
0: ఎవ్రీథింగ్ హస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
1: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
0: ఇట్స్ నాట్ ద సైన్స్.
1: ఇది లౌకిక విజ్ఞానమే.
0: ది సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
0: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
1: అది విజ్ఞానం కాదు.
0: ఇట్ నాట్ సైన్స్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి యొక్క పరిమితము.
0: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
1: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
0: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
1: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
0: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
1: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
0: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
0: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
1: ఆనందమైనటువంటి కారణ స్వరూపము.
0: ఆనంద ద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
1: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
0: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
1: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
1: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
0: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
1: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
0: to know this nature
1: panchakosham yokka swarupanni chakkaga pratyaksham cheyichukovali.
0: We have to understand very clearly the nature of the five sheets.
1: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kaani nijanga dehamulaku kosamulaku sambandham ledhu.
0: The sheets covering the body will make the body work, function. In fact they have got nothing to do with the body in particular.
1: Annamunu chuchi aashinchedi,
0: that which wants food.
1: Andanu chuchi పరిహసించేది,
0: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
1: పరిమళాన్ని చూచి కుషించేది,
0: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
1: దేహమా, చిత్తమా, మనసా?
0: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
1: కాదు కాదు,
0: నో,
1: ఇది ఆత్మనే.
0: ఇట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
0: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
1: ఆనందాన్ని చూచి పరిమర్శించేది,
0: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద బ్యూటీ.
1: పరిమళాన్ని చూచి పరిహసించేది,
0: దట్ ఇస్ ఎక్స్టాటిక్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఆత్మతత్వమే.
0: ఇట్ ఇస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
1: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
0: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు ఎక్స్పీరియన్స్.
1: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
0: వీ డోంట్ గో దట్ ఫార్ to reach the principle of atma, but we think it is the quality of the body.
1: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: బాడీ ఇస్ మియర్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
0: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
1: దేహాభిమానం చేతనే చదువుతున్నాము.
0: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
1: దేహాభిమానం పెంచుకుని,
0: వి హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్,
1: ధనమును పెంచుకుని,
0: వి వాంట్ మోర్ మనీ,
1: సుఖాన్ని అనుభవించాలని,
0: వి వాంట్ టు బి జాయ్ఫుల్.
1: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
0: ది హ్యాపీనెస్ డజంట్ లై దేర్.
1: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
0: యూఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్,
1: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
0: హౌ ఫార్ డస్ ఇట్
1: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
0: దెన్ యూ గో టు ఎ జాబ్,
1: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాడు.
0: యూఆర్ హ్యాపీ అంటే
1: సరే, ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక చుక్కము.
0: దెన్ యూ విల్ బి సఫరింగ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటే యూ గెట్ ప్రమోషన్. ఇంకా
1: మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
0: ఇఫ్ యూ గో ఆన్ లైక్ దాట్, వేర్ ఇస్ ద ఎండ్? వేర్ డు యూ గెట్ బ్లిస్?
1: ఎప్పటికీ ఇది అంత్యమే కాదు.
0: ఇట్ నెవర్ ఎండ్స్ ఎనీ టైమ్.
1: ఇందులో మనకు ఆనందం లభ్యం కాదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఎనీవే హియర్.
1: ఆనందం కడపటి వరకు ఆనందం ఆనందం ఆనందం అంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ పోస్ట్పోనింగ్, వెయిటింగ్, ట్రావెలింగ్ ఇన్ సచ్ ఎ బ్లిస్.
1: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
0: When can you attain
1: it? Turiyavastha sthiti yende shashtamaina aananda manaku labhyam.
0: In turiya, the ultimate state, you will attain that bliss.
1: కనుకనే మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
0: బ్లిస్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: అందువల్ల
0: ఒకానొక
1: సమయం నందు శంకర్ల వారు 13 శిష్యులతో గంగా స్నానంలో పోతున్నాడు.
0: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్, ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
1: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
0: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుం కరణే.
1: ఇది పాణిని జ్ఞానం.
0: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్డ్ బై పాణిని.
1: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
0: హీ వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
1: అక్కడికి వెళ్లి, నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
0: దెన్ శంకర్ ఆస్, వాట్ ఈస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్?
1: నేను పాణిని గ్రామాన్ని వచ్చిస్తున్నాను.
0: హి సెడ్ ఐ యామ్ జస్ట్ స్టడీయింగ్ ద పాణిని.
1: దీని వల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
0: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
1: నేను గొప్ప పండితుని అవుతాను.
0: హి సెడ్ ఐ విల్ బికమ్ ఎ స్కాలర్.
1: మహారాజుని ఆశ్రయిస్తాను.
0: అండ్ ఐ విల్ బి ఇన్ ద కోర్ట్.
1: నన్ను గౌరవిస్తారు.
0: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
1: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
0: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
1: మంచిది. ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
0: Yes, naturally the teacher will show to what extent.
1: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
0: Money to what extent gives you happiness?
1: సచ్చేంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
0: You say that until the last moment it gives me happiness.
1: సచ్చిన తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
0: Where else you find the bliss after death?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: You say, I don't know.
1: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
0: Then why to teach that knowledge which you do not know?
1: Madcap. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
0: చాంట్ సింగ్ హిస్ గ్లోరీ గోవింద, రిపీట్ హిస్ నేమ్.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే.
0: విన్ ది ఎండ్ అప్రోచెస్.
1: నహి నహి నహి రచతి దుఃఖంకరణే.
0: The rules of the grammar, dukrum karane, will never come to your rescue, no.
1: Bhaja govindam,
0: so sing his name, glory
1: Bhagavatam namana smarinchu.
0: Chant his name.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్,
1: ఈనాడు కలిగించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
0: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటి కూడా నువ్వు పర్మనెంట్ లేదు.
0: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
1: నీ ఆనందమే పర్మనెంట్.
0: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
1: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
0: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక నీ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: హ్యావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ ప్రిన్సిపల్.
1: అదే సర్వకాల సర్వావస్థలు ఎందుకు శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
0: ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఎట్ ఆల్ స్టేజెస్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ ఈస్ ట్రూ.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: The principle of divinity
1: is changing. కలిగేటువంటిది కాదు.
0: And it's never
1: been. అట్టి ఆనందం అందించేటువంటి యొక్క దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
0: Sing his glory that confers bliss.
1: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధములైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాం?
0: At this age, what problems you face?
1: చాలా యవ్వన వయసు.
0: It's a youthful stage.
1: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం?
0: You're spoiling this state.
1: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ తో మనం కల్పించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గోన్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
1: కనుక ఈ వయసు లోపల
0: ఎట్ దిస్ ఏజ్
1: చదువుకు చదువు,
0: యు స్టడీ
1: దైవత్వానికి దైవత్వము,
0: అండ్ ఆల్ థింక్ ఆఫ్
1: దివ్యత్వానికి దివ్యత్వము,
0: అండర్స్టాండ్ డివినిటీ
1: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
1: రామును కృష్ణుడని రాముడని మనం భావిస్తుంటాము.
0: అండ్ వీ కన్సిడర్ రామా కృష్ణ,
1: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే,
0: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
1: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాము.
0: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
1: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్
1: ఏజ్. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
0: హైలీ సేక్రెడ్.
1: అనవసరమైనటువంటి కార్యములందు పాల్గొని
0: we should not take to
1: unnecessary bandhanlo neevu chikkukoni,
0: don't be caught in unnecessary bondage.
1: Anek rakamainaatundi chikkulu kuri avutunnavu,
0: and you are put to suffering and problem.
1: Oka chalamaina kudunu manasuku shanti ledu,
0: you don't have peace even for a moment.
1: Ee peace ekkada nunchi vastundi?
0: Where from you get peace?
1: Ekkada manaku prapanchamlo chikkeetundi kaadu.
0: You don't get peace anywhere.
1: Ekkada neevu badari poi vetina gaani pieces pieces pieces pieces, no peace.
0: All over the streets you find only pieces, not peace.
1: Ah, peace nee ende untunnadi.
0: That peace,
1: you
0: is
1: are the embodiment of peace.
0: You are the
1: embodiment of truth. You are the embodiment of love.
0: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
1: Ninnu neevu telusko motta motta,
0: know thyself.
1: Appude aanandam neeku praaptistundi,
0: then you will be blissful.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
0: వీ అబ్జర్వ్ సమ్
1: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
0: వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వీఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్,
1: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్
1: బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
1: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
0: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
1: గొప్ప గొప్ప చదువులు చదివాము,
0: వీఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఫార్?
1: చదువులన్నీ చదివి,
0: having been educated,
1: chaala viveki ayi,
0: though being intelligent,
1: maguni tannerugudu mandamathudu,
0: but a fool will not understand.
1: Enta chaduvu chadivi,
0: in spite of knowledge,
1: ye neethi unnanu,
0: he may be anywhere,
1: deenuni gudambu manaledu.
0: A mean man would never give up his hat.
1: Tarachu chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu.
0: All this education will make you to argue with people, but you will never have holistic.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి,
0: after all having acquired knowledge you are going to die.
1: చావులేని చదువు చదవవలయు.
0: You should study to reach that state of immortality.
1: ఈ చదువుతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
0: Along with the secular knowledge you have spiritual knowledge.
1: ఇవన్నీ కూడాను మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి ఒక పర్వతములు వంటివి.
0: All this worldly knowledge is sure to perish. It should be washed off.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
0: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్
1: ఇమ్మోర్టల్. ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్.
1: ప్లాన్ అంటే ఎంతవరకు?
0: హౌ లాంగ్?
1: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
0: జస్ట్ దే వానిష్.
1: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
0: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
1: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ దట్ విచ్
1: పర్మనెంట్? దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: గాడ్ ఇస్ పర్మనెంట్.
1: ఈనాడు దైవత్వాన్ని మరచి,
0: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
1: లౌకికాన్ని విశ్వసించి,
0: వి గో బై దిస్ వరల్డ్,
1: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
0: వి అండర్టేక్
1: యాక్టివిటీ. అదే మన యొక్క అజ్ఞానము.
0: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో,
0: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
1: గాన్, ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ఎవరిని ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్టకడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
0: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: ఏమిటి ఆ టూ సెంటెన్స్?
0: వాట్ ఆర్ ది టూ
1: సెంటెన్స్? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ద టూ సెంటెన్సెస్ సమ్మరీ.
1: ఈ రెండు చాలు
0: మనకు. దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
0: హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
0: నెవర్ హార్మ్ ఎనీ.
1: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
0: డోంట్ హర్ట్ ఎనీ.
1: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
1: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
0: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
0: యూఆర్ బౌండ్, యూ షుడ్ బి సక్సెస్.
1: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
0: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ ఎక్వైరింగ్
1: విద్యా. ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
1: అది బ్రహ్మజ్ఞానము.
0: దట్ ఇస్ బ్రహ్మజ్ఞానం.
1: అదే బ్రహ్మ విద్య.
0: ఇస్ బ్రహ్మ విద్య.
1: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ప్రగుణ సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి త్రిగుణమును జయించి మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
0: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ అవేర్నెస్.
1: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
0: యూ మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్
1: అదంతా కూడా కొంతకాలమే.
0: దే వుడ్ లాస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
1: ఎన్ని విధములైనటువంటి దేహం చేసినప్పటికీ అది కూడా కొంతకాలమే.
0: ఫ్రెండ్షిప్స్ ఆల్సో లాస్ట్ ఫర్ లిమిటెడ్ టైం.
1: ఎంతకాలం మన అందము, ఎంతకాలం మన చందము.
0: యువర్ బ్యూటీ అండ్ ద గ్లామర్ హౌ లాంగ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నదని దిక్క క్రూరన్నా.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ యూత్ ద బ్యూటీ.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నదని మెక్కకపోరన్నా.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎనర్జీ.
1: తొందరలోని ముసలితనమ్మల ముసుండ పండగ.
0: దేర్ లైస్ బిఫోర్ ఐ.
1: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
0: యూ మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్
1: అదంతా కూడా కొంతకాలమే.
0: దే వుడ్ లాస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
1: ఎన్ని విధములైనటువంటి

0: మసలలేవు.
1: యు కాంట్ సీ.
0: కానీ మసకలు.
1: యు కెనాట్ సీ విత్ క్యాట్ ఐ.
0: మోమున మడతలు పడే తల నరిచి కదా.
1: ఫోల్డ్స్ ఆన్ ది ఫేస్ గ్రే హెయిర్.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలు తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలము ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఫుడ్ అండ్
0: స్థూలము.
1: And this is the gross body.
0: దీనిని సాధించుతమా మనం ఎన్నైనా సాధించగలం.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: ప్రతి ఒక్కరు తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపు కుంగోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకని అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని నిక్కకు రోరన్నా.
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
1: How is this state of youth?
0: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికీ నీవు యువకునిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: దేర్ ఇస్ నో ఎనఫ్ ఆఫ్ స్పేస్. స్వామి వాంట్స్ టు రన్.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: హీ హాస్ గాట్ ఆల్ ది ఎనర్జీ.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: హీ ఇస్ నాట్ వీక్ ఇన్ ఎనీ సెన్స్.
0: ఎవరైనా చూస్తే 75 ఇయర్స్ అని ఎవరు చెప్పగలరా?
1: కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ భగవాన్ ఈ 75 ఇయర్స్ ఓల్డ్?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద కాజ్?
0: ప్యూరిటీ.
1: ప్యూరిటీ.
0: పేషెన్స్.
1: పేషెన్స్.
0: పర్సివరెన్స్.
1: పర్సివరెన్స్.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: దీస్ త్రీ మేక్ భగవాన్ లుక్ యంగ్, యూత్ఫుల్, డైనామిక్.
0: ప్యూరిటీ. ప్యూరిటీ. ప్యూరిటీ.
1: ప్యూరిటీ. ప్యూరిటీ. 100%
0: ప్యూరిటీ. నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
1: ఇట్స్ సో సీక్రెట్ అండ్ ప్యూర్.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
0: మేమంతా స్వామి భక్తులు. స్వామి భక్తులు ఉంటాము.
1: వి సే వేర్ భగవాన్స్ డివోటెడ్.
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు.
1: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్. శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్, టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్.
0: ఎన్నో పనులున్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్ హాస్ నో రెస్ట్లెస్.
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్, బ్లిస్, బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటో హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సెయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ. టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డేని.
1: బికాజ్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డేని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడా మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ, ఇన్ మీ, అబౌ మీ, బిలో మీ, అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కాని విచారం కాని ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యూ హావ్ దట్ ఫీలింగ్ యుల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు
1: తెలుస్తుంది.
0: ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఇస్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: దుఃఖము అంటారు.

0: చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెని క్రై,
0: ఈ దుఃఖం అంతా ఎట్లా వస్తున్నారు నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యు క్రై, ద రీజన్ ఫర్ సాడ్నెస్.
0: కానీ నాకు రాదు.
1: నో, ఇంపాసిబుల్.
0: ఏం చేస్తుంది?
1: What is to be done?
0: కాబట్టి నా దగ్గరికే రావు అవి.
1: దే విల్ నెవర్ అప్రోచ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దుర్గుణములు, దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: ఈస్ గుడ్. థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై?
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యు నో పేషెన్స్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని ఎందు.
1: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
0: in it.
1: In fact, he has no faith in himself. Well, on whom? In whom he will report faith? Yes, he has no
0: faith.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you? First know thyself.
0: It's
1: easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు.
0: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా నువ్వు వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థీస్ట్ అండ్ ఎథీస్ట్ అండ్ ఎథీస్ట్ థీస్ట్ అండ్ థీస్ట్ ఎథీస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the globe.
0: కన్నులు లేని వాడికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of Kali?
0: ఈ కలియుగము అన్నారు.
1: We say this age of Kali.
0: కలియుగం కాదు, కలహయుగం.
1: This is not age of Kali. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that
0: restlessness.
1: And with the principle of love, make everybody join. And kill the disease of
0: hate.
1: And then bury the
0: hatred.
1: And then kill the
0: jealousy.
1: Develop love.
0: కనుక ఏ మానవుని యందు ఈ క్రోధము, అసూయ ఉంటుందో వాడి జీవితము ఉండి కూడా చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషం ఏమి లోపల రానికుండా చూసుకోవాలి.
1: యు షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: ఫర్ శివరాత్రి దర్ సర్టెన్ రీజన్స్ అసోసియేటెడ్.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వి కెన్ బి సో హ్యాపీ.
0: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా నువ్వు లీనమైపోతుంది.
1: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: లెట్ మేనిఫెస్ట్
0: ఆధ్యాత్మికంగా మనం లోపల త్రోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదు అది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరినీ ప్రేమించు. నీకు ద్వేషుడే ఉండడు.
1: దెన్ యూ నోబడీ విల్ హేట్.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: He doesn't hate
1: anybody.
0: Therefore,
1: no one
0: hates him. So,
1: there is no question
0: of anger. Some
1: students also consider. Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: He
1: is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు ఫాల్ సిక్ యు షుడ్ బి
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: దే హి టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎట్లా నయం అవుతుంది?
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్
0: నెసెసరీ. డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు.
1: ఆర్ ఎల్స్ దే విల్
0: అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు. యు ఆర్
0: రూయిన్ యువర్ పెరగకూడదు. ద్వేషం పెరగకూడదు. ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasura emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamsame nasanam
1: chesukunnaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha pandavulu aidu sirasulto sukakshemanni pondirichaaru.
1: And all the five pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginaayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kaani vaadaku bhagavantuni premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వము కూడాను సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagawan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
1: The first question: what is the relation between religion, spirituality and educare?
2: Talachinatti panulu tarumarainanu talachinatti panulu tarumarainanu benakavaladu evaru tonakavaladu chiku chintavidi chirunavu navina chiku chintavidi chirunavu navina atani gunde pandinatti gunde atani gunde pandinatti gunde.
1: If all of the tasks thought over are reversed, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
2: Prema Swarupulara,
1: embodiments of love.
2: మతమునకు ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ స్పిరిచువాలిటీ and educare.
2: Motta modata religion ante emti deeni artham chesukondi.
1: We have to understand clearly in the first instance what religion is.
2: Religion means realize is religion.
1: Religion means realization is religion.
2: Deni realization cheyali.
1: What has got to be realized?
2: Neevevaro మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజియన్ నీకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్ దెన్ యు కెన్ అండర్స్టాండ్ వాట్ రిలిజియన్ ఈజ్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ?
2: కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ.
2: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వులయందు ఉన్నదై అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్. దట్ రియలైజేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
2: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ వాంట్స్ us టు నో యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: నీవు కన్నులు మూసుకో.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
2: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
1: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్.
2: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
2: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
2: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
2: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
2: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
2: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
2: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
2: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యూ ఎంక్వైర్,
2: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
1: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
1: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
2: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
1: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
2: నేను ఏకుణ్ణి కాదు, అనగా నీకు ఒక్కడు కాదు.
1: ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
2: అనేకత్వంలో నేనొక్కడు.
1: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
2: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
2: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
2: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈస్ నాట్ సెపరేట్.
2: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
1: We consider the self being separate in this world and hence we are put to suffering, doubts, suspicions.
2: ఇది అన్ని కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: All emanate out of your love only.
2: కనుక మతమునకు, అనగా రిలీజియస్ కును, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
2: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
1: Realization is religion. To know thyself, the self, is spirituality.
2: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
2: ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
2: ఇది నా టంబ్లర్ ప్లేట్.
1: This is my tumbler plate.
2: ఇది నా దేహము.
1: This is my body.
2: ఇది నా చెయ్యి.
1: This is my hand.
2: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
1: You claim all these mine.
2: కానీ who are you?
1: Then who are you?
2: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
2: మీ. ఐ యామ్ నాట్ ది బాడీ.
1: ఐ యామ్ నాట్ ది బాడీ.
2: బట్ హూ యామ్ ఐ?
1: దెన్ హూ యామ్ ఐ?
2: దీన్ని విచారణ చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ వీల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
2: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
2: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
2: కనుకనే Master the mind, be a master mind.
1: Master the mind, be a master mind.
2: కనుక ఇవన్నీ కూడాను అన్నింటికీ నీవే మాస్టర్.
1: యు ఆర్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
2: ఆ మాస్టరే ఆత్మ.
1: దట్ మాస్టర్ ఇస్ ఆత్మ.
2: ఆత్మనే సర్వలయందు ఉన్నటువంటిది.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
2: అదే నీలో కూడా ఉన్నది.
1: దట్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
2: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది.
1: ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ దిస్ యూనిఫామ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ఇంకా ఎడ్యుకేర్ అన్నారు.
1: దెన్ ఎడ్యుకేర్.
2: మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
1: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
2: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది.
1: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్.
2: విద్య అనే అర్థము.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య.
2: Education, not education.
1: Education.
2: Education అనేటువంటిది కేవలము ఒక విద్య.
1: Education is a form of విద్య.
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this education?
2: Latin language లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: It is derived out of original Latin term educare.
2: Educare.
1: Educare.
2: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
1: Origin is educare and education is derived out.
2: Educare, education రెండు వేరు కాదు.
1: Educare and education are not separate.
2: రెండు ఒక్కటే.
1: Both are one.
2: అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం.
1: However, education is the collection of facts from outer world.
2: Kani educare aneetundi lopar nunchi bayataku teestunnam.
1: Educare is to bring out from within.
2: Idi rendu vidhamuluga manam teeyadaniki prayatnam cheyochu.
1: This could be made possible by two ways.
2: Okkati,
1: first,
2: jeevanopadhi.
1: One is living.
2: Rendavadi jeevita paramavadhi.
1: Second, the aim of life.
2: Manaku telisinatundi vishayanni manam bayata nunchi teestunnam.
1: What we do not know, we learn from outside.
2: Manaku telinatundi enni lopala agocharanga untunnayi.
1: There are many things that we do not know.
2: Vatini manam prayatnapurvakanga bayataki teevali.
1: Out of effort, we should bring them forth from within.
2: Ippudu మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: ద బిగినింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ఫబెట్స్ ఏబిసిడి.
2: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
1: దీస్ ఆర్ ద లెటర్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్.
2: భౌతికమైనటువంటి యొక్క లక్షణం.
1: దేర్ ఆర్ ఫిజికల్.
2: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసినప్పటికీ ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
1: లెటర్, if you put these letters G O D, that is the word God. This is the combination of your own making.
2: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
1: In fact, the letters were there earlier.
2: ఈ అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
1: It is your effort in bringing these letters together to make a word.
2: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి.
1: Therefore, we should bring out from within what all that is known and what all that is not known.
2: Educare అనేది ఏంటి? లోపల నుంచి తివటము అని దీనికి అర్థం.
1: Educare means to bring out from inside, from within.
2: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
1: What is it that is to be brought out?
2: Education ను educare నుంచి తివ్వాలి.
1: Education is to be brought out of educare.
2: అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది.
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
2: ఉన్నదాననే మనం తీవటం.
1: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
2: కనుక
1: సో
2: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు.
1: హెన్స్ దేర్స్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్.
2: ఇది రిలీజియన్ అంటున్నారు.
1: యూ సే రిలీజియన్.
2: రిలీజియన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజియన్
1: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్.
2: రిలీజియన్ అనగా లవ్.
1: రిలీజియన్ మెంట్ లవ్.
2: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
2: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
2: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
2: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
2: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: హీ ఇస్ నాట్ బ్యాడ్ ట్రూలీ.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ ఈజ్ బ్యాడ్ అండ్ హీ ఇస్ నాట్ బ్యాడ్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు.
1: యు కాల్ అనదర్ పర్సన్ గుడ్.
2: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ సీ హిస్ గుడ్నెస్.
2: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ అపియర్స్ యాజ్ రిఫ్లెక్షన్.
2: కనుక మంచి చేయడాలు అన్ని కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్ లే.
1: It's all your own reaction, your own reflection, and your own resound.
2: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: And so in every matter, your own true nature appears outside.
2: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డాని భావించకూడదు.
1: Therefore, we should not judge anyone as bad.
2: చెడ్డాని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
2: అతని చెడ్డతనం అనేటువంటిది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు.
1: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
2: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్
2: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of
2: good. అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు నో దెమ్ ఆల్.
2: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇప్పుడు
1: నౌ
2: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: యు సే అనిల్ కుమార్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఐడెంటిఫై హిమ్.
2: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: హి హస్ పుట్ ఆన్ క్రీమ్ కలర్డ్ కోట్.
2: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: హి హస్ గ్లాసెస్.
2: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: అండ్ హి ఇస్ హోల్డింగ్ పెన్.
2: 5 అడుగుల 2 ఇంచులు ఉన్నాడు.
1: అండ్ హిస్ హైట్ ఇస్ 5 feet 2 inches.
2: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
2: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
2: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
2: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
2: కానీ
1: బట్
2: అతని యందు ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: How many good qualities are there in him?
2: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: There may be compassion in him.
2: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: There may be love in him.
2: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: There may be anger.
2: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: You don't see them.
2: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమే అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్.

0: ఇవి ఎన్నియో అతని యందు ఉన్నాయి.
1: దర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యు డు నాట్ నో ఇన్ హిమ్.
0: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యు విల్ బి నో యు విల్ నో హిమ్ ఇన్ టోటల్.
0: కనుకనే ఈనాడు లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
0: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
0: అతని మంచి చెట్టులుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వి జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: నీలో ఎలాంటి తప్పులున్నాయో
1: ద మిస్టేక్స్ ఇన్ యూ
0: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
0: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్
0: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: సో మిస్టేక్ ఇస్ నాట్
0: సీన్. సృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
1: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
0: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
0: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గా కనిపిస్తారు.
1: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
0: కనుక ఇవి వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
1: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
0: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము ఇతరులను పూజించడము ఇతరులను దండించడము ఇతరులను కోపించడము ఇతరుని ప్రేమించడము ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: ఏ ఫూల్ ఓన్లీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్ హార్మింగ్ అదర్స్ యాంగ్రీ విత్ అదర్ పీపుల్ బికాస్ హీ డస్ నాట్ నో ది రియాలిటీ.
0: కనుక
1: సో
0: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్ నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
0: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వమునందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్ హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
0: భగవంతుని ఎత్తులు ఎన్నియో ఉంటున్నాయి.
1: In God there are many.
0: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many valuables.
0: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: In God's store limitless things are there.
0: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: But one comes and asks for a locket.
0: ఎందుకు నీవు ఈ లాకెట్ ని అడుగుతున్నావు?
1: Why do you ask for a locket?
0: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
1: What more precious things are kept in store for you?
0: నీవు గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: Without knowing them you want a petty things.
0: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: God is ready to give you many more.
0: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: There's nothing that he runs short of.
0: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
1: Highly valuables are with him.
0: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
0: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
0: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడో నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడో.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
0: కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని
1: Basing on the position, circumstances, along with the times, God does.
0: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: Sometimes he himself asks and confers.
0: కనుక దైవత్వం యొక్క విషయంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: One cannot understand divinity in full.
0: అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
1: Only fools who don't understand the meaning, they are perverted.
0: యదార్థాన్ని మర్చిపోయి
1: they forget the reality.
0: వివేకమైనటువంటిని ఏమాత్రం గుర్తించుకొనక
1: they lose their discrimination.
0: అనర్థాలను పెంచుతున్నాడు.
1: And then they go on increasing this confusion.
0: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: We should never succumb to these factors.
0: మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
1: What all that you find in front of your eye is your own reflection.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ ఆధ్యాత్మికం అనేటువంటిది కానీ మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, ఎడ్యుకేర్ స్పిరిచువాలిటీ రిలిజన్ ఆర్ నాట్
0: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: వీ టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
0: ఇది ఒక ఉంగరము.
1: దిస్ ఇస్ ఎ రింగ్.
0: ఇది ఒక చైన్.
1: దిస్ ఇస్ ఎ చైన్.
0: ఇది ఒక కమ్మలు.
1: అండ్ ఇయర్ రింగ్స్,
0: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: దీస్ ఆర్ డిఫరెంట్ జ్యువెల్స్ విత్ ఎ ఫామ్.
0: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద సేమ్ గోల్డ్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వమైనటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: So divinity is only one.
0: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
1: యూ మే సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ది
0: డివినిటీ. అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ ద ప్రైమార్డియల్ ఫౌండేషన్.
0: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
1: సో షేర్ లవ్ అండ్ రిసీవ్ లవ్.
0: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
0: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
1: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
1: దెర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్. రిలిజియన్,
0: రిలిజియన్, ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలిజియన్,
0: రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
0: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
1: దెన్ కమ్స్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
1: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
0: అది నీ యొక్క ప్రేమను బయటకు తీవటము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
1: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
1: ఇఫ్ యూ నో దిస్,
0: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
0: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజియన్.
0: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
0: అందరూ ఐకమత్యంగా కూడి,
1: ఆల్ విల్ బి యునైటెడ్.
0: అందరూ ఆనందంగానే ఉంటారు.
1: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
0: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడములు జరుగుతూ ఉంటాయి.
1: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
0: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
0: మానవులందరూ ఒక్కటి.
1: ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్.
0: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
1: హ్యూమన్ రేస్ ఈజ్ వన్, దట్స్ రిలిజియన్.
0: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
1: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
0: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్.
0: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మన క్వశ్చన్ వేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
0: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
1: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ ఆల్సో మ్యాన్.
0: యు ఆర్ హ్యూమానిటీ, ఐ ఆమ్ హ్యూమానిటీ.
1: వీ బిలాంగ్ టు హ్యూమానిటీ, యూ అండ్ ఐ.
0: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
1: వీ హావ్ టు నో దిస్ హ్యూమన్నెస్, దట్ ఈస్ ఎనఫ్.
0: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
1: వెన్ వన్స్ వీ నో ది హ్యూమన్ వాల్యూస్.
0: మతములన్నీ వేరు,
1: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్.
0: మార్గము ఒక్కటే.
1: పాత్ ఈజ్ వన్.
0: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
1: ఇఫ్ యూ నో ద పాత్, ఆల్ రిలిజియన్స్ విల్ బి యూనిఫైడ్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజియన్ ఈజ్ బ్యాడ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ సన్ ఆఫ్
0: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
1: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజియన్స్.
0: మతములేమని చూడకూడదు.
1: డోంట్ గో బై ద రిలిజియన్.
0: మతిని చూడు.
1: Think of your mind.
0: నీ గతిని చూడు.
1: And your destination.
0: నీ స్థితిని చూడు.
1: And your position.
0: నీ సంపత్తిని చూడు.
1: And your affluence.
0: అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what you have to learn.
0: మతి, గతి, స్థితి, సంపత్తి.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
1: There's human quality in all these four.
0: కనుక
1: సో
0: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
1: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్?
1: What is the limit for our education?
0: కొనుకని ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రము భేదం లేదు.
1: There is no difference between education and educare.
0: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
1: But by experience there is a difference. One learned from outside, another brought from within.
0: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
1: This file you watch from outside and learn.
0: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు కొత్తది.
1: When once you see it for the first time, it is new.
0: Tarvada idi mana hrudayamlo cheletappudike adi mana paatadaipoyindi.
1: Then once it is imprinted in your heart, it is old. It is printed there.
0: Printed ayinatundi dani tirigi manam teesukovali.
1: And that which is imprinted in the heart must be brought out.
0: Oka chinna udaharanamu.
1: A small example.
0: Bhagavantudu
1: God
0: ఒక వ్యక్తికి ముక్తిని ఇవ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
1: వాంటెడ్ టు కన్ఫర్ లిబరేషన్ టు ఎ పర్సన్ అండ్ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వము యముణ్ణి పంపించాడు.
1: ప్రయర్ టు హిస్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడు.
1: హీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్ మేక్ సమ్ ఎంక్వైరీ.
0: ఆ యముడు వెళ్ళాడు.
1: Yama, God of death, went there.
0: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: He asked him, do you know who I am?
0: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: That person said, I do not know, you are new to me.
0: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
1: Then he said, I'll come back to you when once you know me later.
0: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: After 3 days, Yama, God of death, came once again.
0: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: Then he asked, do you know who I am?
0: నాకు తెలుసండి, మన చూచినాను కదా నిన్ను.
1: He said, I know because I saw you the other day.
0: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడో దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హి వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
0: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
0: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యు గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
0: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్ యు కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
0: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
0: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
0: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that the same principle of self, Atma, is in everyone.
0: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్యసాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
0: ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
1: Are there two forms of education? One Satya Sai education, another government education.
0: Okate education.
1: Education is one.
0: Aithe.
1: However,
0: government daniki ni mana daniki ni unnatundi sanni sambandhanni manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
0: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
0: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ government does not belong to everybody.
0: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: There are differences in the government.
0: వాళ్ళ సబ్జెక్ట్స్, వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
1: The objects, the subjects of the government are different.
0: దానికి కొంత నీవు విరుద్ధంగా పోతే ఏంటంటే దానిపైన చర్య తీసుకుంటారు.
1: If you act against the rules of the government,
0: కనుక గవర్నమెంట్ రూల్స్ కు
1: proceed against you.
0: విరుద్ధంగా పోకూడదు.
1: We should never go against the government.
0: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోంది.
1: We should follow the rules of the government.
0: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: Our institution has no rules.
0: మన రూల్స్ అంతా ఒక్కటే.
1: We have only one rule.
0: Love is rule.
1: Love is the rule of our institution.
0: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
1: We follow our rules with this love.
0: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
1: We love wholeheartedly and practice.
0: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
1: While studying there in government school, you can still follow Satyasai education.
0: Satyasai education in 20, kevalamu manavata viluvalu.
1: Satyasai education reflects human values.
0: Ee human value in 20, motta motta ni nilabettuko.
1: You have to uphold the human value.
0: Dani nilabettukoni ni government education ni follow cheyi.
1: With the human value, follow the government education policy.
0: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: We should not differentiate the government institution and our institution.
0: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ
1: while studying in government institution,
0: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్సాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్సాయి,
0: గవర్నమెంట్ వాల్యూస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్.
0: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రపంచంలో చదువుతున్నాము.
1: వి స్టడీ హియర్
0: ప్రపంచంలో ఉంటున్నాము.
1: వి లివ్ హియర్
0: వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికేట్ and get a job anywhere.
0: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: దాన్ని ఫాలో చేస్తూ
1: ఫాలోయింగ్ ఎట్ ది సేమ్
0: టైం కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
1: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉండాలి కాలం.
1: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ.
0: నీవు గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
0: అక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
1: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్.
0: 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
0: ఇంకా ఉంది 18 గంటలు.
1: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
0: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 అవర్స్ యూ స్లీప్.
0: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము.
1: 6 అవర్స్ ఫర్ యువర్ సింగింగ్, ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.
0: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
1: స్టిల్ దేర్ 6 అవర్స్.
0: ఆ 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
1: డ్యూరింగ్ దీస్ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
0: ఒక భాగము స్వార్థములకు.
1: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
0: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: సెకండ్ టు అటెండ్ యువర్ డ్యూటీస్.
0: మూడవ భాగము నిద్రాహారములకు.
1: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు.
1: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్, దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదము అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
0: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
0: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
1: ది అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్
0: నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
1: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
0: దాన్ని కూడా ఇహముల సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. వైల్ ప్రాక్టికల్ నాలెడ్జ్
0: యమునకు పరమునకు 2 విద్యలు అత్యవసరము.
1: 2 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: యమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నెసెసరీ.
0: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ నెసెసరీ.
0: రెండింటిని కూడా తీసుకుని
1: we have to take these.
0: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
1: we should never differentiate.
0: ఒక కాయనుకు 2 సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ లైక్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
0: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఈజ్ వన్.
0: దానికి 2 వైపులు ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ 2 సర్ఫేసెస్.
0: ఆ రెండింటినీ మనం 2 స్వీకరించాలి.
1: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
0: కానీ దీంట్లో మనం భేదాలు ఏమాత్రం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
0: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యు రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
0: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
0: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
0: నీలో మంచి మనసుని అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
1: యూ హ్యావ్ టు ఫాలో ద కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్.
0: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు.
1: హౌ డస్ హి కండక్ట్ ఎట్ హోమ్.
0: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు.
1: అండ్ ఈస్ దేర్ అట్
0: స్నేహితుతో చేరినప్పుడు ఎట్లా ఉంటాడు.
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్.
0: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ ఎట్ హోమ్ అండ్
0: అప్పుడే ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
0: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు.
1: వితౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
1: Parents give too much of freedom to children.
0: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: దేర్ఫోర్ children behave if they
0: absolutely
1: you have to inquire how he mingles with students at home.
0: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: Then it is possible for you to mold him in the right way.
0: నీవు బయట వారితో ఇంటిలో

0: ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: దేర్ఫోర్ చిల్డ్రన్ బిహేవ్ విత్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఎట్ హోమ్.
0: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: ఫ్రెండ్స్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫ్రీ.
0: వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛను ఇస్తుంటారు.
1: దే టూ గివ్ యూ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: వెన్ వన్స్ హీ కమ్స్ టు స్కూల్ దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్.
0: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
1: వీ హావ్ టు సీ హౌ హీఈస్ దేర్ ఇన్ అదర్ టూ ప్లేసెస్, హౌ హీఈస్ దేర్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ చేంజ్.
0: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: యూ కెనాట్ నో హిమ్ ఎట్ హోమ్.
0: తల్లిదండ్రులకున్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛ ఇస్తుంటారు.
1: అవుట్ ఆఫ్ లవ్ పేరెంట్స్ గివ్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: అయితే
1: బట్
0: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
0: ఈనాటి తల్లిదండ్రులు
1: పేరెంట్స్ టుడే
0: ది మోడర్న్ ఏజ్
1: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్
0: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
0: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
0: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: ఐ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు మై సన్.
0: వాడికి ఒక మనసు ఉంది.
1: యెస్ మైండ్.
0: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
0: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
0: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
0: ఇదే తప్పు.
1: This is a mistake.
0: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: Therefore, you should control your children from the beginning.
0: మన కార్లంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
1: You can drive your cars when the road is fine.
0: కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
1: when there's traffic jam,
0: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
1: when there are so many turnings,
0: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: There you find speed breakers along the way.
0: ఎందుకోసము?
1: Why?
0: కొంతవరకు క్షేమం కోసమని.
1: It's for your security.
0: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: It is safe and secure for you, so also other passengers.
0: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: So we have to apply brakes while giving freedom to our
0: children. ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
1: Freedom, it should be given to certain things and not to other aspects.
0: వాడేదైనా చెడ్డ మార్గంలోకి ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
0: వాడికి ఫ్రీడమే ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
0: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: No matter if a boy is to die, but you should never give him freedom.
0: మంచి దానికా నీకెంతైనా ఇచ్చేసే.
1: For good things you can give him any amount of freedom. Give money also.
0: Vastuvulu ichese.
1: Give objects.
0: Kani venaka vaipuna watch cheskuntu po.
1: But yet you watch him from behind.
0: Appude aa pillavaadu manasi sarina margalaki raagaladu.
1: Then the boy will be perfect.
0: Kanukane
1: so
0: pillannu manam sarina reetilo techukotam motta modati baadhyata tallidi.
1: Therefore the first responsibility lies with the mother to train the child.
0: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
1: Here also we find some differences.
0: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
1: If son is spoiled, the mistake lies with the father.
0: డాటర్ గిన తప్పైపోతే మదర్ మిస్టేక్.
1: If daughter is spoiled, the mistake lies with the mother.
0: కనుకనే ఇక్కడ రెండింటి యందు మనం భేదాన్ని గుర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
0: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
1: ఇఫ్ ది డాటర్ ఈస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
0: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
1: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
0: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
1: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
0: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
1: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్, ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
0: తండ్రి సరి అయినటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
1: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
0: ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
1: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
0: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
1: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
0: అక్కడ టీచర్స్ వీళ్ళను సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
1: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
1: Teacher will have to tell the child, you are behaving outside
0: like this. You
1: will get a bad name
0: tomorrow.
1: Not only that you get a bad name, your parents also get a bad name. In fact, your whole family will get a bad
0: name.
1: So you have to

0: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
1: కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: చదివే స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
1: అండ్ ఆల్సో ది రెప్యూటేషన్
0: ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మంచి మార్గంలో మంచి బోధన చేస్తూ రావాలి.
1: సో ది టీచర్ షుడ్ టీచ్ వెల్ ఇన్ ది రైట్ డైరెక్షన్.
0: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చుకుపెట్టుకోవచ్చు.
1: యూ హావ్ టు స్పీక్ దెమ్ ఇన్ ది నైస్ వే అండ్ కండక్ట్ దెమ్ ఇన్ ది రైట్ డైరెక్షన్.
0: అనేక విదేశాల లోపల
1: ఇన్ ఫారిన్ కంట్రీస్
0: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Children do not know what humility is, what obedience.
0: అలాంటి వారందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
1: సత్యసాయి స్కూల్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: నాయన, నీవు మానవుడిగా పుట్టావు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
0: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
1: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్.
0: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
1: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్.
0: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
1: యూ షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్, నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
0: నీవు మానవుడవు.
1: యు ఆర్ ఎ హ్యూమన్.
0: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ నాట్ ఫ్రైటన్ అదర్స్.
0: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
1: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్
0: వాళ్ళు సరైన మార్గం లేక తిప్పాలి.
1: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
0: నాయనా, లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
1: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
0: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్ ఆర్ ఇంటరప్టెడ్.
0: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాల పోయినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్స్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
0: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
1: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
0: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
0: దివ్య జీవితాన్ని ఆశించాలి.
1: ఇట్స్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్.
0: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్.
0: ఆ తల్లిదండ్రులను పెట్టినటువంటి మార్గంను కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
1: ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లెడ్ బై ద పేరెంట్స్ ఇట్ ఇస్ రాంగ్.
0: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్.
0: నీవు ఆచార్యుడవు.
1: యు ఆర్ ఆచార్య.
0: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
1: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్.
0: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచెస్.
0: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
1: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్.
0: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
1: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
0: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
1: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఆ అభ్యాసాలు మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
1: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
0: టీచర్ కాలేజీ లోపల కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
1: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
0: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్ కు వచ్చేస్తాడు.
1: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
0: ఎందుకంటే నీ స్మోక్ చేస్తావు అని టీచర్ చేస్తాడు.
1: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
0: సార్ మీరు చేస్తున్నారు కదా.
1: సార్ యూ ఆర్ స్మోకింగ్.
0: దానికి ఏం జవాబు చెప్పగలడు.
1: దెన్ వాట్ రిప్లై యూ గివ్.
0: నో రిప్లై.
1: నో రిప్లై.
0: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
1: He merely applies, but there is no reply.
0: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
1: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
0: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
1: Whatever you want to teach, first you should practice.
0: చేయకుండా ఉండాలి.
1: You should not commit anything bad.
0: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
1: You do good and ask them to be good.
0: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము, సరైన విద్య యొక్క లక్షణము.
1: This is the proper teaching and the proper quality of education.
0: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
1: Then all the good in a student will come out.
0: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు? టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను, అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
1: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
0: ఇది నాకు బాగా తెలుసు.
1: దిస్ భగవాన్ నోస్ వెల్.
0: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
1: భగవాన్ పనిషస్ బాయ్స్ ఇన్
0: అరుస్తూ ఉంటాను.
1: హీ షౌట్స్ అట్ దెమ్.
0: చెప్తూ ఉంటాను.
1: హీ గోస్ ఆన్ టెలింగ్.
0: మరి ప్రేమిస్తుంటాను.
1: మై లవ్.
0: అన్ని ఇస్తుంటాను.
1: హీ గివ్స్ దెమ్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని సమయాల లోపల నేను చాలా కఠినంగా ఉంటాను.
1: ఎట్ టైమ్స్ హీ ఇస్ సో స్ట్రాంగ్ హార్ష్.
0: అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: బాయ్స్ దెమ్సెల్వ్స్ విల్ కమ్, దే సే స్వామి వి హావ్ కమిటెడ్ మిస్టేక్స్,
0: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను,
1: ఐ డిడ్ంట్ ప్రాక్టీస్ వాట్ యు సేడ్,
0: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను,
1: నౌ ఐ రియలైజ్ ది ట్రూత్ ఇన్ ఇట్,
0: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను,
1: ఐ విల్ నాట్ కమిట్ మిస్టేక్స్ వన్స్ అగైన్.
0: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: దెన్ స్వామి మెల్ట్స్,
0: నాయన ఇంక పైన నీవు బాగుండు,
1: బాయ్ బీ గుడ్ హియర్ ఆఫ్టర్,
0: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్,
0: ఏది నేను చేసినా నీ మంచి కోసమే,
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్.
0: ఇంకేమి
1: ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
0: అది చాలా ఇంపార్టెంట్,
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
0: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
0: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
0: అది ఏమి చదువు? నా చదువు 3వ క్లాస్ 4వ క్లాస్.
1: హీ స్టడీడ్ 3rd class అండ్ 4th class ఓన్లీ.
0: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
0: హెచ్ఐంగార్ అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు,
1: హెచ్ఐంగార్ వాజ్ ద టీచర్.
0: ఆయన ఎక్కడైనా బజార్ లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
0: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ద వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
0: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
1: This was noticed by the teacher.
0: Hey, nenu vastunnanu kanipetti nu sandulopal pothunnava.
1: Finding out that I am walking this way, you are going that way, I know.
0: College ki school ku poyina tarvata,
1: after reaching school,
0: akkada aa school lopala class monitor evaru?
1: Who is the monitor of the class?
0: Nene.
1: Bhagavan is the monitor of the class.
0: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
1: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
0: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
1: యాజ్ ద టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
0: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
0: కర్ర తీసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
0: రాజు రా.
1: He said, Raju, come here.
0: నేను ధైర్యంగా వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
0: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
1: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
0: కనుకనే నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
1: ద టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యూ గో దట్ వే వాచింగ్ మీ?
0: మిమ్మల్ని నేను చూడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ంట్ సీ హిమ్.
0: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండాది.
1: దెన్ భగవాన్స్ నోట్ బుక్ వాజ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్.
0: ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
0: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
1: ఐ హావ్ నాట్ సీన్ యు సార్.
0: సత్యం చెప్పాను.
1: హీ సెడ్ ట్రూత్.
0: హే, చూడలేదా అని గట్టిగా అరిచాడు.
1: ద టీచర్ షౌటెడ్ హావ్ యు నాట్ నోటీస్డ్ మీ?
0: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
0: నిన్ను కొడతాను అన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ బీట్ యు.
0: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను.
1: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
0: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారలు కారినాయి.
1: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఐఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్. దగ్గరికి
0: వచ్చాడు. రాజు, నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
1: హీ సెడ్, రాజు, ఐ నో యూ డోంట్ డూ మిస్టేక్స్.
0: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
1: ఐ నో దట్ యూ నెవర్ కమిట్ ఎ మిస్టేక్, బట్ హావింగ్ నోటీస్డ్ వన్ ఐ వాస్ సో.
0: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
1: యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: నాకు తెలుసును.
1: ఐ నో
0: అని తర్వాత పిలిచి,
1: హీ కాల్డ్ హిమ్ లేటర్.
0: చాలా సంతోషించి,
1: హీ వాస్ వెరీ హ్యాపీ విత్ హిమ్.
0: రేపటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
1: హీ సెడ్, టుమారో యాజ్ యూ రిటర్న్ హోమ్ యూ ఫాలో మీ, యూ విజిట్ మై రెసిడెన్స్ అండ్ గో, ఇట్ ఈస్ ఆన్ ద వే.
0: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్.
0: వరండాలో వెళ్ళినాను.
1: హీ అప్రోచ్
0: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
1: హీ డిడ్ంట్ గో స్ట్రైట్ అవే ఇంటూ హౌస్.
0: ఎందుకంటే లేడీస్ అంతా ఉంటారు.
1: దేర్ ఆర్ లేడీస్ ఎట్ హోమ్.
0: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారిలోకి వెళ్ళాను.
1: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీచర్ హీ షుడ్ నాట్ గో ఇన్ సైడ్, సో హీ వాజ్ వెయిటింగ్ దేర్.
0: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
1: ద టీచర్ టోల్డ్ హిస్ వైఫ్, ద బాయ్ విల్ బి కమింగ్, అషర్ హిమ్ ఇన్.
0: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంది.
1: ద వైఫ్ ఆఫ్ ది టీచర్ కేమ్ అండ్ సెడ్, ఆర్ యూ రాజు?
0: అవును మా అన్నాను.
1: అండ్ స్వామి సెడ్ యెస్.
0: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
1: యువర్ టీచర్ ఇస్ కాలింగ్ యూ, కమ్ ఇన్.
0: లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్.
0: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
1: దేర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద లవ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ హిమ్.
0: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
1: అల్యూమినియం ప్లేట్.
0: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
1: అండ్ హి సర్వ్డ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
0: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
1: ఐ షౌటెడ్ అట్ యూ.
0: నాది చాలా తప్పు,
1: ఇట్స్ మై మిస్టేక్.
0: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
1: యు ఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యూ, ఐ వాంటెడ్ టు బీట్ యు.
0: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
1: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యూ నౌ.
0: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
1: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
0: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
1: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
0: మీరెక్కడ
1: సార్, వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఎమ్ ఐ?
0: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
1: సిన్స్ యూ హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
0: వయసు ప్రధానం కాదు,
1: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: చదువు ప్రధానం కాదు,
1: నాట్ ఎడ్యుకేషన్.
0: మానసిక హృదయం ప్రధానము.
1: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ ది హార్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నువ్వు చాలా గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
0: నాయన బానే చదువుతున్నావా అన్నాడు.
1: ఆర్ యూ స్టడీయింగ్ వెల్?
0: చదువుతున్నా సార్ అన్నాడు.
1: స్వామి సెడ్ యెస్ సార్, ఐఎమ్
0: స్టడీ. నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
1: Next month we are going to examination. He said, study well.
0: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైము.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైం.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను.
1: రెడీ.
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు, ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటన్ ఎనీథింగ్.
0: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ది స్క్రిప్ట్.
0: నేను రాశాను.
1: ఐ
0: అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్.
0: అసత్యం అనేటువంటిది నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: And he has collected Swami's paper script first.
0: చూచాడు, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
0: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
1: And the top of the paper he wrote very very very very very very very very good.
0: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్ పంపించే పద్ధతి లేదు.
1: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
0: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
1: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
0: ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ స్వామి నెక్స్ట్.
0: భార్యతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్,
0: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు, ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
1: రాజు, హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్, నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్, ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోనీ, ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
0: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో,
0: నాట్ ఎనీ టైమ్.
1: ఎనీ టైమ్ దిస్ నాట్ ద రైట్ టైమ్ టు ఈట్.
0: నీ తయారీ తృప్తి నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయనా?
1: టీచర్ సెట్ టు సాటిస్ఫై
0: మీ. ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు
0: సాటిస్ఫై. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల, పిల్లల లోపల ఎంతో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దేర్ టీచర్స్ హ్యాపీ.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
0: కానీ నాకు భయం లేదు.
1: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నో మిస్టేక్.
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: ఎందుకు భయపడాలా?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
0: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
1: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే,
1: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్,
0: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్,
1: ఇంగ్లీష్ టీచర్
0: మహబూబ్ ఖాన్
1: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: అతను ఇంగ్లీష్ టీచర్.
1: హీ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: నా క్లాస్కు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: హీస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే తరతరగా వెళ్ళిపోవను అనేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్, హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
0: నేను క్లాస్కి పోయేటప్పటికీ
1: బై టైమ్ హీ వెంట్,
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి, గో టు హిమ్, గో టు యువర్ టీచర్.
0: చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆ స్వామి టు కమ్ క్లోజ్.
0: తలంతా నిమురుతూ ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
0: హెడ్. అంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్.
0: అంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్స్.
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ హీ యూజ్డ్ టు ఫాండల్ హిమ్, కరెస్.
0: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
1: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
1: హీ ఇస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: In head of the department.
1: And this, he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: Cheppevadu Raju itra anevadu.
1: Raju, come here.
0: Neevu repati nunchi neevu prarthana cheyali.
1: You should lead everybody in prayer.
0: Nee prarthana maaku andariki nee hrudayanni karigippa chestundi.
1: And in fact the prayer that you offer will convince everybody, make everybody happy.
0: Neevu oka prarthanaku neeve paata paadu.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
0: సార్, నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
1: సార్, హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్?
0: ఏమైనా చేయగలము.
1: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
0: తప్పక చేయన్నాడు.
1: డూ ఇట్ డెఫినెట్లీ.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ స్వామి సేడ్,
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత శృతవు ఉదారవాణి, హిందూ బౌద్ధ సిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని, పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి కాదా. జయగణమనే అది ఆయక జయగే, జయగణమన అది నాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హెస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్.
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
0: ఆ రాసిన తర్వాత 2వ దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నము మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యూ.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హి కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవకొండ లోపల.
1: దే ఉరవకొండ.
0: ఆంజనేయులు అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: ఆంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్ ఇన్ దేర్.
0: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హి సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్.
0: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా?
1: వై షుడ్ వీ స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ నో
0: రాజు? ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతానన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
0: నాకు ఇక్కడ పని లేదు,
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతను చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈస్ హియర్, ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, yedupu.
1: He started crying loudly.
0: Atanu yedchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru yedcharu.
1: All cried there in the school.
0: Aanaatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మనం వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
0: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
1: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు, సత్యం వద ధర్మం చర.
1: In culture of Bharat, these two are emphasized. Speak truth, follow righteousness.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
0: ఇప్పుడు పిల్లలకి అదే చెప్తుంటారు, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హీ ఇస్ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హీ ఇస్ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: While controlling your students, you should show love, express love.
0: వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
1: If they have committed any mistakes, explain them clearly, correct them.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్లా తప్పులు చేయకుండా ఉండాలి.
1: However, they should not repeat the same mistake.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: If this procedure is followed by teachers, you will be helping the country by and large.
0: దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: Therefore, the teachers should have exemplary love towards their students.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: Then you can send forth into society number of students.
0: ఇంకా ఐదవది,
1: fifth question, how to implement educare with children. With children from deprived slum areas.
0: Slum areas.
1: Including children from broken homes who present discipline problems in a class.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ టు రెండు.
0: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీన్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: ఇల్లు చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు.
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్
0: ఆఫ్ స్టడీ. కానీ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్.
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు, చేయండి బాబు, మేమే చేస్తాం మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: When you start visiting villages and clean the premises, they themselves will come later and say, you don't have to do it, we'll maintain cleanliness for ourselves.
0: ఇవన్నీ కూడాను టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: టీచర్స్ can take up to this social work with the help of the students. Sixth question. How do we motivate children in the Educare program?
0: పిల్లలకు ఈ Educare అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
1: It's not possible for children.
0: వారి వయసు చాలా తక్కువది.
1: Because they're at a tender age.
0: కాలేజీ లెవెల్ లోపల ఈ Educare అనేటువంటిది పెట్టొచ్చును.
1: Educare can be introduced at the college level.
0: అంటే దానికి పూర్వం అంతా కూడాను నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
1: Prior to that, you can tell them, you should have good thoughts in mind.
0: ఈ చదువు లోపల కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
1: You can say,
0: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్
0: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్నా కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హెస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ క్యారెక్టర్.
0: వాడదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is very essential.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: Parents don't know anything about Sai Baba.
0: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: As children attend our schools, they know.
0: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: And we have to develop the spirit of understanding among children.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ సాఫ్ట్లీ.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
0: అమ్మా నాన్న మీరేమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని మార్చు నీవు మార్గాన్ని అనుసరించవద్దని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path. నిజంగా
0: సాయి బాబా స్కూల్ కే కిని పోకుండా పోతే ఏ విధంగా పాడేయండేటట్టు వాడను.
1: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
0: స్కూల్ కు పోటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
1: Because I have been attending Sai Baba's school, I am so good.
0: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
0: నీవు భోంచేసే సమయంలో కూడా బ్రహ్మార్పణం బ్రహ్మావీ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు.
1: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్.
0: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
1: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యోర్ డివోషన్.
0: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతునికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
1: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
0: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
1: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
0: ప్రసాదంగా మారిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
1: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
0: కనుక ఈ విధంగా ఆ తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడది, వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
1: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
0: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
1: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
1: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి కొంచెం పరిశుద్ధం చేయాలి.
1: బై టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ షుడ్
0: ఇంటికి ఎవరైనా వస్తే బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
1: వీ షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
0: వాడు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చి అని ఇది ఆనంద పెట్టాలి.
1: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, How do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the such a Sai schools?
0: Schools lopala manam tallidandulku amitanga manam bojinchadaniki veelu kaadu.
1: It's not possible to teach parents in schools.
0: Pillalike manam aacharalo pettadaniki tagina బోధించి వారి ద్వారానే తల్లిదండ్రులకు తగినటువంటి మార్గాన్ని అందించాలి.
1: We should encourage our students to practice our teachings so that parents will learn from them.
0: కనుక మనము తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్. వీ కాంట్ గో దట్
0: ఫార్. మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్, దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల,
1: ఎట్ హోమ్,
0: ప్రతి వారం కూడా,
1: ఎవ్రీ వీక్,
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make non-vegetable
0: food.
1: Our children, when they go home, The parents come and say, oh my son, you have been there in Puttaparthi, you have never had any kind of non-vegetarian stuff, and they start feeding you with the non-vegetarian food, fish.
0: The
1: boy should say,
0: అమ్మా, నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీవు దేహాన్ని ఇస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ ఆఫ్ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ ఆఫ్ ఫ్లెష్ హస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైనటువంటి యొక్క భోజనం భోంచేయాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయను.
1: వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానివేస్తారు.
1: When once you teach your children like that, they will change their parents later.
0: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ పీపుల్.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఇంకా ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేమర్థం?
1: పేరెంట్స్ దెంసెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: When once you know the meaning and conduct accordingly, parents will follow you. 10th question. What is the role of technology such as computers and its effects on education?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక టెక్నాలజీగా కనిపిస్తుంటుండాలి.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఇస్ ఎ ట్రిక్నాలజీ.
0: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
1: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
0: మీకు తెలుసు, నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
1: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హి హస్ బీన్ టెల్లింగ్ అస్.
0: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
1: హి సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
0: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
1: ఎస్, కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ బార్, ఇట్ ఈస్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ కంప్యూటర్ బగ్.
0: అప్పుడు నేను చెప్పాను,
1: భగవాన్ సేడ్,
0: నీవు కంపోజర్ కానీ కంప్యూటర్ కాకూడదు.
1: యూఆర్ ద కంపోజర్, నెవర్ బి ఎ కంప్యూటర్.
0: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
1: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
0: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
1: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
0: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినటువంటిగా మీరు ఏమైనా చేసుకోండి.
1: Technology in relation to science, you may do anything.
0: Now technology emtante mottamota mana computer lo intlo dantlo poyedanikati mottamota mana computer ni chakka chesukovali.
1: Bhagwan's technology emphasizes on this: make your computer head perfect.
0: ప్రతి దానికి కూడాను కంప్యూటర్ను తూగుతుంటారు.
1: యూ గో ఆన్ అప్లైంగ్ కంప్యూటర్ ఫర్
0: ఈనాడు ఆడవాళ్ళు కూడాను ఒక షాప్ కు వెళ్తారు.
1: లేడీస్ గో టు షాప్.
0: 1 సారీ, 2 బ్లౌజ్, 1 టవల్, 2 హ్యాండ్కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
1: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేస్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
0: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది అదే.
1: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్
0: కంప్యూటర్ పెట్టుకో,
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
0: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
1: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
0: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవన్
0: ఆయా స్టేజ్ అది చేసుకుంటూ రావాలి.
1: యు కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
0: ఏదో కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
1: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ యు ఆర్ ఆఫ్టర్ ఇట్.
0: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను,
1: భగవాన్
0: చక్కగా గుర్తించి వర్తించాలి.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
0: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
1: ఎర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పనిచేసేటువంటి వాడు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్డ్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపెన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: The job done by 100 people is attended to by a single computer.
0: Oka single computer cheyatam valla 100 mandiki pani lekunda poyindi.
1: Because of single computer 100 are unemployed.
0: Veellike pani lekunda povatam valla veede oka dongalu gaanu vare inkoka margamlo praveshinchi peda margam padutunnaru.
1: These unemployed people turn into thieves and anti social elements.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడు అంతా చేతికి పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: ప్రతి చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఇదిగా చేయాలి.
1: And we should make every residence a factory, a place of work.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్షాప్ గా పెట్టాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఎ వర్క్షాప్.
0: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
1: దెన్ వీల్ ప్రాస్పర్.
0: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెషినరీ.
0: ఈ మిషనరీ పైన పోవటం వల్ల చాలా ప్రమాదం వస్తుంటది.
1: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మెషినరీ. 11th క్వశ్చన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ its first Satyasai school, what should be done?
0: Andaru schools kattadaniki veelu kaadu.
1: It's not possible for everybody to
0: establish.
1: Endukante
0: anni deshallo kuda nu school katti nadipinchenta shakti samarthyam untundavu.
1: People do not have enough of capacity required to start a school.
0: Chinna chinna balavikashiga meer prarambhinchandi.
1: Commence the work at the balavikas level.
0: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
1: Gradually villagers will establish the school.
0: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
1: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: మన శక్తి ఎంతవరకు దాన్ని చూసుకుందాం.
1: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
0: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
1: దర్ సమ్ లేడీ టీచర్స్.
0: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
1: Today one very important thing is to be said.
0: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
1: The work done by women is not done by men.
0: బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: Ladies, బాల వికాస్ టీచర్స్.
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
1: you may go any country,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: They do very great work, very high magnitude.
0: సంసారం చూసుకుంటూ,
1: they take care of the family,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: take care of children,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: and serve husband.
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: When they find some time, they start బాల వికాస activity.
0: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాస లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించారు.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకో.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్. వాట్ ఈజ్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్య సాయి స్కూల్స్? around the world.
0: మున్ముందు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తారు అండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఫ్యూచర్ యోచన నీవు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ప్రెజెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇస్ ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
1: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
0: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు చదువుతుంది.
1: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యుల్ బి హియర్?
0: లేదు.
1: నో,
0: అదే వచ్చేసేస్తుంది.
1: ఇట్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
1: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్, వెల్ యుల్ బి ప్రమోటెడ్. థర్టీన్త్ క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఏ సచ్ ఎ సాయి స్కూల్?
2: కేజీ నుంచి చేర్చాలి, పెద్ద చేర్చుకోవచ్చు.
0: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
1: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, యాజ్ ద కేస్ మే బి.
0: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
1: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్.
0: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
0: దానికి నిర్బంధం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
0: 14th.
1: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
0: ఇది నేను చెప్పను.
1: భగవాన్ డస్ నాట్ సే దాట్.
0: ఎందుకంటే
1: వై?
0: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
1: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దాట్.
0: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాను.
1: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
0: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు.
1: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
0: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైటీ.
0: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
0: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దాట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భూర్భువస్వః.
1: భూర్భువస్వః.
0: భూర్.
1: భూర్.
0: బాడీ, మెటీరియలైజేషన్.
1: బాడీ, మెటీరియలైజేషన్.
0: భూః, మైండ్.
1: భూః, మైండ్.
0: స్వః.
1: స్వః.
0: రేడియేషన్.
1: రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
1: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
0: భూర్భువః స్వః.
1: భూర్భువః స్వః.
0: ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
1: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
0: తత్ అదే.
1: తత్ దట్
0: సవితా వరేణ్యం అనగా అట్ దాన్ని నేను వరిస్తున్నాను.
1: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
0: అట్టి దాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
1: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
0: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో అనగా ఏమి? చీకటి.
1: భర్గ మీన్స్ డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్ అంటే అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
1: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
0: నాకు మంచి బుద్ధినిచ్చేసేయి.
1: ధియో యోన
0: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
1: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect. See that I am in the right
0: path.
1: Help me to dispense with all bad qualities.
0: ఇది వారి వారి ఇష్టమును పురస్కరించుకుని చేసుకోవచ్చు.
1: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్.
0: ఇందులో ఏమాత్రం వదిలినా తప్పు లేదు, చేసినా తప్పు లేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
0: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
1: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: నాదంతా సోర్సే.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
0: మిలిటరీ ఫోర్స్.
1: ఫోర్స్ ఇస్ మిలిటరీ.
0: కనుక ఆ మిలిటరీ పని నేను చేయను.
1: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
0: ప్రేమతో సోర్స్. Source, source.
1: He is all the source, all the love.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
1: You can follow the path that makes you happy.
0: ఇంకా ముందు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
1: We have got program to follow.
0: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండది.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పుట్ టు
0: ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండది.
1: ద ఆన్సర్ ఆల్సో ఇస్ సేమ్
0: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
1: బట్ భగవాన్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ ఎ బ్రీఫ్ వే.
0: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
0: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసావహించండి.
1: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
0: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పు లేదు.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్ అల్లా
0: అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామానండి, కృష్ణ అనండి.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్ అల్లా, జీసస్, రామ, కృష్ణ, జొరాస్ట్ర,
0: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
1: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
0: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
1: In respect of Swami, there are no differences at all.
0: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాలు దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
1: In respect of Satya Sai, from top to toe, there is no trace of selfishness.
0: ఏది చెప్పినా చేయండి.
1: You follow whatever
0: that is good for you, good for you, good for you.
1: Everything is good for you, good for you.
0: మీరు అనుసరించి,
1: you follow,
0: ఆనందించి,
1: be happy,
0: అందరికి అంచి పెట్టండి,
1: and share with everybody.
0: అది నేను ఆశించేటువంటి.
1: That's what Bhagwan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers Bhagwan Baba during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reethiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతి ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు.
1: వేర్ ఫ్రమ్ ఐ హావ్ కమ్, వేర్ డు ఐ లివ్, వేర్ డు ఐ గో బ్యాక్.
0: ఇంద్రియములకు మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్స్.

0: ఎట్ట
1: హౌ
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ బట్ ద నోస్ ఈస్ వెరీ స్మాల్.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: సో సెన్సెస్ డిసైడ్ వాట్ ఆర్ గుడ్ అండ్ వాట్ ఆర్ బ్యాడ్.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర సెన్సెస్ ఆఫ్ అనదర్ సిగ్నిఫికెన్స్
0: అనగా ఒక పరిమితంలో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: మీనింగ్ దే మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: సెన్సెస్ విచ్ ఆర్ గాడ్స్ గిఫ్ట్ మస్ట్ బి యూస్డ్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు రోగములకు గురి కావాల్సి వస్తుంది.
1: ఇఫ్ హి డజంట్ మేక్ యూజ్ ఆఫ్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇట్ అమౌంట్స్ టు డిసోబీడియన్స్ టు గాడ్ and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని శ్వాసను వదలటం కోసమని సుగంధము చూసుకోవటం కోసమని దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: నోస్ ఇస్ గిఫ్టెడ్ ఫర్ రెస్పిరేటరీ ప్రాసెస్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అండ్ ఆల్సో టు ఎంజాయ్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడా చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనం దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఆల్ అటెంప్ట్స్ టు మిస్యూజ్ దీస్ సెన్సెస్.
0: శ్వాసను తీసుకోవటం శ్వాసను వదలటం
1: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: So, hum. ఇది అద్వైతం యొక్క మార్గము ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: So, hum. నేనే అది నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈస్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen?
0: ee snuff anetvanti nasam chesukotam valla uchchasa nishwasam kuda nu kontha addu padipothayi tadwara pavitramaina mantramunu upayoginchetvanti okka ee nashikamunaku apavitramaitvanti marganni praveshinchinattu avutundi.
1: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
0: Tadwara ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్స్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: వన్ సఫర్స్ ఫ్రమ్ ఇస్నోఫీలియా అండ్ ఆస్మా బికాస్ ఆఫ్ స్నఫ్.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్

0: ఫర్ పర్టికులర్ పర్పస్.
1: నాలుకను అందించేది దేనికోసమని?
0: వై ద టంగ్ ఇస్ గివెన్?
1: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
0: జయదేవ ఎక్స్టోల్డ్ ద వేరియస్

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: ఓ టంగ్, యువర్ రియలీ సీక్రెట్. యు నో ద రెస్పెక్ట్ అండ్ ది ఎస్టీమ్. యు నో వాట్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈజ్. ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ గోవింద అండ్ దామోదర, వై ఆర్ యు గో ఇన్ ద రాంగ్ వే?
0: అట్టి నాలుక నుండి మనము సత్యమైనటువంటి పలుకును పలకాలి.
1: విత్ దిస్ టంగ్ వీ షుడ్ స్పీక్
0: సత్యవాక్కును అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ట్రూత్.
0: పరుల హృదయమును బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ అవే యాజ్ టు నాట్ టు హర్ట్ అదర్స్.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ప్యాలెటబుల్
0: మత్తు పదార్థములు కానీ, మత్తు పదార్థములు కానీ,
1: ఇంటాక్సికెంట్
0: మాంసభక్షణ కానీ,
1: ఆర్ మీట్
0: స్మోకింగ్లు కానీ,
1: ఆర్ స్మోకింగ్
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: వై షుడ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ వైసెస్ యాజ్ టు టేక్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ద మీట్ ఈటింగ్.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడాను ఏర్పడుతుంది.
1: దెర్ఫోర్ హీ ఫాల్స్ సిక్.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడాను చెడిపోతుంది.
1: హిస్ బ్రెయిన్ ఆల్సో గెట్స్ అల్టిమేట్లీ స్పాయిల్డ్.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బతికి ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ లాస్ట్ ది ఇంటెలిజెన్స్ లైక్ దాట్, వై షుడ్ యూ కంటిన్యూ టు లివ్?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: దేర్ఫోర్ ది టీచింగ్ ఇస్ ఓ టంగ్, యు హావ్ గాట్ ఎ సీక్రెట్ పర్పస్ టు ఫుల్ఫిల్, యు ఫాలో ద డైరెక్షన్.
0: మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని
1: మాత్ర, హియర్ మెంట్ టు వర్క్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఏది వినాలో దానిని మాత్రమే వినాలి మనం.
1: వీఆర్ సపోజ్ టు లిసన్ దాట్ వాట్ వీఆర్ సపోజ్ టు.
0: వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దాన్ని విశ్వసించి నీ యొక్క శ్రవణమును స్మారసం చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ దిస్ పవర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆడిషన్ లిసనింగ్ బై బిలీవింగ్ దాట్ వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు.
0: సూర్యదాసు కూడా చెప్పాడు, చెవి ఉండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మారింప నేరరైరే.
1: సూర్యదాస్ ఆల్సో సెడ్, యూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్.
0: కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరే.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord.
0: కన్నులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు?
1: Why God has given eyes?
0: అద్దం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమేనా?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: ద విజన్ ఇస్ నాట్ గ్రాంటెడ్ టు వాచ్ ద గైడ్ పోస్ట్ అండ్ ద వాల్ పోస్టర్స్ ఆన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: యాజ్ యూ వాక్ అలాంగ్ ద రోడ్ ఫస్ట్ వాచ్ యువర్ స్టెప్.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదములకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: Chudu, neevu road lo velutunnappudu cycle pain pothunnavu. Ee yokka wall post nu chusukuntu pothe ye taxi no ye yokka rickshaw no vachi ninnu kotti neeku pramadam kaligistundi.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: Neevu road lo poyyadu road nu chudali kaani మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: యూ షుడ్ సీ ద రోడ్ యాజ్ యూ గో స్ట్రైట్, నథింగ్ ఎల్స్.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: దేర్ లైస్ ఆల్ ద జాయ్ అండ్ సెక్యూరిటీ.
0: కనుక నీ ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నాడు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: There are five principles here. One is శబ్దా, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితమునే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్ సో మైటీ బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: fish. మాంసం ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: Ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manam praptinchadu.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: Mruttikamainatundi kunda lopala swarna kundaga maaralanante etta avutundi veelavutundi.
1: How do you expect an earthen pot to become a golden one?
0: Karukane manam puttinade dukham nunchi puttamu.
1: We are born in misery.
0: Sukham aneetundi etta praptistundi.
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాస్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగైన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడ నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఈజ్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్.
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఈజ్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్ ప్లెజర్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి, ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamainavanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenine shankarulu varu kuda chepparu,

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: The site value in cities is very high.
0: Mumbai lo oka adugu teeskunte deeniki 2 lakhal rupayalu oka adugu nelaku.
1: Even for food there in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible?
0: Annitikini viluvu katte manishi viluvu ee naadu tarigipoyindi.
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu ee naadu tarigipoyindi.
1: Man's value has declined.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవత విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these five senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్
0: ఈ మౌనం దేనికోసమని?
1: వై షుడ్ యు అబ్జర్వ్ సైలెన్స్?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: బై టాకింగ్ టూ మచ్ యు మే స్పీక్ ఎ
0: లాట్. ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: యు మే హర్ట్ సమ్వన్ ఎల్స్.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వీ మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వీ రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్, హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్?
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుంది.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all శ్లోకాస్.
0: కనుకనే పిల్లలు పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయంలో మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియముల్లో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్. అట్లా
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్
0: డైరెక్షన్. ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వం ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ ద వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee rootikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam,
1: the final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం,
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలంబుండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: And this Karna is
0: ఇతని పేరే దాన కర్ణుడు.
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం యొక్క గురి అయిపోయాడు.
1: దో కర్ణ ఇస్ రైచువస్ ద వన్ ఆఫ్ చారిటీ, బికాస్ హి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వికెడ్ పీపుల్ హి హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: ఈ దుస్సంగం చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంగముల చేతనే. కేవలం వ్యక్తుల యొక్క సంగం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: Not only the company the bad person, even bad thoughts are also responsible for this plight.
0: Taashto chernapudigini taanu chedipotaniki veelavutundi.
1: One becomes bad if he entertains bad thoughts.
0: Kalukane bad person kani bad thoughts gani manu chentaku raaniyukunda chuchukovali.
1: So we should never be in the company of a bad person and we should never entertain bad thoughts either.
0: Kanukane chedda dantlopala paavu chaala vishapurugu annaru.
1: We know the snake is highly poisonous.
0: Idi విషపురుగు అంటే చెడ్డ పామైనప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ విల్ బి బిటెన్ అగైన్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ ఎవ్రీ మూమెంట్.
0: వాడికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: అండ్ దిస్ వికెడ్ మ్యాన్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ టైమ్
0: లేదు.
1: అండ్ హీ డజంట్ స్టాప్ ఎట్ ఎనీ పర్టికులర్ పీరియడ్.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: హీ బైట్స్ యూ ఎవ్రీ టైమ్.
0: కనుక అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: సో వీ షుడ్ నెవర్ బి ఇన్ ది బ్యాడ్ కంపెనీ, వీ షుడ్ నెవర్ హావ్ బ్యాడ్ థాట్స్.
0: జజ దుర్జన సంసర్గం,
1: సో వీ షుడ్ రన్ అవే ఫ్రమ్.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: దట్ ద ఫస్ట్ థింగ్ దట్ ద మ్యాన్ కైండ్ షుడ్ నో.
0: ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము.
1: దిస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువల్ పాత్.
0: త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantvati yukka. Daiva sangamutu manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anekvati. మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగములోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangam.
0: Jangam loni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: Sangam are six weaknesses.
0: Ee sangam loni jangamu.
1: The jangamu there.
0: Jangam loni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudi kudanu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daivatattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining, merging.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: క్లోజ్. అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజ్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: Pavitrata, pavitrataku samipanga manam cheripovali.
1: That we should be very close to that sacredness.
0: Idi paropakaram.
1: This is paropakara.
0: Idi punyamu.
1: This is punya merit.
0: Atta cheyakunda edo nenu 10 bastalu vesi andariki annam danam chesanu anukuntavu.
1: But if you arrange poor feeding with 10 bags of rice, it cannot be paropakara.
0: Edo konni vandala vastralanta techi veeruku cheerulu panchulanta ichchamu, idi paropakaram chesam anukuntamu.
1: You think paropakara help meant distribution of clothes to hundreds of people?
0: Kevalam income tax officer ki cheppukochune kani bhagavantunu cheppukodaniki veelu kaadu.
1: You can account all these things to the income tax officer, not to God.
0: Kani bhagavantuni drishti lopala paropakaram ante ide, bhagavantuniki samipanga povatame paropakaramu.
1: From the divine viewpoint, being so close to God is paropakara.
0: Papaya parapida.
1: The next one, papaya parapidanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapidanam. Para anaga daivatvamu. Daivatvamu tyajinchadame leka daivatvamu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Pidana means viewing that multiplicity of
0: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: Bhagavantudu okkade.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యు ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఇస్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై ఆర్
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సత్వమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికి ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకూడను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: Matraha, koratalu veseetvantidi.
1: It measures.
0: Parimitamu kalpinchetvantidi.
1: It has got certain limits.
0: Adi ye indriyam yokka shakti samarthyamulu.
1: That is the capacity, the limitation. Ee
0: indriyamulaku parimitam meerinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యు ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యర్ లైట్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యు నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది
0: వెరీ ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యు బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యు కెన్ సీ ది
0: ఫైర్. నిప్పుని ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: యు హావ్ నాట్ డ్రివెన్ అవుట్
0: ది యాష్. నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్
0: అదే విధంగా నీ అందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యు.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యు.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్ వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: atma. Endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the
0: other. Adlanta manam teesivesinappude aa swasvaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: Ippudu etta undi?
1: How is the thing now?
0: Atma untundali.
1: There is atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyamulu untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశం మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: So students in particular today should know clearly the effects of the
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: For youth is very very essential and important.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: Because they become slaves to these senses, they become worse than animals.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశు పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్
0: చదువులంతా మోసగించడం కోసం కాదు, కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం కాదు, నిన్ను నీవు తెలుసుకోవడం కోసమని ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్ రియాలిటీ.
0: లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాంట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యూ స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్. వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ట్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both of your hands, all your capacity, abilities are wasted. Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ది డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: అటైన్ డివినిటీ.
0: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
1: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. Ahankaramu. Ivi rendu kudanu. Mitimiri perigipoyinadi.
0: Today, we find jealousy and ego, which are increasing beyond all limits.
1: Classulo evaraina first class vachindatti varini chusi migilinatti pillalu kudanu asoya padutuntaru.
0: If anyone stands first in the class, other students will feel jealous of man.
1: Evaraina pushtiga santushtiga undinappudu varini chusi kudanu migilinatti varu asoyalu padutuntaru.
0: If anyone is physically strong, other would feel jealous of him.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విషయంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడా మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఫిజికలీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్.

0: కోకిల యొక్క కూతలను చూచి కాకులకు కర్ణ కఠోరంగా భావిస్తాయి.
1: Listening to the melodious voice of the koel bird, the crows don't relish that sound.
0: లోకులో కాకులు.
1: The people are like that.
0: కనుక దేనికిని మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
0: ఏనుగు తన యొక్క గంభీరమైన పెట్టి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతూ ఉంటాడు.
1: Elephant walks along the street with all majesty and the dignity.
0: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
1: It is unmindful of the dogs that bark at it.
0: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
1: Where is the elephant and where is the dog?
0: పోలికనే లేదు.
1: There is no comparison.
0: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
1: The cuckoo bird sings a melodious voice.
0: కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
1: Because of the crows, the cuckoo bird will never stop singing.
0: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
1: Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
0: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యత రోకుండా మనం లొంగకూడదు, కొంగకూడదు.
1: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
0: మనసులో ఉన్న భావంబు మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
1: When the thought is good in our mind, you are bound to be successful in your task.
0: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని పట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
1: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
0: యత్ భావం తత్ భవతి.
1: As is the feeling, so is the result.
0: మనది ఎట్టి భావము, మన ఫలితం కూడాను అట్టిది.
1: The result depends upon the feeling.
0: భగవంతుడు భావప్రియుడు.
1: God is after the feeling.
0: కేవలం లోకము బాహ్య ప్రియము.
1: The world is carried away by the outer.
0: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
1: We may make fun of the externals or the outer things.
0: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
1: But God will think of your inner feeling, therefore there is no change.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
1: Therefore it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
0: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
1: All our thoughts depend on our actions.
0: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపై ఆధారపడి ఉంటున్నాయి.
1: All our actions in turn depend on thoughts.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So everything is the reflection of the inner being.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే, ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
1: What all that we find in the outer world is nothing but reaction, resound of the inner feeling, inner being.
0: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి ఒక విషయంలోనే మన కాలమును, కాయమును, కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
1: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
0: ఈనాడు సాధన, సాధన, సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి?
1: We do sadhana, spiritual practice. What do we mean by that?
0: జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా, ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
1: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere signs.
0: సాధనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
1: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
0: అనాత్మ భావమును దూరం చేసుకోవాలి.
1: We have to give up the body feeling.
0: ప్రాకృతమైనటువంటి చర్యలను దూరం చేసుకోవాలి.
1: We have to give up the physical actions and tendencies.
0: క్షేత్రజ్ఞుని దృష్టి

0: నుంచుకొని క్షేత్రమును విసర్జించాలి.
1: We have to keep in view always the knower and not the body.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి భావములను విసర్జించి
1: గివింగ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్స్
0: దివ్యమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరచుకొని
1: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్
0: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
1: We have to consider them as a true proper sadhana.
0: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
1: We should consider everything else as an outward one and we should proceed inward.
0: వినున్నది తలంచున్నది వరించున్నది భ్రమించున్నది ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే.
1: What all that we listen to, what all that we see, whatever we think, it's all outward part.
0: వీటి అన్నింటికి అతీతమైనటువంటిదే నిజమైనటువంటి భావము.
1: But the true feeling is transcendental. అది ఏ
0: నివృత్తి యొక్క లక్షణము.
1: That is an inward path.
0: ఈ నివృత్తి యొక్క లక్షణములను మనం చక్కగా గుర్తించడానికి పూనుకోవాలి.
1: We should determine to know the trend of the inward path clearly.
0: ఈ నివృత్తి యొక్క లక్షణం ఎక్కడ నుంచి ప్రారంభమైంది?
1: Where does it start? The quality of inward path.
0: అనేక పర్యాయములు విద్యార్థులకు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ us repeatedly.
0: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుంది.
1: This అహం is born to ఆత్మా.
0: అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
1: అహం మీన్స్ ఐ. దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి మానవుడు ప్రాకృతి విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
1: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
0: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
1: And it's the eye that gives birth to the mind.
0: ఈ మనసు నుండియే వాక్కు ఉద్భవిస్తుండాలి.
1: Out of this mind the word is born.
0: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు
1: దిస్ ఐ ది ఆత్మ
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు కుమారుడి వంటి వాడు.
1: అండ్ దిస్ మైండ్ ఈస్ ద సన్.
0: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
1: అండ్ దిస్ వర్డ్ ఈస్ ద గ్రాండ్ సన్.
0: కనుక వాక్కు మనస్సు అహము ఇవన్నీ కూడా ఒక కుటుంబంతో చేరినటువంటివి.
1: దేర్ఫోర్ ద ఐ ద మైండ్ అండ్ ద వర్డ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: ఈ ఒకే కుటుంబమునకు ఈ యొక్క ప్రాపర్టీ ఒక్కటే.
1: ఇట్స్ ఎ జాయింట్ ప్రాపర్టీ.
0: ఇది సత్ చిత్ ఆనందము.
1: దిస్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మనసునకు అహమునకు ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికీ సంబంధించినటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ ద వర్డ్ మైండ్ అండ్
0: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
1: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం ఎక్కడ చూచినా ఉన్నది అదే.
1: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
1: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
0: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: However, when you say that God is beyond attributes, how do you say that he has got this bliss, ananda?
0: ఎర్రదనము దహన శక్తి వేడి ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
1: Just as for the fire, the three qualities. One is the color is red. It can burn. సచ్చిదానంద
0: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి లక్షణములు.
1: Likewise, God also has these three qualities. సత్ చిత్ ఆనంద.
0: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
1: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ అచలము
0: నిర్మలము నిశ్చలము నిస్వార్థము ఇది ఏ సత్.
1: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
0: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
1: దిస్ ది ట్రూ అవేర్నెస్.
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
1: This is called conscience.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you get bliss?
0: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: The combination of sat and chit, being and awareness, will give you the bliss.
0: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
1: Therefore, ananda is the climax.
0: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
1: So everyone wants to be in blissful state from birth to death.
0: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
1: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ దేర్ బై ఫీల్ హ్యాపీ.
0: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: హీఈస్ హ్యాపీ ద మూమెంట్ హీ పాసెస్ ఇన్ ది ఎగ్జామ్.
0: కానీ అంతమాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్.
0: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
1: దెన్ హి వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ పొజిషన్.
0: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
1: There he could get high position.
0: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
1: Even that happiness is not permanent.
0: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
1: Later he wants a job.
0: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
1: He is not happy even then.
0: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
1: That's why he continues to desire one after another. There's no end for it.
0: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
1: Therefore even bliss also has no end.
0: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
1: దాట్స్ నాట్

0: ఇదంతా క్షణంలో కాలిపోయేటి, క్షమశ్రమం ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైవ్స్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake.
0: ఈ జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రమూ కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream.
0: కనుక ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయము చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చేత అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్,
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamulo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamulo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుందాది.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుందాది.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఇస్ స్టడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీడ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసంలో రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: Is not enough if you have faith, you need
0: love. Yoka sambandha bandhavyam anetundi negative positive vantive.
1: The relationship between the two is like that of
0: ee naati prati sadhakudu kudanu hrudayam nindukunu negative yoka thoughts nimpukuntunnadu.
1: Today every aspirant has filled his heart with a negative thoughts.
0: Kanaka positive ni etta manam pondagalamu?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు గివ్ అప్ నెగటివ్ థాట్స్.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ ది బ్రెయిన్ ఇస్ స్టఫ్డ్ విత్ సో మచ్ మ్యాటర్,
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా శక్తం నింపనగునా?
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore, you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other, we are bound to leave this world.
0: ఈ కాయమైనటువంటిది శాశ్వతం కాదు.
1: The body is not permanent.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితమైనటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: Even the result out of our actions is not permanent either.
0: అన్ని కదిలిపోయే మేఘములే.
1: All are passing clouds.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వీ స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వీ స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ దట్ సిన్సియర్ సో టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్, వర్ల్డ్లీ ఎస్టీమ్.
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheetundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak truth.
1: సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైనా ఈ భౌతికమైనా ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: possess certain qualities.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుండాలి?
0: Who is respected in
1: this world? నీవు భ్రమిస్తున్నావు నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు,
0: respected?
1: కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue.
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు ప్రొసెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చరిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం
0: హిస్టరీ.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: His story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varinchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaakoddu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘంలో వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తి నిమిత్తమే ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమే నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ సో యాస్ టు సీ దట్ యువర్ కాన్షియన్స్ ఇస్ ఫైన్.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్
1: పీపుల్. ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దేర్ ఆర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దేర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: ఈజ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukudu ee satyamu satyamu satyamu aneekunte daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalukune ee satyanni manam ee reethiga sadinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you for your purchase. ఇంకా ఎవరైనా
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: నీ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by your
1: లోపల మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిది మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available in
1: the world.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైనటువంటి సత్యం బోధిస్తుండాలి.
0: You question yourself, you will get the truth answer.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of living so long?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: Did we achieve anything even a fraction?
1: లేదు.
0: No.
1: లేదు, లేదు.
0: Nothing.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: దిస్? ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్
1: సోషల్ యాక్టివిటీ?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్.
1: ఈనాడు మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be హార్ట్ఫుల్.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కాబట్టి హార్ట్ నువ్వు ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ ఏంటంటే నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: That creation should originate out of your heart.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతూ వస్తుంది.
0: There may be number of doubts, but yet you should face them, resist
1: them,
0: and go ahead. Why?
1: అది ఏ సత్య స్మృతి.
0: That is the truth within.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించుకుంటు పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore we have to recognize at least to some extent the nature of divinity.
1: సాధనలు
0: we do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: we listen to so many stories of noble souls.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: కానీ వదలవలసినది ప్రాకృతమైనటువంటివి కాని దివ్యమైనటువంటివి కాదు.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: ఈనాటి లోకము లోపల ఏ విధమైనటువంటి ఒక సాధన చేసినప్పటికీ అందులో కించిత్తైనా మనకు ఆనందం లభ్యం కావటం లేదు.
0: Whatever path you may proceed, but there is no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టి పోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం అది పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైన దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: Will power, that's called free will.
1: Free will అనేటువంటిది ఒక డాగ్ గాడుకు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వి బ్రీద్ ఈవెన్ యాజ్ వి స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వి కంటిన్యూ టు బ్రీద్ దో వి వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వి బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించేవాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ
1: సత్య రెండింటినీ రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటి ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజము.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగాద ప్లేజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణం,
1: భాగవతము క్రోధము,
0: భాగవత ద యాంగర్,
1: ఇంద భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ speak of one character
1: each. మూడు గుణములు చేరిపోయింది.
0: All these three evils are present in every person today. కామము,
1: క్రోధము, లోభము.
0: One is the desire, anger and greed.
1: Now
0: what is going to happen destiny? They will lose all their name, they will lose their form and figure. Therefore we have to kill these evil qualities, the desire, anger and greed. That day when we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in society. Or else we will be put to disrepute. And we lose all our respect. We will be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of worms there.
1: చైనింగ్ గా ఉంటున్నాము,
0: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము, నవ్వినట్టుగా నటిస్తున్నాము. ఇదంతా సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదు, అది మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: That only gives satisfaction.
1: అది నిజమైనటువంటి ఒక ఆనందము.
0: That is the true bliss.
1: అది నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: That is the true property.
1: Who is the poorest man in this world?
0: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
0: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
0: He who has much satisfaction is the richest man.
1: ఆ తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
0: The one with satisfaction will live in peace.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
0: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ, ది డిజైర్, నాట్ కంటెంట్మెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
0: వు షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో, డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యూ ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: రామాయణ సేస్ దట్ యు షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్?
1: రాములు సత్య స్వరూపుడు.
0: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మన అంతా సత్యమే.
0: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఎ రిచువల్ వన్స్ అండ్
1: ఇయర్. సతతం సత్యం.
0: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
0: Therefore, we should make an effort to speak truth.
1: Kani manamu acharinchatam ledhu.
0: But we are not doing that.
1: Norettite asatyam.
0: The moment we open our mouth, it's blatant lie.
1: Yeh cheppina asatyame.
0: Whatever they said, lie.
1: Satyam ante emiti gurtinchadaniki veelu kaakunda undi.
0: It's not possible to know what is truth.
1: కనుకని విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికి,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికి సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ద టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, సత్యమే మీ వెంట
1: అంతా ఇంతా ఉండి కంటిలెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుకని హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర.
1: ఎన్ని కష్టాలకు గురి అయ్యాడు.
0: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్
1: బిడ్డలు కూడా అమ్ముకున్నాడు.
0: హి సో రాజ్యాన్ని
1: చెదించాడు. కాపరిగా తయారయ్యాడు.
0: ఈ సాక్రిఫైస్ కింగ్.
1: కానీ జంక లేదు, కుంక లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
0: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు కొను సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
0: యుర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: యుర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
1: నీవు అసత్యానికి పుట్టలేదు.
0: యుర్ నాట్ బాన్
1: సత్యానికి పుట్టావు.
0: యు ఆర్ బాన్ టు హోల్ ట్రూ.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్యస్థిత్ ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరూ కూడాను సత్య స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్. అవేర్నెస్
1: ప్రతి ఒక్కరూ.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కానీ
0: It is just a human body.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను.
0: But I am the very form of that being awareness and bliss.
1: భావం నన్నో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
0: When once we have that strong feeling, we will be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: It should be heartful.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడనే.
0: I am the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
0: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
0: Mind is bound.
1: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి.
0: And they go, they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
0: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
0: I don't move.
1: జారేవాడిని కాదు.
0: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
0: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్లా వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్.
0: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
0: యూ హ్యావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
0: దేర్ ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ ఈ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్. He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: One is inhalation, other is
1: exhalation. ఈ రెండు లేకపోతే ఇంకా జీవితం ఏ విధంగా ఉంటుంది?
0: How can you live without these two?
1: కనుకనే సో సత్యం, హం ప్రేమ.
0: సో ఈజ్ ట్రూత్, హం ఈజ్ రైచస్ లవ్. లవ్, లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ ఈస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
0: యూ షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజ్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే గిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: అస్, కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బ్యాక్. వస్తానే అసత్యం అయిపోతుంది.
0: అట్ ద మోమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఏ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యు హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ నో వైలెన్స్.
1: హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మయుగం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మ వ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు సిట్ ఎట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యెట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏది వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: The heart is gifted so as to be, so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvallane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtayanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students,
1: meeru elanti paristhithile indani kodanu satyanni palakandi.
0: Under any circumstances
1: prarambhamlo konchi kashtanga untadi.
0: It may be difficult in the beginning.
1: Nijanga cheptunnanu satyam palakatame sulabhamu.
0: It is easy to speak truth.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chala yojana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and not lie?
1: Sulabhanga neevu satyamlo palgon.
0: And you can speak truth in a very easy way. Ee
1: ikka poo yokka rekanaina kuda nalapavachunu sulabhanga.
0: You can just rub the soft petal.
1: Kaani satyanni penchukovadam anta sulabham.
0: But it is easier to speak truth.
1: Unnadu unnattu cheptamlo enta sulabham untunda.
0: How easy to tell what you heard.
1: Ippudu meeku evaru translation chesaru ani evaraina adiginappudu chanamlo cheppochunu Anil Kumar ani.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: Ee Anil Kumar peru raakunda cheyalante yememo plan veyali.
0: To tell somebody's name you have to plan a lot.
1: Enduku inta avastha?
0: Why should you suffer?
1: Kantiki kanipinchetundi daniki enduku satyam palakkoddu?
0: Why can't you speak truth?
1: Munjeti kankananiki inga addam enduku? Munjeti kankananu chuttaniki addam enduku?
0: To see this golden bangle, why do you need a mirror?
1: Ee bangle ni sulabhanga chudochunu.
0: You can see your own bangle.
1: Aithe ni kanuprastu matrame chuttaniki veelu kaadu. Nee kannullu kuda nu chudalevu.
0: However, you can not see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టు ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లా.
1: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: That what you inhale on one side is
1: pingala.
0: The other one is pingala.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్నా.
0: The center of the forehead is సుషుమ్నా.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: That's what Meera said.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వీఆర్ ది

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చును. గంగా యమునా తీర్, ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో
0: భూమధ్య రేఖలో నీ యొక్క దృష్టి నిలుపు.
1: To send to go over there to the central point to the forehead, you don't need to make any reservation.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇది అర్ధ నీ శరీర నేత్రం అని పెట్టారు.
1: This is what's called the third eye.
0: Third. దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: You cannot dissect it.
0: రక్తమే వస్తుంది.
1: You find all blood coming out of
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of faith.
0: భగవంతునికి త్రినేత్రుడు అని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God a three-eyed?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలిగాడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is త్రినేత్ర, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది
0: ఫ్యూచర్. నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో యు హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటుంది.
1: గాడ్ ఇస్ త్రీ ఐస్.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది, దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్. కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అది ఏ మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అది ఏ మన గోల్?
1: దట్స్ అవర్ గోల్.
0: అది ఏ మన లక్ష్యము?
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అది ఏ మన దివ్యత్వము?
1: దట్ ఇస్
0: దివ్యత్వము. అది ఏ మన పవిత్రము?
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అది ఏ మన చరిత్రము?
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: ఆ చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసుకో.

தவ பூர்வம் கிருதயுகே த்ரேதாயம்.

0: కలవు భక్తి గరీయశ. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: ద టీచింగ్స్ ఆఫ్ మనువ్ మేక్స్ యువర్ మైండ్ వెరీ హ్యాపీ.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: హీ టాట్ దట్ ఇన్ కృతయుగ మెడిటేషన్ వాజ్ అడాప్టెడ్ ఇన్ త్రేతాయుగ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ వర్ కండక్టెడ్ ఇన్ ద్వాపర ఏజ్ ఇట్ ఈస్ అర్చన ఆర్ వర్షిప్ వైల్ ఇన్ ద ప్రెసెంట్ కలియుగ నామస్మరణ ఆర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అడాప్టెడ్.
0: ఆనాటి ఆహార విహారములు మరిన్న రహితమైనటువంటివి.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ అన్పొల్యూటెడ్ ఇన్ దోస్ డేస్.
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది.
1: ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు.
1: ఇన్ దోస్ డేస్ దే ఇండల్జ్డ్ ఇన్ ట్రూత్ఫుల్ యాక్షన్స్.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి, మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికి.

0: There is no fear of sin due to ignorance. There is no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్, ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
1: సర్వకాల సర్వ

0: ఎందుకును ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
1: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ఆన్ గాడ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
0: ఆనాడు కుచితమైన వాంఛలు సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
0: పరిపూర్ణ హృదయులు,
1: దే హావ్ గాట్ ద
0: పవిత్ర భావములు,
1: సీక్రెట్ ఫీలింగ్స్,
0: నిండిన ఆనందము,
1: ఫుల్ బ్లిస్,
0: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
1: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
0: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
1: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
0: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
1: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
0: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
1: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
1: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
0: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
1: We are not able to visualize the people of Krita Yuga who are desireless.
0: Krita Yuga prajalu vaari yokka nadatalu vaari yokka pavitra bhavamulu entati unnatamainatundi vo okka thuri venukoku teechuchina adi e bharatiya sanskruti yokka palitam.
1: If you go back into the history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krita age, that reflects the culture of Bharat.
0: Anaati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
1: People in those days have recognized and conducted having known the unity in diversity.
0: Anaati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani undetvantidi kaadu.
1: In those days people had no trace of dissatisfaction.
0: ఎప్పుడు చూసిన నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
1: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
0: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
1: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
1: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
0: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
1: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే.
0: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
1: అండ్ దీస్ నేమ్స్ వర్ నాట్ నోన్ ఇన్ దోస్ డేస్.
0: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
1: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
0: తిరిగి రాత్రి పరుండే సమయంలో మధ్య అన్నం భుజించేటువంటి వారు.
1: And while going to bed at night, they eat curd rice.
0: ఈ నాటి వలె రకరకమైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
1: They didn't have so many vegetables boiled and cooked as on today.
0: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
1: And hence they were very strong and healthy.
0: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
1: దే స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ మెడిటేషన్.
0: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
1: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
0: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
1: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
0: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
1: ఇట్ ఈస్ ద టైమ్ when devotion was on decline.
0: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
1: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
0: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించిపోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
1: ఇట్ వాస్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
0: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానము చేయటము సన్నగిల్లింది.
1: దే హావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
0: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదం సల్పుతూ వచ్చారు.
1: హౌఎవర్ దే హావ్ గాట్ సర్టన్ స్పెసిఫిక్ డేట్స్ అండ్ టైమ్స్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ రిచువల్స్.
0: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
1: యజ్ఞ ఈజ్ అన్ యాక్ట్ ఆఫర్ టు గాడ్.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
1: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఈజ్ యజ్ఞ.
0: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
1: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సేక్రెడ్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
0: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
1: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
0: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
1: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
0: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
1: వాట్ దే వాంటెడ్, వాట్ దే డిజైర్, వాట్ దే స్ట్రగుల్ ఫార్, వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ డివినిటీ.
0: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
1: బట్ హౌఎవర్ దే స్టార్టెడ్ ద రాయల్టీ, ద రాయల్ ఫీలింగ్.
0: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
1: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
0: కాలం మారుకొనది.
1: యాజ్ టైమ్ పాస్ బై,
0: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: పెక్యూలియర్ టెండెన్సీస్ స్టార్టెడ్ క్రాపింగ్ అప్.
0: ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ డాన్ ద్వాపర ఏజ్.
0: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
1: ఇన్ ద్వాపర ఏజ్ దేర్ వర్ నో మోర్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్.
0: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
1: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
0: ఏదో కొన్ని సందర్భములు ఎందు దైవార్చన సల్పేది,
1: ఆన్ సర్టన్
0: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావిస్తూ వచ్చారు.
1: దే స్పెండ్ ద టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
0: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
0: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
1: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్స్.
0: క్రమక్రమేణ యజ్ఞయాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
0: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరేజా. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
0: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
0: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైనదని భావిస్తూ వచ్చారు.
1: However, at any point of time, every day, like one can sing the glory of God.
0: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Like this, the నామస్మరణ, chanting God's name, has been very popular and widespread.
0: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
1: in the sacred act of
0: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
1: A limited time was spent.
0: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
0: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
1: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
0: అవర్స్. దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
1: Basing on this, you can judge for yourself how the culture of Bharat has been declined.
0: Treta Yugam Nandu, Ramana Palikadu, Janani Janma Bhumascha, Svargadipa Gariyasi, Annadu.
1: In the age of Treta, Rama declared,
0: Talli Kante, Puttina Desham Kante, Svargam Ekkadunnadi.
1: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
0: Kanna Talli, Janma Vichana Bhumi, Ivi Rendu Kudanu, Svargamunu Kante Minna.
1: The physical mother and motherland are much more than the heaven.
0: ee naadu deshanni evaru visvisistunnaru?
1: Who has the spirit of nationality?
0: Deshanni evaru aaradhan sarpthunnaru?
1: Who have got this patriotism?
0: Ekkade gaani kanipinchatam ledhu.
1: Nowhere.
0: Deenannitiki mula kaaranam emti?
1: What is the reason behind this?
0: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయములే దీనికి మూల కారణం.
1: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
1: Patriotism, where is it noticed today?
0: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
1: There are lots and lots of politicians today.
0: ఎవరైనా ఒక దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూ వచ్చారా?
1: Is there anyone who will uphold the prestige of this country?
0: కాపాడటం లేదు.
1: No.
0: తమ స్వార్థము, తమ స్వప్రయోజనం కోసమనే పాటు పడుతూ వస్తున్నారు.
1: The politicians have been struggling hard for their selfishness and self-interest.
0: నిజంగా రాజకీయ నాయకులు అనుకుంటే తమ సర్వస్వాన్ని సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
1: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
0: కాని అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: There is no trace of sacrifice anywhere.
0: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
1: In fact, they are benefited. That from the society, out of the society, the resources of the society.
0: సంఘములో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
1: They are working for positions in society.
0: ఈ అధికారంలోని గౌరవ మర్యాదలను కూడా తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
1: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
0: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
1: When there is no country, how do you expect politics to?
0: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
1: If you do not respect your own country, how can you be a politician?
0: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
1: in fact, a man of service, if he were to be leader,
0: స్వార్థరహిత సేవ చేయగలడు.
1: A man of service, if he were to be a leader,
0: పదవి
1: he can render selfless service.
0: పరిశుద్ధ హృదయుడా,
1: the man of position can ever be
0: పదవి కాంచువాడు పరిశుద్ధ హృదయుడా,
1: then in fact, does he possess this pure heart?
0: భారతీయ వీరస్తుల,
1: listen to this truth, the son of Bharat.
0: పదవి కోసం వాంఛిస్తున్నారే కానీ దేశం యొక్క సంక్షేమం కోసమని ఎవరు కూడా ఆశించడం లేదు.
1: They want positions, but not the progress of this country.
0: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కానీ,
1: the politics have been increasing day by day because of positions and craving.
0: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చరు, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
1: In fact, they have killed, ruined totally the culture of Bharat.
0: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
1: Thousands things may be declared, but they don't do one.
0: ప్రతి వ్యక్తి కూడా భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
1: Everyone speaks of
0: సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
1: But they do not know very meaning of culture, what they experience, what they propagate. They are not aware of it.
0: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
1: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ, బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
0: కనుక నేను మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
0: 1-1=0 అవుతుంది.
1: 1-1=0.
0: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
1: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's another. Well, that's how you can improve.
0: Ee plus vaddu minus vaddu,
1: let us not have plus or minus.
0: Nijamga desam yokka chemamu samasthi yokka chemamlone untundadi.
1: The welfare, the progress of the country depends upon the progress of the community.
0: Sarvaloka sristo sukino bhavantu, andaru kudunu sukhanga undalani aashinchali.
1: We should pray for the advancement and happiness of the entire
0: world. Rajakeeya lopala veer na vaadu, vaadu veer vaadu.
1: But in politics they claim mine and thine.
0: Kaani ee vidhamainatundi bheda bhavamulu, idi sankuchitamaina bhavamulu.
1: Differences of this kind reflect narrow mindedness.
0: Andaru navare aneetundi okka ekatva bhavanni manam vaginchali.
1: In fact, you should have the feeling that all belong to me, all are mine.
0: Sabuddhu cheratam chetane desham patanamai pothundadi.
1: Because of selfishness the country is ruining day by day.
0: Kabatti ee swarthabuddhini enaadu manam nirmoolam gaavinchukundamo.
1: That day when we kill the selfishness,
0: anaade desham yokka kshemam abhivruddhi avutundi.
1: Then there starts the advancement of this country.
0: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
1: Today every man is full of selfishness, narrow minded.
0: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: And how can you expect one family of the universe?
0: భారత దేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: భారత్ హ్యాస్ 100 crores ఆఫ్ పాపులేషన్.
0: 100 కోట్ల మంది కూడా నువ్వు ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా.
1: ఇఫ్ యు గాట్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ టువర్డ్స్ ద ఫ్యామిలీ, హౌ బ్లిస్ఫుల్
0: దేశం ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
1: యు కెన్ ఇమాజిన్ హౌ
0: ఈనాటి మానవులకు,
1: బట్ మ్యాన్ కైండ్,
0: ఈనాటి రాజకీయములకు దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
1: The politicians today, they want to fragment the country into pieces.
0: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
1: By dividing the country, what they want?
0: ఒక్కొక్కరు మినిస్టర్ కావచ్చును.
1: Each one of them can become a minister.
0: ఏమిటి ఈ మినిస్టర్?
1: What is this minister?
0: మినిట్లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
1: The minister, the one who lives for a minute, is minister. When he would leave the position.
0: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
1: Don't have such silly desire.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థిని ద్వారా,
1: గర్ల్స్,
0: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
1: Don't get into politics at any time.
0: దేశ సేవలోపల మీరు పాల్గొనండి.
1: Serve this country.
0: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
1: Pray for the welfare of the entire universe.
0: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
1: Don't betray this country. Don't cheat this country. Live in unity.
0: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
1: That is the true service you can
0: అందరూ anticipate. నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
1: We should have the feeling that all are my brothers, all are my sisters, feeling the fraternity.
0: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
1: just as we mingle in a family,
0: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
1: We should be much more than that.
0: ప్రాచీన సంస్కృతిని గురించి
1: వివేకానంద
0: చికాగోలో మాట్లాడుతూ,
1: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
0: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
1: హి అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
1: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
0: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
1: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్. ఏ
0: సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
1: దోస్ దట్ హావ్ నో ఐడియా ఆఫ్ కల్చర్ అప్రిషియేటెడ్ ఇట్.
0: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా,
1: భారతీయర్స్ టుడే,
0: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
1: వి ఫీల్ అషేమ్ టు అడ్రెస్ ది ఆడియన్స్ అస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
1: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్
0: సంకుచిత భావములనెల్లా సమయ చేసి,
1: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
0: ఐకమత్యము సమజీవిత అమృతమును,
1: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్,
0: ఇది పంచుటియే కాదే మానవత్వం.
1: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
1: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
1: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
0: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
1: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
0: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
1: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
0: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
1: How have we forgotten this divine life?
0: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
1: What a great culture it is.
0: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
1: It's not limited to Bharatiya.
0: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
1: The culture of Bharat is the highest of all.
0: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
1: Culture is the one that refines you, that polishes you.
0: కనుకని సంస్కరింపచేయటం అంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
1: Refinement meant giving up the bad things and improving the good.
0: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
1: యు షుడ్ బి బ్లెమిష్ లెస్.
0: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణను దోషములు నిర్మూలన చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
0: దేశం అంటే మానవులు కాదు, మానవులు. దేశం అంటే మట్టి కాదు.
1: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
0: ఈ మానవులు అంటే ఎవరు?
1: హూ ఇస్ ద హ్యూమన్
0: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ అండ్ మైండ్. What is manas mind?
0: Korikalu yokka cherikane manasu.
1: Manas or mind is bundle of desire.
0: Korikane sankalpamulu satya sankalpamuluga maarchukunnappudu manishi manishiga untadu.
1: In fact you have got truthful thoughts, you will be a true human being.
0: Manishi aacharananga untuntadi.
1: And you will conduct yourself as a typical human being.
0: Kaani inaadu aa satya sankalpamulu ye maatram kuda kanipinchatam ledu.
1: Today there is no iota of truthful thoughts.
0: కనుకని అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమంగానే మారిపోతుంది.
1: వీఆర్ లివింగ్ ఇన్ అటర్ ఫాల్స్హుడ్. దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
0: మనలో ఉన్నటువంటి దోషము నిర్మూలన చేయండి.
1: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
0: గుణమును అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
0: దివ్యత్వాన్ని పవిత్రంగా ఆవించుకోండి.
1: అండ్ అండర్స్టాండ్ ద సాంక్టిఫికేషన్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్
0: సాధన. సాధనగా ఏమిటని?
1: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
1: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇంటూ గుడ్ ఈ సాధన.
0: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నాం ఏం సాధన
1: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్
0: అభిమానులు చెప్తున్నాము
1: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్
0: ఆ బుద్ధి ఎక్కడ పోతుండదో ఏమో తెలియదు వానికే తెలియదు
1: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ది మైండ్ వేవర్ ఇట్ ఈస్ నాట్
0: మనలో ఉన్నటువంటి దుర్గుణములు దురాలోచనలు దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి
1: వీ హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్
0: సద్బుద్ధులు సదాలోచనలు సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి
1: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఐడియాస్ అది
0: నిజమైన సాధన
1: That is the true spiritual endeavor. Today we learn. What are the studies? It has become modern education is ridiculous.
0: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి
1: పర్టికులర్లీ ది మోడర్న్ టైమ్స్ హ్యాస్ ఆన్ టుడే ఇట్ ఇస్ రిడిక్యులస్
0: ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి
1: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అపియర్ ఇన్ ది సేమ్ బుక్లెట్
0: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు పరీక్షలు రాయమంటారు
1: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ ఇన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్ అగైన్ ఏంటి వాట్ ఇస్
0: సాధించిన విజయం ఏంటి
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్
0: ఇలాంటివి చేయకూడదు
1: యూ షుడ్ నాట్ డూ దాట్
0: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది
1: వాట్ ఫ్యాషన్
0: చదువు కూడా ఫ్యాషన్ అయిపోయింది
1: ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఫ్యాషన్
0: పరిగెత్తిపోయేటువంటి బస్సును అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు
1: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
0: గెట్ టు ది బస్ ప్రమాదం జరిగేది అదే జరుగుతుంది
1: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్
0: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు
1: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్
0: చదువు చదువు చదివి
1: హావింగ్ బీన్ స్టడీడ్
0: ఎన్ని విద్యలు నేర్చి
1: విదౌట్ ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనం
1: వాట్ ఈస్ ది యూజ్
0: సావులేని చదువు చదవలే ఇది మన భారతీయ సంస్కృతి
1: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: కనుకనే
1: సో
0: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు ఎడ్యుకేర్ కావాలి
1: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ఎడ్యుకేర్
0: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్
1: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్
0: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్
1: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్
0: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే
1: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు
1: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్
0: ఏమేమో నిండి ఉన్న తలబుల అది కార్యగుణ
1: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ విత్ ఇట్
0: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇది సుఖతమ నింపనగున
1: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్
0: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్
1: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్
0: కేర్ అనేటువంటి తలతో కాదు హృదయంతో తీసుకునేటువంటి
1: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart
0: sadbhavamulu
1: good ideas
0: satya chintanalu
1: good thoughts
0: sadalochanalu
1: good thinking
0: satya pravartanalu
1: good conduct
0: dharmamu
1: nyayamu
0: tapas ilanti vanta kuda hrudayamto teesukuneetundi
1: they all come out of one's own heart
0: kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu
1: what we have to study are not
0: kuda undavalsindi
1: yamanusukimpa
0: hematarika vidya paramanusukimpa brahma vidya
1: in order to be happy on earth we should have the secular knowledge to be happy in the other world we should have spiritual knowledge
0: kanaka potta kosam kuda manam konni paavu padalsindi
1: we have to struggle for our living
0: kaani potta kosame kaadu
1: not merely for that
0: man deekshanu sadinchali jeevitham kosam sadinchali
1: in fact we should determine to achieve the goal of
0: education
1: life
0: education should be for life not for living
1: education should be for life not for living
0: kanukane ee life kosam manam paatu padali
1: so we should work for our life
0: jeevithamunku nijamainatundi education sariyainatundi pravartane
1: In fact, the good behavior is an indication of education. దానితో
0: పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
1: We have to read certain textbooks and accept good.
0: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు రాస్తుంటారు.
1: There are many, many great people who write and read books.
0: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
1: Take the essence out of them.
0: ఈ కులము ఆ కులము ఈ కులము అని పెట్టుకోకూడదు.
1: Don't go by the community.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ
0: ఆఫ్ లవ్
1: ద రిలీజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్
0: కొన్ని కొన్ని సందర్భాల లోపల
1: అట్ టైమ్స్
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: అదే మన జీవితాధారము
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్
0: లైఫ్ మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్
0: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు
1: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
0: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు
1: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటు ఇవ్వరు
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ
0: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్ ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్
0: సొసైటీ? ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: Strength to know the imminent divinity in humanity.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
1: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటన్ దట్ డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ యాక్చువల్లీ కాల్డ్
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతియే.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
1: ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెట్టే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుండాలి.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యూమానిటీ మానవత్వ ఈజ్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బోర్న్.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
1: మను ఈజ్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుకని మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు,
1: దే స్పీక్,
0: వాళ్ళు వినియోగించేటట్టు దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్.
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
0: ఏ దేశం వాడైనా సరే,
1: యూ మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
0: ముఖ్యం కాదు
1: ఎనీ కంట్రీ.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొట్ట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
1: వితౌట్ దెమ్ యూ డోంట్ ఎగ్జిస్ట్.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
1: టుడే నో వన్ ఈస్ రెస్పెక్టింగ్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
1: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
1: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
0: తప్పులున్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమో భయం అనేటువంటిది ఉండకూడదు.
1: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి,
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్,
0: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేవలం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్
0: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాళ్ళ ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: గొప్ప గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
1: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
0: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
0: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
1: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
1: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: కనుక ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే పెరుగుతూ వచ్చింది.
1: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్?
0: అది విద్యనే కాదు.
1: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి తత్వము వినయములోనే ఉంటుంది.
1: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
1: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
0: హ్యూమిలిటీ. క్షమనే.
1: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
0: నేను చెప్పాను, క్షమ సత్యము.
1: దిస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఇట్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఇట్స్ టెక్స్ట్.
0: క్షమ అహింస.
1: ఇట్ నాన్ వైలెంట్.
0: క్షమ సత్యం బావు.
1: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ద వరల్డ్.
0: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
1: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: బ్రహ్మయోగి అయిపోయినాడు.
1: హీ బికేమ్ బ్రహ్మయోగి.
0: భగీరథుడు
1: భగీరథ
0: క్షమను సాధించడం చేతనే
1: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
0: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
1: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
0: క్షమ చేతనే
1: అవుట్ ఆఫ్
0: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
1: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
0: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిగానైనా మనం సాధించవచ్చు.
1: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీకు తెలియదు కానీ
1: యూ డు నాట్ నో దిస్
0: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
1: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
0: ఎన్ని రకములైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
1: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
0: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
1: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
0: సుఖమంటే పొంగుతారు, కష్టమంటే కృంగుతారు.
1: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ and
0: కుంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
1: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
0: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
0: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
1: స్టూడెంట్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
0: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
1: సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
0: మీరు ఏమాత్రం వెరవకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
0: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
0: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
0: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
1: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
0: పేరు రాకుండా చూసుకోండి.
1: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
0: మంచి భావాలతో మీరు మెలగండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
1: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
0: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
1: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది
0: ఇన్స్టిట్యూట్. పేరు నాకు అక్కర్లేదు.
1: భగవాన్
0: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
1: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పారు.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
1: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
0: అది తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది. ఎటువంటి వాడు?
1: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
0: ఇది అనాది అయినటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ ప్యూర్
0: అన్సర్టెడ్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
1: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
1: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
0: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
1: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
0: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగ చేయాలి.
1: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
0: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
1: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
0: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
1: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: దట్ ఇస్ సెల్ఫ్.
0: అదే సెల్ఫ్ రియలైజేషన్.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
0: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
1: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
0: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
1: దట్ ఇస్ ట్రూ భారత.
0: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: పొంగి
1: విత్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
1: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే,
0: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
1: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
0: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
0: కేవలం బీద దేశం అనుకుంటారు.
1: యూ సే ఇట్ ఇస్ మోర్.
0: నీ బుద్ధిలో అది వేరేగా ఉండొచ్చు.
1: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండ్.
0: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
1: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
0: ఇందులో నుంచి ఏనుగుల పైన, రథాల పైన, గుర్రాల పైన, ఒంటల పైన వేసుకుని పోయారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి స్త్రీత్వం కలిగినటువంటి
1: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్.
0: సిరి సంపదలతో
1: తులుతూకుంటుండేటువంటి వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
0: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
1: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యు కంట్రీ బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: మీ బుద్ధిని విశాలం భావించుకోండి,
1: బి బ్రాడ్ మైండెడ్,
0: దేశం కూడా విశాలం అవుతుంది.
1: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ.
0: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఎలా?
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సేక్రెడ్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యు వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
0: మన భారతదేశమే గొప్పది.
1: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
0: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
1: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
0: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాలను వర్ణిస్తూ ఉంటారు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
1: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వి కెన్ నాట్ మతం రిలీజియన్ బ్యాడ్. మతములన్నీ చేరి
0: మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతి ఇస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిది, ఇస్లాం మతం మంచిది, జొరాస్ట్రియన్ మతం మంచిది, బుద్ధా మతం మంచిది, జైనిస్ట్ మతం మంచిది,
1: జైనిజం,
0: అన్ని కూడా సిక్కు మతం మంచిది,
1: సిక్కిజం. ఆల్
0: అన్ని మతాలు మంచివి.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్లే అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ ఫోర్ యూ కన్సిడర్ రిలీజియన్ బ్యాడ్.
0: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
1: ఇఫ్ యూ కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు రెక్టిఫై.
0: నీ మతి నువ్వు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: పరీక్ష?
1: పరీక్ష, ఎగ్జామినేషన్.
0: రక్ష, పరీక్ష.
1: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
1: బట్ దేర్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడు చెప్పుకోవటమే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందో కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై, డిజోన్ యువర్ కంట్రీ.
0: స్వప్నం అందు కూడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: if you are not grateful,
0: manavudu putti prayojanam
1: enti? What for is the human life?
0: Kritagnata leneetundi vaadu koorudu annadu.
1: The ungrateful wretch is wicked man.
0: Karukune surya namaskaram nendu kritagnaya namaha.
1: Sun god, we say, you just express that vision to us.
0: Yetti vaadaina gaani chamistarata.
1: Anyone will be
0: evaraina chamistarata.
1: Excused.
0: Kaani manchi pondinatvanti daanini manam marchipothe adi kritagnata. Kritagnata anetvantidi పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే
1: సో
0: మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలుగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్
0: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: యూ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: Don't think that others will do something harm to you. Publicize the propagate culture of Bharat. Let you be killed. After all, you are one not two. It amounts to sacrificing your life for the culture of Bharat. Out of fear, never consider your culture low or ridicule
0: it.
1: In fact, more than the mother, God is so near. God is more than the physical mother. Mother is so close. Where is God? You have to search for
0: it.
1: You don't need such mother. Mother is of your choice. How can you forget your physical mother? So Rama said, mother and motherland are much more than the heaven. There are many devotees of
0: Rama.
1: They chant name Rama's name. What is the use? Rama sacrificed all his wealth, whereas devotees of Rama experienced
0: joy.
1: They want money.
0: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
1: రామ సాక్రిఫైస్ హిస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
0: ఎవరైనా చేస్తారా?
1: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
0: కనకనక వస్తువానాను సర్వమును త్యజించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్స్. ఇంత
0: కూడా అంతే.
1: సేమ్ థింగ్.
0: భర్తతో ఉండే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
0: పతి దైవం అని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
1: సాక్రిఫైస్ ఆల్.
0: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీత వాస్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
1: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకలపైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
0: అదే బాధ పడుతూ వచ్చింది.
1: దాట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్, హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
0: ఏడుస్తుంది, పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: హి స్టార్ట్ క్రయింగ్, హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్, హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్.
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate. Never be in a hurry. Be patient enough. And you be
0: successful.
1: You go any country. You pass any exam. Occupy position. Nobody will say no. Bhagavan will never say no. If occupying high position, you can also serve in a better way. But if the chance on hand is lost, what for is
0: it?
1: Having got this chance, having got the chance of serving God, never lose
0: it.
1: And he will take you to the liberation, giving you the chance of serving. Never follow the words of others and ruin
0: yourself.
1: And just correct your mind and see that you are relieved from this karmic effect. That's what you have to do.
0: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
1: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అది నిజమైనటువంటి దైవము.
1: దట్ ఇస్ ట్రూ గాడ్.
0: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
1: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యు డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యు ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటీ మ్యాన్ హీ ఇస్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: హీ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
1: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుంది.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్?
0: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వమునకు కట్టుబడిపోయాడు.
1: సో హి ఇస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
1: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
0: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీస్ ధీరా కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: దెన్ రావణాస్
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూస్ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
1: వాట్ ఈస్ యూ కెన్ సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూస్ సెంట్ యూ హియర్?
0: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపిణీ రాచి ద్వర
1: నన్నంపెరావన్ హూ హెస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
0: Nee sister mukku chevulu kosi pampadu chudu adane nannu pampichadu.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: Sariyaina jawab ichadu hanumantudu.
1: That is the correct answer that
0: hanuman
1: has given.
0: Etuvanti vaadu?
1: What kind of man he is?
0: Balavantudu, balavantudu hanumantudu.
1: He is one of virtue, he is one of character.
0: Vidyavantudu kuda
1: nu, highly educated.
0: Andukosame ramulu sevakuliga tayyarayyadu.
1: So he could become the best servant of
0: Rama. Ee matramu ledu,
1: he was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ఫాక్ట్ హెస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుని దగ్గర పోటాడటం వల్ల రావణుని కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్ రావణ్,
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డూ యూ డిసోబే మీ?
0: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like this.
0: Emiranta emi oka servant ni pilichinattu.
1: You are addressing me as if you are addressing a servant.
0: Appudu cheptadu.
1: Then he says,
0: ye raju nannu emira analedu noru muyinchenura.
1: No king spoke to me like that. I'll make you shut your mouth.
0: Ore pichivada varanta evaro iniki teliyinatunte vaadu ninnu ra anledu. Nenu telisinatunte vaadni.
1: Some people who do not know anything, they
0: might. Na prabhu sachat devudu.
1: My God is my master.
0: నేను నిన్ను రా అనడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
1: I will address you as if you are a servant. I have got every right to beat you.
0: అని చెప్పేటప్పటికి ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
1: Because watching is all his anger and fury. Ravana was taking care of his
0: estate. ఏమైనా ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
1: Actually, monkey will be very much angry if anything is done to its tail.
0: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
1: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
0: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
0: దానికి అంటించాడు.
1: అండ్ హీ సెట్ ఇట్ ఆన్
0: సరే, నీవు చేసిన విజయే నీరయాచ నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
1: హీ సెడ్ దిస్ ఇస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
0: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
1: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
0: యర్దమ్మయి కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
1: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
1: యూ హావ్ సెట్ ది ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
0: Vintini Ramunu Bantunu Janaki Kanti Ki Sallanayane.
1: I have heard your message. You have been sent to Janaki and I saw you.
0: Panula Intiki Mintina Nantina Gadi Teliyardamma Ee Koti Dinnevaru Vampirinaati Mavada Godada Jesane. Ee vidhanga Lankaloni varantha kudunu Ramunu talchukuntu vacharu.
1: So
0: aa dukkhamlo kudunu Ramunu talchukuntu vacharu.
1: Even in sadness he thought of Rama.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో భూషణలో తిరస్కారంలో పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
0: కనుక ఏటి సమయం దగ్గర దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
0: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
1: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: హావ్
0: దినాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వి ఆర్ వాల్యూలెస్. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వి ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్తు కూడా కదలకుండా మెదలకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: అది లేనిటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
0: కనుక మనం కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
1: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్.
0: మానవ.
1: వీ ఆర్ మానవ హ్యూమన్.
0: ఈనాడు కొత్తవారు కాదు మనము.
1: We are not new.
0: జర్మల్ నుంచి వస్తున్నాము.
1: We have been there for several months.
0: మా కాదు.
1: మా నో.
0: నవా కొత్తది కాదు.
1: నవా న్యూ.
0: పాతదే మానవ.
1: నాట్ న్యూ ఏన్షియన్.
0: చాలా పాత జన్మం వాళ్లే.
1: ఐఎమ్ క్వైట్ ఏన్షియన్.
0: మా నవా.
1: మా నవా.
0: మా అనగా కాదు.
1: మా నో.
0: నవా కొత్తది కాదు.
1: నవా న్యూ. నాట్ న్యూ.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది నిజమైన మానవత్వం రావడానికి కారణం.
1: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది యూ హావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
1: యూ సీ కౌస్,
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
0: తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: యాజ్ ద కౌ గోస్ బ్యాక్ ఇట్ రికాల్స్ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ అండ్ మాస్టిగేట్స్.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: హావింగ్ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ హియర్ బై ద టైమ్ యూ గో బ్యాక్ యూ షుడ్ రికాల్ రికాపిచులేట్ వాట్ యూ హర్డ్.
0: కనుక ఈ మూడింటి ఎందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: ద హ్యూమన్ వాల్యూ లైస్ ఇన్ దీస్ త్రీ.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it up.
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని
1: సో బీ డిజర్వింగ్.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా.
1: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్.
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్ ఏజ్ ఆఫ్ ఏజ్.
0: మార్పులు జరిగిందా, కానీ మీలో మార్పు రాకూడదు.
1: లెట్ దేర్ బి నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యు బి చేంజ్లెస్.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: దే డు చేంజ్.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉన్నావు.
1: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ.
0: చైల్డ్ అన్నారు.
1: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
0: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
1: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 ఏళ్ళ తల్లికి మ్యాన్ అన్నారు.
1: 30 మ్యాన్.
0: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
1: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
1: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
0: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
1: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
0: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
1: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
0: చెప్పించకూడదు.
1: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
0: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఇస్ ఇమ్మోర్టల్.
0: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
0: భగవత్ నామాన్ని స్మరిస్తూ
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంటింగ్ దట్
0: మరవకుండా ఉండడానికి
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాం.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమ ముదిత మనసే కహో

0: మాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ది యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam, tanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamanta kudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ద డివినిటీ బై మిక్సింగ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యు నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యు నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కనున.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam naatadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tagainatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamunu abhivruddhi parchukoni tana sankalpamulaku తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ దోస్ ఆర్ నాట్ దేర్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలములు నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do sacred
0: acts. అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకోలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మము కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఒక ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ంట్ బేర్ ద సఫరింగ్.
0: రామా
1: ప్రేడ్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామా, ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యూ డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Gala Bharatudu Chuchi Chuchi Vrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed
0: him. కానీ ఈ కష్టములు కూడాను ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ the darkness that makes the light valuable.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties, we should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: Perindurai. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్నే ఒక శివ దేవాలయం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: దిస్ శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadu kaani భగవత్ని స్మరించుకు కాలము పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మై కమాండ్.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: సచ్ ఎ మినిస్టర్ ఇస్ యూస్లెస్
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: అండ్ మినిస్టర్ వాస్ కెప్ట్ ఇన్ జైల్.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: ఈవెన్ ఇన్ ద జైల్ దిస్ యంగ్స్టర్ మినిస్టర్ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఆ చెరసాల ఎందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ హి వెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీ ఇస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్ నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యు ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యు ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is
0: not the country.
1: None can protect the country.
0: Satyani dharmani ni rakshisti aa satya dharmamle desamunu rakshistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi.
1: What we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu,
1: and when we organize ourselves righteously,
0: utti padutundi.
1: Natural divine love will come to us.
0: ఈ యొక్క దివ్యమైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మములకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాన్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా, చెడ్డ చేసినా, పనులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ఫాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయడం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టూ పీసెస్, యు లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatvanti manchi cheddare mana badalaku moola karanam.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాం, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మన యొక్క మనోభావం యొక్క స్వరూపమే మన బంధకారణములకు మూలము.
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కొరకు మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇదంత కేవలం మెటీరియలైజేషన్.
1: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువః సువః.
0: భూర్
1: భూ
0: ఏకము మెటీరియలైజేషన్ బాడీ.
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
0: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: వేద సేస్ ది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్.
0: ఈ ప్రజ్ఞానమనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
0: మనందరి గురువు బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వీ డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస. Who has propagated principles of
0: Veda. Putra vachanyamunu vidaleka.
1: He could not give up attachment to
0: the son. Sarvasanga parityagai velutunnatundi vyasunni sukunni.
1: That as Sukha was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okka thuri naa maata vinu annadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattakadapatiki.
1: Finally.
0: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth to father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: నాయన
0: నీవు నా కుమారుడవు.
1: యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్ అండ్ ఐ యామ్
0: బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying, he left.
0: Vyasuniki koncham kanuderpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ద వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: It may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings, they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు. స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్ ఇజంట్ ఇట్?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ ఆల్సో సెపరేట్
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: యుతకర్ణను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated
0: to you? Sadhu sadguna ganyulau sabhyularam.
1: O sacred Lord.
0: Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చు.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్?
0: ఈ రెండింటి కరెంట్ ఒక్కటే.
1: కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
0: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంగ్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: Enta patralaina kuda na Ganges nilipothundi.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: Mana yokka patranu container nu penchukovali.
1: Let us expand our containers.
0: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manlo amitanga aavirbhavistundi.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: Ee naadu bhagavantuni pondadaniki shlokamulu cheta prayojanam ledu.
1: To attain God is not the shloka verse.
0: Neeku sadhana cheta prayojanam ledu.
1: Or any kind of king.
0: లేదు, గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్.
0: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our heart.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: God is present in the entire universe.
0: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of its own one God.
0: ఏకం సత్విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
0: కానీ అనేకత్వం ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: వీ హ్యావ్ టు అటైన్ ద డివినిటీ.
0: జీ stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are
0: but
1: many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: in spite of spiritual endeavors
0: ఎన్ని విధమైన స్మరణ చేసినప్పటికీ
1: in spite of practices
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social political worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దీన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతోనన్నా ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటుంది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గాని క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ రైట్.
0: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్.
0: ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: ఐ డోంట్ హార్మ్
0: ఎనీబడీ. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. Consciousness ni follow chey.
1: Follow your conscience.
0: Ni dehanni follow cheyavaddu.
1: Don't follow the
0: mind. Mind ni follow cheyaddu.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: body
1: like,
0: a water bubble.
1: Body is like
0: don't
1: water bubble.
0: Don't follow the body and mind.
1: Don't follow the body
0: follow
1: and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: Ni conscience ade nijamainatundi daivam.
1: Your conscience is
0: ni deham nunde ni daivam untunnadu.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not the ordinary
0: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుందది నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్ టెంపుల్.
0: భవ్యమైన టెంపుల్.
1: నవ్
0: నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనము అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by
0: lanes? కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్ట్,
0: దైవం యొక్క గిఫ్ట్.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మలు, దీని సత్సంగము.
1: గుడ్ యాక్షన్స్, గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ కంపెనీ?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్. నో,
0: సత్ బీయింగ్, బీయింగ్, బీయింగ్. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్. దాని
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
0: అవేర్నెస్,
1: చిత్ అవేర్నెస్,
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
1: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
0: అది చక్కెర వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము, అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: షుగరు కాదు, వాటరు కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్, మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఈ ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
0: అది ఏ అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీ ఇస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ ఇస్.
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
0: బాడీ. రెండు చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: ఇది అర్ధనారీశ్వరం.
1: This is androgynous nature.
0: దేహం ప్రకృతి.
1: Body is nature.
0: ఈ ప్రకృతి ఏ పార్వతి.
1: And this nature, ప్రకృతి is పార్వతి.
0: ఆత్మ ఇది ఏ శివుడు.
1: ఆత్మ ఇస్ శివ.
0: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
1: The combination of శివ and పార్వతి is human life.
0: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
1: This is the principle of అర్ధనారీశ్వరం.
0: మానవత్వంలో ఎన్నో విధమైన రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
1: In human life there are lots.
0: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
1: It's very easy to know the divinity.
0: తెలియదు కానీ మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవి.
1: యూ డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్ వికెట్ థాట్స్,
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్, నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల,
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించమంటే,
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు, సద్భావములు ఎందు, సద్వాట్ అన్నిటి ఎందు కూడా ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేహములకు
0: పంచప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుండే.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్ యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్ ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండాలి అనుకుంటారు మీరు
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్
0: దీని పేరే అది
1: ఇట్స్ వెరీ నేమ్
0: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ
0: అదే కంపాషన్
1: దయా ఇస్ కంపాషన్
0: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్
1: వీ సే మ్యాన్ కైండ్
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటిది మానవత్వమే కాదు
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్ మ్యాన్ కైండ్ In, when there's no kindness, there cannot be so mankind. So, man should always have this kindness. That kindness is a true sign of our heart. When once we give up, betray this kindness, we'll be committing a sin. No one should harm anybody. Basing on this,
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది
1: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టు సెంటెన్సెస్
0: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్
0: కానీ ఇది కాదు దీని అర్థము
1: ఇస్ నాట్ ద మీనింగ్
0: పర ఉపకర ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి
1: పరోపకార పర ఉపకర
0: పర ఆత్మతత్వము
1: పర ఆత్మ
0: ఉప సమీపత్వము
1: ఉప ప్రకృతి
0: చేరడానికి ప్రయత్నం చేయి
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
0: ఎవరికో ఇంటి దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ
0: అది పరోపకారం కాదు
1: ఇట్ కెనాట్ బి పరోపకార
0: పర ఉప సమీపంలో పోవాలి
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్
0: పాపాయ పరపీడనం పరపీడనం
1: పరపీడనం
0: పరపీడనం
1: పరపీడనం
0: పర అనగా ఏమిటి
1: వాట్ ఇస్ పర
0: ఏకత్వము
1: యూనిటీ
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం
1: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఈస్ పీడా
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు
1: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు
1: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఈజ్ ఎ సిన్
0: కనుక ఇదే పాపము అన్నారు
1: దిస్ ఈస్ ద సిన్
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము
1: The merit lies in viewing the oneness as that. అది
0: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుకని help ever hurt never అన్న.
1: Help ever hurt never.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతకుడు నువ్వు పవిత్రమైనటువంటి రూపొందుతుంది
1: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి భగవంతుడే
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే
1: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: కాబట్టి ఏకం సత్
1: Truth is one.
0: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
1: Speakers declare in a varied way.
0: Undi ee cup lo water undi.
1: Here there's water in this cup.
0: English vaadu ostadu idi water antadu.
1: Englishman calls it
0: Hindi
1: water.
0: Hindi vaadu ostadu thanni antadu, paani antadu.
1: And Hindi person calls
0: Tamil
1: it
0: Tamil vaadu ostadu thanni antaru.
1: Tamilian calls
0: Sanskrit
1: it thanni.
0: Sanskrit vaadu ostadu vaari antadu.
1: Sanskrit person calls
0: Telugu
1: it water.
0: Telugu vaadu ostadu neeru antadu.
1: Telugu man calls it neeru.
0: Ee perlantha kuda oka padarthamku pettinatuntive kaani aa bhashala yokka marpe
1: All the names relate to the same sub matter here, basically on the language.
0: దివ్యమైనటువంటి ప్రేమతత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
1: Divine love is in everybody.
0: అది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change.
0: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
1: And nobody can diminish it.
0: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
1: It cannot be obtained out of force.
0: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
1: It comes out of source.
0: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ
0: ఏకత్వమే ఏకత్వమే
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్నెస్
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం
0: ఏ కర్మలను వదలనక్కర్లేదు
1: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్
0: ఏ సాధనలను వదలనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సర్వ సాధనలు సర్వ కర్మలు ఆచరించుకో
1: డు ఆల్ యువర్ ప్రాక్టీసెస్
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యర్థం అనేటువంటి భావం పెట్టుకో
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి ఆన్ ఆఫరింగ్ టు గాడ్
0: ఏది చేసినా అంత దైవం అర్పితమే
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: అంతా దైవమే
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే,
1: ఓన్లీ వన్ థింగ్,
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ,
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్ చెక్,
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే,
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్
0: హోల్డ్. పట్టకుండా పోయినంత మాత్రమే,
1: యాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్,
0: చూడకపోయినంత మాత్రమే,
1: యాజ్ యూ కాన్ సీ,
0: ఎంత వెర్రితనము.
1: కెన్ యూ డినై ది ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్?
0: అది లేకపోతే మనమే లేము.
1: Can we live without it?
0: కాబట్టి ఉన్నది పంచభూతములంతా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కాబట్టి ఏ భూతమును కూడా మనం వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్.
0: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్, ప్రాక్టీస్ విల్ బి సక్సెస్ఫుల్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది,
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది,
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టు.
1: పుట్ ది కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్,
1: టర్న్ లెఫ్ట్ సైడ్,
0: ఓపెన్
1: ఇట్, ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్,
1: టర్న్ రైట్ సైడ్,
0: లాక్,
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్, సేమ్ కీ, టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్, సేమ్ కీ, డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: నీవు దైవం వైపుని తిప్పు,
1: టర్న్ గాడ్ వర్డ్,
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపుని తిప్పు, బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్ ద వరల్డ్, ఇట్
0: ఇస్ బాండేజ్. దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్, మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్, ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా నువ్వు గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
0: కానీ చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: హీ డజంట్ డై నార్ బోర్న్.
0: సోమును సాక్షి అయి వెలుగు.
1: హీ స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: అండ్ హీస్ ట్రూత్.
0: తాను పుట్టుకలేదు, చావుకు లేదు.
1: హి హస్ నో బర్త్ నార్ డెత్.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్
0: అనాది వాడు.
1: హియర్ నో బిగినింగ్ నార్ ఎండ్. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: హీ డజంట్ డై నార్ బోర్న్.
0: సాక్షి అయి వెలుగు.
1: హీ స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.

0: ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి రిడీమ్డ్.
0: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కొన్ని పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు?
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు?
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజులు రాజ్యమును కలుగరే గర్వమును తిండి పొందరే వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ?
0: నిరుత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర
0: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డూ యూ ఫైండ్ దట్ నల కింగ్
0: జనది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
1: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయేటప్పుడు
0: అడ్రస్ అనే ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాళ్ళు పొందుతూ ఉంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
0: నేమ్ తేవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ
0: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఈజ్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అదే పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈజ్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఈజ్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఈజ్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your
0: leg? ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పించాలి కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఈస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్.
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు.
1: ద లస్ట్ గ్రీడ్
0: ఎవర్. ఆరు మంది ఒక వైపున.
1: ఆల్ ద
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్.
0: ఈ ఆరు మంది ఒక వైపున, ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్స్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పనులు పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: అవి ఏ మనకు లిమిట్?
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్
0: లోపల మన దైఫ్ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
1: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
0: మధ్యలో పోయింది ఆ పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you will not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్
0: బర్త్ అయినప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్ డెత్
0: అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
0: మనకు విత్తనంగా ఉండదు అది.
1: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం అని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్.

0: this.
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమమయులి.
0: You are all embodiments of love.
1: ఆనంద పిపాసులి.
0: You aspire bliss.
1: ఆత్మస్వరూపులి.
0: Embodiments of
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల ముగ్గేడు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం తెలనము బొందు దుంప.
0: It perinates like a
1: కంప. మలగారమేగలేని కంప.
0: It's full of bones.
1: అమ్ముల మప్పు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness, our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: You are not perishable.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: You are immortal ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: principle.
0: Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhule.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: Ee negatives nu positive lopala undi anni nadipistuntundadi.
0: And it's the positive behind that makes this negatives work.
1: Kani nu positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude nu dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi anityamainatundi ashastramainatundi vaati పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్ కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

కించిత్ భగవద్గీతా పఠనము, కొంచెము గంగా తీర్థము పానము, విష్ణు పూజ ఒక పారి సలిపితే, విష్ణు పూజనొక పారి గవించిన అతనిని యముడేమని తర్కించును, అతనిని యముడేమని తర్కించును. కించిత్

0: దివ్య ఆత్మస్వరూపులారా, శంకర్ల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమా సే, హీ కెనాట్ ఆస్క్ హిమ్ ఎనీ క్వశ్చన్స్. దివ్యాత్మస్వరూపస్ శంకర హ్యాడ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ గివెన్ అస్ ది భజ గోవింద. వన్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఆనంద gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aithe, itti mandabuddhudu ainatuvanti Giri నిరంతరము గురుభక్తి లోపల మునిగి గురువు యొక్క సేవలు మాత్రమే తలుపుచూ గురువాజ్ఞలు శిరసావహించి తన కాలమంతయకుడును గురువునకు అర్పితము చేసేటువంటి చిత్తమునందు తన యొక్క జీవితమును గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. This was the only aim and he was serving his guru at all times.
0: Guru chanta cherinatunti migilinatunti vidyarthulu guru cheppinatunti paathamunu sayankalamunake appajeppi guru yokka aashirvadamulu andukoneetunti varu kaani giri atlu kaaka guru cheppinatunti paathamulu enni nelalaina kudano appajeppadaniki samsiddhudu kaaka guru yokka sevala yendu maatrame తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ రిపీట్ దెమ్ టు ది గురు బై ది వెరీ ఈవినింగ్. బట్ ఆనందగిరి వాజ్ సో డల్ దట్ హీ కుడ్ నాట్ గెట్ ఎనీ ఆఫ్ ది లెసన్స్ బై హార్ట్ or recite them as was desired. He was only spending all his time in doing service to the Guru.
0: Aite Guru nande tana chittamu ankitam cheyatam cheta Guru anugraham kudanu konta kalamunaku atana paina prasarinchi aa Guru anugraham cheta tanaku ekkada lenatvanti shakti samarthyamulu praaptinchi totaka vruttamulu anetvanti vatini Guru stotramuluga tanu likinchatam cheta ataniki totakudu anetvanti peru kudanu అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ దిస్ ఆనందగిరి అక్వైర్డ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఏ సెట్ ఆఫ్ వర్సెస్ కాల్డ్ ది తోటక వర్సెస్ and therefore he has been referred to as the totaka.
0: ee totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetuvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the atma.
0: Migilina shishyulandaru kodanu పుస్తకంలో ఉన్నటువంటి విషయంలో మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఏ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi, yeniti unnanu, heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kani purna gnanam bepudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka parimanam patinchina kudanu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it, it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయును మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఏ పర్సన్ హూ ఇస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chalu tana rogam nivaran avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunandu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatundi samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinantha kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ద సేమ్ మేనర్ తోటక బిలీవ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలలా ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: శంకర హ్యాడ్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ పద్మపాద, సురేష్, తోటక అండ్ అస్థాన. ఆల్ దీస్ ఫోర్ డిసైపుల్స్ వర్ చోజన్ బై శంకర టు హెడ్ ఫోర్ ప్రిన్సిపల్ పీఠర్స్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ.
0: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు.
2: ది పర్సన్ హూస్ నేమ్ వాజ్ మండల మిశ్ర వాజ్ ఆల్సో కాల్డ్ సురేష్.
0: ఈ మండల మిశ్రు చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండల మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండల మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాస్త్రం కూడాను అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండల మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Misra. Mandana Misra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Misra. Mandana Misra's wife is called Ubhaya Bharati.
0: Mandana Misra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞాన స్వరూపుడనే చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడా అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani ekachittulainatvanti shishyatvam kani nedu labhyamagutam lekapovata chetane itti paristhiti bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Misra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yandu imitchetuvantidi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind, and change your outlook, and put you on the right path.
0: Aithe bodhinchadam cheta, shravanamu chesi, manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu. Adi kontha acharana leka ravatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook. But to put them into practice is much more difficult.
0: Inka rendavo margamu, తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమవుతుంది.
2: By the guru taking the second method of teaching, and that is himself doing and others watch him do a thing like that, will involve the entire system of organs of the disciple being attentive, and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: అయితే శంకరుల వారు తన శిష్యులు మహా బుద్ధి కుశలతతో ఏర్పరిచినటువంటి శ్లోకములను తాను సులభంగా అంగీకరించక ప్రతి శ్లోకమునకు అంతరార్థం ఏమిటో తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi, Giri, kinchit Bhagavad Gita ra patanamu annavu. Bhagavad Gita konchamu chadivite chalan cheppave. Inta 700 shlokamulaga unnatundi Bhagavad Gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్డ్ ఆనందగిరి and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the shastras and the essence that is contained of the shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయము నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయములకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధంగా కనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ స్వీట్ రిప్లై. ది రిప్లై వాజ్ ఇండీడ్ వెరీ అట్రాక్టివ్. ఆనందగిరి సెడ్, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy. When he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka గంగాజలము యొక్క సారమును మనం గ్రోలినప్పుడు అది కొంచెము మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: Again, Shankara asked the question, you said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది. భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగామాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి, విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్, ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఇస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala, Triloka, Trigunamli yandu kudanu sajeevamainatvanti swarupamulo pravahinchetvanti yokka pavitramainatvanti ee ganga. అనగా స్వర్గమునందు మందాకిని అనేటువంటి పేరుతో, భూలోకమునందు భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత, భవిష్యత్, వర్తమానములు ఎందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ, మధ్యమ, అధమ లోకములందు కాని సత్వ, రజో, తమో గుణములు ఎందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సేక్రెడ్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaaka Shankaralu varu marinta lotunaku adanni vicharistu vellaadu.
2: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, Patala Lokamulu, Moodu Unnava, Ivi Ye Roopamulo Unnavi, Manavuniki Ye Vidhamga Anubhavaniki Vastayi Ani Kudanu Mari Prashninchadu.
2: Shankara asked, is there a heaven? Is there a earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri Pipilakadi Brahma Pariyantam Kudanu Ekatvamainatvanti Atma Divyatvanga Prakashistunnadanetvanti Satyanni Gurtinchinatvanti Vyakti Swargalokavasiga Nenu Bhavistunnanu Anaga Nirantaramu Kudanu Shanti Sukhamulato Ananda Swarupudai Satya Bhavamunu Prema Kiranamula Dwara Araginchinatvanti Yokka Vyaktiga Gurtinchinatvanti Uttama Sthaname Swargamu Annadu.
2: Anandagiri gave the reply that whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same. The one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss. The one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్ బిట్వీన్ బర్డ్స్ బిట్వీన్ క్యాటిల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింక్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ది మత్స్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడాను లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళలోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal. He forgets the world. He does not pay any heed to the Vedas or to the Shastras. He is fully and entirely selfish. He lives for himself. Such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasunu yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకంలో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వి హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low. It is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinvidinchu undatamu manavuniki nityanubhavamulo satyamainatvanti swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళలోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ డీడ్ హ్యాపీ అండ్ వెన్ హీఈస్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ. హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: Dinine astika, yastika, ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: The same thing has been divided into so many parts, believing, non-believing, believing, non-believing and so on.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే, రెండు గుర్రముల పైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు. ఈ యొక్క శ్లోక అర్థం
2: ఇన్ దిస్ వర్స్ ఇట్ హాస్ బీన్ కన్వేడ్ దట్ యూ షుడ్ నెవర్ రైడ్ టూ హార్సెస్. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యం పడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరుల వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi Vishnu puja okapari kavinchina atanini yamudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు, యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వం ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్, దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
2: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopamu ledu kani ataniki swabhavam aneetvantidi madhuramainatvantidi ga untundadi.
2: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడాను ఒక అర్థము.
2: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాలి. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
2: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a ladu or call it a rava ladu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart Vishnu attitude, can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
2: Although the sweets which we make and eat in this world have many different forms and many different names. The one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణ చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఏ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli Krishna edo oka murkhamainatvanti yokka bhavamato mudattvamainatvanti vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో ఒక వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
2: Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
2: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్, కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Kudanu narudu raavatam cheta krishnuni yokka vaartalu emaina kudanu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappudiki narudu ee krishna tattvanni varninchadaniki poonukunnadu. O murkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
2: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada,
1: they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, "You are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna."
0: అందులో ఒక గోపిక లేచి, "నారద, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా, మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా, అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు."
1: One of the Gopikas got up and told Narada, "Do not waste your time. There is no question of your telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way."
0: అందుకు నారదుడు, "గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను. కృష్ణుని రాక విషయం నాకు తెలియదు" అన్నారు. అనేటప్పటికీ గోపికలందరూ లేచి, "నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము. అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు. కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము" అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan, and if so, when. Then the Gopika said, "We are all
0: adhara mudramainatvanti yokka namamuto maa kalamunu enta aanandamugano gadaputunnamu. Atti aanandamunu nee vyaktham chese nimittamai maa kalamunuku addu tagulutunnavu narada.

0: anything about whether Krishna was going to come to Vrindavan, and if so, when? Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
1: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంక కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చెంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
0: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
1: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
0: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
1: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
0: It is in this context that Narada wrote a small verse.
1: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిలపోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యము కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
0: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying, Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna.
1: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
0: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
1: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
0: It is in this context that Anandagiri gave also another verse.
1: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandvara.

0: ಇದೇ ಕ್ಷಣೆ ಕ್ಷಣೆ ಕ್ಷಣಿ ಸಚಿಂತ ಯಮರಾಜ ಭೀಮ ಸದನ ದ್ವಾರ ಪ್ರಯಾಣೆ ಪ್ರಭು ಅನ್ನಾಡು. ಅನಗಾ ಏ ಯೊಕ್ಕ ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై ఎంత చింత చేస్తున్నారో మానవుడు, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందను యొక్క పదములపైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమును కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి in the verse which has just been referred to said that we spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend a thousandth part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యం చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి వారముల తరబడి నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి సాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే ఆహా అది నాకు టైం లేదు, చిన్న సాలిగ్రహానికి స్పూను నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటుంది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యం లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటుంది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది ఏది ఉపేక్ష ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for half an hour in the day, you say that you have no time. but you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m., even if you do not have half an hour's time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka, manamu satyasatyamula yokka vishayanni manam gurtinchukoni ఈ విష్ణుత్వం అనేటువంటి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా మనం కొంతవరకును అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడాను అందిస్తుంది. అట్టు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగమునకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వీ మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమునందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకునే నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: నో వన్ హ్యాస్ టైడ్ అప్ దిస్ మంకీ ఇన్ ది పాట్. ది మంకీ హ్యాస్ యూస్డ్ ఇట్స్ హ్యాండ్, టేకన్ సచ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇట్ లైక్స్. ది హ్యాండ్ హ్యాస్ బికమ్ బిగ్ అండ్ ఇట్ హ్యాస్ టైడ్ ఇట్ సెల్ఫ్. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
0: Ade vidhamgane ee brahmandamainatvanti pedda paatra lopala samsaram anetvanti chinna mootini petti akkada sukha santosham anetvanti oka padarthamulu veyatam cheta ee vyakti aa sukha santoshamulu nimittamai taanu andulo chikkulukoni potunnade kaani taanu ye maatram kodanu tananu aa sukha santoshamulu anetvantidi bandhinchatam ledu. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: With a narrow mouth like the family, one gets involved in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: ఇది బంధనకు సరైనటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షం కూడాను చక్కనిగా ఉంటుందది.
1: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, Gajendra Moksha.
0: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్ ఏ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్ ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనసు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ రోమింగ్ అబౌట్ లైక్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ లైక్ ఎ థిక్ ఫారెస్ట్ ఇట్ బికమ్స్ థర్స్టీ. థర్స్టీ ఫర్ వాట్? థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: వెన్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ బికమ్స్ థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్ ఇట్ బిగిన్స్ టు డ్రింక్ ఇన్ ది లేక్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: అందులోపల కాలు పెట్టేటప్పటికీ తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: The moment this attachment, the crocodile of an attachment, catches hold of its leg, this wild elephant cannot free itself from this family.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా, ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: with this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: Kanuka, Yinadu Manamu, Sudrishti Ravali, Sudarshanam Kaligali. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన, వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్టకడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డూ నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చాడు.
1: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
0: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ కు రావాలి అని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
0: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఇస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, ఎవ్రీవన్ మస్ట్ మేక్ హిజ్ ఓన్ ఎఫర్ట్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ది ఎఫర్ట్ ది రిజల్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, బట్ ఐ గివ్ యూ ది నెసెసరీ కరేజ్, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: హీ పాస్డ్ as he desired, and he came after some time and said, "I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job."
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: He came back to me in 3 months and I asked him, "What happened? Are you happy? Have you got a job?" He said, "Yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry."
0: నాయన, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, "మై డియర్ బాయ్, ఈస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్." ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుండా పోతే నేను ప్రాణమైన ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి, తిరిగి సరే నాయన నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: Sorry. ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంక తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి ఒక సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ వన్ ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్ వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
0: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్లు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatundi vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetundi vaadu.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu baadalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomman cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi paapam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
0: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నాపైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ ఎట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetundi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: అప్పుడు నేను చెప్పాను, నాయనా నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పము నిన్నొచ్చి పట్టిందా చెప్పమన్నాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, డిడ్ యూ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్ గో అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ స్నేక్ ఆర్ డిడ్ దట్ సర్పెంట్ కమ్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ?
0: కనుక ఈ యొక్క చిన్న వయసునందు మంచి చెడ్డలు అనేటువంటి విచక్షణ లేక వివేకం శూన్యమైపోయి నిత్యానిత్య విషయ పరిశీలన చేయలేనటువంటి యొక్క మూర్ఖత్వంలో పడిపోయి మనం అనేక రకములైనటువంటి కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాం. కనుక మనం అట్టి మూర్ఖత్వానికి ఏమాత్రం కూడా నువ్వు గురికాక దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: Therefore, in this young age, you must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్ మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము త్యాగము ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ది పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు.
1: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayaraainappatikini, చాలా సంతోషమే. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నం లోపల ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షము కాని భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు సీ దాట్ యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ వెన్ యూ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యూ మే బికమ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై అండ్ కీప్ యువర్ హార్ట్ clean and pure, then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

0: సత్యమొకటే.
1: You can have the pelf and power of kingdoms, but that which is permanent is only truth.
0: భ్రాతలు బంధువు రావచ్చు పోవచ్చు.
1: Relations and brothers may come and go.
0: శాశ్వతమైనది సత్యమొకటే.
1: The only thing that is permanent is truth.
0: లోకమందు అధికార భోగము రావచ్చు పోవచ్చు.
1: In the world, status and power may come and go.
0: శాశ్వతమైనది సత్యమొకటే.
1: The only thing that is permanent is truth.
0: సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి.
1: The easy path to good conduct and righteousness.
0: అమృతంబు అదియే సకల సౌభాగ్యమందు.
1: The path of righteousness is the only thing that brings prosperity and auspiciousness.

0: సత్యమందు.
1: The greatest prosperity in the world is only truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాము.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In women there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనం నాటుతమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనం మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకున్నట్టు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలమును పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలమును పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత సత్య భావముల చేత సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: సో ద మదర్స్ వూమ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: ఇట్స్ ఓన్లీ దెన్ వి గెట్ వర్చ్యువస్ అండ్ గుడ్ కండక్ట్ ఫ్రమ్ చిల్డ్రన్ హు ఆర్ బోర్న్.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలు ఉండేటువంటి
1: Aryamai was a very good woman.
0: Ame Kerala desham lopala kaladi anetundi intlo undedi. Kerala desham kaladi.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: Ame nirantaram kudanu daivachintane chestu daivakaryamulu yende nimaglulai undetundi vaaru.
1: She was always thinking of God and doing the actions relating God word.
0: Deeni tatpantamga ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence and of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యులు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పమే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రి దేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల కాలం గడుపుతూ వచ్చేటువంటిది.
1: You all know Puttali Devi. She was all the time thinking of God.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow and after the finishing of the vow she waited for the cuckoo to sing.
0: ఆ యొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: Kani aa pillavade inti velukuku velli కోకిల కూచినట్టుగా కూచి, అమ్మ కోకిల కూసింది, ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, "Mother, you can now partake of food."
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells lies?
0: భగవంతుడా, నేను ఏ పాపం చేశాను?
1: Oh God, what sin have I committed?
0: కనుక నాకు ఇలాంటి పుత్రుడు కలగడానికి నా పాపమును పరిహారం చేయమని.
1: సో టు హావ్ గివెన్ బర్త్ టు సచ్ ఎ బాయ్, ప్లీజ్ గాడ్ ఫర్గివ్ మై సిన్స్.
0: చాలా విలపించింది.
1: షీ ఫెల్ వెరీ సాడ్ అండ్ క్రైడ్.
0: ఈ విలాపం చూచి కుమారుడు దుఃఖించి, నా తల్లికి నేను ఇంత శ్రమ ఇచ్చింది కదా అని విచారించాడు.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షలు కూడాను కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి శిక్షించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకనే తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతి యందే ఉంటున్నది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the son changes either for the good or the bad.
0: Oka chinna aadarshamu.
1: One small example.
0: Puramu Rangoon yuddham aina tarvata,
1: after the Rangoon war,
0: andarni kolpoyi talli oka kumarudu edo oka vidhanga Madras cheraru.
1: One mother and son, after everything was lost, reached Madras.
0: Kani వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: They had no shelter over their heads, no food to eat.
0: తల్లి ఇంటింటికి పోయి భిక్షం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భిజించటము.
1: The mother would go asking for alms house to house, give most of it to her son and partake of a little to herself.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడేటువంటిది.
1: వన్ డే వెన్ హి నాట్ వెన్ షీ డి నాట్ గెట్ మచ్ ఫుడ్, షీ గేవ్ ఎవ్రీథింగ్ టు హర్ చైల్డ్ అండ్ షీ ఫాస్టెడ్.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అ సన్ షీ పుట్ హర్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్.
0: తల్లి దినదినమునప్పుడు క్షీణించిపోతూ వచ్చింది.
1: ద మదర్ గాట్ ఇమాషియేటెడ్ డే టు డే.
0: కుమారుడు చెప్పాడు,
1: దెన్ ద సన్ సెడ్,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: వై యు ఆర్ నాట్ ఈటింగ్ అండ్ యు ఆర్ గివింగ్ టు మీ ద ఫుడ్ అలోన్.
0: సరికాదు సరికాదు అని
1: దిస్ ఇస్ నాట్
0: ఎంతనో ప్రార్థించాడు.
1: హి ప్రేడ్ టు ద మదర్,
0: రేపటి నుంచి నేనే భిక్షానికి పోతానన్నాడు.
1: సో బికాజ్ యు డు నాట్ టేక్ ద ఫుడ్ మదర్, ఐ విల్ గో మై సెల్ఫ్ టుమారో అండ్ ఆస్క్ ఫర్ ఆర్మ్స్.
0: కుమారుడు భిక్ష పెట్టడము తల్లి కన్నారా చూడలేదు.
1: ద మదర్ కుడ్ నాట్ స్టాండ్ ద చైల్డ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్.
0: అట్టి మదర్ యొక్క హృదయము కరిగిపోయింది.
1: So the mother's heart melted.
0: Naina, you phone akkarledu, nene din seedatvanti prayatnam chestanu.
1: Dear son, you need not go, I will go myself and try.
0: Neevu bichchavettakam nenu sahinchalenu bharinchalenu.
1: I just cannot see you going and asking for alms.
0: Okanaadu chaala balaheenam aipoyindi.
1: She became very weak one day.
0: Kumarudu bichchaniki vellaadu.
1: The son went for alms.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ఎ బిగ్ ఆఫీసర్స్ హౌస్.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: ది ఆఫీసర్ వాస్ సిట్టింగ్ ఆన్ ద వరండా ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అయ్యా నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: అండ్ ద సన్ క్రైడ్ అవుట్, ఓ సర్ వి ఆర్ హంగ్రీ వి ఆర్ హంగ్రీ.
0: అప్పుడు ఈ ఆఫీసర్, నాయన కూర్చో ఇక్కడ, ఏం తెస్తారు ఒక ఆకులో, నీవు భుజించి పోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: You surely are not hungry where you sow. You would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard his harsh words, the boy fell giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya, adhikari, madaru naa talliki.
1: Oh, officer, first it is for my mother.
0: Tarvada nenu tintanu.
1: And it's afterwards myself.
0: Ani swaram raanatvanti dinto deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: madalu ammaku, ammaku, ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku, ammaku ani cheptu praanam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakala nimittamai kumarudu tana praanaanni kudunu arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారుడు కాని ఈనాడెక్కడ కూడా లభించటం లేదు.
1: We cannot see such a type of mother or such a son today.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: It is not only because of the Kali age, but because of the educational system today.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమై చదివేటువంటి చదువులే.
1: Today's education seems to be only for a livelihood.
0: సమాజము, కుటుంబము, దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: They do not have the feelings in the heart for the nation, for the world and for their own country.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుంచుకోవాలి.
1: First you must think of the welfare of the family.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందు కనిపించటం లేదు.
1: But today we cannot see such type of thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: once
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: One mother was very very strict with her children and that's the way she was bringing them up.
0: ఆమె దగ్గర యథా రాజా తదా ప్రజాని, యథా అధికారి అదా సేవకురాలు.
1: So how is the one who rules, so is the subject. That's what
0: అట్టి పవిత్రమైన హృదయం గల తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatundi ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Rambha, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: ఓ
0: శుద్ధమైన హృదయం గలిగిన తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a

0: నుంచి నాయన నీకెందుకు భయము?
1: ఓ షీ కాల్డ్ హిమ్ టు హర్ అండ్ దెన్ సెడ్ చైల్డ్
0: వై సర్వన చెడైనటువంటి రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: వై యు అఫ్రేడ్ వెన్ గాడ్ ది ఆల్ ప్రొటెక్టెడ్ ఇస్ విత్ us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: So whenever you're afraid, my child, recite the name Ram, Ram, Ram.
0: ఇదే రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: The same name of Rama, Gandhi started chanting till the end of his life.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: It's because there were such mothers, such those who served, that women were very virtuous and they prospered.
0: ఇంకా మీకు తెలుసును ఈశ్వర చంద్ర దయాసాగర్.
1: You know విద్యాచంద్ర దయాసాగర్. విద్యాసాగర్
0: ఆయన చాలా బీదవాడు.
1: He was a very poor man.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: The mother also did not have much to give.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she should get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and educate
0: him. తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: In Calcutta, during nights in the street lights, this child would go and study.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: He studied in that fashion and became an eminent man.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: He studied post graduate.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: And after he finished it, he tried for a job.
0: ఉద్యోగం లభించింది.
1: He got a job.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: He used to do the job and in those days the pay was very less.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: Within that small emolument he used to take care of his mother and himself.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village
0: తల్లి కూడాను పాత చీర కట్టుకుని ఆమె కూడాను తిరునాళ్ళకు దేవుని దర్శనం కోసం పోయింది.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: అప్పుడు ఈ దృశ్యాన్ని చూచాడు.
1: He saw the sight.
0: తల్లి చూచి, అమ్మా నీవు ఈ విధమైనటువంటి దుస్తులతో తిరునాళ్ళకు పోవటము నాకు చాలా కష్టంగా ఉంది.
1: Mother, you going in this type of sari, I do not like it, I feel bad.
0: నువ్వు సరైనటువంటి దుస్తులు నీవు తీసుకో.
1: Please wear the proper clothes.
0: నా జీవితం అంతా కూడా నీకే అర్పితం చేస్తాను.
1: I shall offer my whole life to you.
0: అని ఆయన సాయంకాలం వెళ్ళాడు, మంచి చీరలు తీసుకుని వచ్చాడు.
1: So that very evening he went and bought a nice sari.
0: మరి ఒక దిన సాయంకాలం వెన్నెలలో కూర్చొని ఇద్దరు సంభాషణ చేస్తున్నారు.
1: One day in the evening both mother and son were talking to each other.
0: అమ్మా నీ అభిష్టమేమో తెలిపితే తప్పక నేను దాన్ని నెరవేరుస్తాను, నా శక్తి కొలది అన్నాడు.
1: Mother, if you tell me your desire, I shall try to fulfill it to the best of my effort.
0: Nayana, naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda chaala dooram velli aa neerunu techukoni saagutunnaru, vaaru padeyatundi avastham nenu choodalekunna unna.
1: The people of this village go a long way to fetch water. There isn't water in this village. I cannot bear to see them suffering so.
0: Kana manaku oka palle lopala oka baavini travinchatamo neeku bore well veyatamo neevu chesthe naaku chaala santosham annadu.
1: If you can please get a bore well board and a well, I shall be so happy.
0: Ee pillavaadu bore well vesadu.
1: This boy got a bore well jug.
0: Chakkani neeru vachi prajalakantarki daahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: అప్పుడు తల్లి చెప్పింది, నాయన నాకు చాలా ఆనందంగా ఉంటుండాలి.
1: And then the mother said, son,

0: సో హ్యాపీ.
1: దాహమే ప్రధానమైనటువంటిది.
0: సో ద థర్స్ట్
1: నీరే ప్రాణ సమానము.
0: థర్స్ట్ హాస్ బీన్ క్వెష్డ్ అండ్ దాట్ ఇస్ వాట్ ఇస్.
1: అట్టి నీరును ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుండాలి. నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుండాలి అని.
0: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
1: Mari Mukadinamu idu paata chira kuttukuntu kurchonundinadi talli.
0: One day she was wearing an old saree stitched all over.
1: Kumaru office nunchi vachadu 5 gantalaku.
0: The son came at 8 o'clock from the office.
1: Amma neeku inka emaina korikalu unnaya ani prashninchadu.
0: Mother, don't you have any other?
1: Nayana naaku marokati chinna korika untundadi anna.
0: Son, I have a small desire.
1: మన గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని ఇంకో గ్రామానికి వెళ్లి చాలా శ్రమపడి నడుచుకుని వస్తున్నారు.
0: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
1: ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను.
0: I am unable to see that sight.
1: కనుక మన గ్రామంలోనే ఒక చిన్న బడిని నిర్మించు అన్నది.
0: Could you please build a small school in our village?
1: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
0: సో విత్ ద స్మాల్ పే దట్ హి వాస్ గెటింగ్ హి ట్రైడ్ టు సెట్ అప్ ఫర్ సంథింగ్ అండ్ గాట్ ఎ స్కూల్ బిల్ట్ ఇన్ ద విలేజ్.
1: చిన్న స్కూల్ కట్టించాడు.
0: ఎ స్మాల్ స్కూల్ వాస్ బిల్ట్.
1: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
0: సో ద చిల్డ్రన్ ఇన్ దట్ విలేజ్ వుడ్ సింగ్ అండ్ డాన్స్ అండ్ ఆర్ వెరీ హ్యాపీ.
1: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
0: అండ్ ద మదర్ సా ది సైట్.
1: నాయన ఇది మరొక ఉపకారం. నాకు కాదు, మన గ్రామంలో కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుండాలి.
0: దిస్ హస్ బికమ్ ఎన్ ఇలస్ట్రియస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్ నేషన్.
1: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
0: సో షీ బికేమ్ వెరీ హ్యాపీ దట్ ద సన్ హాడ్ అచీవ్డ్ సచ్ ఎ గ్రేట్ థింగ్.
1: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
0: సో వెన్ దే వర్ స్పెండింగ్ టైమ్
1: మరీ ఒక దిన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
0: When he came back from the office, he saw his mother in a very bad state.
1: Amma, enduku ninna varaku chaala aanandanga undinaave, ee naadu deeniki kaaranam emiti ani prashninchadu.
0: Mother, till yesterday you were so happy. Why are you now downhearted?
1: Nayana, neeru andinchavu, school kattinchavu, kaani ee pillalu sareinatundi sthitilo leka anarogyavantulaipoyi chaala kashtapadutunnaru.
0: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
1: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
0: సో ఇఫ్ యూ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ హాస్పిటల్ బిల్డ్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్.
1: చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
0: హీ బిల్ట్ ఎ వెరీ స్మాల్ హాస్పిటల్.
1: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
0: దేర్ వాస్ ఓన్లీ వన్ డాక్టర్ అండ్ వన్ నర్స్.
1: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
0: అండ్ ద మదర్ వెన్ హి డిడ్ దిస్ షీ డిడ్ కుడ్ నాట్ కంటైన్ హర్ జాయ్.
1: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
0: Why I am telling you this is because the mother has got pure thoughts.
1: ఆ సంకల్పాలు మనము పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
0: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
1: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖము కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
0: We should not do acts having been born to a pure mother.
1: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
0: So that which was related to this body, well, things happened very well.
1: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
0: I was eating upstairs.
1: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
0: గృహం అమ్మాయి
1: ఈ దేహమునకు తల్లి.
0: Gruham Ammai came upstairs. She was the mother to this body.
1: Yem inaadu paiku vachavamma annanu.
0: Why have you come up, mother? I said.
1: Meer bonchendi tarvata nenu cheptanu annanu.
0: You eat. Then afterwards I will say, she said.
1: Bhojanam aina tarvata.
0: After finishing my food.
1: Swami. Mana palle chaala kugramam.
0: Our village is a very very small one.
1: Ikkada vaidyame lekunda chaala baadha padutunnaru.
0: There's absolutely no medical facilities
1: here. Sanula chantipidani ettukoni bukkapattanam parigettunnaru.
0: And because of that many people go to bukkapattanam.
1: Vaadu nadachaleka kruchoni aneka samala padutunnaru.
0: They cannot walk the distance though they sit and they suffer a lot.
1: Appudu nenu cheppanu.
0: Then I said,
1: లేదు ఈ గ్రామంలో నేను ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
0: I said, in this village I'll get a hospital built.
1: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
0: So in the beginning a small hospital was built.
1: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
0: Then a bigger hospital became.
1: స్వామి మీరు ఏమి అనుకోకూడదు, నాకు రెండో కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
0: Then she said, Swami, don't think otherwise. I've got a second desire.
1: మీకు కోరికలు వచ్చాయా అని నేను మందలించాను.
0: Then I became a little strict and I asked, why you
1: Swami,
0: got another desire?
1: ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చకూడదు?
0: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: Then she said,
1: మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి.
0: In our village there's absolutely no water. Everything is getting dried up.
1: ఏం కావాలన్నాను.
0: What do you want? I
1: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి.
0: In our village please get a well dug.
1: చిన్న బావిని త్రవ్వించాము.
0: Then I got a well dug.
1: మన మందిరంలోనే త్రవ్వించాను.
0: It was right. In
1: గ్రామం జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
0: The people of the village, all of them would come to this village and take water.
1: అప్పుడు ఆమె చేరి మూడో దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను.
0: Then she came the third time and said, Swami, I'm very, very happy.
1: కాని మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
0: But there is still one desire.
1: ఈ కోరికలకు ఒక అదుపే లేదు.
0: For desires there's absolutely no end.
1: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
0: All the little children are going to Bukkapatnam to
1: study. వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
0: They do not have the strength even to walk.
1: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
0: So please get a school built in this village.
1: కట్టించాను.
0: I got it built.
1: అప్పుడు చాలా సంతోషించింది.
0: Then she felt very happy.
1: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
0: Then she said, enough Swami, all my desires are fulfilled.
1: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
0: సో దాట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
1: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
0: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
1: పూర్వమంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
0: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
0: That small hospital has become the super speciality today.
1: Anadu edo chinna bore well lo oka chinna baavino vesi neeru ipistunnatunte vaanni ee naadu mana jillaku antakunu pipes veyinchi chakkani neeru andincharu.
0: In those days when only a bore well and a well was there, today I have been able to supply them.
1: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
0: So the thoughts and the deeds of the son are due to the
1: దాని తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి.
0: So he gets the strength and the power to do
1: these things. దేశం యొక్క పవిత్రత ఎవరు కూడా సరిగా గుర్తించలేరు.
0: Nobody has been able to understand the power and the purity of the mother.
1: కానీ సత్సంకల్పంలో మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
0: So we ask for wealth and for power.
1: అది చాలా బలహీనత.
0: That's weakness, mental weakness.
1: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
0: If you resolve to do something good, always
1: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
0: The power of your thoughts will give you the strength.
1: ఒకానొక సమయం లోపల సచిదేవి చైతన్య తీసుకుని పడి.
0: So one day Sachidevi took Chaitanya.
1: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
0: So they built a very pure.
1: అప్పుడు చూచాడు.
0: He saw.
1: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
0: Where have we gone? I've gone to the temple.
1: చైతన్యమూర్తిని దర్శించాడు.
0: He saw చైతన్యమూర్తి.
1: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
0: He saw him and I said, Swami, I don't want anything.
1: నీవు జగత్ పాలకుడు.
0: You are the one who will redeem the world.
1: లోక పాలకుడు.
0: You will redeem everybody.
1: ప్రాణనాథుడు.
0: You're a great one.
1: జీవనాథుడు.
0: You give life.
1: దేహనాథుడు.
0: And you protect the body.
1: అన్నింటినీ నీవు పోషించగలవు.
0: You are able to foster everything.
1: కానీ నాకు ఈ దేహం వంచలేదు.
0: But I do not have the desire for this body.
1: ఆధ్యాత్మికంలో చూస్తే
0: in the spiritual life.
1: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.
0: So they get into a kind of a higher state.
1: నాకు అట్టి ఆశలు లేవు.
0: I do not have that type of desire.
1: నాకు ఎట్టి కోరికలు లేవు.
0: I do not have any desire.
1: కానీ
0: but
1: నాకు ఒక్క కోరిక కలదు.
0: I've got one desire.
1: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
0: The only thing you can fulfill.
1: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
0: చైతన్య, గివ్ మీ ద పవర్ టు లవ్ యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
1: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడు.
0: బికాజ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్
1: ఆఫ్ ప్రేమనే మా ప్రాణము.
0: అండ్ లైఫ్
1: ప్రేమనే మా జీవితము.
0: లవ్ ఇస్ ప్రేమ.
1: ప్రేమ యందే ఉంటున్నది.
0: ఇట్ ఇస్ అవర్ వెరీ లైఫ్, అవర్ వెరీ
1: ప్రేమ యందే పుట్టి
0: వి హావ్ బీన్
1: ప్రేమ యందే పెరిగి
0: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లవ్.
1: నిన్నుంచును ప్రేమ మహిమ.
0: And we have got to be full of love.
1: Karuka ninnu preminchetundi okka premanu naaku andinchu chaalu.
0: Give me the love that I can love you totally, that's enough for me.
1: Aa sachi devochi emuntu naina nivu bratikali kada tinali kada nilavani needa undali kada ivi edi uddantunnave kaaranam emti aninna.
0: Oh, you have got to live, Sachi Devi said. You have got to eat and survive. Then why are you behaving like this?
1: Amma, neekinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kinchittena kudanu gurtinchukolekapothunnam.
0: Mother, though you have become so old, you are not able to feel
1: bhagavantuni yokka premanu maatrame manu andukunde inga sarvamu andulone cheripothuntadi.
0: If you get the love of God, you get everything, he said.
1: Prema roopamu brahmammu premamayamu.
0: So the whole world is full of God's love.
1: Anta bhagavantuni yokka premane.
0: The whole world is full of God's love.
1: ఈ జగత్తంతకును ప్రేమని.
0: The world is full of love.
1: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
0: If you get that love, it's enough. Everything will come to you.
1: ఈ చిల్లల చిల్లల కోరికలు కోరుకొని
0: do not ask for these small desires.
1: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
0: Let us not waste our life.
1: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
0: In everybody there's the same love.
1: కనుకనే ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
0: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
1: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
0: ఎవ్రి మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
1: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
0: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హి వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
1: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకుని పోయేటు.
0: When he went around doing the bhajan of Krishna, even the wicked ones came.
1: ఎక్కడ మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
0: Even in the wicked there is good.
1: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
0: Where there is good there is always
1: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
0: Where there is light there is also darkness.
1: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
0: So good people will have to face all these difficulties.
1: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
0: So those sufferings bring us out.
1: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు. తన పాటు తాను భజన చేస్తూ పోయాడు.
0: So Chaitanya went about singing the bhajans of God, having the conviction.
1: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా
0: when as he was singing along the streets
1: kontamandi toti pillalantaru kuda cheri
0: there were other children who joined
1: taalalu chitikalu teesukoni vachi vaadu kuda bhajan chestu vacharu.
0: They also brought these different type of instruments and started singing along with
1: them. Kani tallu kuda aa pillalni mandalincharu.
0: Then they also scolded the children.
1: Kani aa pillalu ee chaitanya margani ye matram vadaledu.
0: But Chaitanya, they did not give up. Chaitanya
1: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
0: He used to keep the children with him and do the bhajan.
1: మంచికి ప్రక్కలు చెడ్డ వస్తుంటది.
0: Where there is good there can always be bad.
1: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
0: In the world without good no bad.
1: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
0: Without bad good cannot happen.
1: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
0: Both together are good and bad.
1: వీటి విడదీయన ఎవ్వరి వశము కాదు.
0: To separate them no body can.
1: సుఖము ప్రత్యేకముగ ఎందు చూడబోము.
0: Pleasure is not by itself alone good.
1: కష్టము ఫలించేనేని సుఖం పడందురు.
0: Without suffering you cannot attain happiness.
1: కేవలం మన సుఖమంతా కూడా కష్టమందే ఉంటుండాలి.
0: So our pleasure is
1: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
0: So he went on telling the good is in bad and our happiness also.
1: తల్లి యొక్క ప్రభావము చేతను తల్లి యొక్క సత్సంకల్పము చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
0: Because of the will of the mother and because of the assurance of the mother, the son became a very great
1: being. ఈ నాడు లోకము లోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
0: So the mother should have pure thoughts within them.
1: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
0: They'll have to will to do the good things.
1: ఉత్తమ ప్రవర్తనలో కూడా మెలగాలి.
0: They've got to go in the right way.
1: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
0: It's only then they'll get exemplary sons.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి త్యాగభూమి యోగభూమి.
0: In the ancient days, from the ancient days, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
1: Enta tyagam manaku chestamo,
0: the amount of sacrifice that we do,
1: anta tejamu manayandu utti padutundi.
0: And within us will come the tremendous power.
1: Oka chinna vishayam meeku cheptunnanu.
0: A small thing I am going to tell you.
1: Naaku eppudu kuda tejam untune untundadi.
0: I am always having that strength within.
1: Kaani kontha mandi 15 dinamulu nunchi vachinatundi varu, Swami మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
0: అండ్ సమ్ పీపుల్ సే, స్వామి, ఫర్ ద లాస్ట్ 15 డేస్ యువర్ ఎఫల్జెన్స్ ఇస్ ఇంక్రీజింగ్.
1: ఇంతకు పూర్వం అంతా అక్కడను
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్
1: వాళ్ళ యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
0: I would have the welfare of people within
1: me always. Health, education, water, వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
0: So for some time when I got myself involved in this water and the school and the other facilities,
1: ఒక నెలకు పూర్వము
0: a month ago
1: నేను కుర్చీలో కూర్చొని
0: when I was sitting in the chair
1: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
0: Something reported in the paper was there. I read it.
1: ఆ పేపర్ లో
0: in that paper
1: ఒక తల్లి
0: one mother
1: కుమారుడు ఉన్నాడు
0: and a son.
1: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
0: How are they existing?
1: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
0: She could not bear the hunger of a son.
1: Amma na aakali aakali ani vachadu.
0: He came crying out, mother, I'm hungry.
1: Nayana ippudu ekkadi chusina varshalu ostunnayi, poyina nelle jarigindi idi.
0: So from then so much of rain is coming.
1: Varshamulu adhikanga kurustu vachayi
0: because there's too much of rain.
1: Kanaka ee bichani kudunu povadaniki vee vyavadhi lekapoyi,
0: so I cannot go out even to fetch food.
1: Nayana ee varshamulu valla nenu bichamu kuda ettalekapoyyutunnanu.
0: So because of these tremendous rains I can't go out and ask for
1: help. Varsham nilichetunte avakasam kanipinchaledu.
0: Doesn't seem as if the rain would stop.
1: Kani naa kumarudini ee reetiga annam pettali,
0: then how can I bring you
1: ani bharinchukolekunda ఎలుకలకు వేస్తారు చూడండి. ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలుపుకుంది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది. ఇద్దరు
0: I cannot go because it's raining so bad. So she got some poison which they administered to the animals. She gave something to offer to
1: the paper లో ఎవరో దీన్ని వేశారు.
0: She partook it and they died.
1: ఎవరు వాడు కూడాను ఇలాంటి చెడ్డవే చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
0: So I saw this in the paper. The papers always
1: ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
0: They do not think of publishing good
1: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి ఒక అదృష్టవంతులుగా ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
0: So those who want to publish the truth will say so.
1: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుకుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
0: So they take wicked things and always publish.
1: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలదు.
0: To publish good things and neither do they.
1: అది వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
0: So the life of those people is full of
1: bad thoughts. వాళ్ళ తల్లిదండ్రుల భావమే వీళ్ళకి మూల కారణము.
0: Because of their thoughts all the bad is due to them.
1: నాకు చాలా కష్టమేసింది.
0: I felt very sad.
1: చీ, ఇది పవిత్రమైన భారతదేశము.
0: The pure Bharat Desha.
1: ఈ త్యాగ భూమి.
0: This is full of
1: ఇది అమృత దేశము.
0: And there's a wonderful
1: ఇలాంటి పవిత్రమైనటువంటి అమృత భూమి లోపల
0: in this pure
1: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ దేశం,
0: this pure country which has been called Annapurna,
1: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
0: The child died because she could not give a little food to her son.
1: ఆ భావం నాకు కలిగింది.
0: I felt very sad.
1: తక్షణమే ఇంక అన్ని కార్యములు వదిలిపెట్టాను.
0: So I made I will that
1: village village కూడాను
0: so that from house to house
1: వంటలు చేయటము పంపటము
0: so that we would cook here and send the food.
1: ఈ విధమైన ప్రజలందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
0: So I wanted every citizen to feel happy.
1: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
0: Our children also are like gold.
1: ఎంత కష్టమైనా చేపడ్డారు.
0: They underwent all lots of difficulties.
1: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి
0: they went from morning
1: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
0: and with a lot of enthusiasm would come back.
1: ప్రతి ఇంటి ఇంటికి చేరారు.
0: They went to each house.
1: ప్రతి పల్లె పల్లెకు వచ్చారు.
0: They went to each village.
1: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
0: And those people gave a lot of comfort to them.
1: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
0: And from then on my heart is full of
1: త్యాగం చేసం చెల్లే తేజం పెరుగుతూ ఉంటుంది.
0: If anybody sacrifices I'll do anything for them.
1: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
0: I don't eat much.
1: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
0: Earlier also I was not eating very less.
1: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
0: What I was eating then I'm eating now.
1: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
0: After the bhajan in the morning.
1: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
0: I'll eat a little ragi rice and a little chutney.
1: ఆ దీంట్లో ఏ మాత్రమూ మార్పు కనకలేదు.
0: There's absolutely no difference from then to now.
1: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజం అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Because of the meager food that I take, I get a tremendous strength.
1: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
0: Because I always think of the welfare.
1: ప్రజల క్షేమమే పరమాత్మని యొక్క అందము.
0: I feel very happy when I think of the welfare of the
1: people. ప్రజాక్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనటం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
0: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
1: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే,
0: when I was walking earlier,
1: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలికి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
0: Many devotees felt, why is Swami walking so slowly?
1: నాకెట్టి దెబ్బ తగలలేదు,
0: maybe
1: నాకెట్టి జబ్బులు రాలేదు.
0: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
1: నేను ఎలా ఎందుకు నడుస్తున్నానంటి అందరికి ఎక్కువ దర్శనం ఇవ్వాలా, ఎక్కువ టైం దీన్ని అనుభవించుకోవాలి.
0: I walk very slowly only because I like to get darshan to
1: everyone. నాకు నొప్పులు లేదు.
0: I do not have any pain in the
1: legs. బాధలు లేవు.
0: I do not have any disability.
1: ఆనందంగా ఉంటున్నాను.
0: I am very happy.
1: ఆనాటి నుంచి నా ఆనందం దినదిన అభివృద్ధి పొందుతుండాలి.
0: From then on my
1: మన ప్రజాసేవనే మనకు ప్రాణ సమానమని మీరు అందరూ భావించాలి.
0: You have got to understand that serving humanity is what I
1: need. నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా మారుతుంది.
0: You will also become very brilliant.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: Divinity is not separate.
1: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
0: Divinity is not in a temple or anywhere else.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
0: God resides within you.
1: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
0: Our body is a temple of God.
1: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
0: And the life that is within the body is God.
1: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడా పోనక్కర్లేదు.
0: You need not search for God here and there.
1: మీ లోపల మరచు.
0: Go and look within yourself.
1: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
0: Try to incorporate
1: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
0: The inside and you will find the blissful form within.
1: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
0: So God is not something different from us.
1: Maname daiva swaroopamu.
0: We are the very form of divinity.
1: Meer manavudu manavudani dehaadmanam cheta chaala parabadutunnaru.
0: You think of yourself as men because you have the body consciousness.
1: Ee dehaadmanamni kramakramena sannigilpa cheskovali.
0: You have got to decrease this body consciousness.
1: Daivaadmanamni penchukuntu raavali.
0: You have got to increase your love for divinity.
1: Anni vidhala kodanu manavudu devudu aipothadu.
0: Then man himself becomes divinity.
1: Kanaka manavudu devudu pratyekam kaadu.
0: It's not man who is separate.
1: ఈ రెండు కొడును బింబ ప్రతిబింబములి.
0: They are only the image and the reflection.
1: కరుగనే ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుని వెతకటం.
0: We should not think them separate, they are one.
1: కానా దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
0: God is within us forever.
1: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
0: This body is something without life.
1: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
0: Because God is within, it's full of life.
1: ఈ వైబ్రేషన్ నిజమైనటువంటి యొక్క ప్రాణము.
0: So this is the one that is within, which is the
1: దీని ఆలోచించేటువంటి రేడియేషన్ దీని తగినటువంటి యొక్క జ్ఞానము.
0: So if you separate them, it is ignorance.
1: ఈ వైబ్రేషన్ ప్రాణము.
0: Vibration is life.
1: ఆ విజ్డమ్ పవర్ అనేటువంటిది జ్ఞానము.
0: The wisdom power is called.
1: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
0: So these are the strength that is given to you by God. Satyajnanam
1: anantam brahma.
0: Truth, wisdom and this.
1: Satyamargamulo manam praveshiste adi brahma tattvam.
0: If you go on the righteous path, that is the way to brahma.
1: Brahma tattvanni manam telusukodaniki ekkado manam track povadam nekkadu.
0: To know the principle of brahma we need not
1: go anywhere. Ekkada unna devam nalone unnadu. Ee dehame tane yokka villu ani manam bhavinchali.
0: We have got to think that the body is a temple of God.
1: Manaki ekkada leni aananda utti padutundi.
0: It's only then we get extreme.
1: Ekkada leni shakti manlo praveshistundi.
0: We get a tremendous strength.
1: Sarva shaktulaku maname adhipathulayipothamu.
0: We become the repositories of tremendous power.
1: Mana shakti minchinatundi shakti marokati ledu lokamlo.
0: The strength that we have within is not anywhere else.
1: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
0: సో ఫస్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది అంత సులభంగా రాదు.
0: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
1: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
0: ది డిజర్వెడ్స్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
1: ఏ పనినైనా చేయండి.
0: Do any work.
1: ఇదంత దైవ కార్యమే.
0: Think that it's the work of God.
1: ఆపకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
0: Some people ask, going to office, how can it be God's work?
1: దైవం కానటువంటి ఒకటి కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది.
0: How can you think that any work is without God?
1: అంతా దైవమే.
0: The whole thing is created.
1: సర్వత పాడిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
0: Every ఎవ్రీథింగ్ ఇస్ పర్వేడెడ్ బై డివినిటీ ఆల్ ఓవర్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ అండ్ హిస్ హెడ్
1: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
0: ఎనీ యాక్షన్ దట్ యు అండర్టేక్ థింక్ దట్ ఇస్ ది ఆఫరింగ్ టు గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్భావం ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
0: బికాస్ ద మదర్స్ ఫాస్టర్డ్ ఇన్ దోస్ డేస్ సచ్ టైప్ ఆఫ్
1: ఆదర్శమైన జీవితాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
0: దట్స్ వై దే గాట్ ఇలస్ట్రియస్
1: ఇప్పుడు భారతదేశం అన్ని దేశం కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందుంటున్నది.
0: భారత్ ఈస్ అ కంట్రీ విచ్ ఇస్ లైక్ అ టీచర్ టు ఆల్ ద నేషన్.
1: గత జీవుడగు పతి బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
0: వాజ్ నాట్ సావిత్రి ఎ వండర్ఫుల్ వుమన్ ఇన్ భారత్ హు బ్రాట్ బ్యాక్ అ డెడ్ హస్బెండ్ టు లైఫ్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: Chandramati, who did she not assist her husband in his endeavor?
1: Kula satitvam agni gundana prakatinche Sita Bharata dara jatagade.
0: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
1: Kinisi durmada kiratiyu bhutigavinche Damayanti Bharata ramanigade.
0: Was not Damayanti a great illustrious woman of Bharat?
1: సత్వ సాగర వేష్టి తక్ష్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
0: సో భారత్ ఈస్ ల్యాండ్ వేర్ ఇన్ ఇట్ ఇస్ అ హార్వెస్ట్
1: అఖిల దేశాలకి ఉపాధ్యాయ కాదే.
0: గ్రేట్ ఇండస్ట్రీస్ విమెన్ ఆర్ దేర్ అండ్ ఇట్స్ అ టీచర్ టు ద వరల్డ్.
1: ఈ భారతదేశము ఉపాధ్యాయ స్థానంలో ఉంటుంది.
0: భారతదేశ ఈస్ అ వరల్డ్ టీచర్.
1: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
0: So we are forgetting the great works that we have got to do.
1: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many pandits are there in this?
1: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
0: How many scholars are there in this country?
1: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
0: There are intellectuals in this country.
1: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళలో అభివృద్ధి కావడం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
0: Self interest and selfishness it is that is making everything.
1: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
0: Whether it's a son or her husband, the mother has got to take them to task.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
0: That is the illustrious example.
1: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
0: That is the truth which leads to progress.
1: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
0: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
1: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
0: సో వీ హావ్ గాట్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
1: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడొచ్చునా అని మంచిగా చెప్పాలి.
0: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే ఓ యూ హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్ కుడ్ యూ టెల్ నైస్.
1: ఆఫీసర్ దగ్గర ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
0: So if you go and tell him what you're doing like this and talk in a good harsh way, then you will get two beatings.
1: Hrudayaniki aanandamunu kashtam lekunda undetattiga cheppinappudu aa mrudumadhura bhashalato entaina maatu cheppachu.
0: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
1: Kanaka Bharatadesamu anadi kaalam nundi kudunu ento aadarshana andistu vachindi.
0: So the country of Bharat has been an illustrious example from time immemorial.
1: Atti aadarshame anni deshalaku kudunu upadhyaya sthanam chekochindi.
0: So you have got to be the illustrious examples of Bharat.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Premanu penchukondi.
0: You foster love.
1: Satyanni vachinchandi.
0: You have truth in you.
1: ఏదో చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
0: ఇట్స్ నాట్ మెర్లీ స్టడీ అండ్ స్టడీ అండ్
1: చదువు.
0: What is this education?
1: చదివినంత మాత్రం నా చదువు.
0: If you read books, is that enough?
1: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు.
0: Is education merely going to the college?
1: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు.
0: If just go to the college and get degrees, is it education?
1: కాదు కాదు. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్చుకునేదే విద్య.
0: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
1: కనుకని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
0: With good thoughts, good actions and good deeds we have got to progress in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే
0: try to foster such qualities.
1: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We have got to resurrect the old traditions.
1: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
0: We'll have to resurrect them again.
1: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
0: We'll be the people who will be called an example to the others.
1: ఈ యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: So you've got to make these efforts and start right in your lives.
1: ఏ కర్మలు ఆచరిస్తూ ఉండినప్పటికీ
0: whatever we ప్రాక్టీస్
1: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
0: ఇట్ షుడ్ గాడ్స్ నేమ్ షుడ్ బి రైట్ విద్ ఇన్
1: ఆడకపోతే ప్రాణం లేనట్టే.
0: If your pulse doesn't act,
1: నామం చెప్పకపోతే అది కూడా నువ్వు ప్రాణం లేనట్టే.
0: So if you do not chant the name of God, it's as if
1: నాడు ఆడినంత మాత్రమే బ్రతికినట్టు అనుకుంటారా?
0: So as long as the pulse is there,
1: నాడి ఆడుతూ ఉంటుంది కానీ బ్రతుకు మాత్రం ఉండదు.
0: So the pulse should be functioning, only then you're alive.
1: నా ఆడుతున్నది అనేటువంటిది తనకు సత్యాన్ని గురించి చెప్పుకోవాలి.
0: Then you'll feel the truth that your pulse is really functioning.
1: మత్తు ఇచ్చినటువంటి వారి పల్స్ కూడా ఆడుతుంటాయి.
0: Those have taken some kind of
1: kaani prapancha gnanam ledu vaniki
0: anesthesia, the pulse is working but they are not able to
1: kaadu
0: it's not that
1: kanukani katti pranam kunnu deva naamame naadiga pettukovali.
0: So for everyone the pulse of God should be functioning.
1: Yedi jarina gaani idi naa manchiki, this is good for me, good for me.
0: Anything that happens, tell yourself it's good for yourself.
1: Aa vidhamainatundi sadbhavalu manam penchukunnappude,
0: if you foster such good thoughts,
1: అదే సదాచారంగా మారిపోతుంది.
0: That turns into good actions.
1: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
0: And those good actions will become examples for our life.
1: కనుక
0: therefore
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: Righteous conducts and truth, we have got to foster them, we have got to practice them,
1: అందించాలి.
0: We have got to always
1: ఆనందించాలి.
0: We have got to feel happy.
1: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: And we have got to give it to others, share it with them.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధన నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kaadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kaadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of hari.
0: Kalukune hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్. దైవ
0: చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: We have got to get ourselves involved.
0: మీరు పరాయివాడు మీరు నావాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: In the service of society, don't make differences between people and people.
0: అది రెండు కూడా ఒకటిగానే అని భావించాలి.
1: People who are different from us, they are not there, they are one.
0: అందరం నావారే.
1: They are all my own.
0: ఎంత విశ్వ కుటుంబంలో ఒక వ్యక్తులము.
1: We are all one family members.
0: ఈ ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity. మీ
0: భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరు చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవ సనాతన. ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వారికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే ఈ దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts and God materializes himself to you.
0: సంతోషం. బంగారం.

0: With what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. The life that depends upon Atma, upon the knowledge of Self, is a good life.
1: Manam aasinchavalsinatvanti jeevita jeevitam kaadu, divya jeevitam.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: Manam penchukovalsinatvanti aayu pramanam kaadu, gunam yokka abhivruddhi.
0: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
1: Sarvam dukkam dukkam, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam shunyam shunyam. Ee naalugu vakyamulanu manam nityamu మననం చేస్తూ వస్తున్న మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి లోనవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాకరించుటకు మన సమాజ సేవను మొట్టమొదటి మన యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టితాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అని అనన్యాచూర్యంతో ఏజనాం పరిపాస్తే ఏషాం నిత్యాతీర్థానాం యోగక్షేమం వహామ్యమో అనే తత్వాన్ని, ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాగించడమే కావచ్చు కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్న జీవులము కాము, ఆత్మజీవులుగా మనం పరిణమించవచ్చు.
0: If we understand the spirit of the statement in Bhagavad Gita, to save the good people, to set right on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path, then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం ముందు మనకు కారణంగా మన కుటుంబ దోషం ఏందే కనిపిస్తుంది.
0: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
1: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగ వేరు, దేశమందు లేదు. దేవుడు అనగ తనదు దేశం అండి. పాపమనగ వేరు, పరదేశము లేదు. తాము చేయు పనులు తగిలి.
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడదు. కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సార్థకం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కుడును దైనం పైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించుటకు వీలు కాదు. సమాజమును వదిలి క్షణమైన కూడా నువ్వు జీవించుటకు సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజములో జన్మించి సమాజములో పెరిగి సమాజమును అనుభవించి సమాజమును ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైనటువంటి దుర్బలమైన జీవితము నిరర్థకమైన జీవితం అని చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కాని దురదృష్టవశాత్తు అనేక మంది కాలము వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థము గావిస్తున్నారు. మనం కాలంలో వ్యర్థం గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థమే అయిపోతుంది.
0: అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ వేస్ట్ టైం. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయము కాని పెద్ద విషయం కాని స్వవిషయము కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble, to live is a trouble, to grow is a trouble, to die is a trouble, to be early in one's life is a trouble, to have age is trouble, to do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును వ్యర్థము గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: కనుక దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andisthundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti koodanu anityamainappudu, adi satyamainatundi sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎంత సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడా బోధపడ్డం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
0: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
1: Sarvam alaksham alaksham.
0: Everything is one which has no quality, which has no permanence about it.
1: Ini emiti ini yeritiga manam pochadiki veel avutundi pochadiki veel kaadu ini ide.
0: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చును, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చును.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: కనుక మానవుడంటే ఎవరు? మానవుడు మానవుడే. మానవుడనగా
0: how can we compare it with something else? It is not possible. This is this.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును, కానీ కొన్ని నిమిషములకు వాడు

0: మానవుడు మానవుడే, మానవుడనగా కేవలం మానవత్వాన్ని వహించడం ఒక దృష్టిలో మనం మానవత్వాన్ని భూమిస్తున్నాం. మానవుడనగా నా అజ్ఞానము నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వాన్ని పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక పాటించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఏముంటున్నది. కనుకని దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్కైండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూత అన్నట్టుగా సర్వులు ఎందుకు అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉందనే ఉన్నది.
1: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వి కెనాట్ సే దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఇస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వి థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్ హూ హాస్ ది ఫామ్ ఆఫ్ మ్యాన్ ఇస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no equivalence, one who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no equivalence, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
0: Prema Swarupulara. సృష్టి మహా విచిత్రమైనటువంటిది. ఈ సృష్టి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి స్థితి ఉన్నట్టు నేర్చుకోవటం చేత సత్యం మనకు తెలుస్తుంది.
1: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హస్ నో పారలల్. ఫర్ ఇన్స్టెన్స్ వెన్ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, వన్ ఫేస్ డస్ నాట్ రిజెంబుల్ అనదర్. సో మెనీ ఫేసెస్ ఆర్ ఆల్ అన్లైక్ ఈచ్ అదర్. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
0: Amto into vedamaina untundal kani rendu mokamulu samanamainatundi mokamulu manamu ee naatikku manam vetti sadhinchaledu.
1: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
0: Kaduka ivi chana chanamulu kudunu మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి కానీ అవి మరొక పదార్థంలో కోరికగా ఉండటం లేదు.
1: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్, యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వం శూన్యం శూన్యం.
1: సర్వం శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
0: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ కూడా క్షణంలో మించివలే మించి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
1: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
0: బాహ్యమునందున్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుంది.
1: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
0: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటం లేకుండా పోతుంది.
1: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
0: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
1: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
0: కనుక బాల్యంలో యవనము యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి ఈ జీవితంలో ఏది సత్యమని మనం నిర్ణయించగలము?
1: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్ వైల్ దేర్ ఇస్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్? హౌ కెన్ వి డిటర్మిన్ విచ్ ఫార్మ్ రియల్లీ కరస్పాండ్స్ టు అవర్ లైఫ్?
0: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
1: What has gone by is not possible to come back again.
0: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
1: What there is at present cannot be seen by us and recognized by us in future.
0: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి ఒక దానిని మనం

0: అతిథి లోపల ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
1: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
0: Kaluka, past, past, forget the past. Jarigipoyinatundi danni manam vadali pettali.
1: So, we should regard the past as the past. Forget the past. We must give up what has gone in the past.
0: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
1: వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ అటెంప్ట్స్ యూ మే మేక్, వాట్ హస్ గాన్ బై, వాట్ ఇస్ పాస్ట్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్ అగైన్ యాజ్ ప్రెసెంట్.
0: రాబు అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడము సంస్థితులం కాము. అది స్థిరం లేదు.
1: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
0: మన కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
0: ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
1: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
0: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తం మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us, and these aspects of spiritual atmosphere.
0: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజం.
1: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
0: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితంలో కూడా వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
1: We know that we give what is needed in this world, what we may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
0: కానీ పారమార్థిక విద్య అట్టిది కాదు.
1: But spiritual education is not of that kind.
0: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
1: Sai at first got hold of the older people.
0: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
1: He did teach them whatever they have to be taught.
0: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
1: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
0: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
1: From the young people he has descended down to still younger children, the Balavikas children.
0: Loka vidyalu balulu yavanlu vardhakyamainatundi sthitilo kuda danni anubhavinchadam jarugutundi. Paramarthika vidyalo kuda vardhakyamu yavanamu balyam ee moodinti yandu ittu jigutu untundali. Deenini puraskarinchukoni Quranlo kuda unnatundi antarathani yanava vaiku nunchi vaaru rastuntaru.
1: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran right from the left to the right.
0: హిందువులు ఈ విధంగా రాస్తే మహమ్మదులు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
1: While Hindus write from left to right, Mohammedans write from right to left.
0: హిందువులు ఈ విధంగా ముఖమును కడిగితే మహమ్మదులు ఈ విధంగా కడుగుతున్నారు.
1: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
0: ఇందులో ఏమాత్రమూ తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే ఖురాన్ కూడా బోధించింది. ఖురాన్ వేదములు బోధించినటువంటి దానిని బైబిల్ కూడా బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా భేదం లేదు. ఆచరణలు మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీనికి ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓమ్నిప్రెజెంట్. దీనికి ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీర్ ఇస్ ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ee ek satyanni manam sarva matamulu yokka saranga manam teesukoni mana jeevithanni praveshi petti tatvara jagat kalyanamulaku samaj sevalaku kankanam kattalani kodano sai yokka aashayamu.
1: There is nothing wrong in one group of people doing the other way, while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion and that is the religion of love.
0: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలము జాతి మత కుల భేదములకు ఏమాత్రం కొన్ని పట్టుబడినటువంటిది.
1: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
0: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
1: This is the right of everyone and all people, all individuals are children of God.
0: Karuka atti manava sodaratvanni daiva pitruvanni abhirudhiga avinchukuneetundi prayatname sai samsthaleka mukhyasemu.
1: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
0: Niyamga yinaru అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి ఫెడరేషన్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
1: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No. They do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
1: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
0: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలం ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
1: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, that is the kind of thing which we are doing out of the selfless love, and we bind ourselves by turning selfless love into love with attachment.
0: Love and not lust is the essence of happy life.
1: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
0: My colleague Vijay Ketan, love lives by giving and forgiving, self lives by getting and forgetting annaru. Nijamga manam marchipotani kani mana jeevithanni gurtinchukolekapotani kani swarthame deeniki venibhutanga untundali.
1: Our college student has told us that love lives by giving and forgiving, self lives by getting and forgetting.
0: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
1: For every individual, any individual who thinks that he has distinctly sorrow and pleasure, that he has death and birth, to distinguish between these things is something which is quite wrong.
0: కేవలం శరీరములకు మాత్రమే బర్త్ డేలని డెత్ డేలని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ది బాడీ, ఇన్ రిగార్డ్ టు ది బాడీ దట్ వి టాక్ ఆఫ్ ఎ బర్త్ అండ్ ఎ డెత్ అండ్ వి సెలబ్రేట్ ఎ బర్త్ డే ఆర్ ఎ డే ఆఫ్ డెత్.
0: కానీ శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది ట్రూత్ దట్ ది బాడీ ఈజ్ నాట్ యూ, ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ యూ.
0: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరం నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధి ధరించావు.
1: బాడీ ఈజ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ యూ, బాడీ ఈజ్ ఓన్లీ కంటైనర్ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టేకన్ దిస్ బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ యువర్ సెల్ఫ్, సో దట్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే యూజ్ ది బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ పర్పసెస్ ఆఫ్ లివింగ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
1: Vidyatma Swarupas, the kind of relationships that come between one body and another, they are very temporary and they are changing. true and permanent relationships are only between the Atma, one and another Atma.
0: Adi prema. A prema ni puraskarinchukoni love is called living love.
1: That love is called prema. And that is why in that context we say love is God, live in love.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం పురస్కరించుకుని మన జీవితాన్ని అంకితం చేయడానికి లేదా ఆచరించడానికి సమాజ సేవను పొందడానికి కూడా కొన్ని రకములైన ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమేణ ఆత్మతత్వం అనేటువంటి మనకు ప్రోత్సహించక తప్పదు.
1: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana he will certainly see the divine truth.
0: అనేక మందికి తెలియనటువంటి విషయం కాదు. కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనేటువంటి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
1: This is not a new thing, but I like to restate it because there are many new people here. We say, this is my hand, we say, this is my head, we say, this is my leg, but only we are saying that this head belongs to me, the leg belongs to me. Is anyone making an enquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
0: ఇది నా కచ్చి పనిగ కచ్చి పేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
1: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
0: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
1: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైండ్ ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. దట్ ఈస్ ది ఐ.
0: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
1: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
0: ఇప్పుడు ఈయపై ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, ఈయపై, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంలో ఉండేటప్పటికి నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చేదరివే.
1: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
0: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకుని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
1: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఈస్ ఓన్లీ ఎన్ అవుట్ వర్డ్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. Name and form vary from one eye to another eye.
0: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
1: That true eye, which is common to different names and forms, it is something which is associated with discipline, with good control and moral ideas.
0: నీతి నియమములే లేకపోతే మానవత్వం ఏమాత్రం ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
1: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
0: కాని ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంచి కలిపి వేస్తున్నారు.
1: But unfortunately today, in order that you may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
0: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
1: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
0: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా తీజోవంతమైనటువంటి జీవితంగా జరుగుదానికి విలువగా ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ టు డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్ అండ్ మూవ్ అబౌట్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
0: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
1: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.
0: Janadhanyamul galgi dharma gunam gunna, santati medane chintayulu, vidyadikariyai virra vigutununna, ujjodamunu dekha.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధమున్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం
1: సరిచేస్తారు. And who has affluence, and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education, and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor, and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. Sukham unchi manak sukham labhinchadaneti satyani. ప్రపంచానికి కాగే నిమిత్తమై కష్టమనేటువంటి మనకు సుఖం అందించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రులుగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
0: మనిషికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వజ్రానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి శిస్సులో వేసి కొట్టి సాగబెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతూ ఉండాలి.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిర్దూరములు మనకు అటు తగలవచ్చును. కానీ దీన్ని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు పొంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పారు.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: దట్ ట్రీ విచ్ గివ్స్ ది ఫ్రూట్స్ విచ్ యు డిజైర్ దట్ హస్ బికమ్ ఎ కల్పవృక్ష, దట్ కౌ విచ్ గివ్స్ యు ఆల్ దట్ యు వాంట్ హస్ బికమ్ ఎ కామధేను, దట్ ఓషన్ విచ్ గివ్స్ యు ది సాల్ దట్ హస్ బికమ్ ది రత్నాకర.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలం చెడ్డ కేవలం మంచి జగత్తులో మనం నిర్మించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయని ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన విడగడానికి ప్రయత్నం చేయడంలో సాధ్యం కాదు. సుఖము ప్రత్యేకము కనెందుకు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం పట్టందు అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, Eenaadu Swami Yukka Golden Jubilee Anukoni, Eenaadu Janmadinotsavam Anukoni, Meeru Aanandanga Itti Pavitramainatundi Yukka దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విజింపజేసి ప్రకటింప చేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రేపరాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకోని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారు అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కానేరదు.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్ దట్ కెన్ నాట్ బి భక్తి ఆర్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవులను ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి వీలు లేదు.
1: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవులను ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human beings.
0: మానవులైనటువంటి జీవుల్ని ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది.
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథములో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉండేటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశంను అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయము.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, stood as a teacher in spiritual matters for all other countries, if today we are undertaking to follow other countries, this is something which is very deplorable.
0: మానసిక శాంతి అనేటువంటిది దానికనక వస్తువాహనాదులు ఏంది లేదు.
1: Man's peace does not rest in his wealth, does not rest in his affluence, and does not rest in his material possessions.
0: దానికనక వస్తువాహనం ఏంది శాంతి ఉండినట్లయితే ఈ ఇన్ని దేశముల నుంచి ఇప్పుడు మన భారతదేశానికి శాంతి శాంతి శాంతి అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాపడుతూ వస్తున్నారు?
1: Is peace could be obtained from wealth, affluence and prosperity? Why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుట అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరగ కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుమల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలు లేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధి గావించుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగుచుకుని దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
0: మనం ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి
3: స్థిరమైన శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైన శాంతి.
4: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మనం వెళ్తుంది.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ సత్వమ

0: സത്രമതിയെ ചൂടരണ്ടി. പ്രേമസ്വരൂപനായ വിദ്യാർത്ഥുലാര, വിദ്യാബോധകുലാര, വിദ്യാഭിമാനുലാര,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്, സ്റ്റുഡൻസ്, ടീച്ചേഴ്സ് ആൻഡ് പേട്രൻസ് ഓഫ് എഡ്യൂക്കേഷൻ.
0: പുടമനെ അവതരിച്ചിന പ്രതി മാനവനക്കു സത്യമേ പ്രത്യക്ഷ ദൈവം.
1: ഫോർ എവറി മാൻ ബോർൺ ഓൺ അർത്ത്, ട്രൂത്ത് ഈസ് ദി വെരി ഡയറക്ട് ഗോഡ്.
0: ഈ ചരാചര പ്രപഞ്ചമന്തയുടനു സത്യമനുണ്ടിയെ ആവിർഭവിച്ചി, സത്യമനന്തേ ജീവിച്ചി, സത്യമനന്തേ ലീനമകുന്നത്.
1: ദ എൻടയർ ക്രിയേഷൻ, മൂവിംഗ് ആൻഡ് അൺമൂവിംഗ് വേൾഡ്, ഹാസ് എമർജ്ഡ് ഫ്രം ട്രൂത്ത്, ലിവ്സ് ഇൻ ട്രൂത്ത് ആൻഡ് ഫൈനലി മെർജസ് ഇൻ ട്രൂത്ത്.
0: സത്യം ജ്ഞാനം അനന്തം ബ്രഹ്മ, ബ്രഹ്മ സത്യമേ, അനന്തമായ സത്യം. ഈ ബ്രഹ്മക്കു ആത്മ അനി പേരു. നിത്യമായ ബ്രഹ്മക്കു സത്യ അനി പിലുസ്തു വച്ചാരു വേദാന്തുലു.
1: ട്രൂത്ത് ഈസ് ബ്രഹ്മ, ട്രൂത്ത് ഈസ് പെർമനന്റ്. വേദാന്തിൻസ് കോൾഡ് ട്രൂത്ത് ആസ് ബ്രഹ്മ ഇറ്റ്സെൽഫ്.
0: കനുക പ്രതി മാനവുടു കൂടനു ഗൗരവിച്ചവലസിനటువంటిది സത്യമുന മാത്രമേ.
1: Therefore, every man has to revere truth.
0: ഭാരതീയരു സത്യവ്രതുലു, ധർമ്മപരായണലു.
1: Bharatiyas are followers of truth and dharma.
0: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
1: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
0: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: సహృదయులు, శాంతికాములైన యువతి యువకులు సత్యాన్వేషణకై, సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
1: యంగ్ స్టూడెంట్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
0: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
1: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయాస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: అదియే యువకుల యొక్క వ్రతము.
1: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
0: అదియే మన మతము.
1: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలీజియన్.
0: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
0: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ do not bend before anything.
0: Bujabalamu, buddhibalamu, adhikarabalamu, ayudabalamu kuvanamu satya dharmamunike longavalasindi kaani satya dharmamu denikini longunavi kaavu.
1: All types of power, physical authority, money and every other power has to bend itself before truth and righteousness. They do not bend before anything else.
0: Vijayamu ellappudu satya dharmamulne varistu untadi.
1: Victory always follows truth and righteousness.
0: మానవ జీవితములో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
1: The most important thing which humanity should have is that human nature itself.
0: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవత్వం కూడా మనం మరువకూడదు.
1: Whatever education and learning we acquire, and whatever power we acquire, authority we acquire, we should not forget human qualities.
0: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యూనిక్.
0: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి,
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే హ్యావ్ గివెన్ అప్ సచ్ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ కల్చర్.
0: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
1: They have become victims of modern habits and traditions and given up their own real nature.
0: ee naadu ati vegamuga abhruddhi gaanchutunnatvanti saanketika vigyana shastramu, paarishramikamu, అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకమైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
1: ద విర్లవిండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
0: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
1: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
0: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
1: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
0: కానీ పారలౌకికము,
1: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
0: నిస్వార్థము,
1: సెల్ఫ్లెస్నెస్,
0: దివ్యత్వము,
1: డివినిటీ,
0: ఆత్మతత్వాన్ని
1: ద ప్రిన్సిపుల్ ఆఫ్
0: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
1: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
0: ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
1: ద హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ రూయిన్డ్.
0: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్, దేర్ ఓన్ రియల్ ట్రూత్.
0: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇచ్చాతి పైశాచిక ప్రవృత్తులు ప్రణయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజంలో.
1: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ద సొసైటీ.
0: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
1: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
0: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు.
1: టుడే స్టూడెంట్స్, హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
0: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
1: What is to be protected by the students today is not the nation.
0: Satya dharmamunu maatrame rakshinchali.
1: They have to protect and foster
0: satya dharmamune desamunu rakshistayi.
1: And truth and righteousness in turn will give protection to the country.
0: Kevalam satya dharmamunu vismarinchi desa rakshana ani desamunu bachistunnaru ee naati vidyavantulu.
1: Giving up truth and righteousness in the name of protecting the country, we are simply destroying and swallowing the country itself.
0: Vidyalu nechinanta maatrame vivekulu kaadu.
1: By merely book learning, people cannot become wise.
0: Kevalam jeevanopadhi nimittamai vidyalanu abhyasistunnare kaani jeevita paramavadhi aneetundi satyanni vismaristu unnaru.
1: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
0: Jeevita paramavadhini kudanu lakshyamunanduchukovali.
1: It is necessary to remember the goal of life. జీవిత పరమావధి.
0: గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైనా చాలు మంచి భూమి కొంచెం

0: గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు,
1: వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు.
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ హూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ దెమ్సెల్స్ హావ్ గివెన్ అప్ ద గ్రేట్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ ఫాలోయింగ్ ద వెస్ట్రన్ మోడర్న్ కల్చర్.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్ దెమ్సెల్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika vilavalu koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vrutti?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైవ్ ఆర్ గివింగ్ అప్
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskrutini manam vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranam.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunaku kudunu aadarshanni andinchinatuvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetuvanti oka balahinataru ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరములకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంపులరీ.
0: వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దేర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వమును చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలం భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్
0: ఆచార విచారములు ఎందే కాక
1: నాట్ ఆల్సో మియర్లీ
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా మనకు కనిపించేటువంటి అంతా కూడా భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటం సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: Eating 4 times a day,
0: chakkaga nidrinchatamu,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్.

0: animals, birds and beasts, sleeping, eating, drinking.
1: ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏముంది?
0: For the sake of this, should a person be born as a human being at all?
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: It is rare to get a human life.
1: అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: We are forgetting such a sacred nature of human life.
1: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
1: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
0: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ and object of the other world and the transcendent world in Indian culture.
1: Samskritam, samskruti.
0: The one which can be transformed, that is real culture.
1: Ee samskruti samskrutam nundi kudanu aavirbhavinchinatvantidi.
0: The word samskruti has taken its birth from the root word samskrutam.
1: Sahajanga aavirbhavinchinatvanti prati padarthamunu kudanu samskarinchi anubhavinchinatvantide samskruti.
0: Samskruti really refers to the process of transforming everything which is raw into a refined thing and enjoying it.
1: Chinna udaharanam.
0: Here is a small example.
1: Manam nityamu biyamunu bhujistunnamu.
0: We partake rice every day.
1: Aithe ee bhujinchadaniki ee saayiki raavadaniki puram enni vidhamaina samskaramulu pondindi.
0: How many types of processes the rice had to undergo before it is
1: gaddito undinatvanti vaddanu veru cheyatamu.
0: First thing is removing paddy from the grass.
1: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
0: Removing the chaff from the grain.
1: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
0: And then the rice itself is being cooked.
1: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
0: And that well cooked rice is being partaken.
1: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
0: On account of all these processes of transformation, we have been able to partake rice as food.
1: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
0: This kind of samskara or transformation increases the value of
1: a మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
0: If there is a bag of paddy, it might cost about 100 rupees.
1: దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించగలిగేటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
0: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
1: ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రైస్ from 100 rupees to 600 rupees value.
1: ఈ వడ్ల సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ దిస్ ప్యాడ్ ఇన్
1: అండర్ గో. మన చేతి యందు ఒక గడియారం కట్టుకుంటాం.
0: వి వేర్ ఎ వాచ్.
1: ఈ గడియారం నిప్పులో వేస్తే రెండణాల స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
0: ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ దిస్.
1: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం?
0: What is it that makes its value 1000 rupees?
1: Samskarame deeniki karanam.
0: It is this kind of process.
1: Ini sariyaina sthitilo manam anubhavinchetuvanti yogyataga teerchididdaru. Boards, nuts, spoons, pins, gantanu annitini sakramanga davarinchatam chetane idi samskaranga marindi. Idi viluvanu periyadam.
0: The processing and the transformation has made the article so very useful. Its value has grown and it is then worth 1000 rupees in one.
1: Idi vidhamgane bharatiyulu ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
1: ఇది ఒక వస్త్రము.
0: హియర్ ఇస్ ఎ క్లాత్.
1: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
0: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్
1: ఉంటుంది.
0: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
1: తదుపరి నూలుగా మారి
0: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
1: ఈ నూలు నేయటం చేత
0: దెన్ ఆఫ్టర్ ఇట్
1: వస్త్రంగా తీర్చిద్దాం.
0: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
1: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
0: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
1: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
0: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
1: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
0: ఇన్ ది సేమ్ వే a man should not remain in the raw state the way that he was born.
1: Manavatitamelku divyattanga manam teechididdukovali.

0: ఇట్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ ఇన్ టు డివినిటీ. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు,
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్,
0: వివేకము,
1: డిస్క్రిమినేషన్,
0: వివేకంతో పాటు వినయము,
1: హ్యూమిలిటీ,
0: వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యుమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే,
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్
0: ఉదాహరణ,
1: హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం,
1: వీ సో ఏ సీడ్ ఇంటూ ఆర్,
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఏ సీడ్లింగ్,
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ ఏ స్మాల్ సాప్లింగ్,
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్, దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ఎ ట్రీ ఆఫ్ హ్యుమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వం మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్
0: మైండెడ్నెస్, విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి,
1: వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: తనకు తాను అనుభవించి,
1: హీ షుడ్ ఎంజాయ్ హింసెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్, డూ నాట్ హేట్ ఎనీవన్, వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We have to make efforts to learn this education along with it, the true Indian culture, and practice it.
0: ee naati manavattamulo jagat ye vidhamga roopondinadi meeke telusunu.
1: You know the state in which humanity is suffering today.
0: Manavudu vese prati adukkudanu dharmam tapputunnadi.
1: Every step that man is undertaking is going away from righteousness.
0: Prati palukulo kudunu satyam sadalipothundadi.
1: Every word that he utters is far from truth.
0: ప్రతి ఆలోచన ఎందు కూడా నువ్వు దురదృష్టి నశించిపోతుంది.
1: Every thought is confined to narrow mindedness.
0: ప్రతి దృష్టి ఎందు కూడా నువ్వు ప్రేమ తరిగిపోతుంది.
1: There is no love in his vision.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: And progressive ideas are not to be seen at all. ఆధ్యాత్మిక
0: ఆశ్చర్యపదమైపోతుంది.
1: Spirituality is becoming ridiculous. It is being ridiculed.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: Hatred between religion and religion, caste and caste is growing.
0: Abhimanamulu
1: regional
0: swarthamu prayojanam ayinatundi veri taralu vesi tirugutundadi.
1: Selfishness and selfish interest, they are taking extraordinary steps.
0: Manavuni endu chaitanyam chellabadipothundadi.
1: The consciousness is loosening itself.
0: Prati sankalpam kudanu swarthanga roopandutundadi.
1: Every thought is filled with selfishness.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద రీజన్.
0: ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి
1: We are following the sinful path bereft of the fear of sin.
0: Daiva priti leni dani batti.
1: And we are also giving up love for God.
0: Manavatvam adage manavulanduna.
1: Therefore, humanity is hidden in human beings.
0: Vishya shanti kidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: problems in the world.
1: If you say today, the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa, bhiti, daiva, priti, sangha, niti, nikulu, poina.
1: We have given up fear of sin, love for God, and societal morality.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: Human beings in form alone can never do any good for the world.
0: ఆకార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human beings in our own actions and in our own thoughts.
0: విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalam nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈజ్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: అన్ని దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity to the entire world.
0: Grantham Vedam.
1: Veda is the very basis of Bharatiya culture.
0: Ee Vedam bodhinchinatvante mottamodati satyam vada dharmam chara.
1: The first lesson
0: satyamunu uchcharinchu dharmamunu acharinchu.
1: The first lesson propounded by Veda is speak the truth, follow righteousness.
0: Ee naadu satyamunu kevalam uchcharinchatame ledu.
1: But today, unfortunately, people do not speak truth at all.
0: Dharmamu ucharistunnare kani acharinchatam ledu.
1: They only speak righteousness but do not follow righteousness.
0: Dharmamunu acharinchali.
1: Righteousness has to be followed.
0: Dharmo rakshate rakshitaha. Dharmame manam rakshinchetundi.
1: It is the righteousness which protects the people who follow that.
0: Ee dharmam ante emiti?
1: What do you mean by righteousness?
0: Kevalam mana aacharalu mana sampradayalu ee maatrame kaadu.
1: It is not these external habits and traditions.
0: Manas ekam vachas ekam karman ekam ide manavuni yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude trikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ee mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Ee naadu maatalu endu veru talampulu endu veru kriyalu marokatiga maarutu raavatam chetane dharmam chinchi poyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: సత్యాన్న ప్రవదతవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవదతవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు.
1: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ దట్ అండర్ ఎనీ ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్ డూ నాట్ గివ్ అప్
0: స్పీకింగ్ ట్రూత్. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ టు లూజ్ యువర్ లైఫ్ and under even such circumstances
0: harishchandrudu sadhinchinatvanti vratamu,
1: that is the vow which satya harishchandra has achieved and practiced.
0: Ilanti pavitramainatvanti yokka upanishadulu kodanu manavuniki paruvaru bodhisthu vachayi.
1: Sacred upanishads have taught great lessons to the man.
0: Satyamunike vijayamu,
1: truth always triumphs.
0: ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి.
1: ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హావ్ దట్ కైండ్ ఆఫ్
0: ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు.
1: ధృతరాష్ట్ర క్వశ్చన్ సంజయ.
0: సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: ఈ క్వశ్చన్ సంజయ. సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్, విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ,
0: నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్, హూ వుడ్ బి విక్టోరియస్?
0: సంజయుడు, సంజయుడునిగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనుద్ధరా.

0: वो महाराजा यत्र योगीश्वर कृष्ण ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దెర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దెర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. He also told that it is only the grace which can help this kind of truth.
1: Puranam em cheptu vachai,
0: what have the epics told?
1: Puranamulu kuda nu ee satya dharmamune prabodhisthu vachai.
0: Epics also have expounded truth and righteousness.
1: Satyanna sti paro dharmaha, dharmam anetundi satyam pai aadharapadi untundali.
0: It is declared that righteousness depends upon truth.
1: Deenikante minchinatundi ledu.
0: There is nothing greater truth than this.
1: Inka Bhagavatamanandu aneka vidhamuluga bodhisthu,
0: in Bhagavata a number of lessons have been taught.
1: Paliki bonkute kanna papamunna, paliki bonkute kanna papamunna, manam cheppi danini tappipovatam kante papam marukunnada anaga satyame pradhanamani kuda nirupisthu vachindi.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under truth.
1: Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, చిల్డ్రన్ ఆఫ్ భారత్, యు ఫర్మ్లీ బిలీవ్ దట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: చదువులని చదివి కాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: The dull-headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi yeniti unnanu teenuni gunambu manaledu.
0: Whatever learning, great learning one may have, a mean fellow can never give up his mean nature.

0: to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi savanganetiki.
0: What is the use of studying such education?
1: Chavuleni chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untuntadi.
0: And this dharma and the truth, it will always be with
1: ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు.
0: Whoever goes in search of truth,
1: ఎవరు సత్యవ్రతులుగా ఉంటారు.
0: Whoever has followed the path,
1: ఎవరు యందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో.
0: In whomsoever great virtues shine,
1: సన్నిధి ఎందే ఉంటుంటది సత్యం.
0: And truth always will be at their very feet.
1: కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు.
0: That is the reason why another name for truth is
1: ee atma nityamainatundi kanukane deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to
1: sarvulu yendu undinatundi adi okkate.
0: This is common and
1: anni yugulu maarpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayam kaani padartham kaani kadili poyye meghamule.
0: Beat a person, beat an object, beat anything, these are all undergoing changes.
1: Chaduvaddani cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee chaduvulato paatu
0: along with this kind of learning,
1: chaduvunu kuda manamu chadavadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: chaduvulu pondaledu.
0: So many people also got great education and
1: ఉంచగలిగాయి.
0: For how long did they have it?
1: అవన్నీ కూడా నువ్వు క్షణభంగురమైనటువంటివి.
0: దేవర్ ఆల్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: దేహమే అస్థిరమైనటువంటిది.
0: వెన్ ది హ్యూమన్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్
1: అయితే దేహము నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కార హ్యావ్ ఎ పర్మనెంట్
1: అనుకున్నారా. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ that you should live for an ideal, not for the sake of ego.
1: Adarsham shashvatamainatundi.
0: Ideals are always permanent.
1: Uttama adarsham cheta enta mandaina kuda nu munmundu abhivruddhi kagalu.
0: By yourself holding a good ideal, you will be helping so many people to become ideals.
1: Kaaki vaguchu kalakalamu tiruvaka hamsavai chadami adumuga.
0: Instead of
1: manam adarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manam chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years, if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam adarshavantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu aatmaabhimanamu atyavasaram.
0: If you want to really enjoy an ideal life, love for atma and love of the nation are
1: essential.
0: Every human being who is born first recognizes mother and then father.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: వాట్ ఈస్ మై నేషన్?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: హౌ సేక్రెడ్
1: ఎంత దివ్యమైన దేశము.
0: హౌ డివైన్ మై నేషన్ ఈస్.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశం.
0: హౌ ఐడియల్ మై నేషన్ ఈస్.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: హౌ లవ్ ఫిల్డ్ మై నేషన్.
1: ఎంత విశాలమైన దేశము.
0: హౌ బ్రాడ్ మై కంట్రీ.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ యునిక్ ఫీచర్స్ అబౌట్ హిమ్.
1: ఇది ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమై వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kuda nu led.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina Bharatiya.
0: Oh Bharatiya, who must be having magnificent ideas.
1: Samskriti tambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyudayatul panerarayiri.
0: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great...
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కానీ పండితులు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్, or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
0: Students, girls
1: ee and boys. Ee dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendintini samanvayaparachi satyamargamunu viduka dharma margamunu visarjinchaka nyayamargamu lopala mana jeevithanni gadapadaniki tagina krushi cheyali.
0: During these 15 days we must try to make efforts to understand the uniqueness of our own culture and how to harmonize the old culture with the modern traditions.
1: Manaku adhikaram pradhanam kaadu.
0: We should not consider authority as very important. Power
1: kevalam kadilipoye meghamulu.
0: Authority and power is something like a power.
1: Dani nimittamai meeru garvinchanakkaraledu.
0: You should never be proud of such things.
1: Suru janajan.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్ యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్ సో మొమెంటరీ విత్ ఇన్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ
0: సేక్రెడ్ కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యువర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితి ప్రభావాలకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును ఇంద్రియములను మనసును ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని విశిష్టతను దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today a student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును తన మనస్సును తన ఇంద్రియములను తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ మస్ట్ ఫస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్.
0: ధనుజుల దుష్కృతిని నెల్లా పొగడుతుండు వాడే చెవట.
1: He is a fool who goes on describing various other people.
0: Brahma gnanam nerchichita atma gnanam telusukuntaru.
1: After knowing brahma gnana you will be able to also understand the atma gnana.
0: Ee manava jeevitham nuvu raja baata.
1: This is the royal road to human life.
0: Ee baatanu mottam mottam manam gurtinchali.
1: We have to recognize and identify.
0: Ee baatanu manam nerchali.
1: We have to learn.
0: Ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything in the Veda.
0: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థిని అందరి కూడాను విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: ద స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు అండర్టేక్ టు స్ప్రెడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది కల్చర్ టు ది ఎంటైర్ కంట్రీ.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి దైవ భక్తి అత్యవసరం.
1: డివోషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది వెరీ బేసిస్ ఆఫ్
0: దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ you cannot achieve anything.
0: నేను సాధిస్తున్నాను నేను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే.
1: many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: you have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: once you have self confidence everything will be added unto you.

0: కట్టడయ్యి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయ్యని ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లైడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరం కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని పట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్తుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆర్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ది ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోగము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే ఆర్ అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగుమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: The actions of God are ununderstandable, mysterious.
0: లేనిది కనిపిస్తుండే, కనిపించేది లేకుండా పోతుంది.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu evaru nammagalagaru?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: Ee panchabhautikamainatvanti dehamunu evaru nilpagalaru?
1: Who can continue to keep up this body of senses forever?
0: Kaani అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరికై ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ కాంప్రిహెండ్ ద డిజైన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు
1: కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ ట్రీ
0: బ్యాట్స్
1: ద బ్యాట్స్ ఓవర్ దేర్
0: ఒక్క నిమిషం వస్తాయి తక్షణమే తల క్రిందికి వేస్తాయి కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి
1: బ్యాట్స్ రీచ్ ఓవర్ దేర్ విత్ దర్ బాడీస్ టర్న్ అప్ సైడ్ డౌన్ విత్ దర్ లెగ్స్ అప్
0: దీనికి కాలమే లేదు
1: దర్ ఇస్ నో రీజన్ బిహైండ్ దిస్
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి
1: హూ ఈస్ ద విట్నెస్ టు ఆల్ దట్ హ్యాస్ బీన్ మిస్టీరియస్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు
1: నోబడీ కెన్ బేర్ విట్నెస్ టు దిస్
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు
1: Each one has to act at a particular given place, in a particular pattern, as decided or preordained.
0: Kanuka, idi manavudu taanu nirminchukunnatvanti yokka idi kaadu.
1: Therefore, it is not man's making.
0: Kevalam anni kudanu daivadhyam puraskarinchukoniye jarugutu untundali.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఇన్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ కమాండ్
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి
1: ఎదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్లీ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ గాడ్స్ విల్
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాప్ పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity today.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వాళ్ళకి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ టోటల్ యు ఫైండ్ సో మెనీ పెక్యూలియర్ థింగ్స్ హ్యాపెనింగ్
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: లోక విచిత్రంబులు
1: అండ్ మిస్టీరియస్
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి
1: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించుట వీలు కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్
0: కనుక ఇప్పుడు చూడండి ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఈశ్వరస్ విల్ మార్కండేయ వాస్ బోర్న్
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు
1: He was to live for 16 years as a good son.
0: కానీ మిగిలినటువంటి దీని తర్వాత ఏ మాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు తెలిపాడు.
1: This was informed to his parents.
0: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు
1: ద పేరెంట్స్ డిసైడ్ ఫర్ ఎ సన్ హూ వుడ్ లివ్ ఫర్ 16 ఇయర్స్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ గుడ్ కాండక్ట్ గుడ్ థాట్ అండ్ గుడ్ బిహేవియర్
0: కానీ 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16 ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు
1: ద The son could not understand the reason behind his mother crying.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కార్చడం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కార్చుతున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ, స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్, ఆస్క్ దెమ్ వై డూ యూ క్రై, ఈస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన, కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: Sare netikainanu deeni yokka guttunu naaku battavedi chesaru.
1: And at least you today you chose to tell me.
0: Aanaatu nunchi kaalamu vyaktham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagava swaroopudani taanu gurtinchadu.
1: He realized full well that the time is most precious and divine.
0: Tellavaru lechina
1: tarvata he didn't waste time.
0: Snanam cheyatamu, Ishwarudu daggara povatamu, akkada kucchoni namasivaya namasivaya namasivaya namasivaya ani panchashmanu uchcharinchutu vachadu.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, namasivaya.
0: Deni kosam nee chintistunnavu ani tanake telidu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం ఫలితం నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything
0: out of this. నేను చింతించడమే నా కర్తవ్యము.
1: To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరు దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని నీ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరాలు నిండింది.
1: You have completed 16 years as was declared their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external

0: You have completed 16 years as was declared earlier.
1: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
0: You reached me happily.
1: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
0: What is to be done now?
1: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
0: As the discussion was going on, they received a message.
1: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నాడు.
0: Since he acted as per his will, better he be sent back to this world.
1: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
0: He said, it's not possible for me to go alone. You also should follow me.
1: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లి దగ్గరకు వచ్చారు.
0: It only meant Ishwara and Parvati accompanied by the
1: అనగా కదలిక జరిగింది.
0: That's what had happened. There's movement in the body.
1: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
0: The parents noticed the movement in the body of the son.
1: ఈ పిల్లవాడు లేచాడు.
0: The boy got up.
1: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
0: The boy said, mother, look here. Ishwara and Parvati
1: brought me back to life. అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
0: You can spend time with me so long I should be with you.
1: సత్కర్మలు చేయండి.
0: Do good action.
1: సదాలోచన సల్పండి.
0: Entertain good thought.
1: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
0: I am going to be a deserving son, a good son.
1: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
0: In fact, you are not going to suffer any loss because of me.
1: నన్ను నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను.
0: I will never put you to suffering or misery any time.
1: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
0: he got up and paid his obeisance to his parents.
1: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
0: Accompanied by his parents, he reached home.
1: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
1: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
0: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
1: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
0: How God helps the humanity.
1: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
0: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
1: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
0: Markandeya didn't ask for anything.
1: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
0: He only determined to make the best use of the time given to him.
1: ఇదే నా యొక్క సంకల్పం.
0: This is my determination.
1: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
0: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
1: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
0: And Markandeya is immortal, Chiranjeevi.
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
0: And he gave them joy to his parents.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
0: God's will never change.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటుంది.
0: God's will happen.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
1: భక్తుని యొక్క ప్రార్థన చేతనే నయమవుతుంటాయి.
0: The God's will also changes in response to the prayers of the devotees.
1: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
0: The devotee has got all the latent power in him to change even God.
1: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
1: 11వ శతాబ్దం లోపల
0: in the 11th century
1: కేరళ దేశం లోపల
0: in the state of Kerala
1: శంకరాచార్యుల వారు పుట్టారు.
0: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
1: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
0: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
1: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరముల వరకు మాత్రమే బ్రతికాడు.
0: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
1: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
0: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
1: ఆయన వదిలిన తర్వాత మరీ వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల

0: రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th century యూ హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి, మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచమునకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రివలెంట్ ఎట్ ద టైమ్ దట్ ద డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: అండ్ దట్ రామానుజాచార్యస్ టీచింగ్స్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డివోషన్ విచ్ వాజ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ అమంగ్ ద సొసైటీ.
0: మరి 14th century లోపల మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్పని చెప్తూ
1: వచ్చాడు. అండ్ హి సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ది సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటే మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రామును అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: If you think of Rama, you know he has a form.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హ్యాస్ అ డెఫినెట్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by ishwaratva?
0: Tana yokka satyatvame ishwaratvam.
1: The truth is divine.
0: Anaga mooditi yokka ekatvam kuda akade untundali.
1: Meaning the combination of all
0: these sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Inni puraskarinchukoniye oka vidhamainatundi panditulu tariki oka linga akaranga chivistu vacharu.
1: And the scholars give it a specific name and a form to these three aspects.
0: Anaga ee vidhanga vachi idi munduku vastu. దీనిపైన ఇంకా కాలం వస్తుంది, అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
1: ది లింగాకార హ్యాస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫామ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: The linga above that has no different form.
0: దీన్ని పురస్కరించుకొని ఇది ఏ నీకు శివలింగము అన్నారు.
1: That we call it శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward శివలింగ which has no different form over there.
0: ఇది దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్ నేచర్.
0: ఇలాంటి దాన్ని తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాలు పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగా.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికేది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యులకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ద ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య.
0: ఒక్కటే
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there, which symbolizes the spirit of self.
0: ఆ లింగాకారమైనటువంటిది ఎట్ట ఉంటుందంటే, ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: The Shivalinga is not anyway unrelated. It is related and associated.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: It is not apart, separate.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవుల యందు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: Since that time you find the devotion on the rise since that day.
0: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని.
1: It is only linga that speaks of the oneness.
0: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫామ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
0: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్రీతాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
1: and the father Mrukanda,
0: varandaru kodanu daivatvanni ee rakanga itruttinto poojistu vacharu.
1: They worship God in the form of linga.
0: Ee lingam anetundi oka vidhamatundi lingam anuga sukshmamainatundi shariram.
1: Linga means the subtle form.
0: Sukshmam stulam ati sukshmam,
1: the gross, the subtle and the causal, the three aspects.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
1: ది సటలెస్ట్ ఈజ్ విత్ ఇన్,
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్,
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఈజ్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: This kerchief cannot be made without thread.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: Without silver there cannot be plate, lid here.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: Without clay there cannot be pot.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: Without the gross there cannot be the subtle.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: Without the creator there is no creation.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: So creator amounts to the thread yarn.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: Therefore the creator yarns the fiber into a cloth.
0: కనుకనే సూక్ష్మ స్థూల కారణ దేహములు మూడు కూడాను అతనివే.
1: Therefore the gross, the subtle and the causal belong to God.
0: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు తరించినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
1: ఇన్ఫాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్, దే రన్, దే డోంట్ రన్ ఫాస్ట్.
0: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
1: The mere presence of the thread will never make a cloth.
0: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
1: The yarn must be interwoven in opposite directions.
0: ఇది ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
1: That is effort and the divine will should go together.
0: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
1: these two together, the human effort and the divine will gives the shape, the form, linga.
0: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: Therefore all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: Today people repeat chant Veda.
0: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting you will understand everyone has a form.
0: దీనికి అన్ని పన్నాలంత ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
1: That's absolutely essential for every
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: Therefore, Veda explains clearly the kind of thought that should take a definite form.
0: కాని ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
1: they could not understand this fundamental truth.
0: చాలా మంది
1: many people
0: విద్యార్థులు కూడాను
1: students also
0: దొంగ చదువు చదువుతున్నారు.
1: They just study not in sincerity.
0: దొంగ అనగా ఏమిటి? తనలో తన ప్రదాత్మను పెట్టుకొని లేనట్టుగా నటించడమే దొంగ.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
1: Many people can chant Veda.
0: కాని అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
1: When we hear from others, in fact we don't find that sound coming from within.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: Well, that amounts to theft.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: Students today, they do not act along the lines of the knowledge they acquire.
0: వస్తారు చూస్తుంటాను, అందరి నోళ్ళు చూస్తుంటుంటాను.
1: భగవాన్ as he reaches over here watching everybody.
0: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: Though some know Veda chanting, but they don't.
0: అది విద్యా దోహం.
1: That is what you call betrayal,
0: అది
1: cheating.
0: విద్యా చోరత్వము.
1: Well, that amounts to theft at this
0: time. అది దైవ చోరత్వము.
1: That means you are a traitor.
0: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారు,
1: those people that declare that
0: వారి నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
1: They deserve the direct manifestation of God.
0: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
1: That is the direct evidence.
0: పరోక్ష ప్రమాణము అదియే.
1: And it is also the interior.
0: సర్వసాధారణకును అదియే కారణము.
1: In fact, that's the primal cause for all spiritual
0: parts. చాలా మంది మీరు బిల్లు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
1: As boys chant here, we find many ladies.
0: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
1: Nobody can deny that, right?
0: వాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
1: The sound within naturally comes out.
0: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిజనింగ్ టు వేద చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
0: ప్రక్కలోనే కూర్చుంటారు.
1: And in fact, those people who know this,
0: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
1: But some people don't hear.
0: నేను చూస్తుంటాను.
1: స్వామి వాచెస్ ఎవ్రీబడి.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలో పని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: Highly educated people are seated by the side of these.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in sitting by the
0: పెద్ద దొంగలు.
1: They are big thieves.
0: వింటున్నారు.
1: They listen to chanting.
0: చెప్పటం లేదు.
1: But they don't repeat.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: Though the others chant, they don't hear.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
0: వేదమే భగవత్ స్వరూపము.
1: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
1: The five elements are there.
0: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
0: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే.
1: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్.
0: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
1: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
0: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
0: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
1: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
0: ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
1: We'll be doing injustice if we forget the nature of the five elements.
0: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
1: In fact, we contain all that which is unnecessary.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: The essential life principles are forgotten, given up.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెట్టారు.
1: Though they chant here, they forget the moment they leave the place. You may go anywhere, at least you should chant within.
0: విద్యాద్రోహులు కాకూడదు.
1: You should never betray the knowledge.
0: విద్యాద్రోహులు దైవద్రోహులు.
1: And if you betray your knowledge, దైవద్రోహులు
0: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
1: That betrayers will never deserve God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టికని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవతూరి దాన్ని పొరపడకూడదు.
1: Then once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating
0: tomorrow.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: Vedaha Vedam Purusham Mahantam.
1: The God is mighty.
0: Aditya Varnam Tamasah Parastat.
1: Is pure white beyond the darkness.
0: Ee Vedama Yokka Shabdamu.
1: Sound of Veda.
0: Adi Yantano Pavitramainatundi.
1: It is highly sacred.
0: Shabda Brahmamayi.
1: The sound,
0: characharamayi,
1: the movement,
0: jyotirmayi,
1: light,
0: vijyantamayi,
1: the knowledge,
0: characharamayi, jyotirmayi, vangmayi,
1: the faculty of speech,
0: ee vangmayamlo raavali.
1: And you should also express, spelt out,
0: adi nijamainatvanti yokka chaduvulu yokka sambandham.
1: That is the relationship between the education and Veda chanting.
0: Kanuka prati manavudu kuda nu vedam nerchukovali.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్
0: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
1: బికేమ్ ఏ స్కాలర్ ఇన్ ఆల్ 4 వేదాస్.
0: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
1: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ got itself divided.
0: Ante emi dantlo mukhyamainatundi dani aksharalu cherchukoni
1: all important letters have been grouped.
0: Bhagavantu yokka smarana kosamani dani uchcharinchi cheyaru.
1: And they must be repeated, which amounts to thinking of God's smarana.
0: Kanuka manamu ye vidhamainatundi vedam nerchukunnappudiki dani uchcharistu raavali.
1: Whatever veda you may learn, but you should learn to chant it.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా చాంటింగ్.
0: ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయ అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు పుట్టించాడు.
1: దేర్ఫోర్ ది బ్లిస్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఈస్ ద కాజ్ ఫర్ ది 5 ఎలిమెంట్స్.
0: ఒకటి కర్మం,
1: వన్ ఇస్ యాక్షన్.
0: రెండవది ఉపాసన,
1: ద సెకండ్ ఉపాసన వర్షన్.
0: మూడవది ఆచరణ,
1: థర్డ్ ఇస్ ప్రాక్టీస్ ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము,
1: థర్డ్ ఉచ్చరణ.
0: ఐదవది అనుభవించటము,
1: ఫిఫ్త్ ఎక్స్పీరియన్స్ అనుభవ.
0: అనుభవమే ఆనందమయ కోసము.
1: అండ్ దిస్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఇస్ ద
0: ఆనందమయ కోసము ఉచ్చరించవచ్చును.
1: దాట్ ఆఫ్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: బట్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్ ఓన్లీ.
0: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: Kanukane karmamayi, karmamayi tarvata jnanamayi, jnanamayi tarvata vedantamayi, vedantamayi tarvata aanandamayi.
1: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss.
0: Karmamayi anitundi dantone untunna sarvam kudanu.
1: So everything begins with this action, activity.
0: Dani manam uchcharinchinappude manam saarthakam aipothaam.
1: When once we chant Veda,
0: your life is
1: So those who want to be the recipients of God's
0: grace,
1: to repeat God's name,
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: And that has to be
0: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: That which is taken in must be enjoyed and experienced.
0: ఈనాడు ఊరికి వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: We just repeat as we hear.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough if you simply repeat.
0: దాని లోపల జీర్ణించుకోవాలి.
1: You should digest it within.
0: అన్నం తినే దేనికోసము?
1: Why do you eat?
0: కడుపులో పెట్టడానిక.
1: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
0: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: ద ఫుడ్ పార్టేకింగ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: సో ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్.
0: వాక్కునందును, క్రియయందును, వేదాంత ప్రచారమందును, ప్రబోధన ఎందుకు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
0: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
1: We say that God is everywhere. In what form?
0: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
1: God is in the form of the five elements.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
1: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
0: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం అనుభవిస్తుంది.
1: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
1: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యు రిసీవ్,
0: పది మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యూ షుడ్ షేర్ ఇట్ with others.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: When guests visit you, you serve all the food, but you also should partake your share.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
0: కనుక వేదం యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
1: This is the principle behind Veda chanting.
0: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
1: Veda is standard.
0: సర్వం కూడా వేదం నుంచే వచ్చినటువంటివి.
1: Everything emanated out of this Vedic knowledge.
0: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
1: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
0: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
1: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని పది మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
1: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

ందే పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు జలము కంటే పాలు

0: अधुना विश्व शांति की दिए विप्लवंबू विश्व शांति की दिए विप्लवंबू
1: देयर इज द इग्नोरेंस ऑफ द एब्सेंस ऑफ फियर ऑफ सिन देयर इज नो लव फॉर गॉड इट इज फॉर दैट रीजन द ह्यूमन वैल्यू And the human quality is gone. This is the reason for the revolution, for the absence of universal peace.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Ee prapancham nandu kala manavulandariyandu roopamulandu cheriyaliyandu rangunandu ఎన్నియో భేదములు కనిపించుచున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఫైండ్ వేరీడ్ రేసెస్ డిఫరెంట్ యాక్టివిటీస్ ది కాంప్లెక్షన్స్ షేప్స్ అండ్ ఫార్మ్స్
0: కానీ అందరూ మానవులు.
1: యెట్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బేసికలీ.
0: ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ బిలాంగింగ్ టు ద హ్యూమన్ రేస్ దట్ వీ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక కుటుంబీకులే.
1: ఆల్ అవర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
1: దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అది ఏ మానవ జాతి.
1: That is the human race.
0: ఈ జాతికి అంతయకుడను ఒకే తండ్రి.
1: And the entire human race has only one father.
0: అతనే దైవం.
1: He is God himself.
0: కులము ఒక్కటే. జాతి ఒక్కటే. తండ్రి ఒక్కడే.
1: They belong to the same race, same community, and have the same father.
0: అట్టి తండ్రిని దర్శించవలనన్నా ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ ద గాడ్ ద ఫాదర్ వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని ఎందుకూడను హృదయం నందు ఉన్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకూడను సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను అందరి ఎందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ ఈక్వలీ టు ఎవ్రీవన్. It is the responsibility of everyone to share the same love with the fellow being.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: That is the main duty of mankind.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us. Which we have got to spread and share, but not for selfish reasons and self-interests.
0: అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు.
1: Then only we deserve God's merciful grace.
0: ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుచున్నాడు.
1: Man faces two results out of this love.
0: తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ లేటెంట్ ఇన్ us ఈజ్ టు షేర్ విత్ ఎవ్రీబడి అండ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ.
0: పది మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ బిలవెడ్ టు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వలీ బిలవెడ్ టు గాడ్ హింసెల్ఫ్.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడు ఎందున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody and so he confers his grace.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగములు అంతా కూడాను రంగులు కలిసి ఉండును, అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: జస్ట్ ఎస్ సన్లైట్ హ్యాస్ గాట్ ఆల్ ద సెవెన్ కలర్స్, ఇన్ మ్యాన్ ఆల్సో వీ హ్యావ్ గాట్ ద షేడ్స్ ఆఫ్ జస్టిస్, రైచియస్నెస్ అండ్ లవ్.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా, సప్రయోజనంగా, తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: Likewise, love should never be directed towards selfishness or selfish gain without any kind of differences of mine and thine, but it should be directed towards God.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పర అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: love is very sacred.
0: చాలా విలువైనటువంటిది ప్రేమ.
1: It's highly valuable.
0: చాలా విశాలమైనటువంటిది ప్రేమ.
1: It is so vast.
0: సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: This love is distributed equally in the entire humanity.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు.
1: There's no difference in quantity, less or more.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: God's love is uniform.
0: దైవము తనయందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: The human responsibility lies in recognizing God within himself in the form of love.
0: తనయందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ద రీజన్ ఇస్ దట్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఫోర్ హీ అండర్గోస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ బీయింగ్స్.
0: జీవుల యందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ in the form of love.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love. Considering it so simple, worldly, physical and mundane.
0: Kani ee prema daiva prema tappa anyamainatundi prema kaadu.
1: But love fundamentally is divine and nothing to do with the world.
0: Kunni dehamulaku sambandha bandhavyamunu gurtinchi aa dehamulaku puraskarinchukoneetundi perlu maatrame pettukoni anubhavistunnaru.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: ద చైల్డ్ విల్ హ్యావ్ ద లవ్ వాట్ వీ కాల్ ఎఫెక్షన్.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: అండ్ ద వైఫ్ విల్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ హర్ హస్బెండ్.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: Though man has been making use of love at the human level, it is essentially divine.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు మరవకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: Bhagavan has been repeatedly telling us not to have body attachment too much.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణ తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we'll be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: Prema hriday sambandhamainatundi.
1: Love is related to heart.
0: Kanuka itti hriday sambandhamaina premanu prati manamudu kodanu anubhavinchadaniki tagina aratha kaligi untunnadi.
1: Therefore the love which originates out of human heart everyone must experience.
0: Bhagavantuni premanu artham kodanu cheskonaleru.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: హీ కంపేర్స్ విత్ హిస్ నారో లిమిటెడ్ లవ్ విద్ ఇన్ హిమ్.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: దట్ కంపారిజన్ ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యూ కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుక మానవునియందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ,
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ,
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called angirasa.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: Love is in the form of essence that circulates all over the body.
0: అంగీరస అనగానే అంగములయందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: అంగీరస meant the rasa, the essence, divine love that flows through the anga, the body.
0: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకునియే తన పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమతత్వం ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని ఎందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్ ప్రెసెంట్.
0: పరమాత్మని స్వయం ప్రేమనే మీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇదే పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
0: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
1: He compares himself with his worldly activity.
0: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
1: The worldly activity and the love has no relation.
0: చర్యలు వేరు, ప్రేమ వేరు.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించుకూడను దివ్యత్వాన్ని పొందికూడను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know.
0: దీనిని పురస్కరించుకొని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Basing on this it is said human life is rare.
0: ప్రతి మానవుని ఎందుకూడను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండాలి.
1: In everyone God is present in the form of love.
0: దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ హీ ఈజ్ నాట్
0: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఈజ్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్.
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజాడ్యాల ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది పర్సనాలిటీ
0: ఆఫ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వమే నిజమైన దైవత్వము.
1: దట్ లవ్ ఈజ్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: అయితే ప్రేమకి ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫామ్ కెన్ యూ అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపము లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఫామ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుంది.
1: ఇట్ హస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుంది.
1: ఇట్ హస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the mother in love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫామ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు, కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: యూ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దట్ ఈస్ టోటల్, సో
0: ఆల్సో పూర్ణమే.
1: ఆల్ ఆర్ ఫుల్.
0: పూర్ణమద అది పూర్ణమే.
1: దట్ ఈస్ ఫుల్.
0: పూర్ణమిదం
1: దిస్
0: ఇది పూర్ణమే.
1: దిస్ టూ ఇస్ ఫుల్.
0: పూర్ణశ్చ పూర్ణమాదాయ ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా నువ్వు పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also
0: going to be full.
1: Everything is complete.
0: Swarupame.
1: Everything is total, full.
0: Kanuka,
1: so,
0: manavudu madhavatvanni gurtinchukolekapovadaniki moola kaaranamu dehabhimaname moola kaaranam.
1: Man is not able to realize God because of body attachment.
0: Ee dehabhimanamu penchukuntu kattagadipadiki daivabhimanamu trunchukuntu pothunnadu.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: Kalukani ee attachment anetundi chaala goppadi anukuntunnavu neevu.
1: You think that attachment is important.
0: Deniki goppadi?
1: In what way?
0: Prapanchika sambandham anetundi daniki goppadi.
1: In the worldly sense
0: attachment undavalsindi.
1: Attachment is needed.
0: Biddalu talli ee okka attachment untundadi.
1: The child and the mother, there is a
0: sodari sodarulu kudanu attachment untadi.
1: There is attachment among brothers and sisters.
0: Bhariya attachment untadi.
1: Attachment to husband.
0: Talli pillaliki attachment untadi.
1: The mother and the
0: kaani
1: child.
0: Kaani attachment e.
1: It is attachment.
0: Attachment ante emi karipinchukunnatundi kaani kaliginatundi kaadu.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: Kaani adi kanipinchinatvanti yokka prema tattvam.
1: But you do not see it is something love behind.
0: Daivamu sarvulu endukunu tana swaroopanni dharinchi unnadu.
1: In fact, God is present in his own pristine form.
0: Ee jagannataka rangamunandu
1: In this drama of life,
0: tane actor tane director.
1: God is the actor and director.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
0: ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్, అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఓన్లీ వన్.
0: కనుక అన్నింటికి దైవమే మూల కారణము.
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్స్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: హీ ప్రాక్టీస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ద బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ద వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ద వన్ హూ గాట్ ఓ గ్రేడ్.
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు, ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్, సో అండ్ సో పాస్ట్, బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ద సేమ్.
0: దూషించినది భూషించినది భగవంతుడే.
1: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ ద అక్యుజేషన్
0: పురస్కారములు కూడా భగవంతుడే.
1: ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ
0: సర్వము భగవంతుని యొక్క సత్యమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి.
1: ది ట్రూ డివోషన్ లైస్ ఇన్ నోయింగ్ దిస్.
0: నాట్ డివోషన్ వ్యక్తి.
1: హీ ఈజ్ ఎ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ నోస్ దిస్ ట్రూత్.
0: కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సెడ్ అదర్ డే
0: తన యందే అవ్యక్తమై,
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్,
0: గూఢముగా,
1: దట్ ఇన్ సీక్రెట్,
0: కనిపించకుండా,
1: ఇన్ ఎ హిడెన్ వే,
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: That kind of divinity who expresses manifest is vyakti.
0: ఆ వ్యక్తిత్వం కూడాను తన యందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే.
1: దట్ ఇండివిజువాలిటీ ఇస్ హిడెన్ విదిన్ యూ.
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ది ట్రూత్ ఈజ్ వన్ స్కాలర్స్ రిఫర్ టు మెనీ.
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ నేమ్స్.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: దేర్ ఆల్ ది నేమ్స్ గివెన్ పెట్టిన బట్ నాట్ బోర్న్ పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ,
1: నో హెట్రెడ్.
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ,
1: నో కాన్ఫ్లిక్ట్.
0: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ,
1: నో డిఫరెన్స్.
0: దైవత్వం కాలరాదు.
1: నథింగ్, నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములను నేను నీలో ప్రచరింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాస్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్
0: ఆబ్జర్వ్డ్. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులయందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: a human being, manava,
0: kevalamu shashvatamainatundi vaadu ani artham.
1: Meaning the one is immortal, eternal.
0: Upanishad yandu nara ani pilcharu.
1: Upanishads call him as nara.
0: Ra anaga shashvatamu.
1: Ra means permanent.
0: Anaga konni vidhamainatundi na anaga ashashvatamu.
1: Na means temporary.
0: Ashashvatamainatundi vaadu kaadu.
1: And names in this world, certain differences
0: are observed. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: And to teach the lessons of idealism, certain differences are adopted.

0: అనగా కొన్ని విధమైనటువంటి. నా అనగా అశాశ్వతము.
1: నా మీన్స్ టెంపరీ.
0: అశాశ్వతమైనటువంటి వాడు కాదు నరుడు, శాశ్వతమైనటువంటి వాడే.
1: నర ద హ్యూమన్ ఈజ్ నాట్ టెంపరీ, నాట్ ఫ్లీటింగ్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: హ్యూమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి ఎందుకు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ సేమ్ డివైన్ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి.
0: భూర్భువస్సువః. భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషన్ ఈ మెటీరియలైజేషన్,
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్
0: రెండింటినీ కూడా ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్.
0: అది ఏ రేడియేషన్?
1: దట్ ఈజ్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: ఈ మూడు చేరి ఒక్కటిగానే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇతన్ని మానవుడు అంటున్నాడు.
1: Because of worldly point of view and activity, we call him a human.
0: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: Because of the divine action, we call him divine.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: There is no one who is not divine in this world.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: You are all embodiments of divine.
0: మీరందరూ స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: All forms constitute the cosmic form.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: Basing on the body, you consider yourself a human.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు? జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటేగానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యూఆర్ వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ, బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ఇస్ స్పిరిచువల్.
0: దేహము గురించి చెప్పుకున్న దేహాత్మని, అది పరమాత్మని.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఇస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్.
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
1: దట్ ఎటర్నల్ ట్రూత్,
0: మానవులు గుర్తించుకునలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొందికూడను, దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a God?
0: Pasanna pichana pasati mudo mudo mudo.
1: Is only fool who is in such a God, being himself a God.
0: Nivu sarvamnu devam gane chustu kudanu, nivu daivani chudalani aashinchukotam, idi mudatvame.
1: What all that you see around is God himself, but you want to see God.
0: Nee eduruga undetundi varanta daiva swarupale.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద ఎట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధన చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత, అందరూ వెళ్లిన తర్వాత, వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీ

0: He left Vivekananda has put a question. Swami,
1: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
0: Swami, have you seen God?
1: హా, తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
0: పరమహంస yes.
1: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
0: He said, he did not simply say, I saw. I have been seeing.
1: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు.
0: Vivekananda asked, in what form?
1: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
0: I see him in this form.
1: నీ రూపం దైవ స్వరూపమే.
0: And your form itself is
1: divine. బ్రహ్మానంద రూపం దైవ స్వరూపమే.
0: So also the form of Brahma.
1: నిత్యానంద రూపం దైవ స్వరూపమే.
0: So also the form of Brahma.
1: అందరూ దైవ స్వరూపులే.
0: All forms are God.
1: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
0: Therefore I see God in your form now.
1: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
0: those people who cannot understand
1: అవివేకాన్ని ప్రకటింపు చేసుకుని
0: because of dullness and foolishness
1: మేమందరి కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా
0: consider themselves as ordinary
1: మమ్మల్ని దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు
0: అన్నాడు. To consider oneself as God, what, how is it appropriate?
1: నీవు దేహ దృష్టితోనే చూసుకుంటున్నావు.
0: You are just watching from your body viewpoint.
1: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
0: But I am viewing from the point of the self.
1: కానీ ఆత్మ దృష్టితో చూసినప్పుడు నీవు కూడా దైవమే.
0: From the point of the self, you are also God.
1: కనుకనే you are not one person.
0: You are not one person.
1: But three. The one you think you are physical body.
0: The one you think you are is physical
1: body.
0: The
1: one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are.
0: The one you really are.
1: అదే ఆత్మతత్వం.
0: That is ఆత్మా ద సెల్ఫ్.
1: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
0: That principle of self I see.
1: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
0: You go by the feeling of the body and the individual.
1: ఈ దృష్టిని నీవు మార్చుకో.
0: Change your vision.
1: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ అందే కనిపిస్తాడు.
0: When once you change your view, you can understand
1: that. నీ దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రము దోషమే.
0: Mistake lies in your vision, not in creation.
1: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
0: There may be differences in your outlook.
1: కాని నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
0: And what all the differences your vision you find there.
1: ఇవన్నీ ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
0: They all stand for reaction, reflection and resound.
1: నీ ఒక మామిడి పండు భుజించితివంటే
0: suppose you have eaten
1: mango fruit. నీకు త్రేపు ఏమిటి?
0: What, how would you belch?
1: మామిడి పండు త్రేపే వస్తుంది.
0: You belch that of a mango
1: fruit. దోస పండు త్రేపు రాదు.
0: Not that of a cucumber.
1: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
0: So where from you got
1: it?
0: It is the one that you have partaken.
1: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
0: What do you see?
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావములే నీవు చూస్తున్నావు.
0: You see the reflection of your inner feeling.
1: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
0: It is only the reflection of the inner being that comes back to you as
1: a మొట్టమొదటి మనియందు
0: రిసౌండ్.
1: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: So install first the holy principle of divinity within you.
1: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Then once we have proper understanding the divinity, the human quality of
1: మానవ
0: మానవ
1: ఏమిటి ఈ అర్థం కూడాను.
0: What is the meaning?
1: అజ్ఞానంతో లేనటువంటి వాడు మానవుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
1: మాయా
0: మా ఇల్యూషన్
1: మా లేదు
0: నా వితౌట్ ఇట్
1: వా ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
0: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్ మాయా నా వితౌట్ ఇట్ వా వర్తించుట కండక్ట్ హింసెల్
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
0: ద వన్ హూ కండక్ట్ హింసెల్ వితౌట్ ఇగ్నోరెన్స్
1: జ్ఞాన స్వరూపుడివే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్
1: అద్వైత దర్శనం జ్ఞానం
0: ద విజన్ ఆఫ్ దైవ
1: స్వరూపము.
0: The vision of non-dualism is
1: true. జ్ఞానమే దైవ స్వరూపము.
0: And that wisdom is divine.
1: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
0: Why should you neglect to view the
1: సర్వము నీవే ఉన్నావు.
0: You are everything.
1: సర్వము నీయందే ఉంటున్నది.
0: Everything is within you.
1: ఇంతసేపు చెప్పారు.
0: It is said so long.
1: మన సంజయ్ సాహ్ని.
0: సంజయ్ సాహ్ని.
1: With you.
0: With
1: in
0: you.
1: You.
0: In you.
1: Around you. అని.
0: Around you. That's what he said.
1: With you అనుకుంటే దైవస్థుడిగా పోతున్నావు.
0: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
1: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
0: ఇన్ యూ స్టడీ హిమ్.
1: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
0: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ది వరల్డ్.
1: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
0: దే ఆర్ నాట్ ప్రాపర్ మీనింగ్.
1: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
0: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
1: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
0: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్ వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
1: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
0: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
1: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్
1: ప్యూరిటీ పుట్ అంటారు.
0: We say beauty put.
1: Beauty but అన్నారు కానీ బట్ అంటారా?
0: But you should say beauty put but not but. How is it possible?
1: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే.
0: It's all just a phonetic external.
1: ఈ ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే.
0: It is all of your own making.
1: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: You follow all that is artificial, not never truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరి యందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
0: ఈ సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
1: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
0: నార్ ఆఫ్ ది మైండ్.
1: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
0: నార్ ఇంటెలెక్ట్.
1: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
0: కాదు. నార్ సెన్సెస్.
1: ఆత్మకు సంబంధించినటువంటిది.
0: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: దీనినే వేదము.
0: దిస్ వేద.
1: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్ట కలిపటికి కొంతసేపటికి మూగైపోతుంది.
0: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
1: మాట నిలిచిపోతాయి.
0: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
0: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్లెస్.
1: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
0: ఇట్ ఈస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
1: కనుకనే నీవు పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
0: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
1: speechless. Abhitamesh, Deva Premalo Munigantunti Vadu, Matadaledu.
0: The one who drowned himself in that holy divine love would be speechless.
1: Purti Munigupayadu.
0: He is totally drowned.
1: Ikkada akkada ekkada chusina okkade atmalo makkuvai unnadu.
0: Here and there and elsewhere, the same principle of love is present.
1: Anta okkate prema.
0: In fact, same love is
1: everywhere. Alanti samayamlo matalu raavu.
0: Then you will be dumbfounded.
1: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి, నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
0: If you are still talking, it means you are not.
1: పైపై అలల లోపల నువ్వు తేలాడుతున్నావు.
0: You are just at the superficial level of the waves.
1: పైపై అలలపైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది?
0: A man who is at the superficial level cannot understand God.
1: కనుకని ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
0: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
1: సుపీరియల్ పవర్ రావాలి.
0: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
1: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము.
0: దిస్ ఇస్ వన్నెస్.
1: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
0: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్.
1: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
0: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్.
1: కనుక ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం.
0: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్.
1: కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి.
0: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
1: ప్రేమ స్వరూపులు కావాలి.
0: And you should
1: ప్రేమను 10 మందికి పంచాలి.
0: You should embody it.
1: పంచిందాన్ని తిరిగి తన లోపల చేర్చుకోవాలి.
0: And share with others and take it, accept love.
1: వేద రహితంగా ప్రవర్తించాలి.
0: And we should act with all love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఇంకా చిన్న యువకులు.
0: Your youngsters.
1: మీ యొక్క తత్వం ఇంకా కూడా ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్ వేసుకుంటుంటారు.
0: You have got many plans to have many experiences.
1: ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
1: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
1: మా అందరిది కూడా ఒకే జాతే.
0: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
1: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
1: అతనే దైవము.
0: గాడ్ ఈజ్ ద ఫాదర్.
1: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: తండ్రి ఒక్కడే.
0: ఫాదర్ ఈజ్ వన్.
1: అందరూ ఒక కుటుంబీకులమే.
0: వీ బిలాంగ్ సేమ్ ఫ్యామిలీ.
1: అందరిది ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ సేమ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇక భేదభావములు ఎందుకు పుడతాయి?
0: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వీల్ నెవర్ హావ్ డిఫరెన్స్.
1: భేదములకు అవకాశమే లేదు.
0: దేర్ నో స్కోప్ అట్ ఆల్.
1: ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు.
0: దేర్ కెనాట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: దట్ లవ్ హాస్ గాట్ టు బి నోన్.
1: రంగు వేరుగా ఉండవచ్చును.
0: ఇట్ మే బి డిఫరెంట్ ఇన్ ఎనీ.
1: జాతి నీతులు వేరుగా ఉండవచ్చును.
0: ది కమ్యూనిటీ కాస్ట్ మే బి డిఫరెంట్.
1: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే.
0: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్.
1: ఒక చక్కెరతో
0: విత్ షుగర్
1: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
0: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్.
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
0: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ కుక్కను
1: చేస్తారు.
0: దట్ షాప్ ఆఫ్ ద డాగ్.
1: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
0: అండ్ క్యాండీ దే మేక్ దట్ స్వాన్.
1: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
0: విత్ షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాన్.
1: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
0: విత్ టూ ఎనాస్ యూ కెన్ బై.
1: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నర.
0: You can take anything paying 2 NS.
1: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
0: 2 NS take it.
1: జింకన్ తీసుకో, పులిని తీసుకో, నక్కన్ తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు ఉన్నాయి.
0: With 2 NS you can buy deer or lion or tiger or fox.
1: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చే రెండు ఉన్నాయి. దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
0: The names may be forms may be different but you pay the money for the sugar.
1: షుగర్ దీనికి మనం సమర్థంగా ఇస్తున్నాం.
0: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద
1: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడుగులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
0: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
0: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
0: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
1: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
0: గాడ్ ఈస్ ఎటర్నల్ వితౌట్ ద బిగినింగ్.
1: మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: అండ్ ఈస్ ఎన్షియంట్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: హి హస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. హి ఇస్ ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హి ఇస్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హింసెల్ఫ్
1: అనిహిలేటెడ్. ఆత్మ స్వరూపుడై వెలుగుచుండు.
0: అండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
1: అన్నిటి యందు ఆత్మ స్వరూపుడగానే ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫామ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవరీవన్.
1: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదటి మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
1: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
1: సముద్రానికి మనం పోతున్నాం.
0: యూ గో టు ద సీ.
1: సముద్రానికి పోయినప్పుడు
0: యాజ్ యూ గో దేర్
1: స్నానం చేస్తాము.
0: యూ టేక్ ఎ బాత్ దేర్.
1: సముద్ర స్నానం చేసినప్పుడు
0: యాజ్ యూ హ్యావ్ డిప్ దేర్
1: ఉప్పంతా ఖర్చుకుంటుంది.
0: అండ్ నేచురలీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ అప్ యువర్ బాడీ.
1: ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు
0: బికాస్ ఆఫ్
1: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
0: యూ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ బాత్ అగైన్.
1: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
0: వై షుడ్ యూ గో టు ద సీ అండ్ హ్యావ్ బాత్
1: దేర్? ఆ సముద్రం యొక్క ఉప్పు నీ ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
0: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ బాత్.
1: ఈ సాల్ట్ నీకెంత ఉపకారం చేస్తుందో.
0: అండ్ సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
1: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
0: అండ్ యూ డోంట్
1: అండర్స్టాండ్. ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
0: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే ద ప్రపంచంలో ప్రతి
1: పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
0: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
0: హి గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
1: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
0: అండ్ హి రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
1: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
0: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
1: ఇది మేము అలంకారం కోసమా?
0: ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్
1: 10 మంది మెప్పు కోసమా?
0: ఈజ్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
1: సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
0: ఇఫ్ యు హావ్ గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
1: స్కిన్ లో చేరిపోతుంది.
0: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
1: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటు వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
0: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
0: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
1: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
1: ఇప్పుడు చాలా మంది లాండ్ వేస్తుంటారు.
0: మెనీ
1: గ్రాస్
0: గ్రాస్ లాండ్.
1: దీంతో చాలా పచ్చగా ఉంటుంటుంది.
0: అండ్ లాండ్స్ గ్రాస్
1: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
1: కానీ
0: బట్
1: మనకు ఏమైనా అంటువ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
0: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
1: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
0: యూ ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్
1: గ్రీన్. వైట్ గ్రాస్ రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ బేగులు నివారణ అవుతుంది.
0: ఈచ్ జస్ట్ 2 వైట్ గ్రాస్ బ్లేడ్స్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
1: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులకు తెలియకోకుండా పోతుండే.
0: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
1: కుక్కను మనం చాపుతుంటాము.
0: యూ ఆల్సో
1: వారానికి ఒకటి దాన్ని వైట్ వదిలినప్పుడు లాంగ్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
0: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
0: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
1: కనుకనే దానికి కూడా తెలుస్తుంది దీని యొక్క సంగతి.
0: God, this dog has got the knowledge.
1: కనుకనే గాట్ మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు కూడాను ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
0: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
1: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
0: Therefore, this dog has got the principle of God within.
1: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
0: Those that have got dogs with them, they know.
1: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
0: If the dog has high temperature,
1: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
0: It won't eat anything.
1: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వోంట్
1: కారణం ఏమిటి? నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుంది అది.
0: ఇట్ నోస్
1: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
0: The dog knows
1: that it's suffering from indigestion.
0: So it will not eat anything.
1: అని ఆ కుక్క కూడా తెలుసును.
0: Dog knows that.
1: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వారు,
0: బట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
1: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
0: హైలీ ఇంటెలెక్చువల్,
1: ఇంట్లో ఏమి లేకపోతే
0: నథింగ్ అట్
1: హోమ్, హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా తింటారు. జ్వరం వచ్చినటువంటి వారు
0: ఇడ్లీ అండ్ దోశ ఆల్సో.
1: జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
0: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్
1: డాగ్ గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
1: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి?
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
1: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురించుతూ
0: వచ్చాయి.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
0: దట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
0: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
1: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
0: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
1: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: వేస్ట్ మేక్స్ వరీ,
0: వేస్ట్ మేక్స్ వరీ.
1: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
0: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
1: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: ఈనాడు హార్ట్ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
0: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
1: హరి వరి కరి,
0: హరి వరి కరి.
1: హరి తొందరపాటు ఒకటి,
0: హరీనెస్
1: తొందరపాటు,
0: హరి
1: వరి లేనిపోయి చింతనంతా పెట్టుకోవటం,
0: కాన్స్టెంట్ వరి, మీనింగ్లెస్ వరి.
1: తర్వాత కరీ
0: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
1: ఈ మూడు కూడా హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
1: మొట్టమొదట లావుగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
0: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హీ గోస్ డాక్టర్ యూ విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
0: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడా తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
1: కనుకనే వైద్యరత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
0: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
1: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
0: వైద్యో నారాయణ హరిహి.
1: నారాయణుడే వైద్యుడు.
0: నారాయణ ఇస్ ద డాక్టర్.
1: నారాయణుడే మన ఫ్రెండ్.
0: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
1: నారాయణుడే మన బంధువు.
0: ఇస్ యువర్ రిలేషన్.
1: నారాయణుడే మన స్వరూపాలు.
0: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
1: మన స్వరూపాలంతా కూడా నారాయణుడే.
0: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
1: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
0: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఏక ప్రభువుక అనేక నామ్.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
0: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సన్.
1: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సపరేట్.
1: దైవం మానుష రూపేణా.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనిషి రూపంలోనే ఉంటారు.
0: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
0: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
1: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
0: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ హావ్,
1: సత్య దైవాన్ని మనం సంకల్పించుకుని ప్రయత్నం చేయాలి.
0: అండ్ వీ షుడ్ హావ్ ట్రూత్ఫుల్ ఐడియాస్ అండ్ ప్రొసీడ్.
1: సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: నిన్న చెప్పాను.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే,
1: సత్యం నాస్తి పరో ధర్మ అని.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ బియాండ్ ట్రూత్.
1: కనుక నేను సత్య స్వరూపమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఎక్కడ సత్యం ఉందో అక్కడంతా దైవమే.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
1: వెతకగలవు. ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
1: కనుకనే నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
0: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
1: ఏది తిన్నదే దైవమే.
0: వాట్ ఎవర్ యూ ఈట్,
1: ఏది పరికినది దైవమే.
0: వాట్ ఎవర్ యూ సే,
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
0: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
1: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
0: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఎవరిని మనం హింసించకూడదు.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని మనం పరిహసించకూడదు.
0: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
1: ఎనీబడీ. ఎవరిని మనం దూషించకూడదు.
0: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
1: అది సిద్ధ పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
0: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
1: సర్వజీవ నమస్కారం కేచవం ప్రతిగచ్చదే అన్నాడు.
0: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్.
1: సర్వజీవ తిరస్కారం కేచవం ప్రతిగచ్చదే అన్నారు.
0: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
1: కనుక దూషించినా కానీ ఆ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
0: ఈవెన్ ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
1: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
0: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
1: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్.
1: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
0: ఉపనిషత్
1: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే
0: క్లోజ్నెస్
1: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
1: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
0: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
1: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
1: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
0: అండ్ దెన్ హీ కండక్ట్స్
1: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
0: అండ్ హీ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో.
1: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
0: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: శతపాంసిన తీర్థాన శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
0: ఇఫ్ యు సర్వ్ ఎవ్రీబడీ డెమోన్స్ టు సర్వింగ్ గాడ్.
1: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డు పెనెన్స్.
1: జపం చేయనక్కర్లేదు.
0: నార్ జప.
1: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
0: నార్ మెడిటేషన్.
1: దైవత్వంగా నీవు భావించుకో. అదే జపము అదే తపము.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్. దాట్ ఈస్ పెనెన్స్.
1: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని
0: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో.
1: మానవత్వం పరికరాయినటువంటి వాడిగా భావించుకుని
0: నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్.
1: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
0: అండ్ వీ నెగ్లెక్ట్ ది
1: పాపము. దైవం సర్వులు ఎందు ఉంటున్నాడు. దైవం
0: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
0: బట్ హౌఎవర్ యూ కెన్ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
1: కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై ద ఫార్మ్ అలోన్.
1: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
0: హ్యావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
1: ఆత్మ దృష్టిని ఎందున్నప్పుడు అందరూ ఏకత్వమే.
0: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యూ నో ది వన్నెస్.
1: ఏకం సత్ సత్ సత్.
0: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
1: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
0: అండ్ యు ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని
0: ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
0: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
1: దేవుడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవ గాడ్ హింసెల్ఫ్.
1: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
0: ఇఫ్ యు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాస్ గాడ్ యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవడం చేతనే ద్వేషాలు అసూయలు ఆడంబరములు అహంకారములు ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ దీస్ డైకాటమీ వి హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రబుల్.
1: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వానికి అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్
1: భూషణ భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
0: దేర్ కెన్ నాట్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
1: ఆనందమే ఆనందమే ఆనందమే. అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరమ సుఖదం.
0: సుప్రీం హ్యాపీనెస్.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ హిస్
1: ద్వంద్వాతీతం.
0: నాన్ డ్యువల్.
1: సగల సద్విషం. తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
0: ద వన్ ఎటర్నల్. It has no movement at all. That is immortal and eternal.
1: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
0: It's a really good fortune to have been born a human being.
1: ఇంత మానవత్వాన్ని సార్థకంగా భావించుకోవటం ఎంత అదృష్టము.
0: It's your good luck to work for your redemption.
1: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక
0: బట్ వీ డోంట్ రియలైజ్
1: దీని దుర్వినియోగం భావించుకుంటున్నాం.
0: వీ ఆర్ మిస్యూజింగ్ హ్యూమన్ లైఫ్.
1: దురభ్యాసంలో ప్రవేశపెడుతున్నాం.
0: వీ గెట్ ఇంటూ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: దుర్గుణాలతో సంచరిస్తున్నాం.
0: వీ హావ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: దుర్మార్గులం అయిపోతున్నాము.
0: అండ్ వీ ఆర్ వికెడ్.
1: ఇంకా ఆత్మతత్వం మనకు ఎట్లా అర్థమవుతుంది.
0: అండ్ హౌ కెన్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానే కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
0: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: సంజయ్ సహాని చెప్పారు లోక సమస్త సుఖినో భవంతు.
0: సంజయ్ సహాని సెడ్ లోక సమస్త సుఖినో.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: దైవమే సుఖస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
0: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీబడి.
1: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
0: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
1: అప్పుడే మనకి ఎట్టి భేదములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ఎట్టి కలహములు ఉండవు.
0: నో కాన్ఫ్లిక్ట్.
1: ఎట్టి యుద్ధములు రావు.
0: నో వార్.
1: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
0: 5000 years ago ద్వాపర ఏజ్.
1: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ
0: దో 5000 years passed
1: 11000 యుద్ధాలు జరిగినాయి.
0: During this period, 11,000 wars took place.
1: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
0: Even now wars are taking.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే యుద్ధాలకు మూల కారణం.
0: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, that's yours.
1: ఇది నేను కట్టుకొని వచ్చావా తీసుకొని?
0: Have you brought it at the time of birth?
1: వచ్చేసమయంత చిన్న బట్టైనా కట్టుకొని రావు.
0: యు ఆర్ నాట్ బోర్న్ విత్ ఏ పీస్ ఆఫ్ క్లాత్.
1: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చి పోవు.
0: నార్ యు లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్ ఏ
1: ఏంటి అది ఇక్కడ?
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యు?
1: ఏమిటి నీది?
0: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యు?
1: ఉన్నంత వరకు.
0: ఇట్స్ ఓన్లీ సో లాంగ్
1: యు లీవ్. కళ్ళు మూస్తే అన్ని ఎవరు?
0: ద మూమెంట్ యు లీవ్ వి డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
1: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
0: Then why do you claim as your own?
1: అజ్ఞానం.
0: Is ignorance.
1: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
0: You have not brought anything nor would you take anything.
1: తెచ్చేది వచ్చేది పోయేది అంతా పుణ్యము పాపమే.
0: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ అండ్ సిన్.
1: పాపం వల్ల మనం వచ్చాం.
0: We are born because
1: పుణ్యం వల్ల రాకుండా పోవాలి తిరిగి.
0: And because of merit never be born again.
1: రాగిత్యం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: And we should make an effort in this direction.
1: ఆ రాగిత్యం ఎట్లా వస్తుంది?
0: How is it possible?
1: ఒడ్లు ఉన్నాయి.
0: And we have got paddy.
1: ఈ ఒడ్లు పైన పొట్టు ఉన్నంత వరకు.
0: So long there is husk.
1: ఎక్కడ వేసినా పునరపి జననం పునరపి మరణం.
0: The paddy with husk would grow, germinate.
1: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే
0: హస్క్ ఇస్ రిమూవ్డ్
1: పునర్జన్మ నవిద్యతే.
0: నెవర్ స్ప్రౌట్స్ అప్. ఇంపాసిబుల్.
1: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవటం చేతనే పునరపి జన్మం పునరపి మరణం.
0: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీట్.
1: ఈ పొట్టును తీసివేసేస్తే
0: పునర్జన్మ
1: నవిద్యతే ఇంకా మనకు జన్మమే లేదు.
0: ఇట్ హాస్ నో రీబర్త్.
1: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
0: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
1: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
0: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
1: అది ఏ మానవ ప్రయత్నము.
0: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
1: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
0: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
1: జయాపజయములు దైవాధీనం.
0: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్ ఎవరీ.
1: అడగండి అమ్మైనా భూవ పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ యూ మదర్
1: తలుపు కొట్టండి. లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
0: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
1: కొట్టాలి తలుపు తెరచాలి.
0: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
1: అడగాలి భుజించాలి.
0: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
1: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
0: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
1: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
0: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యూ ఆర్ డిస్టెన్స్.
1: ఇంతకంటే పాపం మరొకటి లేదు.
0: There is no other greater sin than this.
1: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
0: God himself desires to be.
1: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
0: But you are distancing yourself.
1: ఇది ఏ జన్మాంతర పాపము.
0: It is the worst of the sins accrued because of the past life.
1: ఈ పాపానికి మీరు గురి కావకండి.
0: Never commit such a sin.
1: పుణ్యాన్ని ప్రాపించుకోండి.
0: Earn merit.
1: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: Have more and more of merit.
1: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
0: Come closer to God.
1: సమీపే.
0: Come closer to God.
1: That is the teaching of Upanishads. Upanishads bodhinchedi ide.
0: That is the teaching of Upanishads.
1: Inka inte kaadu lemmani kuda prarthistuntadi. Uttishtata jagrata ప్రాప్తి వరాన్ని బోధత.
0: ది టీచింగ్ ఆఫ్
1: పిచ్చివాడ అజ్ఞానం అనే నిద్రలో నీవు నిరిగిపోతున్నావు.
0: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి
0: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్
1: అజ్ఞానం అనేటువంటి ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
0: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన కాన్స్టెంట్లీ
1: బుద్ధి యొక్క ప్రకాశము.
0: అండ్ దట్ సన్ రైజ్ ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
1: ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
1: కానీ ఈ ఉపనిషత్తుల వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
0: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ద డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
1: దాన్ని పాటించి దాన్ని అనుభవించు తప్పక నీకు శాంతి కలుగుతుంది.
0: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
1: భజ గోవిందం భజ గోవిందం

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలోన్ ఈజ్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్, సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థముపైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరముల యందు, పూజా రూముల యందు, దేవాలయముల యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే లాభించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyanu dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya, however, does not accept this as the thought of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ప్రూవ్.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి యొక్క ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is the
0: aim ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham chesetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the creator things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satya sadacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana cheseetundi yokka prakriyake parabhakti ani kuda nu cheptochu.
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: Aithe jnana dhyanam visishyate ani Balavasu cheppadu. Jnanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam, which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudarat.
1: Without meditation it is not possible to get real knowledge.
0: Jnanam leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manamu odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatu nunchi puttinatundide dhyanam.
1: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antaratham.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడాను దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: Fruit is important.
0: కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు.
1: But you would not be able to get fruit without having flower.
0: కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది.
1: ఓన్లీ వెన్ వి గెట్ ఫ్లవర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫ్రూట్.
0: అదే విధంగానే పుష్పము వంటిదే భక్తి.
1: ఇన్ ది సేమ్ వే డివోషన్ మే బి కంపేర్డ్ టు ఫ్లవర్.
0: భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలము మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, వీ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: Sacred Vidyaranya has commenced his sadhana from the stage of I am your servant, O Lord, I am your servant.
0: Kani konta kalamu ee dasoham anetunte mantram tho prarambhinchinatunte sadhana kramakramina sohamuga maaripoyindi.
1: Gradually over a period of time, sadhana which commenced from I am the servant of the Lord became I am that, I am the Lord himself.
0: Okanadu Vidyaranyula varu enti aashchyamani తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: పంచపన్నెట్టాయం అనే పర్టికులర్ డే ది సీక్రెట్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పులకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిట్టచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే ది చిట్టచోర ద స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ మేడ్ మీ ఫీల్ సోహం సోహం ఐ ఆమ్ దట్.
0: దా అపహరించాడు.
1: హీ హాస్ టేకన్ అవే ఫ్రమ్ దా సోహం దట్ పర్టికులర్ ధాతు దా అండ్ హీ మేడ్ ఇట్ సోహం. హీజ్
0: దాసోహం దాసోహం అనేటువంటి పదములో కృష్ణుడు దకారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నాడు.
1: As Krishna carried away Da from Dasoham, it became Soham. This is how he explained.
0: ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఏ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ వెరీ నియర్ టు మీ అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: దేర్ ఆర్ టూ డివోటీస్, వన్ ఏ గృహస్థ ఏ ఫ్యామిలీ డివోటీ అండ్ ఏ సన్యాసిని డివోటీ విత్ రామకృష్ణ పరమహంస.
0: నాగమహాశయుడు గృహస్థ భక్తుడు.
1: నాగమహాశయ వాజ్ ఏ ఫ్యామిలీ డివోటీ.
0: వివేకానంద సన్యాసి భక్తుడు.
1: వివేకానంద వాజ్ ఏ సన్యాసిని డివోటీ.
0: నాగమహాశయ నిరంతరం కూడాను దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాంగదాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధనను.
1: నాగమహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atmagnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
0: Ee ahankaram anetunti gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunuku krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ only after he threw away his gandiva of ahankara, that is egoism, and surrendered to the Lord and said, I am prepared to obey your command, give me your command, I'll obey.
0: Ahankara mundinanta varaku atma sthayilo paramatma swarupam labhyam kadu.
1: So long as one has egoism, one would not be able to get in the stage of atma, the paramatma swarupa itself.
0: Paramatma anugraham chikkana ahankara mundutaku veelu ledu.
1: Once you get the grace of the Lord, you would not be having egoism. It is impossible to have egoism.
0: Oke samayaminandu oke pradeshamulo velutru chikati undutaku veelu kadu kada.
1: At the same time, in the same place, there cannot be light and darkness, isn't it?
0: Kanukane naga mahaseyudu మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫోర్ నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్
0: అని వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం ఐఎమ్ ద సర్వెంట్ ఐఎమ్
0: అని వివేకానందుడు

0: బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగ మహాశయ అండ్ వివేకానంద, బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి ఇప్పుడు తప్పించుకుని వెళ్ళాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా, ది స్పెల్ ఆఫ్ ద మాయా, అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్ళాడు.
1: ద షాకల్స్ ఆఫ్ మాయా విచ్ ఆర్ బైండింగ్ వివేకానంద వర్ టర్న్ టు పీసెస్ బై హిస్ ఎక్స్పాండింగ్ శివోహం శివోహం శివోహం. ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ
0: అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు.
1: ఎనీ పర్సన్ హూ డెవలప్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ద సేక్రెడ్నెస్ అండ్ లాఫ్టీ ఐడియాస్ దట్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్, నథింగ్ విల్ బాదర్ హిమ్, నథింగ్ విల్ కమ్ ఇన్ ద వే.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూస్ బై మియర్లీ అటరింగ్ ఆల్ దీస్ థింగ్స్ బై వర్డ్.
0: అనుభూతికి రావాలి.
1: దే మస్ట్ కమ్ టు వన్స్ ఎక్స్పీరియన్స్.
0: దేహభ్రాంతిని వీడాలి.
1: వన్ షుడ్ ఓవర్కమ్ ది ఫీలింగ్ ఆఫ్
0: ఇంద్రియని గ్రౌండ్ చేయాలి.
1: ఓవర్కమ్ బాడీ కాన్షియస్నెస్.
0: సతతం యోగిన అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి.
1: కంట్రోల్ సెన్సెస్ అండ్ కంటిన్యూస్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్.
0: అట్టి వాడే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: But on the other hand, a devotee removes egoism from his own heart and he gets the bliss supreme.
0: దీనికి ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths: ద్వైత విశిష్ట అద్వైత అద్వైత, dualism, qualified dualism and non-dualism.
0: తత్స్వైపాహం అనగా నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో తాను చెప్పుకుంటాడు.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ హీ అటర్స్ దట్ ఐఎమ్ ఎ డివోటీ ఆఫ్ గాడ్.
0: ఇందులో భగవంతుడు వేరు తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్ డివోటీ.
0: తత్స్వైపాహం అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకుని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్, లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ, ఐఎమ్ యువర్ డివోటీ.
0: తవై వాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడని ధీరంగా చెప్తున్నాడు.
1: In the second stage, he stands erect before the Lord and declares that I am your devotee, O Lord.
0: Mudavadi Tvamevaham.
1: The third stage is Tvamevaham.
0: Neevu nenenu antunnadu.
1: I am you, you are myself.
0: Nenu nee bhaktudanu ani anukotam visishta advaitam.
1: I am your devotee refers to visishta advaita.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐఎమ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత, నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్

0: We have to commence our sadhana, our devotion, from the very ordinary devotion stage.
1: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
0: దట్ ఈస్ వితౌట్ హ్యావింగ్ సాకార అండ్ సగుణ అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్
1: అసాధ్యం.
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో.
1: కనుక మొట్టమొదట మనము ఒక విధమైనటువంటి యొక్క దాసులుగా మనము తయారు కావాలి.
0: దేర్ ఫోర్ టు స్టార్ట్ ఇట్ we will have to develop ourselves and become the sarvashatala.
1: Maraka udaharanam,
0: one more example for this.
1: Oka vaipuna pedda sunna untundali,
0: there is a big circle or a zero on one side,
1: daniki pakkane oka chinna zero untundali,
0: just by its side there is another smaller circle.
1: Ee pedda circle e daivam.
0: The big circle may be compared to God.
1: ఈ చిన్నదే జీవుడు.
0: The small one refers to జీవ.
1: ఈ జీవుడు అనేటువంటి వాడు దేవునికి కొంచెం ప్రత్యేకంగా ఉంటున్నాడు.
0: This jiva is different and distinct from deva, God.
1: ఇది ద్వైతం.
0: This is ద్వైతం.
1: విశిష్టాద్వైతం అనగా పెద్ద సున్న లోపల చిన్న సున్న ఉంటుండాలి.
0: విశిష్టాద్వైతం, qualified dualism refers to the small circle being within a big circle.
1: Anaga daivamulo jeevudu unnadu.
0: That means jeeva amsha is a part of divinity. It is, he exists in the
1: world. Ee jeevudu daivamto chere vidhanam enti?
0: Then what is the way of merging himself totally in the Lord?
1: Ee chinna sunna kramakramina vishalamainatundi bhavamunu penchukoni penchukoni penchukoni potu ee pedda sunnalo leenamaipothundi.
0: This small circle has to grow bigger and bigger by broadening itself and get merged into the bigger one, bigger circle.
1: Idi advaitam annaru.
0: This is advaitam, it is said.
1: Anaga jeevatattvamunu daivattvamuto cherchadaniki tagina krishi cheyatame ee bhakti prapattulu yokka margamu.
0: The path of devotion and prapatti refers to the path which made a jiva tattva merge itself in deva tattva or the principle of God.
1: Ee manavattvamlo undinatvanti divyatvanni kontha varaku gurtinchi danini daivattvanga mana visheshinchinappude ee jiva tattvam anetvanti yokka charyalu kramakramena anugutaku avakasam untundali.
0: Only when we recognize the principle of divinity which is inherent in man, who will be able to just suppress the weaknesses and develop broadness and merge in the
1: Deyo hi jnanam abhyasat. Ee jnanam anekuntadi ye vidhanga vastundante abhyasam dwara manaku labhyam avutundi.
0: How do we acquire this knowledge? Through constant practice we can get this knowledge.
1: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda manamu ఆ స్థాయిని మనం పొందలేము.
0: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
1: చదువుట కానీ, వ్రాయుట కానీ, నడచుట కానీ, తినుట కానీ, ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
0: బి ఇట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
1: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వం మనకు కొంత అర్థమవుతుంది.
0: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్, వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
1: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
1: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
0: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
0: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
1: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
0: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
1: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
0: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
0: without the basis of the wisdom which refers to spirituality, it is not possible to acquire the knowledge of the world.
1: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
0: All the good activity associated with this body is that refers to the path of acquiring this knowledge.
1: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
1: శరీర మార్గం కనుధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
0: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
0: Body has to be used and is necessary for doing activities which are useful for others.
1: Chinna pillalaku artham kavalante deeni marok reetilo oka udaharananga cheppukovachu.
0: For the sake of young children to understand, this can be presented in a different way.
1: Manam ekkadiko oka picnic ani vellamu.
0: Let us say that we have gone on a picnic to some place.
1: అక్కడికి భోజనంకు సంబంధించినటువంటి పదార్థములు అన్ని ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళాం.
0: There we have carried all the articles necessary for cooking food.
1: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవడానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
0: In the forest we have made preparations to cook food.
1: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
0: For this purpose, what is to work? First stage, we will have to get three stones and keep them.
1: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
0: On these three stones, we will have to keep the vessel.
1: పాత్రలో నీరు పోయాలి.
0: We will have to pour water into the vessel.
1: ఆ నీటిలో బియ్యం వేయాలి.
0: We have to put rice in the vessel and water.
1: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
0: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
1: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
0: What is this inner significance of putting the fire beneath the vessel?
1: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము పక్వం కావటం కోసమని.
0: Through the fire, we have to just cook the rice which is within the vessel.
1: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
0: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాస్ సచ్.
1: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
0: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్డ్.
1: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ది world of in the forest of life we are searching for the bliss which will be compared to
1: ikkada sattva rajo tamo gunamule mood raalu.
0: Those three stones are the three qualities, sattva, rajas and tamas.
1: Mana dekhne paatra,
0: our body will be compared to the vessel.
1: Mana yokka aasale jalam, mana aasalu anetundi deento ee yokka deenni tattvam gaavinchukoni manamu shantini pondali.
0: The wisdom has to apply itself to the body, through the body to the feelings, and through the feelings to our desires, and through desires in the atma jnana should be obtained.
1: Kanuka ee jnanam anetundi sarasari manaku hrudayaniki chikkutaku gaani dakkutaku gaani veedu kaadu.
0: Directly therefore it is not possible to get wisdom directly in the heart.
1: Idi deham dwara bhavamula dwara మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
0: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
1: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్. దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
1: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
0: By controlling the sense organs and controlling our desires, it would be possible to do the work without expecting any fruits thereof in the natural, automatic, spontaneous way.
1: కర్మను ఫల కర్మ యొక్క ఫలత్యాగం చేయుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సాక్రిఫైస్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్.
1: ఫలము ఉండనే ఉన్నది.
0: దేర్ ఈస్ ఫ్రూట్స్ ఫర్ ఎవ్రీ వర్క్.
1: మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు.
0: ఇట్ ఈస్ సెడ్ మా ఫలేషు నాట్ నా ఫలేషు.
1: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
0: There will be fruits, but don't work for fruits.
1: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
0: Consider it as your duty and work.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించటంలో తప్పు లేదు.
0: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
1: కర్మ ఫలమును త్యజించమని కాని లేక కర్మ ఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
0: గీత హాస్ నాట్ టాట్ దట్ యు హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హావ్ ఎనీ యాక్షన్. ఐ యామ్ సారీ, యాక్షన్
1: అంటే ఈ కర్మ ఫలత్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
0: పీపుల్ హూ హావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ the meaning of sacrificing the fruits of action or sacrificing the action.
1: Karma enta varaku untundali?
0: How far can they sacrifice the action?
1: Vantalu ayye enta varike kattelato manaku avasaram.
0: Only until food is cooked there is need for the fire.
1: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
0: Once the food is cooked there is no need for any fire.
1: Aithe karma yokka rahasyanni kani karma phaltam yokka rahasyanni kani gurtinche enta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
0: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
1: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కాని కర్మత్యాగమునకు కాని జ్ఞానాభివృద్ధికి కాని ధ్యానమునకు కాని అన్నింటికి ప్రేమనే ప్రధానము.
0: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
1: Ikkada sila sadacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
0: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
1: Satyamu kani, shanti kani, dharmam kani pratyekanga levu.
0: Truth, peace and righteousness, they do not exist separately.
1: Ivanni ippudu nu prema paina ne aadharapadi untunnavi.
0: All these are essentially dependent upon love.
1: Prema manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni dharistundi.
0: When love enters into one's thoughts, it becomes truth.
1: Prema aacharana roopamlo dharinchinappudu adi dharmam avutundi.
0: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
1: Premanu artham chesukunnappude adi shanti avutundi.
0: When one understands love, it automatically becomes peace itself.
1: Prema yokka artame idi shanti.
0: The very meaning of the word love is peace.
1: Prema yokka aacharane dharmam.
0: Practicing love is dharma.
1: Prema yokka aalochane idi satyam.
0: Thinking of love is truth.
1: Premanu talanchutu poyinappude non violence ahimsaga mari pothundi.
0: Continuously thinking of love itself becomes non violence.
1: Kanuka satya dharma shanti ahimsalaku naligintiki kodunu antarbahiniga pravahinchetundidi prema okkati maatrame.
0: For truth, for non violence, for peace and for righteousness, it is love which is flowing as an undercurrent.
1: Itti premanu abhivruddhiga avinchukoni nannu cheramaniye ee oka buddhi yogamu bodhisthu vachadu bhakti gnanamlo.
0: In the buddhi yoga has been taught in bhakti yoga stating that love, make use of this love to reach me.
1: Kanuka priyudai premato daivanu pundeyatundi margamunaku ee oka prema tattavune penchukomani kudanu శాసించాడు.
0: He has also declared that make use of love. With full of love, you try to just develop nearness to me.
1: భక్తుడా, నీ చేతులు చిన్నవి.
0: Dear devotee, your hands and palms are small.
1: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
0: With those small little palms, you serve me.
1: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
0: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
1: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
0: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
1: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
0: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
1: నీ చెవులు రెండు చిన్నవి.
0: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
1: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
0: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
1: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
0: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
1: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ డజంట్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
1: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూసినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
1: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
1: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
0: బై మియర్ బై లిసనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
1: కానీ ఒక్క హృదయం ఉన్నది.
0: But there is one thing and that is the heart.
1: ఆ ఒక్క హృదయములో నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
0: If you introduce me into your heart, then none of these actions are very important.
1: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
0: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
1: కానీ హృదయములో ప్రవేశించిన తరువాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
0: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
1: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: There is no need for any special effort to be made for karma phala tyaga, sacrificing the fruit of the action.
1: Bhakti mami priyo naraha. Naa yokka bhaktudai nannu smarinchuchu nannu chintinchuchu nannu jalinchuchu naa yokka chintani endi neevu nimagnudainappudu sarvamu kudanu nene chuchukuntanannadu.
0: Bhakti mami priyo naraha. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me. I'll take care of it.
1: Drudanichcheha annadu. Drudanischudu kavali.
0: For this particular purpose, you would have firm resolve.
1: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
0: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
1: భగవంతుడు పరిపూర్ణుడు.
0: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
1: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
0: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
1: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
0: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యూఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ వ్యారిటీ బిట్వీన్ దీస్.
1: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
0: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ బి ట్రెచరస్.
1: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు సర్వవ్యాపకత్వమునకు సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
0: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
1: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్.
1: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
0: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
1: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఇలాంటి సద్భావములతో 64 లక్ష్యములు అనగా విద్యలు కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
0: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ హీఈస్ డియర్ టు మీ ఇట్ ఇస్ సెడ్.
1: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
0: All the 64 qualities are already there in man in their fullness.
1: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి చల్పటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
1: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎండే, లౌకిక కర్మలు ఎండే మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్సెల్ఫ్.
1: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
0: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
1: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
0: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
1: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్ లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ వీ హావ్ టు రికగ్నైజ్.
1: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
1: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
0: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
1: ఇది తలంపుతో కూడాను లీనం కావాలి.
0: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిరంతరం కూడాను ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
0: వి విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
1: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
1: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
1: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ రైచియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
1: కనుకనే ప్రేమనే సర్వస్వము.
0: Therefore, love is
1: premane daivamu.
0: Love is God.
1: Daivame prema.
0: God is love.
1: Kanuka mana premanu penchukoni manam alpakulluga undinatvanti okka swaroopanni akandattanga marchukoni tallinam gaavataniki tagina krushi cheyamanche bodhinchatame ee okka bhakti yogam yokka saaramsham.
0: The essence of the teachings of bhakti yoga refers to the love which you have to practice, and by practicing love you have to become broad minded and develop greatness in us. This is the meaning.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat.
1: Vidyarthulara.
0: Students.
1: Manasu chala vichitramainatundi.
0: Mind is very peculiar.
1: Manasu chala vegamainatundi.
0: Mind runs very fast.
1: Manasu maha chanchalamainatundi.
0: It's wavering.
1: మనసు మలహా బలమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ పవర్ఫుల్.
1: ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు.
0: When the man is here, right here, the mind will run fast.
1: ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ ఉన్న దృశ్యాలను చూడగలుగుతుంది.
0: In a moment of time, it can reach thousands of miles and watch what happens there.
1: కనుకనే అర్జునుడు, చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా దృఢమైనటువంటి మనసు, మహాచంచలమైనటువంటి మనసు, మహాబలమైన మనసు. దీనిని ఏ రీతిగా మేము అరికట్టగలము అన్నాడు అర్జునుడు.
0: సో అర్జున సెడ్, హౌ కెన్ ఐ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద మైండ్ విచ్ ఇస్ సో స్ట్రాంగ్, పవర్ఫుల్ అండ్ వేవరింగ్.
1: ఈ మనసుకు రెండు తత్వములున్నవి.
0: మైండ్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్.
1: ఒకటి పశుతత్వం.
0: వన్ ఇస్ అనిమల్ నేచర్.
1: రెండవది మనుష్యత్వం.
0: సెకండ్ హ్యూమన్ క్వాలిటీ.
1: మనుష్యత్వం అనగా పశుత్వం అనగా ఏమిటో మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దీస్ టూ, అనిమల్ క్వాలిటీ అండ్ హ్యూమన్ క్వాలిటీ.
1: కామక్రోధలోపమోహమను వాచ్యమైనటువంటి హర్షడ్వర్గములకు లోనై అనేక విధమైనటువంటి వాసనలకు లొంగి తద్వారా కేవలం పశువు వలె ప్రవర్తిస్తూ మానవత్వాన్ని విస్మరించి కేవలము పెడమార్గం పట్టి పశువుగా మారిపోతుంది ఈ మనస్సు.
0: విత్ ఆల్ ది ఈవిల్ టెండెన్సీస్ లైక్ డిజైర్, అవరిస్, హేట్రెడ్, లస్ట్, ఇట్ ఫర్గెట్స్ ఇట్స్ హ్యూమన్ క్వాలిటీ అండ్ అటైన్స్ ది అనిమల్ బిహేవియర్.
1: ఇంకా రెండవది భగవంతుడు ప్రసాదించినటువంటి మతిని, స్థితిని, గతిని, సంపత్తిని, ఈ నాలుగింటిని సద్వినియోగపరచుకుని తద్వారా దివ్యత్వమైనటువంటి యొక్క మానవత్వాన్ని వహించి తద్వారా దేశానికి అనేక విధములైనటువంటి ఉపకారం జరుపుతూ వస్తుంది.
0: ద సెకండ్ స్టేజ్ ఇస్ గాడ్ హెస్ గిఫ్టెడ్ ద ప్రాపర్ పొజిషన్, ద డెస్టినీ అండ్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద మైండ్. Through that, one will recognize the human value to attain divinity.
1: ఈ మంచి చెడ్డలకు రెండింటికి నీ మనసే మూల కారణం.
0: For good and bad, mind is the main cause.
1: మనసునందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు.
0: The goodness contained there is present nowhere else.
1: మనసునందు ఉన్నటువంటి ఒక చెడ్డతనం కూడాను మరొక దీని యందు లేదు.
0: The bad quality present in the mind is present nowhere else.
1: ఎంత మంచిదో అంత చెడ్డది.
0: It is very good at the same time very bad.
1: ఎంత చెడ్డదో అంత మంచిది.
0: It's very bad but yet very good.
1: కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి?
0: In what way can we know the nature of our mind?
1: మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: Mind is pure.
1: ఇది సంగదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది.
0: Basing on the company around, it becomes good or bad.
1: ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి.
0: Supposing there is a pure newspaper, clean
1: newspaper lopala manchi sugandhamu andinchetundi mallepuvulu pottam kattinappudu ee mallepuvulu sugandhamu aa newspaper kuda andistundi.
0: If you bring a clean newspaper and use it to pack up jasmine flowers, the newspaper also will smell that of jasmine flowers.
1: Ee newspaper ku ee vidhamainatundi oka sugandham raavadaniki kaaranam emiti?
0: What is the reason for the newspaper to smell so nicely?
1: అనగా ఈ సుగంధమైనటువంటి ఒక మల్లెపూల చేత, దీన్ని చుట్టబట్టడం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది.
0: బికాస్ ద న్యూస్ పేపర్ ఈజ్ యూస్డ్ యాజ్ ప్యాకింగ్ మెటీరియల్ ఫర్ ది జాస్మిన్ ఫ్లవర్స్.
1: అదే న్యూస్ పేపర్ నందు,
0: సేమ్ న్యూస్ పేపర్,
1: కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు,
0: ఇఫ్ యూ ప్యాక్ పకోడా,
1: ఈ న్యూస్ పేపర్ కూడాను పకోడాల వాసన వస్తుంది.
0: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ పకోడా.
1: అనగా ఈ పకోడా యొక్క సంపర్కము చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసనే రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ పకోడా ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ పకోడా.
1: అదే న్యూస్ పేపర్ కు
0: ఫర్ ది సేమ్ న్యూస్ పేపర్
1: డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్
0: వెన్ యూ ప్యాక్ ఇట్ విత్ డ్రై ఫిష్ కంప్లీట్లీ
1: ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది.
0: ద పేపర్ ఆల్సో స్మెల్స్ యాస్ దట్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు.
0: ద న్యూస్ పేపర్ యాజ్ సచ్ డజంట్ స్మెల్.
1: ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది.
0: యాజ్ ఈస్ ద మెటీరియల్ విత్ విచ్ ద న్యూస్ పేపర్ అసోసియేట్స్ ఇట్ స్మెల్స్ దట్ వే.
1: అదే విధంగానే మనస్సును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అది మంచిగా రూపొందుతుంది.
0: When the mind is directed along the good path, it would be good.
1: Anaga ettidi manchi margamu.
0: What is the good path?
1: Sadbhavamulu.
0: Good thoughts.
1: Satchintanalu.
0: Good thinking.
1: Satpravattanalu.
0: Good behavior.
1: Sadalochanalu.
0: Good
1: feeling. Satsangamuto. Ilanti pavitramainatundi divyamainatundi bhavamulu cheta. Aadhyatmika sambandhamainatundi okka vruttulu cheta. Naitika bhavamulu cheta. ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు.
0: విత్ ది సీక్రెట్ ఫీలింగ్స్ సీక్రెట్ థాట్స్ సీక్రెట్ ఎమోషన్స్ ద డివైన్ ఫీలింగ్స్ స్పిరిచువల్ ఫీలింగ్స్ మైండ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ డివైన్ అండ్ గుడ్.
1: దుర్గుణముల చేత దురాలోచన చేత దుస్సంగం చేత దుష్ప్రవర్తనల చేత ఇది మహా దుర్గుణంగా మారిపోతుంది ఒక దుష్టురాలుగా రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ అసోసియేషన్ విత్ బ్యాడ్ కంపెనీ బికాస్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ ఫీలింగ్ అండ్ బ్యాడ్ థాట్స్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్
1: మనస్సుకు అనేటువంటిది మంచి చెడ్డలు ప్రత్యేకంగా వచ్చేటువంటివి కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ దే ఆర్ నాట్ దట్ సెపరేట్లీ ప్రెసెంట్ ఇన్ ద మైండ్.
1: ఈ సంపర్కం యొక్క ప్రభావం చేత మనసు ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంటాది.
0: మైండ్ బికమ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ ది అసోసియేషన్ కంపెనీ.
1: మంచి మనసుగా మనము కలిగి ఉండాలనుకుంటే మంచి సంఘాన్ని మనం చేరాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వెరీ గుడ్ మైండ్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: అయితే ఒక్కొక్క సమయం లోపల మంచి చెడ్డగా కనిపిస్తుంది చెడ్డ మంచిగా కనిపిస్తుంది.
0: బట్ ఎట్ టైమ్స్ గుడ్ విల్ అపియర్ యాజ్ బ్యాడ్ అండ్ బ్యాడ్ అపియర్స్ యాజ్ గుడ్.
1: ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టమే.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
1: అనగా మంచి సంస్కారము మంచి నడత మంచి మాటలు మంచి ప్రవర్తన మనకు కొంతవరకును గుర్తింపచేస్తుంది మంచివారిని.
0: However, we can say so-and-so is good, basing on the culture, behavior, the talk and so on and so forth.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను ఒక సంస్కారం అనేటువంటిది అత్యవసరం.
0: Everyone needs culture.
1: ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరం గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది.
0: It's only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities.
1: ఇదే ఒకానొక సమయం లోపల షిరిడి లోపల
0: This, at one time in Shirdi,
1: Baba kuchari pakkuna navutunnadu.
0: Baba started smiling.
1: Idi evariki em artham kaledu.
0: Nobody could comprehend.
1: Kontha mandi pichivadani paluktuntaru.
0: Some thought that he is mad.
1: Kontha mandi itanu oka bairagi ani bhavistuntaru.
0: Some thought that he is a bairagi.
1: Itanu oka fakiru ani cheppani visvasistuntaru.
0: Some thought that he is fakir.
1: Ilanti paristhiti lopala ee pichivadu anukunnatunte variki pichigane kanipistuntadu.
0: To those that thought that Baba is mad, he appeared so.
1: Fakir anukunnatunte variki fakirigane kanipistuntadu.
0: To those who thought that he is fakir, he looked like that.
1: Ee vidhanga navutu navutu
0: as he was smiling.
1: వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
0: హి సెడ్ కుల్కర్ణి కమ్ ఆన్.
1: అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కుల్కర్ణి.
1: అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
0: హిస్ ఫుల్ నేమ్ అప్పా కుల్కర్ణి.
1: పిలిచాడు.
0: హి కాల్డ్ హిమ్.
1: ఏమి స్వామి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్స్.
1: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి
0: హి గేవ్ హిమ్ టూ కాయిన్స్.
1: నీవు వెళ్ళి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకునిరా అన్నాడు.
0: యు గో టు పహల్గాం అండ్ బ్రింగ్ నానా హూ ఇస్ దేర్.
1: ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: నానా వాస్ సర్వింగ్ యాజ్ తహసీల్దార్ దేర్ ఇన్ పహల్గాం.
1: ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం.
0: ఇన్ దోస్ డేస్ తహసీల్దార్ హాస్ పవర్ దట్ ఆఫ్ కలెక్టర్.
1: గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని.
0: తహసీల్దార్ ఇస్ హైలీ రెస్పెక్టెడ్.
1: ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ రెవెన్యూ అండర్ కంట్రోల్. ఇంతే
1: కాకుండా దానికి తోడుగా పవర్ కు తగినట్టుగా ఇతను మహా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా.
0: He's not only the one of authority, he's a scholar in Sanskrit.
1: Goppa vidyavantudu.
0: Highly educated.
1: Manchi padavilo unnadu.
0: And he's in high position.
1: Manchi personality.
0: Good personality.
1: Ee moodintini puraskarinchukoni ahankaram kuda adhikamaipoyindi.
0: Because of these three factors he was egoistic.
1: Ee Kulkarni vellin tachchalame endukosam vachavannadu.
0: The moment Kulkarni went there, he asked,
1: Baba,
0: why have you come?
1: Ramannadu, annadu.
0: Baba wanted me to bring you over there.
1: Veldu, ee buddhi leda?
0: He said, get out, don't be yourself.
1: ఎక్కడో ఒక ఫకీర్ ఉంటే వాడి దగ్గరికి నేను తహసీల్దారు, నేను గొప్పవాడిని, మంచి అధికారిని, నేను గొప్ప విద్యావంతుణ్ణి, నన్ను వాడి దగ్గరికి పోమంటున్నావా? వెళ్ళిపో అన్నాడు.
0: What you want me to meet that fakir? I am highly educated, the one of authority and position. Get out, he said.
1: కానీ మరీ తర్వాత ఈ వార్త తెచ్చి అంటే బాబాకి అందించడంతో తిరిగి వెళ్లి తీసుకుందామని పంపించాడు.
0: This message is conveyed to Baba.
1: అనేక పర్యాయములు,
0: go and bring him back.
1: నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా.
0: Baba was shouting simply like a madman that he wants to meet Nana.
1: ఈ కుల్కర్ని కూడా నువ్వు ఏమిటి ఇది? నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నానా. ఇంత అహంకారి అయినటువంటి నానాను చూడటం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు.
0: Kulkarni could not understand anything. What is it that he is so particular to see him?
1: Kadapatiki ee Kulkarni poi kaallu pattukoni Baba ninnu chudalani aashisthunnadu tappaki neevu raavali ani gattiga yerchadu paapam Kulkarni.
0: Finally Kulkarni went there, cried loudly, catching the field of Nana there, Baba wants to see you.
1: Appudu cheppadu Nana.
0: Nana said,
1: nee baadakai nenu vastunnani kaani baabanu chuttakani nenu raavatam ledu.
0: I can't bear the suffering you are crying here.
1: అతను పిచ్చి మనిషి.
0: Is Baba is mad.
1: అతను కేవలం ఒక బెగ్గర్.
0: Baba is a beggar.
1: నేను గొప్ప రిచ్ మ్యాన్.
0: I'm a
1: అధికారిని.
0: I'm a rich man, one of
1: నేను అతన్ని చూడనంటే అయ్యే మాత్రం అవకాశం లేదు.
0: Well, there's no chance.
1: అతనికి నాకు ఏ విధమైన పోలికలు లేవు.
0: There's no comparison between the two.
1: అతన్ని చూడనక్కర్లేదు నేను.
0: I don't need to see him.
1: అన్నాడు.
0: He said so.
1: నా ప్రార్థన అయినా మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ని కోరాడు.
0: Kulkarni prayed that he should respond to his prayers.
1: Shirdi kochadu Nana.
0: Nana came to Shirdi.
1: Shirdi kochadu asalu namaskaram kuda cheyaledu.
0: He did not do any namaskar, paid respects.
1: Chetulaina kattukoledu.
0: He didn't fold his hands either.
1: Endukante meeru pilipicharata?
0: He said, why did you ask me to come here?
1: Neeku naaku em sambandham untundadi?
0: What is the relationship between you and me?
1: Neeku pedda adhikarini.
0: I'm in high position.
1: Meeru kevalam oka bichchaga adiga untunnaru.
0: You are only a beggar here.
1: Neeku bikari.
0: You are a bikari.
1: నీతో నాకేం పని ఉంది, నాతో నీకేం పని ఉంది?
0: What business have I to do with you?
1: ఎందుకు నన్ను రమ్మని చెప్పారు?
0: So why did you ask me to come?
1: దగ్గరికి వచ్చాడు బాబా.
0: బాబా came close.
1: నానా.
0: నానా.
1: బయట బయట.
0: He said, sit
1: down. ఉద్రేకం మంచిది కాదు.
0: Don't be agitated.
1: నీ అహంకారం మంచిది కాదు.
0: Ego is not good for
1: you. ఈ అహంకారం నాకు నాకేం నష్టం లేదు.
0: I will not be put to
1: any harm. అహంకారం నీకే నష్టం.
0: Your ego will ruin you.
1: కూర్చో నేను చెప్తాను.
0: Sit down, I'll tell you.
1: అని కూర్చున్న తర్వాత
0: when he said,
1: Nana, ప్రస్తుత పరిస్థితిలో నీకు నాకు ఎట్టి సంబంధము లేదు.
0: Right now there is no relationship between us.
1: కానీ
0: but
1: పోయిన జన్మాల్లో నీకు నాకు చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: But in the previous life we are intimately related.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం చేతనే నిన్ను చూడాలని నేను ఆశించాను.
0: Because of that prior relationship I wanted to see you.
1: అప్పుడు నానా మరింత కోపం వచ్చింది.
0: నానా వాస్ మోర్ యాంగ్రీ దిస్ టైం.
1: ఏమిటి ప్రజెంట్ పరిస్థితిలోనే సంబంధం లేనప్పుడు ఎప్పటికో పాస్ట్, నాకు నీకు ఏం సంబంధం ఉంది?
0: నానా సెడ్, యు సర్ప్రైజ్ వాట్ వి హావ్ నో రిలేషన్.
1: యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటి దీని.
0: ఆల్ ద పాస్ట్ ఇస్ నాట్ ఎనీవేర్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్.
1: విషయాలు నేను నాకు నమ్మకం లేదు అన్నాడు.
0: ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్.
1: బాబా లేచి,
0: బాబా గాట్ అప్,
1: దగ్గరికి వచ్చి,
0: హి కేమ్ క్లోజ్,
1: తన హస్తములు పెట్టి కన్నును అట్టి తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి అస్త్రం స్పర్శింపజేశాడు.
0: హీ టచ్డ్ బోత్ ఆఫ్ హిస్ ఐస్ విత్ హిస్ డివైన్ హ్యాండ్స్.
1: కానీ కన్నులు తెరిచారు నానా.
0: నానా ఓపెన్ హిస్ ఐస్.
1: పాస్ట్ లైఫ్ యొక్క చిత్రాలంతా కనిపించారు.
0: హీ కుడ్ సీ ఆల్ ద సీన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: అప్పుడు ఇది నా భ్రమ.
0: ఐ డోంట్ బిలీవ్ దిస్.
1: నేను దీన్ని నమ్మను.
0: ఐ డోంట్ బిలీవ్.
1: నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపిస్తుండాలి. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా.
0: I see my past, but I should also see your past life.
1: తిరిగి బాబా కూడాను అనుకున్నాడు.
0: Baba also touched his own.
1: తర్వాత నానా ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు.
0: And he also touched the eyes of Nana.
1: బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించాయి నానాకు.
0: Nana could see who Baba was in the previous life, who he was in the previous life.
1: Sastanga namaskaram chesadu.
0: He prostrated in front of him.
1: Baba.
0: తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము. We are foolish because we don't know many things.
1: తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము.
0: Though we don't know, we pretend as if we know.
1: మీకు తెలిసి కూడాను తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు.
0: You know everything but you pretend as if you don't know.
1: ఇదే భేదము భగవంతునికి భక్తునికి.
0: This is the difference between God and
1: devotee. తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు.
0: A devotee pretends as if he knows though he does not.
1: తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్.
1: తెలుసు,
0: గాడ్ నోస్ ఆల్,
1: కానీ ఏమీ తెలియని వాడిగా ఉంటాడు.
0: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్
1: నాట్. అన్ని చేస్తాడు,
0: హి డస్ ఆల్,
1: ఏమీ చేయనటువంటి వాడిగా ఉంటాడు.
0: హి యాక్ట్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాథింగ్,
1: అన్నిటిని ఆకర్షిస్తాడు.
0: హి డ్రాస్ అట్రాక్ట్స్ ఆల్,
1: ఏమీ ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు.
0: అండ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ అట్రాక్ట్.
1: దైవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదము.
0: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిడ్యువల్ సోల్ అండ్ ది సూపర్ సోల్.
1: కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే, నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి
0: గావించుకోవాలి.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ సందేహాస్పదానికి అవకాశం అంతా అందిస్తుంటాడు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్.
1: కానీ దానికి ఏమాత్రం కూడా మనం లొంగకూడదు.
0: We should never submit to doubts.
1: ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు.
0: We should not be frustrated.
1: ఈ అనుగ్రహానికి పొంగకూడదు.
0: And we should not extol ourselves.
1: పొంగి కుంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: We should develop the spirit of equanimity with God's grace.
1: ఇది పరిపూర్ణమైన విశ్వాసమునందు మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: Then it's possible through total faith only.
1: కనుక
0: so
1: దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపమును ధరించరాదు.
0: Divinity has no specific form.
1: ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారమే ధరిస్తూ వస్తుంది.
0: Divinity also puts on itself the human vesture.
1: దైవం మానుష రూపేణ.
0: God comes down in human form.
1: నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు.
0: If God doesn't come down in human form, it's not possible to be near to human.
1: కల్లనాగర కండరే కండ చక్కరీటు. రాతి నాగలను చూచేటప్పటికీ కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు.
0: Many of us pay respects by placing candy in front of the stone idol.
1: కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం.
0: But the very snake appears in physical form, we pelt stones at it and run away.
1: ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని, సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తుంటాడు.
0: God assumes human form to confer that proximity.
1: ఈ మనిషి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి.
0: Then there is scope to be very close to God.
1: మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకు ఒక విధమైన తెలివితేటలు ఉంటుంటాయి.
0: A human being can understand another human being.
1: మానవుని యొక్క మనసు పరిమితమైన దీంతో ఉంటుంటాది.
0: Human mind is under certain limits.
1: ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు.
0: Human mind is below senses.
1: కానీ భగవత్ తత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైన స్థితిలో ఉంటుంటాది.
0: But the nature of God is beyond senses.
1: దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: It's not possible to understand the gulf between the two.
1: కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి,
0: to develop that proximity,
1: స్నేహాన్ని పెంచుకోవడానికి,
0: develop friendship,
1: సమీపత్వం కావడానికి,
0: to be near,
1: సంభాషణలు సలపడానికి,
0: to converse,
1: సాక్షాత్కారం ఇవ్వడానికి,
0: to enjoy manifestation,
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: And this aspect of human, of God is essential.
1: అట్లు కాకుండా నేను భగవంతుణ్ణి అని శంఖచక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు.
0: On the other hand, if God comes down with all the insignia of the count and the wheel, everybody will run away.
1: ఇవన్నీ ఇప్పుడు అసహజమైనటువంటివి.
0: They are all temporary.
1: సహజానికి సహజమే కావాలి.
0: And he should come in a natural form.
1: అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవత్ తత్వాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు.
0: Therefore God comes down in human form to bring out the latent divinity.
1: పై నుంచి క్రిందికి దిగటం కాదు.
0: It's not descent.
1: అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద డివినిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ స్థాయికి వచ్చినంత మాత్రమున భగవత్ తత్వము ఏమాత్రము కించిత్ పరచడానికి వీలు కాదు.
0: యాజ్ గాడ్ కమ్స్ డౌన్ టు ది హ్యూమన్ లెవెల్ వి కెనాట్ అండర్ ఎస్టిమేట్.
1: నేలపై ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద చైల్డ్ ద మదర్ హ్యాస్ టు బెండ్ డౌన్.
1: తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు.
0: యాజ్ మదర్ బెండ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ షీఈస్ పుట్టింగ్ హర్సెల్ఫ్ ఇన్ ఎ అదే విధంగా
1: భక్తులను ఉద్ధరించడానికి, భక్తులకు క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు.
0: God comes down for the redemption, the liberation of the humanity.
1: ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతకుడు తన స్థాయికి దిగుతూ ఉంటాడు.
0: For the emancipation of the humanity, God comes down.
1: మానవుడు భ్రమిస్తుంటాడు.
0: But we should never be deluded.
1: ఇట్లా ఉంటాదా? దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు, దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలుకరిస్తున్నాడు, ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తారు.
0: We consider that God cannot be a human being. He cannot talk like an ordinary man. God should be transcendental above
1: మానవాకారంతో ఉండినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు మానవాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు?
0: When God comes down in human form, when you cannot understand his human quality, how do you know the transcendental principle? Impossible.
1: కనుకనే మీరైనా ఆ స్థాయికి రావాలి.
0: You should go to the
1: దైవమైన మీ స్థాయికి రావాలి.
0: Our God should come down to the
1: state. సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible to know the intimate relationship.
1: కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు.
0: As God moves about in the form of human being, we should not
1: sarvuru daiva swarupule.
0: All are the forms of divine.
1: కానీ ఆకారములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ
0: the forms are different.
1: ఆత్మతత్వం ఒక్కటే,
0: but the spirit is one.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది.
0: It's the culture of the previous lives that all we accumulated right now.
1: ఏ జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపానామాన్ని ధరించారో ఆ జన్మ రూపానామాన్ని వారికి నిరూపించినప్పటికి వారు నమ్మలేకపోతుంటారు.
0: We might have had so many forms and so many lives earlier. Even if they are shown, you don't believe it. Why?
1: వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు, ఆ జన్మములో దీన్ని మర్చిపోయారు వీళ్ళు.
0: You were in a different form then, which you have forgotten.
1: రెండు తెలిసినప్పటికి ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు.
0: Though you know both, you don't believe one.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తెలుసు.
0: You know Telugu and English.
1: కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు.
0: As you speak in Telugu, you don't use English words.
1: ఇంగ్లీష్ పదాలు రాకుండా పోయినంత మాత్రం ఇంగ్లీష్ తెలియదని అర్థము.
0: As you don't use English words doesn't mean that you don't know English.
1: ఇప్పుడు అనిల్ కుమార్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
0: అనిల్ కుమార్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి.
0: హీ కెన్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇఫ్ ఓన్లీ హీ నోస్ తెలుగు.
1: కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును.
0: సో హీ నోస్ తెలుగు.
1: తెలుగు తెలిసినప్పటికీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతున్నాడు.
0: దో హీ నోస్ తెలుగు, హీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ దోస్ వర్డ్స్.
1: పాస్ట్ లైఫ్ కూడా తెలుసును.
0: పాస్ట్ లైఫ్ ఇస్ నోన్.
1: ప్రెజెంట్ లైఫ్ తెలుసును.
0: ప్రెజెంట్ లైఫ్ ఇస్ నోన్.
1: కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు.
0: యాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రెజెంట్ లైఫ్, he totally forgets the previous life.
1: అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది.
0: When once he sees it once again, he will know.
1: కనుకని ఈ పాస్ట్ లైఫ్ ను కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి.
0: You need time to know the past life.
1: అది కూడా నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: It's possible to know past life.
1: ఎంతమందో ఎన్ని విధములైనటువంటి ఒక గడిచినటువంటి జీవితం తత్వాన్ని కూడా నువ్వు ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
0: There are many who will tell you your past life.
1: అయితే గతించింది గతించింది.
0: However, past is
1: past. Past is past. Forget the past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Don't worry about the future.
1: Don't brood
0: over the future.
1: Present.
0: Present.
1: This is very important.
0: Present is very important.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ఆమ్ని ప్రెజెంట్ ను మనం మొట్టమొదటి గుర్తించాలి.
0: ఆమ్ని
1: ప్రెజెంట్
0: పాస్ట్
1: రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద
1: ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ రైట్ నౌ.
1: ఏమి తిన్నామో అది ఇప్పుడు తేపుతుండాలి.
0: వాట్ యు ఈట్
1: ఇప్పుడు ఏమి తింటామో అది ఫ్యూచర్ లో తేపుతాం.
0: వాట్ యు ఈట్ నౌ యు విల్ సీ లేటర్.
1: పాస్ట్ వృక్షము, ఫ్యూచర్ వృక్షము, ప్రెజెంట్ సీడ్.
0: సో పాస్ట్ ఈస్ ఎ ట్రీ, ఫ్యూచర్ ఇస్ ఎ ట్రీ, ద ప్రెజెంట్ ఇస్ ఎ సీడ్.
1: వితౌట్ సీడ్ వేర్ ఇస్ వృక్షం?
0: Without seed, where is the tree?
1: Vrutshamene.
0: No tree.
1: Kabatti, past vrutshaniki, future vrutshaniki, present seed e deeniki moola kaaranam.
0: So for the past tree and the future tree, the present seed is gone.
1: Bhagavad Gita yandu, bijam maam sarvabhutanam. Anni bhutamulu yandu kuda undinatuvanti vittanam nene.
0: I am the seed of all the entire creation for all of the beings, creatures.
1: Kanuka,
0: so,
1: ee divyattam anetuvantidi, deeniki janmamule ledu.
0: Divinity does. Now you will be a
1: creator. ఫ్యూచర్ వృక్షము, ప్రెజెంట్ సీడ్.
0: So past is a tree, future is a tree, the present is a seed.
1: Without seed, where is the tree?
0: Without seed, where is the tree?

0: సీయింగ్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: ఈ దివ్యత్వం అనేటువంటిది దీనికి జన్మములే లేదు.
0: డివినిటీ డజంట్ టేక్ ఎనీ బర్త్.
1: అన్ని జన్మములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్
1: అన్ని రూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: నిన్న చెప్పాను లక్ష్మీదేవి చపాతీలు తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే వెన్ లక్ష్మీదేవి బ్రాట్ చపాతీ,
1: భగవంతునికి అధికము హీనము అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ డజంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
1: కుక్కను నేనే, నక్కను నేనే.
0: I'm the dog, I'm the fox.
1: మనిషిని నేనే, దైవము నేనే.
0: I'm the human and I'm God.
1: కనుక ఆకారములు వేరు,
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్,
1: రూపనామములు వేరు,
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: ఆర్ డిఫరెంట్. కానీ ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: బట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: అది ఏకాత్మతత్వము అనేటువంటి,
0: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు.
0: ఓన్లీ వన్ మైండ్ ఎగ్జిస్ట్.
1: కానీ అనేక విధమైన రూపం ధరిస్తుంటాడు.
0: బట్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ మెనీ ఫార్మ్స్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపములు తాను మార్చుకుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థాట్స్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్.
1: ఏ రూపమును ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: It has to act depending upon the form it takes.
1: Roopam veru act veru cheyadaniki veedu kaadu.
0: The form and the action cannot be different.
1: Puram goppa actor ga undetundi vaadu Nagayya ani.
0: Nagayya is a great actor then.
1: Ee Nagayya Tyagayya vesham vesadu.
0: Nagayya has played the role of Tyagayya.
1: Ee Tyagayya vesham vesinappudu Tyagayya vallane natinchali, kaani Tyagayya vesham vesi Nagayya vallane natiste raallu kodtayi.
0: In the role of Tyagayya, he has to play the role, but he cannot play the role of Nagayya.
1: Stage paina Tyagayye.
0: On the dais is Tyagayya.
1: Stage velikapothe Nagayye.
0: Behind the screen is Nagayya.
1: Ee prakruti drushti lopala meeru pratyekamainatunti vare.
0: From the point of nature you are
1: separate. Ee prakrutiki atheetamaipothe meeru nenu okkate.
0: Beyond the nature you and I are one.
1: Kanuka ఈ మానసిక తత్వము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాడు.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ టేక్స్ వేరియస్ ఫార్మ్.
1: మంచి చెడ్డలకంతా కూడా నువ్వు మూల కారణం మనసే.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ గుడ్ అండ్
1: బ్యాడ్. మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: అనేక సమయంలో పిల్లలకు చెప్తుంటాను, అనేక మంది కొత్త పిల్లలంతా వచ్చారు.
0: భగవాన్ టెల్స్ us రిపీటెడ్లీ దేర్ ఆర్ మెనీ న్యూ.
1: ఒక లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ లాక్.
1: ఈ లాక్ లో ఒక కీ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కీ.
1: ఈ కీ సెపరేట్ గా ఉంది, లాక్ సెపరేట్ గా ఉంది.
0: లాక్ అండ్ కీ ఆర్ సెపరేట్.
1: కానీ కీ తీసుకుని లాక్ లో పెట్టి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ టర్న్ ది కీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఇట్ ఓపెన్స్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: అది ఏ ఓకే సేమ్ క్లాక్, సేమ్ లాక్, సేమ్ కీ.
0: వీ ఫైండ్ హియర్ ద సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
1: మన హృదయమే లాక్.
0: అవర్ హార్ట్ ఇస్ ద లాక్.
1: మన మైండ్ ఏ కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు, డిటాచ్మెంట్.
0: Keep the mind the key into the heart or the lock turned towards the right side.
1: Ee mind hrudayamlo petti drishti vaipana jagattu vaipana chudu, ade lock aipothundi.
0: If you turn towards the world side, you are bound.
1: Ee kannulu okkate.
0: In fact you have got same
1: jagat bhavamto jagattunu chuchinappudu idi prakrutiga maaripothundadi.
0: If you have got the worldly feeling, it appears as
1: nature. Prakruti daiva bhavamto chuchinappudu idi e daivanga roopondutundadi.
0: The divine feeling, if you see the nature, it is
1: divine.
0: Dinni
1: vedantam pasanna picha napasyati mudho mudho mudho anna. ఓ పిచ్చివాడా, దైవం చూడాలని ఆశిస్తున్నావు, నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సీయింగ్ హిమ్.
1: చూచేదంతా దైవమే.
0: ఆల్ దట్ యూ సీ ఇస్ గాడ్.
1: ఈ శిరస్సంతా కూడా విశ్వ విరాట స్వరూపమే.
0: ఆల్ దిస్ హెడ్స్ ఇస్ ది కాస్మిక్
1: ఫార్మ్. ప్రతి పదార్థము దైవ స్వరూపమే.
0: ఎవ్రీ మెటీరియల్
1: ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్
1: ప్రతి విషయము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు, ఎంత నేరో మైండ్ నీది.
0: వాచింగ్ ది డివైన్ ఎవ్రీవేర్ స్టిల్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే ఎంత ఉంటాడని నీవు అనుకున్నావు.
0: వాట్ ఇస్ యువర్ ఇమేజినేషన్?
1: ఏ దాన్ని చూస్తే నీవు దైవం అని విశ్వసిస్తావు?
0: When will you develop faith?
1: దైవం అంటే ఎంత ఉంటాడో నీకే తెలియదు.
0: You don't know how God looks.
1: అలాంటప్పుడు దేన్ని చూచి నువ్వు దైవం అని విశ్వసించగలవు?
0: How do you identify him?
1: అదే మూర్ఖత్వము.
0: That is foolishness.
1: సర్వం దైవత్వమే.
0: Everything is divine.
1: ఆ దైవ విశ్వాసం గుడంగా పెట్టుకున్నప్పుడు దీనికంటే మించినటువంటి ఒక విశ్వాసం మరొకటి లేదు.
0: When you have faith on God, that's enough, nothing more.
1: ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు,
0: at one time emperor పరీక్షిత్,
1: శుకుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
0: Started questioning.
1: 7 దినముల లోపల తన యొక్క జీవితం గతిస్తుంది.
0: He is going to die within 7 days.
1: Only 7 days lopane parichchattu ee dehanni vadalali.
0: Within 7 days he is bound to die.
1: Adi rishi yokka shapam.
0: That is the curse given to
1: him. Ee 7 days kuda nenu kaalam enduku vyartham cheyali?
0: Why should I waste these 7 days?
1: Daiva chintana lopala saarthakam gaavinchukuntanani వ్యాస మహర్షిని పిలిపించుకుని వ్యాసం చోప్ర అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు.
0: హీ వాంటెడ్ టు శాంక్టిఫై ఆల్ ది 7 డే స్పాన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హీ సమన్ వ్యాస అండ్ లిజనింగ్ టు స్పిరిచువల్ టీచింగ్.
1: వ్యాసుడు సుకుడు మహాబ్రహ్మచారి.

0: అలాంటి వాడైనప్పటికీ గోపికల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు.
1: దే ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద నేచర్ ఆఫ్ గోపికస్ కంప్లీట్లీ.
0: పరీక్షిత్ మహారాజుకు సందేహం కలిగింది.
1: పరీక్షిత్ డౌటెడ్.
0: స్వామి
1: స్వామి,
0: గోపికలు కేవలం ఏ విద్యను తెలియనటువంటి వారు.
1: గోపికాస్ ఆర్
0: ఇల్లిటరేట్. సాధనలో చేయలేనిటువంటి వారు.
1: దే హావ్ నాట్ టేకెన్ హిస్ స్పిరిచువల్ సాధన. వేద
0: శాస్త్ర ఇతిహాస పురాణములు కూడా వారికి తెలియదు.
1: దే హావ్ నాట్ గాన్ త్రూ ద ఎపిక్స్.
0: ఇలాంటి గోపికలకు భగవంతుడు ఏ విధంగా వారికి వశమైపోయాడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెం టు ఎక్స్పీరియన్స్ గాడ్?
0: పిచ్చివాడా, వేద శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరూ?
1: యు ఆర్ మ్యాడ్ ఇఫ్ యూ థింక్ దట్ యూ కెన్ సీ గాడ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కాదు కాదు, వేద శాస్త్ర పురాణాలను కేవలం వల్లించడం మాత్రమే కాని దాన్ని దర్శించడం అనేటువంటిది హృదయ పరివిత్తత ఉండాలి.
1: దే ఓన్లీ రీడ్ ది వేద శాస్త్ర ఇతిహాస.
0: శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మత మగు విప్రులారా. శాస్త్రం శాస్త్రం శాస్త్రం, ఏమిటి ఈ శాస్త్రం?
1: What is the sacred text?
0: దీని చదివినంత మాత్రమే మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the profit you get by reading?
0: కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు.
1: You will have knowledge, that's all.
0: కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కానీ
1: it's only worldly knowledge.
0: దివ్య జ్ఞానము కాదు.
1: It's not the divine wisdom.
0: కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం.
1: టు హ్యావ్ డివైన్ విజ్డమ్, దిస్ నాట్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ శాస్త్రంలో అనేక రూపములైనటువంటి మనస్తత్వాన్ని మారుస్తుంటాది.
1: ఇట్ విల్ చేంజ్ యువర్ మెంటల్ యాటిట్యూడ్.
0: ఒక శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు. ఒక పిల్లవాడు పేజీ తిప్పుతున్నాడు.
1: వన్ బాయ్ కెప్ట్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ స్టార్టెడ్ టర్నింగ్ పేజెస్. వెరీ యంగ్.
0: ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
1: హి వాస్ టర్నింగ్ ఎవ్రీ పేజ్ ఆఫ్.
0: అదే రీతిగా ప్రక్కన ఉన్నటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
1: అట్ ద సేమ్ టైమ్ అనదర్ గ్రేట్ స్కాలర్ వాస్ ఆల్సో టర్నింగ్ ది పేజెస్ ఆఫ్ రామాయణ.
0: పండితుడు
1: అజ్ఞాని. వన్ ఈజ్ ఎ స్కాలర్, అమాయకుడు, ఇన్నోసెంట్, ఇగ్నోరెంట్.
0: కానీ పేజీలు తిప్పటం ఇద్దు ఒకటే.
1: బట్ బోత్ ఆఫ్ దెమ్ టర్న్ పేజెస్.
0: పిల్లవాడు బొమ్మను చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు.
1: బాయ్ విల్ బి వాచింగ్ ద పిక్చర్స్, స్కాలర్ విల్ బి గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ మ్యాటర్.
0: ఏ వ్యత్యాసము?
1: దాట్ ఈస్ ద డిఫరెన్స్.
0: ఇతను విషయాన్ని చూచాడు.
1: హీ సీస్ ది సబ్జెక్ట్.
0: రూపాన్ని చూచాడు.
1: ది బాయ్ సీస్ పిక్చర్.
0: ఒకానొక ఆఫీసరు ఒక ఆఫీస్ లో కూర్చున్నాడు.
1: ఎన్ ఆఫీసర్ వాస్ దేర్ ఇన్ హిస్ ఆఫీస్.
0: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది.
1: యాజ్ ద బాయ్ సన్ ఈస్ హైలీ మిస్చ్యువస్, the mother has asked him to go to the office to spend time company with the father.
0: Tandri oka bank lo unnadu.
1: The father was there in the bank.
0: Ee bank lo tandri untunte ee pillavaadu tandri daggariki poyadu.
1: The boy went there.
0: Cheppadu akkada kuda allara chestunnadu, anni paper lanta lagatam cheyatam ittadanta chestunnadu.
1: The boy was mischievous even there in the bank.
0: Oka edo prakkana oka idu untunnadi map.
1: There's map on one side.
0: Aa map undi sa pillavaadiki ichesesi kattarinchesi deenantha sarcheyra annadu. Vaadiki oka pani pettalu kada.
1: The boy should be given some work. He should be assigned some work to engage in.
0: This world map idi.
1: This world map.
0: Ee world map lopala ye desham ekkada untado vaniki emi teliyadu.
1: The boy doesn't know where every country exists in the world map.
0: Ippi chuchadu.
1: He turned reverse.
0: Venaka vaipuna oka manishi untundadi.
1: There he saw the picture of man.
0: Sulabhanga manishini artham chesukunnadu.
1: He could know the but picture.
0: Kaalu ekkada undali, chetulu ekkada untundali, tala ekkada undali ani kattarinchinatundi paper anta kudunu search chestu kurtu vachesadu.
1: He could assemble all the cut pieces depending upon the various parts of the body where exactly they should be.
0: Manishini kurchetappatiki తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి
1: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్
0: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
1: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
0: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కరెక్ట్?
0: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
1: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్, ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
0: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచమంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
1: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
0: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
1: Therefore human మనిషి మనిషిగా in a human way. He should be good.
0: మనిషి మనిషిగా నీవు జీవించు.
1: We should lead a human life.
0: ఇదే మానవత్వము.
1: This is human
0: మనిషి
1: quality.
0: కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
1: If the human being also becomes
0: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
1: How can you live in this world?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
1: First lead a human life.
0: పశువుగా దిగజారిపోవద్దు.
1: And don't come down.
0: రాక్షసిగా రూపొందవద్దు.
1: Don't be demonic.
0: మనిషి మనిషిగా బ్రతుకు.
1: Remain as a human. That's enough.
0: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
1: That is the path to divinity.
0: కనుక
1: సో
0: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం.
1: Therefore the mind that is responsible for our behavior as a human or animal or divine.
0: కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు.
1: హ్యూమన్ క్వాలిటీ ఇస్ నాట్
0: ప్రత్యేకంగా లేదు.
1: యానిమల్ నేచర్
0: ప్రత్యేకంగా లేదు.
1: నార్ డివినిటీ.
0: మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
0: మంచి ప్రేమ తత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు.
1: When you entertain the feelings of love and compassion, you become divine.
0: నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు లోనుడైపోయి ఇంద్రియ స్వాధీనమైపోయి దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతుంటే నీవే ఒక రాక్షసుగా మారిపోతావు.
1: If you submit yourself to all the senses, you turn into a demon.
0: క్షణములో కోపం రావటము.
1: You'll be angry in a moment of time.
0: క్షణములో ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము.
1: You'll be agitated.
0: అన్ని క్షణాల్లోపలనే అన్ని మర్చిపోతుంటాయి. అన్ని రూపొందుతూ ఉంటాయి.
1: Everything happens moment to moment.
0: ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజోగుణం తత్వం.
1: And this is emotional quality.
0: మంచిని చెడ్డగా చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిది తమో గుణ లక్షణము.
1: It is an animal quality that makes you view good as bad.
0: కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
1: So man has got three attributes.
0: ప్రపంచం కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే.
1: The whole world has these three attributes.
0: త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు.
1: The world of three attributes, we have to
0: see త్రిగుణాత్మకమైన మానవుడు త్రిగుణాతీతంగా మారిపోవాలి.
1: But we should transcend the attributes.
0: అప్పుడు నీకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
1: Then you will have supreme bliss.
0: కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది?
1: When do you enjoy it?
0: త్రిగుణాతీతుడు కావాలి.
1: When you go beyond attributes.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి.
1: Meaning you should follow the command of God.
0: భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి.
1: We have to follow the ideal of God.
0: భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We should know what God likes.
0: దైవత్వం అనేటువంటి అందరి యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి ఒక సద్భావం కలగాలి.
1: We should have a very good feeling though the divinity is everywhere that I could have God in front of me.
0: దేహము ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
1: If you go by the body feeling, you cannot know.
0: సమానమే.
1: Both are same, no doubt.
0: భావములు ప్రత్యేకమే.
1: But the feelings are separate.
0: కనుక భగవంతుడు భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు.
1: God loves your feelings, not the
0: external. మానవుడు బాహ్య ప్రియుడే కాని భావప్రియుడు కాదు.
1: Man goes by the external, not the feeling within.
0: కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore you should make every effort to develop the feelings within, not simply go by the external.
0: నానాకు కలిగినటువంటి ఒక డౌట్స్.
1: These are the doubts of Nana.
0: అలాంటి నానా కట్టగడబడికి ఒక్క క్షణమైనా కూడా బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు.
1: సచ్ నానా నెవర్ లెఫ్ట్ బాబాస్ కంపెనీ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
0: బాబా హుక్కాను పీల్చాలనుకుంటే
1: అండ్ బాబా వాంట్స్ టు
0: మొట్టమొదటి నానా పీల్చి బాబాకి అందించాలి.
1: ఫస్ట్ ఇట్ ఇస్ నానా.
0: అంత సన్నిహితుడిగా మారిపోయాడు ఈ నానా.
1: నానా వాజ్ సో ఇంటిమేట్ విత్ బాబా.
0: ఎవరో పిచ్చివాడు, పిచ్చివాడి దగ్గర నేను రావాల్సిన అవసరమేముంది అని పలికినటువంటి నానా కట్టగడబడికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది.
1: Nana who said that Baba is madcap earlier, he considered him as his very life. Sixth life.
0: కనుకని మొట్టమొదటి ప్రతి మానవుడికి ఐదు లైఫ్స్ ఉంటాయి.
1: సో ఎవ్రీ పర్సన్ విల్ హావ్ ఫైవ్ లైఫ్ ప్రాణ
0: అపాన వ్యాన ఉదాన సమాన.
1: ఎవ్రీ వన్ విల్ హావ్ దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఈ సమానమే కాదు, ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది.
1: నాట్ ఓన్లీ దీస్ ఫైవ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్
0: రూపంగా తయారైపోయింది.
1: ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఆఫ్టర్.
0: బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు.
1: నానా నెవర్ హాస్ ఈటెన్ విదౌట్
0: బాబా. నానా లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు కాదు.
1: బాబా ఆల్సో విల్ నాట్ ఈట్ వెన్ దేర్ ఇస్ నో నానా.
0: సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టు.
0: అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు.
1: బట్ ఆర్డినరీ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్.
0: ఆయన లేకపోతే ఈయన ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు.
1: సమ్ పీపుల్ క్వశ్చన్ వై కాంట్ హి ఈట్ విదౌట్ హిమ్, వై నాట్.
0: అది నా ఇష్టం కాదు, నీవెవరు చెప్పేకి.
1: ఇట్స్ మై విల్, హూ ఆర్ యూ టు క్వశ్చన్.
0: నా భావం అట్టుంది.
1: ఇట్స్ మై ఫీలింగ్. నానుంటేనే
0: నేను భోంచేస్తాను.
1: ఐ విల్ ఈట్ ఓన్లీ ది కంపెనీ ఆఫ్ నానా.
0: ఇంత దయామయుడిగా ఉండేటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము.
1: ద కంపాషనేట్ గాడ్, వి ఇమేజిన్ హిమ్ విత్ వేరియస్ ఫార్మ్స్.
0: కనుక 100% కంపాషన్, 100% లవ్.
1: God has got 100% compassion, 100% love.
0: దీనికంటే మించింది మరొకటి లేదు.
1: There's nothing beyond this.
0: కనుకనే
1: so
0: ఈ ప్రేమ తత్వాన్ని అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
1: So everyone should understand the nature of
0: love. సర్వులు ఎందు ఉంటుండాలి.
1: The same love is present in all.
0: కాబట్టి సర్వులను ప్రేమించండి.
1: So love all.
0: అద్వేష్టా సర్వభూతానాం.
1: Don't hate anyone.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Never hate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనం ఎవరినైనా ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు.
1: If you hate anyone, you will be hated in turn.
0: Resound and reflection.
1: Everything is reaction, resound and reflection.
0: కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
1: These three things appear in respect of the divinity.
0: కనుక
1: సో
0: ఎవరి జన్మము ఏనాడు ఎట్టిదిగా ఉండేదో ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
1: Nobody can say what we were in the past life. Nobody can say what's going to happen in the present life.
0: ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటాయి.
1: But without any cause there will be some effect whatsoever.
0: వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి వారు లాగుతూ ఉంటాడు.
1: Though they don't expect and ask for, God will come close to them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం.
1: ది డిజర్వ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుందా?
1: ది సీడ్ దెన్ కమ్స్ అవుట్ హియర్ యాజ్ ఎ ట్రీ నౌ.
0: విత్తనమే లేకపోతే మొక్క ఎట్లొస్తుంది?
1: వితౌట్ ది సీడ్ హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ ద
0: ప్లాంట్. ఒక దినము సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంతా ఇసుకనే కనిపించింది.
1: వెన్ యు జస్ట్ మూవ్ అరౌండ్ ఇన్ ది ఈవినింగ్ అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద
0: సాండ్. రెండవ దినము వర్షం వచ్చింది.
1: నెక్స్ట్ డే ఇట్ రెయిన్.
0: మూడవ దినము బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి.
1: అండ్ థర్డ్ డే అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద గ్రీనరీ
0: అరౌండ్. నిన్న ఏ మొక్కలు లేవు, ఈనాడు అప్పుడే పచ్చనిగా కనిపిస్తుండదు అనుకుంటే నిన్నటి దినం కూడా ఉంటుండాలి.
1: In fact, the plants were there even before.
0: నిన్న విత్తన రూపంలో నది ఈనాడు మొక్క రూపంలో కనిపించింది.
1: Yesterday they were present in the form of a seed. Today you
0: నిన్న విత్తనమే లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు.
1: Without the seed yesterday you don't get plant today.
0: విత్తనము కనిపించదు.
1: You don't see the seed.
0: మొక్క కనిపిస్తుంది.
1: You see the plant.
0: కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది.
1: That what you see.
0: వినిపించినదే తలపిస్తుంది.
1: So what
0: కనిపించినదే మురిపిస్తుంది. మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుంటాం. అదే మనం అంతా మురిపించి కనిపించింది.
1: ఇట్స్ ఓన్లీ దట్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ కాన్స్పిక్యూస్ విల్ మేక్ యూ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని ఇవే మాత్రము విచారించద్దు.
1: సో డోంట్ బాదర్ అబౌట్.
0: ఆ సమయం వస్తే అదే రెండు ఏకమైపోతాయి.
1: అట్ ద రైట్ టైం దే బోత్ ఆఫ్ దెమ్ గెట్ యునైటెడ్.
0: కనుక టైం కోసం వెయిట్ చేయి.
1: వెయిట్ ఫర్ ద టైం.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్
0: వేస్ట్. జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి.
1: దేర్ ఆర్ సో మెనీ అసోసియేషన్స్.
0: ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు.
1: ది అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీవన్.
0: అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్ బట్ నన్ ఎల్స్.
0: కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు లోకలంతా.
1: ఇన్ ద మోడర్న్ డేస్ పీపుల్ సే ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్
0: ఏమిటి దీనికి అర్థము?
1: వాట్ ది మీనింగ్?
0: ఎవరికి ఈ ఫ్రీ విల్?
1: హూ హ్యాస్ దట్ ఫ్రీ విల్?
0: ఎవరికి లేదే.
1: నో వన్ హ్యాస్.
0: నేను ఏదో పని చేయాలనుకో నాది ఫ్రీ విల్ అంటారు.
1: If you want to do anything, you say, I have free will.
0: సందేహాలంతా వస్తుంది. అవుతుందో కాదో, అవుతుందో కాదో సందేహం. ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ ఉంది?
1: బట్ యెట్ హీ డౌట్స్ వెదర్ ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్. దెన్ వేర్ ఇస్ ఫ్రీ విల్?
0: కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్. అదే నిజమైనటువంటి దైవత్వము. అదే ఫ్రీ విల్.
1: సో ఫ్రీ విల్ ఇస్ ద డివినిటీ విచ్ డజంట్
0: యోచనకి అవకాశం ఉండదు.
1: నో డౌట్ అట్ ఆల్.
0: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు.
1: ఫ్రీ విల్ ఇస్ ద డివైన్ పవర్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
0: కనుక ఎవరికి ఫ్రీ విల్ లేదు.
1: నో వన్ హ్యాస్ ఫ్రీ విల్.
0: ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు.
1: లెట్ హిమ్ ఎనీవన్.
0: ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును,
1: ప్రెసిడెంట్
0: ప్రైమ్ మినిస్టర్ కావచ్చును,
1: కానీ
0: ఫ్రీ విల్ అతనికి కూడా లేదు.
1: బట్ హి హస్ నో ఫ్రీ విల్.
0: ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు డు హి షుడ్ బి అండర్ సర్టెన్ రెగ్యులేషన్.
0: ఎట్టి కట్టుబాటు లేదు.
1: బట్ గాడ్ హస్ నథింగ్ నో
0: లిమిట్. హి
1: కెన్ డు ఎనీథింగ్.
0: అది ఫ్రీ విల్.
1: దట్ ఇస్ ఫ్రీ విల్. గాడ్ హస్ దిస్ ఫ్రీ విల్.
0: అది ఏ నిజమైనటువంటి ఒక శక్తి.
1: దట్ ఇస్ ది ట్రూ డివైన్ పవర్.
0: కనుక
1: సో
0: మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్.
0: మానవుడు మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: హ్యూమన్ బీయింగ్ షుడ్ లీడ్ హ్యూమన్
0: లైఫ్. తోటి మానవులతోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి.
1: విత్ ఫెలో మెన్ యు షుడ్ బి హ్యూమన్.
0: మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు.
1: అమంగ్ ఫెలో మెన్ యు షుడ్ నాట్ బి లైక్ అనిమల్
0: ప్రవర్తించవద్దు.
1: ఆర్ ఎనీ అనిమల్ ఫర్ దట్
0: మ్యాటర్. ఎవరిని కూడా నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ డస్ నమస్కార్ యు రెస్పాండ్. హలో
0: గుడ్ బై అంటే గుడ్ బై అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ గుడ్ బై యు రెస్పాండ్.
0: భావం తద్భవతి.
1: యాజ్ యూ ఫీల్ సో ఆల్సో ద కన్సెప్ట్.
0: ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటుంది.
1: ఇఫ్ యూ టాక్ టు పీపుల్ ద సేమ్ ఫీలింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: కనుక మంచిగా మాట్లాడండి.
1: సో టాక్ నైస్లీ.
0: మంచిగా ప్రవర్తించండి.
1: హ్యావ్ గుడ్
0: బిహేవియర్. మంచిగా నడుచుకోండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: మంచి పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
1: మోల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్
0: ఈ వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవడానికి పూనుకోవాలి.
1: అండ్ యూ షుడ్ డెవలప్ దట్ పర్సనాలిటీ.
0: అప్పుడే మన జీవితము జయ అనిపించుకుంటుంది.
1: Then only your life will be fulfilled.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: జూత ఫలంబుగొనునే నింబమును గొనునే చూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే ఇందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ దట్ యూ విల్ గెట్ bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone, he is present.
0: పవిత్రాత్మ స్వరూపులయ్య విద్యార్థులారా, అనంత జగత్తునందు అఖిల కోటి జీవరాశులు యందు అన్ని మార్గములు యందు కూడాను మానవుడు అగ్రగణ్యుడనేటువంటి యొక్క విషయమును ఆత్మజ్ఞుల యొక్క నుడి.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, దట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మానిఫోల్డ్ జీవర్స్, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
0: Dharmo hitesham adiko visheshaha, jnanam hitesham adiko visheshaha. Manavulaku migilinatundi pasipachya mrugadulaku ఆహార నిద్ర భయ మైదునాదులు యందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
0: Aithe ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavulu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
1: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు, అనగా ధరించినటువంటిదేని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
0: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
1: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈజ్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ రూల్ విచ్ పుట్స్ మ్యాన్ అలాంగ్ హిస్ ప్రాపర్ పాత్ కెన్ ఆల్సో బి కాల్డ్ ధర్మ.
0: ధర్మో ద్వారా యతే ప్రజాహ అన్నారు, అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
0: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamunu nadipinchadamu vaari yokka bhavishyattuku taginatvanti paddhatulanu andinchadame kaakunda inka ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింప చేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యం అని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్ సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vijayani manaku ekkada dharmam undo akkada vijayam aneetundidi tappaka siddhistundi aneetundidi kudanu ee dharmam yokka pavitrata.
1: It is also another sacred quality of dharma that wherever there is dharma there will be victory as well.
0: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము ఈ ధర్మము.
1: దిస్ సీక్రెట్ టర్మ్ ధర్మ. It has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
0: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
1: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియల్లీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సీక్రెట్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
1: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ అన్ ఎన్వైరన్మెంట్ దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
0: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణముల యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం. అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma and it expresses the divine nature of the Atma.
0: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
1: it is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind, between the nature of your apparent external gross body, but dharma has the capacity to synthesize all these three and regard them as one without distinguishing between one or the other.
0: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
0: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా నువ్వు చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను.
1: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
0: హృదయములు మార్పే యుగ మార్పులని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
0: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
1: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
0: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
0: Yavaru yedi chesite idi manchidani manam aanandistamo atti aanandamunu itharulaku manam cheyataniki punukovali.
1: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
0: Kani ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
1: బట్ టు సే దట్ వాట్ అదర్స్ హావ్ డన్ ఇస్ రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ అండర్టేక్ టు డూ ది వెరీ సేమ్ థింగ్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, దిస్ వుడ్ బి కాల్డ్ అధర్మ.
0: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
1: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
0: Aithe, ee rendintiki madhyalo, manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
1: Between these two, we also have to find out and inquire about one other issue.
0: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
1: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్ sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
0: Okkokka thori vaaru baadha padtare aneetuvanti vishayam telisi kudanu kathinamainaatuvanti padamulu kudanu upayoginchavalasi vastuntadi.
1: Sometimes even if we know that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
0: Aithe itti kathina padamulu kaani ఇట్టి వారు హింస పడతారనేటువంటి విషయం తెలిసి కూడా ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయమునందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
1: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt,
2: if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
0: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
2: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
0: Kanuka idi desakala patrana karanamunu kudanu puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamulu kani kontha kathinamainatundi dintlo upayogaparchavalasuntadi. Kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కానీ అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
2: దేర్ఫోర్ డిపెండింగ్ అపాన్ ది టైమ్, అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ అపాన్ ది ఇండివిజువల్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ హార్ష్ వర్డ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ హార్మ్ఫుల్, ప్రొవైడెడ్ యువర్ మైండ్ ఈస్ గుడ్, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
0: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi premato chesetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
2: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హాజ్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్, దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
0: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
2: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
0: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
2: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
0: దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
0: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించటం లేదు.
2: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
0: Kanuka ye vidhamainatuvanti yokka anni matamulu endukodunu samattamainatuvanti vishayamulu yevi cheppinavo aa cheppina vaatini manam ee naadu visarjinchi చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకు ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
2: all religions have had something common and something good. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
0: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణ యందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
2: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలీజన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలీజన్, దెన్ దేర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్, అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
0: మతం పైన విశ్వాసము కలదని చెప్పుచూ, ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు, తిరిగి ఆ మతం యొక్క ప్రబోధనకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
2: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలీజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలీజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, do things which are against what has been told in that religion, one can understand how much faith we really have in our religion.
0: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే, దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
2: If you have true faith in the religion which you profess, if you believe in the sayings of that religion truly, then there is no chance of your behaving in a manner contrary to the contents of that religion.
0: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుచున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
2: టుడే ఆల్ ది ఫెయిత్ వి ప్రొఫెస్ సీమ్స్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ వీఆర్ పుటింగ్ ఆన్. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
0: మన యొక్క భక్తి శ్రద్ధలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడా ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి కానీ నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించడం లేదు.
2: All our devotion, all our faith and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
0: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణములు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదిలితే మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుంటాయి.
2: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
0: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
0: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nandu maatrame leka jana samayam nandu maatrame vaatiki taginatvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daniki manam satya cheppi tirigi viruddhamainatvanti gunamulu manam abhruddhi parichukuntunnam.
2: Our peace, our forbearance and our good qualities. We are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
0: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం, ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికిలో ఎట్టి సందేహము లేదు.
2: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: Small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
2: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: కాని అతని చేతియందు ఒక టార్చ్ తీసుకున్నాడు.
2: He took a torch light in his hand.
0: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
2: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హి హస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది.
2: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
2: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచార పడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
2: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్?
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ట ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
2: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki nee paravaledu, neeto paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu neeto anta dooram raagaladu annadu.
2: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
0: Adhe vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్, వేర్ ఎవర్ వీ గో, వేర్ ఎవర్ వీ మే ట్రావెల్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
0: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
2: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్, On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place, and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out, we think God is not there, we have a doubt, and we give up all these good qualities.
0: కనుక పరమాత్మనే సర్వవ్యాపకతత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ మేక్ ఎ డౌట్ ఇన్ రిగార్డ్ టు దట్ మ్యాటర్, వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఫెయిత్ అండ్ ఆఫ్ యువర్ గుడ్ క్వాలిటీస్.
0: పోనీ సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని, ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని, హృదయమే తన యొక్క పీఠముగా నీవు విశ్వసించుకుని, ఆ జీవుడే దేవుడుగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములు అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
2: యు మే డౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు మే థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, బట్ ఇఫ్ యు రియలైజ్ దట్ యువర్ ఓన్ బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, యువర్ ఓన్ హార్ట్ ఈస్ ది సీట్ ఆఫ్ గాడ్, అండ్ ది జీవా ఇన్ యూ ఈస్ సింప్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ రియలైజ్ దట్ ది మెడిటేషన్ రూమ్ ఆర్ యువర్ పూజా రూమ్ ఈస్ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్, అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ గో విదిన్ యూ ది టెంపుల్ ఆఫ్ యువర్ బాడీ.
0: కనుక సర్వ కర్మలు ఎందుకూడను, సర్వ ప్రదేశములు ఎందుకూడను, సర్వ వ్యక్తులు ఎందుకూడను, పవిత్రమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది డీడ్స్ విచ్ యూ పెర్ఫార్మ్, ఇన్ ఆల్ ది ప్లేసెస్ వేర్ యూ గో, ఇన్ ఆల్ ది ఇండివిజువల్స్ హూమ్ యూ మీట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ ది డివైన్ అండ్ యాక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు, బైబిల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
2: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.